ఆకాశవాణి కడప కేంద్రం శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 21వ రోజు, క్రీశకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 12వ తేదీ శనివారం. 333.3 మీటర్లు అనగా 900 కిలోహెడ్స్ మీడియం వేవ్, 103.6 మెగాహెడ్స్ ఎఫ్ఎంపై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. సమయం 5 గంటల 58 నిమిషాల 43 సెకండ్లు. శుభోదయం.

ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 6 గంటలు. దేశమంటే జనుల సమూహం మాత్రమే కాదు, సమైక్యతకు చిహ్నంగా, మంచితనానికి దిక్సూచిలా, పోరాటానికి గుండెనిబ్బరం ఉన్న జనుల సంఖ్యే. ఆ సంఖ్యాబలం ప్రతినిత్యం ప్రభావితం కావడానికి దేశభక్తి గీతం విందాం రండి.

0: శ్రీవేంకటేశరణం ప్రపద్యే పార్థాయ తత్సదృశారథినాత్మయైవ
1: భూజోపి మహ్యమిహతౌ కరదర్శితౌ తే శ్రీ

0: ఆకాశవాణి కడప కేంద్రం. ఇప్పుడు సూక్తి రత్నావళి. వ్యాఖ్యాత శ్రీ బివి రామకృష్ణయ్య సిద్ధాంతి.
1: ఆధ్యాత్మిక జీవితం చైతన్యం, ఉల్లాసం, ప్రకాశవంతం. జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆస్వాదించడానికి ఆధ్యాత్మిక అవకాశం కల్పిస్తుంది. ఆధ్యాత్మిక జీవితంలోని దుఃఖం, నిరాశ, నిస్పృహలను అది తొలగిస్తుంది. మనిషిలోని అలసటను పోగొట్టి సరికొత్త శక్తినిస్తుంది, స్ఫూర్తి నింపుతుంది, సృజనాత్మకంగా చేస్తుంది. మనిషిలో అత్యంత శక్తివంతమైన కోణాన్ని ఆత్మజ్ఞానం పరిచయం చేస్తుంది. ఆధ్యాత్మిక జీవితం అంటే అలంకరణలు, ఆహారపు అలవాట్లు, జీవశైలిని మార్చుకోవడం కాదు, అది దృక్పథంలో మార్పు. స్వార్థం నుంచి సమర్పణలోకి, లాక్కోవడం నుంచి ఇవ్వడంలోకి, నా నుంచి మీకు, తదితర ఉన్నత సాధనలకు అనుగుణంగా మనసును విస్తరింపజేయడమే ఆధ్యాత్మిక జీవితం. ఎవరైనా సరే చేసే పని పట్ల మక్కువ చూపాలి. క్రీడాకారులు తమ క్రీడకు అంకితమై ఉండాలి. కళాకారులు తాము ఎన్నుకున్న రంగాన్ని ప్రేమించాలి. పనిని యజ్ఞస్ఫూర్తితో చేయాలి. సేవ, త్యాగం ఉన్నత ఆదర్శం వైపు దృష్టి పెట్టినప్పుడు అప్రయత్నంగా విజయం, శ్రేయస్సు సిద్ధిస్తాయి. జీవించడానికి ఒక పెద్ద కారణం విలువైన లక్ష్యం ఏర్పరచుకోవాలి. భౌతిక సుఖాల స్థాయి నుంచి ఒక దృఢమైన భావోద్వేగ ప్రేరణకు ఎదగాలి. ఈ భౌతిక పరిమితులను అధిగమించినప్పుడే అద్భుతమైన పనితీరు కనబరిచే అవకాశం కలుగుతుంది. ఒక ఆధ్యాత్మిక లక్ష్యాన్ని ఏర్పరచుకుంటే అసాధ్యం సుసాధ్యం అవుతుంది. కేవలం భౌతిక శ్రేయస్సును కాంక్షించే వ్యక్తి సైతం జ్ఞానోదయమైన ఆత్మను అనుసరించాల్సిన అవసరం ఉందని ముండూకోపనిషత్తు చెబుతుంది. కోరిక నెరవేరినంతకాలం మనసు ఆందోళన చెందుతుంది. అది నెరవేరినప్పుడు మనసు ప్రశాంతమై మనిషి సంతోషంగా ఉంటాడు. వస్తువుకు ఆనందాన్ని ఆపాదించడం తప్పు. వస్తువులోని ఆనందం అంతర్లీనంగా ఉన్నట్లయితే అదే వస్తువు అందరికీ ఒకే రకమైన ఆనందాన్ని కలిగించాలి. కోరికను అధిగమించగలిగినప్పుడే నిజమైన ఆనందం సిద్ధిస్తుంది. ఎవరికి వారు అంతరంగంలోని మూలాన్ని కనుగొనడానికి తమలోకి తాము జరిపే అన్వేషణే ఆధ్యాత్మిక ప్రయాణం. ఆ మూలాన్ని చేరుకున్నప్పుడు ఇక బయటి ఆనందాన్ని శోధించరు. చాలా సందర్భాల్లో జీవితాన్ని అనుభవించి రోజువారీ ఉనికి కంటే వేరే ఏదో ఉండాలని నిర్ణయానికి వచ్చినప్పుడు ఆధ్యాత్మిక ప్రయాణం మొదలవుతుంది. ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక ముఖ్యమైన విషయం, మీరు మీ పట్ల, మీ చుట్టూ ఉన్నవారి పట్ల మరింత దయా సానుభూతితో ఉండటం.

0: ఆధ్యాత్మిక ప్రయాణంలో సహజంగానే ఇతరుల కష్టాలు సంతోషాల్లో పాలు పంచుకోవడం ప్రారంభిస్తారు. దయతో కూడిన చర్యలు దైనందిన జీవితంలో ఒక భాగమవుతాయి. చుట్టూ ఉన్నవారికి సాయపడటంలో ఆనందాన్ని పొందుతారు. ఇతరుల పట్ల మరింత కనికరంతో ఉన్నారని మీరు భావిస్తే సరైన మార్గంలో ఉన్నట్లే. ప్రయాణ వేగం, మార్గం, విధానం మీకున్న పరిపక్వత, గత అనుభవాల సంపదలపైన ఆధ్యాత్మిక యాత్ర ఆధారపడి ఉంటుంది. సత్యాన్ని చేరుకోవడానికి అసంఖ్యాకమైన మార్గాలున్నాయి. ఎవరికి ఏ మార్గం ఉపకరిస్తుందో చెప్పలేం. మార్గ నిర్దేశం చేసే గురువులున్నారు. మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరూ హృదయాన్ని ధర్మక్షేత్రంగా, మనసును మర్మక్షేత్రంగా, జీవితాన్ని శాంతి క్షేత్రంగా, జీవనాన్ని ఆనంద క్షేత్రంగా తీర్చిదిద్దుకునే ప్రయత్నమే ఆధ్యాత్మిక సాధన. హరి ఓం తత్సత్.
1: సూక్తి రత్నావళి కార్యక్రమంలో మీరింతవరకు బివి రామకృష్ణయ్య సిద్ధాంతి గారి మాటల్లో సూక్తులు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం.

0: పొలం కబుర్లు. ఈనాటి పొలం కబుర్లు కార్యక్రమంలో బయోచార్ ఎరువుల తయారీ, వాటి ప్రయోజనాల గురించి సమాచారం వినబోతున్నారు. అందిస్తున్నవారు శ్రీ కె సురేష్.
1: యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత, అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ విదా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
3: ప్రస్తుతం నూతన సాంకేతిక పరిజ్ఞానంలో భాగంగా అనేక రకాల కలుపు మందులు, సస్యరక్షణ మందులు విచక్షణ రహితంగా చల్లటం వల్ల పర్యావరణం కలుషితమవుతోంది. ఈ విషపూరిత రసాయనాలు మట్టిలో కలిసిపోయి నేల నిస్సారమవుతోంది. రసాయనిక మందులు పంటలపై చల్లినప్పుడు కొంతవరకే పురుగులు, తెగుళ్లు, కలుపు నివారణకు ఉపయోగపడి మిగిలినవి నేలలో, గాలిలో, నీటిలో కలిసిపోయి మానవాళి ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. ఇలా ఉండటం వల్ల ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ మార్గంపై మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సేంద్రియ పద్ధతులు పాటించి వ్యవసాయం చేసినట్లయితే నేలను, మట్టిని సుసంపన్నం చేసుకుని సంరక్షించి భావితరాలకు అందించవచ్చు. ప్రకృతి వ్యవసాయం అంటే జీవామృతం, ఘనజీవామృతం, పంచగావ్య వంటివి మాత్రమే కాదు. ప్రకృతి నుంచి లభించే వ్యవసాయ వ్యర్థాలను సేంద్రియ పద్ధతుల్లో పోషకాలు అందించేలా మార్చుకోవచ్చు. నేలలో ఉండే సూక్ష్మ స్థూల పోషకాలను మొక్కకు సరఫరా చేయటంలో, నేలకు అవసరమైన మేలు చేసే సూక్ష్మజీవుల పెంపుదలలో, వేస్ట్ టు వెల్త్లో భాగంగా మనం బయోచార్ను ఉపయోగించి నేలను సంరక్షించుకోవచ్చు. అసలు ఈ బయోచార్ అంటే ఏంటి? బయోచార్ అనేది అనేక వ్యవసాయ ప్రక్రియల్లో ఉపయోగించే బొగ్గు వంటి పదార్థం. దీనిని వ్యవసాయ వ్యర్థాల నుంచి బొగ్గును తయారు చేసుకుని తిరిగి మళ్లీ పొలంలో వెదజల్లుకోవాలి. తక్కువ ఖర్చుతో భూసారాన్ని పెంచుకోవటానికి ఇది ఒక చవకైన మార్గం. బయోచార్ను పంట భూములకు అందించటం వల్ల ఎక్కువ పోషకాలను మట్టిలోనే ఉంచి భూగర్భ జలాల కాలుష్యాన్ని తగ్గిస్తుంది. అధిక కార్బన్ కలిగిన ఘన పదార్థాలను ఉపయోగించి తయారు చేసుకున్న బయోచార్ ఉత్తమ బల్కింగ్ ఏజెంట్గా ఉపయోగపడుతుంది. ఇది పశువుల ఎరువుల్లో ఉండే నైట్రస్ ఆక్సైడ్ ఉద్గారాలను తగ్గించటంలో సహాయపడుతుంది. బయోచార్ను వాణిజ్యపరంగా అనేక ఆధునిక పద్ధతుల ద్వారా తయారు చేస్తున్నారు. కానీ రైతులు తమ పొలంలోనే వ్యవసాయ వ్యర్థాలు, పంట కోతల తర్వాత వచ్చే వ్యర్థాలైన అరటి కాండాలు, ఎండిపోయిన కొమ్మలు, కత్తిరింపులు చేసినప్పుడు వచ్చే వ్యర్థాలు, రాలిన ఆకుల వంటివి ఉపయోగించుకొని తక్కువ ఖర్చుతోనే తయారు చేసుకోవచ్చు.

బయోచార్ను తయారు చేసుకునే ముందు ఇప్పుడు చెప్పబోయే సూత్రాలను అనుసరించాలి. నీడ ఉండే ప్రాంతంలో 4 నుండి 6 అడుగుల లోతు, 4 నుంచి 6 అడుగుల పొడవు వెడల్పు గల గుంతను తవ్వుకోవాలి. దగ్గరలో నీటి సౌకర్యం ఉండేలా చూసుకోవాలి. గుంత పైభాగంలో కప్పటానికి రేకును ఏర్పాటు చేసుకోవాలి. బయోచార్ను నిల్వ ఉంచటానికి గోనె సంచులను ఉపయోగించాలి. పెద్దగా ఉండే వ్యర్థ పదార్థాలను అనుకూలమైనంత ముక్కలుగా కత్తిరించుకోవాలి. ఇక దీనిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఏర్పాటు చేసుకున్న గుంతలలో అడుగు భాగంలో ఒక మందపాటి రేకును అమర్చుకోవాలి. దానిపై సేకరించిన వ్యర్థాలను సుమారుగా ఒకే పొడవు వెడల్పు కలిగిన వాటిని ఒకదానిపై ఒకటి అమర్చుకోవాలి. చివరిగా పైభాగంలో మందపాటి అనగా 1/2 అడుగు మందంలో ఎండుటాకులను లేదా ఎండు గడ్డిని పరచాలి. అక్కడక్కడ పైభాగంలో మంట వెలిగించి రేకుతో కప్పుకోవాలి. రేకుకు ఒక భాగంలో పొగపోవటానికి రంధ్రం ఏర్పాటు చేసుకోవాలి. ఇలా 1 నుంచి 2 గంటల పాటు మండించిన తర్వాత నీటితో మంటలను ఆర్పుకోవాలి. చల్లబడిన బయోచార్ను గోనె సంచుల్లో నింపుకొని నీడ ఉండే ప్రాంతంలో నిల్వ చేసుకోవాలి. 2 రోజులకొకసారి నిల్వ చేసుకున్న బయోచార్పై నీటిని చల్లుకోవాలి. బయోచార్ను ఎరువులకు కలిపే ముందు చిన్న చిన్న ముక్కలుగా లేదా పొడిగా తయారు చేసుకుని దానికి బెల్లం, మొలాసిస్ లేదా చక్కెర వంటి పదార్థాలను కలుపుకోవాలి. బయోచార్ను తయారు చేసుకోవటానికి సుమారుగా 10 నుండి 15 రోజుల వ్యవధి పడుతుంది. బయోచార్ ఎరువు తయారీకి బయోచార్ 48%, పశువుల ఎరువు 48%, పుట్టమన్ను 3 నుండి 4% కలుపుకోవాలి. కలిపిన మిశ్రమానికి తగినంత తేమనివ్వటానికి 100 లీటర్ల నీటిలో 1 కిలో బెల్లం వేసి కలుపుకొని మిశ్రమంపై చల్లుకోవాలి. ప్రతి 1000 కిలోల బయోచార్ ఎరువు తయారీకి దాదాపుగా 1 కిలో బెల్లం అవసరమవుతుంది. బెల్లం అందుబాటులో లేకుంటే మొలాసిస్ లేదా చక్కెర వంటి పులియబెట్టిన పదార్థాలను కూడా మనం ఉపయోగించవచ్చు. ఈ పదార్థాలను కలపటం వల్ల బయోచార్ ఎరువుల్లో ఉండే ఉపయోగకరమైన సూక్ష్మజీవుల వృద్ధికి సహాయపడతాయి. బయోచార్ ఎరువు ఉష్ణోగ్రతను 50 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువగా ఉంచేందుకు తరచుగా నీటిని చల్లటం లేదా మందపాటి గోనె సంచులను ఎండుగడ్డిని కప్పటం చేయాలి. ఇక ఈ బయోచార్ సామర్థ్యాన్ని పరీక్షించటం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. బయోచార్ ఎరువు సామర్థ్యాన్ని తెలుసుకోవటానికి ముందుగా తయారు చేసుకున్న బయోచార్ను కొంత తీసుకొని 1 గ్లాసు నీటిలో వేసి 2 గంటల పాటు పరీక్షగా గమనించాలి. 95% కంటే ఎక్కువ భాగం నీటిలో మునిగినట్లయితే ఆ బయోచార్ ఎరువు మిశ్రమం మంచి సామర్థ్యం కలిగి ఉందని చెప్పవచ్చు. ఇటీవల వాణిజ్యపరంగా బయోచార్ ఎరువుతో పాటు బయో ఏజెంట్లైన రైజోబియం, అజిటోబ్యాక్టర్, మైకోరైజా, ట్రైకోడెర్మా, సుడామోనాస్, బాసిల్లస్ వంటి ఉపయోగకరమైన సూక్ష్మజీవులను కలుపుతున్నారు. బయోచార్ ఉపయోగించటం వల్ల నేల ద్వారా సంక్రమించే తెగుళ్ల నుండి పంట మొక్కలను రక్షించుకోవచ్చు. ఇక దీనివల్ల ఉపయోగాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బయోచార్ అనేది ఒక సేంద్రియ ఎరువు. ఇది నేలలోని పోషకాలను మెరుగుపరచటమే కాకుండా పోషకాలు నేలలోపలి పొరల్లోకి వెళ్లి నష్టపోయే విధానాన్ని నిరోధిస్తుంది. నేలలో కరిగే పోషకాలను కలుపుకొని నీటి కాలుష్యాన్ని, నేల ఆరోగ్యాన్ని పెంపొందించటానికి ఇది ఉపయోగపడుతుంది. బయోచార్ ఉపయోగిస్తే ఒకసారి అందించిన ఎరువులు 8 నెలల పాటు పోషకాలను మొక్కలకు అందిస్తాయి. భారీ లోహాల కాలుష్యంతో నిస్సారమవుతున్న భూములను బాగు చేయటానికి ఈ బయోచార్ను తరచుగా ఉపయోగించాలి. బయోచార్ పంట ఉత్పత్తికి ఆటంకం కలిగించే నేల ఆమ్లాలను తగ్గించటంలో సహాయపడుతుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో బయోచార్ దాని ఫోరస్ స్వభావం కారణంగా నీటిని నిలుపుకొని మట్టిలో నివసించే సూక్ష్మజీవులు పోషకాలను తేమకు అందిస్తుంది. నేల ద్వారా సంక్రమించే తెగుళ్లను కూడా నివారించటంలో ఈ బయోచార్ తోడ్పడుతుంది. నీడ కలిగిన ప్రదేశాల్లో మాత్రమే బయోచార్ను నిల్వ చేసుకోవాలి. పొలంలో తేమ ఉన్నప్పుడు మాత్రమే పంటకు దీనిని అందించాలి. బయోచార్ను మన దేశంలో కొన్ని

0: ప్రైవేట్ కంపెనీలు తయారు చేస్తున్నాయి. బయోచార్తో పాటుగా కొన్ని రకాల ఉత్పత్తులు, వర్మీ కంపోస్ట్, బయోచార్ ఎరువులు, బయోచార్ మైకోరైజా, బయోచార్ వంటివి తయారు చేస్తున్నారు. వీటి ధర ఎక్కువగా ఉండటం వల్ల పంట ఉత్పత్తికయ్యే ఖర్చు పెరుగుతుంది. అందువల్ల రైతులు తమ పొలం వద్దనే వ్యవసాయ వ్యర్థాలను ఉపయోగించి తయారు చేసుకోవాలి. దీనిని 1 కిలో నుండి 2 కిలోల వరకు పండ్ల మొక్కలకు అందించవచ్చు. 2 నుండి 4 టన్నుల బయోచార్ ఎరువును 1 ఎకరాకు అందించవచ్చు.
1: పొలం కబుర్లు ఇంతవరకు విన్నారు. ఈ సాయంకాలం 5:15కు ప్రసారం కాబోతున్న యువవాణి యువజనుల కార్యక్రమంలో యువత ఆలోచనలు ఈ అంశం గురించి ప్రముఖ సైకాలజిస్ట్ విశేష్ గారితో పరిచయ కార్యక్రమం మొదటి భాగం ప్రసారమవుతుంది. రెండవ భాగం రేపటి యువవాణిలో.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేసిన 10 అత్యవసర చికిత్సా కేంద్రాలను, 12 సమీకృత ప్రజారోగ్య ప్రయోగశాలలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో కలిసి ఈరోజు ప్రారంభించనున్నారు. విద్య ఒక్కటే ప్రజల జీవితాల్లో వెలుగును తీసుకొస్తుందనే సంపూర్ణ విశ్వాసంతో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల్లో అవసరమైన వసతులు కల్పించడం ద్వారా చిన్నారుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు. ఉద్యోగులు, పింఛన్దారులకు కరువు భత్యం బకాయిల్లో 2 విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేసిన 10 అత్యవసర చికిత్సా కేంద్రాలను, 12 సమీకృత ప్రజారోగ్య ప్రయోగశాలలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో కలిసి ఈరోజు ప్రారంభించనున్నారు. మొత్తం 22 ప్రాజెక్టులకు 249 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. వీటిని విజయవాడలోని బీఆర్ అంబేద్కర్ కళావేదికల్లో నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రారంభిస్తారన్నారు. ఈ 10 అత్యవసర చికిత్సా కేంద్రాల ద్వారా 500 పడకలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని, అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు, అల్ట్రాసౌండ్తో పాటు కార్డియాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ వంటి కీలక వైద్య విభాగాల సేవలు అందుతాయని అధికారులు తెలిపారు. మాదక ద్రవ్యాల నిర్మూలన, మహిళలపై నేరాల కట్టడి, రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా త్రిశూల్ పేరుతో రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ప్రత్యేక కమిటీల ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలీసు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో 2వ రోజైన నిన్న శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ, డ్రగ్స్ నిర్మూలన, మహిళలపై నేరాలు లేకుండా చేయటం, ప్రమాదాల నివారణ లక్ష్యంగా త్రిశూల్ కమిటీలు పనిచేయాలన్నారు. క్షేత్రస్థాయి ఉద్యోగి తప్పు చేసినా ప్రభావం ప్రభుత్వంపై పడుతుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. ఎవరు తప్పు చేసినా చర్య తీసుకునే పరిస్థితి రావాలని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: ఎవరు తప్పు చేసినా ప్రివెంటివ్ గా మనం యాక్షన్ తీసుకునే పరిస్థితి రావాలి. గంజాయి, బ్లేడ్ బ్యాచ్లు గాని, రౌడీ మూకలు గాని నిర్మోహమాటంగా అణిచివేయండి. భయపడాలి. ఈ రాష్ట్రంలో ఉండాలంటే భయపడే పరిస్థితి రావాలి. రెండోది, ఎవరైనా సరే ఆడబిడ్డల జోలికి వస్తే మాత్రం మళ్లీ మళ్లీ చెప్తున్నా అదే చివరి రోజు కావాలి. వాళ్ళకి పోలీసు కూడా విజిబుల్ గా కనపడకూడదు, పోలీసింగ్ మాత్రం ఎఫెక్టివ్ కనపడాలి. సీఎం వస్తున్నా అంటే ఒక 15 నిమిషాల మునిపే ట్రాఫిక్ ఆఫ్ చేసే పరిస్థితి వస్తున్నారు. మా కోసం పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ క్రియేట్ చేయొద్దండి.
0: విద్య ఒక్కటే ప్రజల జీవితాల్లో వెలుగును తీసుకొస్తుందనే సంపూర్ణ విశ్వాసంతో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట విద్యా విధానంపై శాసనసభలో నిన్న జరిగిన స్వల్పకాలిక చర్చకు ముఖ్యమంత్రి సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సామాజిక వెనుకబాటుతనానికి ఆస్తులు, అంతస్తులు కారణం కాదని, నిరక్షరాస్యతే ప్రధాన కారణమని ప్రభుత్వం నిర్వహించిన సీపెక్ సర్వేలో తేలిందని వెల్లడించారు. తెలంగాణకు నూతన విద్యా విధానాన్ని రూపొందించేందుకు విద్యా కమిషన్ ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థిపై ప్రభుత్వం ఏటా 108,000 రూపాయలను ఖర్చు చేస్తోందని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
2: తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 28,00,000 పైచిలకు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఒక స్టూడెంట్ కి సరాసరి 1,08,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది.

0: అధ్యక్ష,
1: ఈ రోజు విద్యార్థుల మీద పెట్టే ఖర్చులో ఏది కూడా మేము ఖర్చుగా భావించడం లేదు అధ్యక్ష. భవిష్యత్ తరాల కోసం పెట్టుబడిగా భావిస్తున్నాము. 26-27 కి వచ్చేవరకల్లా 27,663 కోట్లు 8.53% నేను పెట్టిన అధ్యక్ష. నా లక్ష్యము 15% బడ్జెట్ పెంచాలని.
2: రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 24 అత్యవసర చికిత్సా కేంద్రాలను మంజూరు చేస్తుందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. వీటి కోసం సుమారు 600 కోట్ల రూపాయలు కేటాయించిందని వెల్లడించారు. విజయవాడలోని పాత ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా నిర్మించిన అత్యవసర చికిత్సా కేంద్రాలను ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కొత్తగా మంజూరు చేసిన 24 అత్యవసర చికిత్సా కేంద్రాలను 16 ప్రభుత్వ వైద్య కళాశాలల ఆసుపత్రులు, 3 జిల్లా ఆసుపత్రులు, 5 ప్రాంతీయ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కేంద్రాలు పూర్తిగా అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో 1,275 అదనపు అత్యవసర చికిత్సా పడకలు సమకూరుతాయని వివరించారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన 10 అత్యవసర చికిత్సా కేంద్రాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఈరోజు ప్రారంభిస్తారని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గిరిజన ప్రాంతాల్లో చిన్నారుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు అవసరమైన వసతులు కల్పించడం ద్వారా వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు. గిరిజన ప్రాంతాల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఏలూరు, అల్లూరు సీతారామరాజు జిల్లాల పరిధిలో ఇప్పటికే చేపట్టిన 25 అంగన్వాడీ కేంద్రాల పునరుద్ధరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఉద్యోగులు, పింఛనుదారులకు పాత కరువు భత్యం బకాయిల్లో రెండింటిని విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల జీతం పింఛన్తో కలిపి కరువు భత్యాన్ని చెల్లించనున్నారు. ఇందులో ఒక డీఏ 1.82%, మరో బకాయి 2.73% ఇస్తున్నట్లు ప్రకటించారు. 2.73% 2024 జూన్ నుంచి లెక్కించి వచ్చే ఏడాది ఏప్రిల్, జూన్, ఆగస్ట్, అక్టోబర్ నెలల్లో చెల్లిస్తారు. 1.82% జనవరి 2025 నుంచి లెక్కించి 2028 జనవరి, మార్చ్, మే, జూలై నెలల్లో చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మున్సిపాలిటీలు, పంచాయతీరాజ్ సంస్థలు, ఎయిడెడ్ విద్యా సంస్థల్లోని బోధన, బోధనేతర సిబ్బందిలో పింఛన్ పొందుతున్న వారికి కూడా ఈ ప్రయోజనం వర్తిస్తుందని తెలిపారు. సముద్ర తీర ప్రాంత పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛ సాగర్, సురక్షిత సాగర్ 5.0 కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు. సముద్రాల్లో వ్యర్థాలు, ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యర్థాల నివారణకు ప్రజల భాగస్వామ్యంతో 2022 నుంచి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఉద్యమంగా రూపుదిద్దుకుంది. దేశంలో సుమారు 11,098 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్నట్లు భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లో 14 తీర ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపింది. సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది తీర ప్రాంత పరిశుభ్రత కార్యక్రమాల్లో ప్రజలు పాల్గొనేలా విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించింది. అలాగే సముద్ర పరిరక్షణపై ప్రతిజ్ఞ చేయాలని, ఇందుకు సాగర్ ప్రహరీ మొబైల్ యాప్ వినియోగించాలని కోరింది. సామాజిక మాధ్యమాల్లో స్వచ్ఛ సాగర్ ట్యాగ్ లైన్తో కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించింది. తపాలా కార్యాలయాల్లో అందిస్తున్న సేవలకు సంబంధించిన ఫిర్యాదులు, ఇతర ప్రజా ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ నెల 23న డాక్ అదాలత్ నిర్వహించనున్నట్లు తపాలా శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ బీపీ శ్రీదేవి ఆధ్వర్యంలో విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ తపాలా సర్కిల్ కార్యాలయం నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను సెప్టెంబర్ 22వ తేదీ లేదా అంతకుముందు విజయవాడలోని చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ కార్యాలయంలోని అసిస్టెంట్ డైరెక్టర్కు పోస్టు ద్వారా పంపించాలని సూచించారు. ఫిర్యాదులు పంపే కవరుపై డాక్ అదాలత్ అని స్పష్టంగా పెద్ద అక్షరాలతో రాయాలని తెలిపారు. ఫిర్యాదుదారుల కోసం ఈ నెల 23వ తేదీన ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. వాతావరణం. వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా తీర ప్రాంతాలపై అల్పపీడనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, ఇది మరింత బలపడి ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు వెల్లడించారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని ఆయన పేర్కొంటూ,
3: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈరోజు

0: పడిచి మోస్తరు వర్షాలు లేదు, ఉరుములతో కూడిన జల్లులు ఒకటే లేదు రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
1: మరోవైపు తెలంగాణలో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేసిన 10 అత్యవసర చికిత్సా కేంద్రాలను, 12 సమీకృత ప్రజారోగ్య ప్రయోగశాలలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో కలిసి ఈరోజు ప్రారంభించనున్నారు. విద్య ఒక్కటే ప్రజల జీవితాల్లో వెలుగును తీసుకొస్తుందనే సంపూర్ణ విశ్వాసంతో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి ఏరేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల్లో వసతులు కల్పించడం ద్వారా చిన్నారుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు. ఉద్యోగులు, పింఛనుదారులకు కరువు భత్యం బకాయిల్లో రెండింటిని విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక రచా ఝా. अथ वार्ताः. अष्टादशतमं ब्रिक्स शिखर सम्मेलनम् अद्य नवदिल्ल्याः भारत मण्डपम् इत्यत्र आरप्स्यते. द्विदिवसीयमिदं भव्यं सम्मेलनम् एकादश प्रमुखोदयमानानां विकासशीलानां च अर्थव्यवस्थानां प्रतिनिधीं परस्परं संयोजयिष्यति. उच्चस्तरीयस्य अस्य सम्मेलनस्य अवसरे ब्रिक्स सदस्य देशानां नेतारः वैश्विक शासनम, बहुपक्षवाद, व्यापार, निवेश, प्रौद्योगिकी, खाद्योर्जा, सुरक्षा, स्वास्थ्य सेवा, महत्वपूर्ण आपूर्ति श्रृंखला चेत्येतेषु प्रमुखेषु विषयेषु चर्चा करिष्यन्ति. इदं शिखर सम्मेलनं भारतस्य अस्य वर्षस्य ब्रिक्स अध्यक्षतायाः अन्तर्गतम् आयोज्यते. अस्य सम्मेलनस्य विषयो वर्तते सुदृढतायै, नवाचाराय, सहकाराय, सतत विकासाय च निर्माणम्. अस्मिन् महत्वपूर्णे शिखर सम्मेलने अनेके प्रमुखाः विश्वनेतारः सहभागं करिष्यन्ति. प्रधानमन्त्रिणा नरेन्द्र मोदिना सह रूसस्य राष्ट्रपतिः व्लादिमीर पुतिन, चीनस्य राष्ट्रपतिः शी चिनफिंग, दक्षिणाफ्रीकादेशस्य राष्ट्रपतिः सिरिल रामाफोसा, मिस्रस्य राष्ट्रपतिः अब्दुल फतह सीसी, इण्डोनेशियादेशस्य राष्ट्रपतिः प्राबोवो सुबियान्तो तथा ईरानस्य राष्ट्रपतिः मसूद पजश्कियन अपि सम्मेलने सम्मिलिताः भविष्यन्ति. शिखर सम्मेलनस्य प्रारम्भः ब्रिक्स सदस्य देशेभ्यः समावेशिनः वैश्विक शासनस्य, बहुपक्षवादस्य च सुदृढीकरणम् इति विषयमाधृत्य आयोजितेन संवृत्सत्रेण भविष्यति. प्रधानमन्त्री नरेन्द्र मोदी अद्य शिखर सम्मेलनस्य अन्तराले ब्रिक्स नेतृभिः सह अनेकाः द्विपक्षीय वार्ताः करिष्यति. अष्टादशतमे ब्रिक्स शिखर सम्मेलने भागं ग्रहीतुम् अनेके वैदेशिक नेतारः वरिष्ठाधिकारिणश्च नवदिल्ल्यां प्राप्तवन्तः. इण्डोनेशिया देशस्य राष्ट्रपतिः प्राबोवो सुबियान्तो ह्यः रात्रौ राष्ट्रिय राजधानीं प्राप्तवान्. अबुधाबी देशस्य युवराजः शेख खालिद बिन मोहम्मद बिन जायद अल नहयान, मलेशिया देशस्य प्रधानमन्त्री अनवर इब्राहिम, मिस्रस्य राष्ट्रपतिः अब्दुल फत्तह असीसी तथा इथियोपिया देशस्य प्रधानमन्त्री आबी अहमद अली च ह्यः सायंकाले नवदिल्ल्यां प्राप्तवन्तः. प्रधानमन्त्री नरेन्द्र मोदी उक्तवान् यत् ब्रिक्स देशाः वैश्विक नवाचारस्य अथ समाधानानां च महत्वपूर्ण केन्द्ररूपेण उद्भवन्ति. ह्यः सायंकाले नवदिल्ल्याः भारत मण्डपम् इत्यत्र ब्रिक्स व्यापार मञ्चस्य नेतृणां सत्रं सम्बोधयन् प्रधानमन्त्री उक्तवान् यत् ब्रिक्स देशानाम् आर्थिक सामर्थ्यं विश्वस्य अन्य भागानाम् अपेक्षया प्रायः द्विगुणित गत्या वर्धितमस्ति. सुरक्षित सामुद्रिक मार्गाणां महत्वं प्रतिपादयन् प्रधानमन्त्री उक्तवान् यत् वैश्विक व्यापारः तदैव अग्रे गन्तुं शक्नोति. यदा सामुद्रिक मार्गाः सुरक्षिताः भवन्ति आपूर्ति मार्गाः मुक्ताः तिष्ठन्ति अथ नाविकाः च सुरक्षिताः भवन्ति।
3: ग्लोबल ट्रेड तभी आगे बढ़ सकता है जब सी लेन सिक्योर हो, सप्लाई रूट ओपन हो और सी फेरर सेफ हो, और इसलिए भारत फ्रीडम

0: ऑफ नेविगेशन और सी फेरर्स की सेफ्टी का दृढ़ समर्थक है।
1: प्रधानमंत्री नरेन्द्र मोदी रूसस्य राष्ट्रपतिः व्लादिमीर पुतिन च ह्यः रक्षा ऊर्जा अंतरिक्ष कौशल गतिशीलता जनानां मध्ये परस्पर सम्पर्कः चेत्येतेषु सदृशेषु क्षेत्रेषु द्विपक्षीय सहकारस्य प्रगतिः समीक्षां कृतवन्तौ। नवदिल्ल्यां सम्पन्नायां द्विपक्षीय वार्तायां उभौ नेतारौ पश्चिमैशियायां कृष्ण सागर क्षेत्रे च प्रवर्तमानान् संघर्षान् समेत्य परस्परहित सम्बद्धेषु प्रमुखेषु क्षेत्रीय वैश्विक विषयेषु स्वकीय विचारान् प्रकटितवन्तौ। प्रधानमन्त्री मोदी पुनः प्रतिपादितवान् यत् संघर्षाणां समाधानस्य मार्गः संवादेन एव प्रशस्तः भवति तथा भारतं शान्ति प्रयासेषु साहाय्याय तत्परमस्ति इति वार्ताः।
2: ఆకాశవాణి కడప కేంద్రం. జీవితంలో భాగమైన అన్ని ప్రాంతాలకు అత్యుత్తమంగా చేరే ప్రసార వ్యవస్థ ఆకాశవాణి.
3: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ బహుజన సుఖాయ తన సంకల్పం ఆకాశవాణి. మీ తోడు మీ నీడ.
2: కార్యక్రమాల వివరాలతో కూర్చిన ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 8:30 ఈ సంవత్సరపు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు పొందినటువంటి యోగవేమన యూనివర్సిటీ ఆచార్యులతో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది 8:35. ఇక ఇతర కార్యక్రమాల వివరాలు. 7:15 కాంతరేఖల్లో సమాచార వేదిక చరిత్రలో ఈరోజు చోటు చేసుకున్న వివరాలు. ఆ తర్వాత ఆరోగ్య సౌభాగ్యం. ఇందులో భాగంగా ఫస్ట్ ఎయిడ్ గురించి డాక్టర్ హవీల గారి ప్రసంగం. ఆ తర్వాత భక్తి సంగీతం. అలేఖ్య ఆతుకూరి గారు గానం చేసినటువంటి భక్తి గీతాలు వినవచ్చు. 8:00 హిందీలో, 8:15 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతున్నాయి. కృష్ణాజిల్లా సమాచార లేఖ 8:30. 8:35 ఈ సంవత్సరపు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు పొందినటువంటి యోగవేమన విశ్వవిద్యాలయం ఆచార్యులు, పర్యావరణ శాఖ ఆచార్యులు తుమ్మల చంద్రశేఖర్ గారు, జెనెటిక్స్ అండ్ జినోమిక్స్ విభాగ ఆచార్యులు లోమడ దాక్షాయిని, లలిత కళల విభాగ అసోసియేట్ ప్రొఫెసర్ కోట మృత్యుంజయరావు గారులతో పరిచయం ప్రసారమవుతుంది 8:35. 9:00 హాలోభిరుచి, ప్రత్యక్షంగా శ్రోతల కోరే పాటల కార్యక్రమం. 10:00 వసుదైక కుటుంబం ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్ర సమర్పణలో. అనంతరం 10:15 వాట్సాప్ల ద్వారా శ్రోతలు కోరి పాటల మనోరంజని

పదకొండు గంటలకు తెలుగు సినీ గీతాల చిత్రసీమ, 11:30 ఫిల్మీ గాని హిందీ చిత్రగీతాలు, 12:05 చిత్రసీమ తెలుగు సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 12:40 ఉత్తరాల మనోరంజని, ఉత్తరాల ద్వారా శ్రోతల కోరి పాటల కార్యక్రమం, 1:20 ప్రాంతీయ వార్తలు, 1:30 మహిళాభారతిలో మహిళాభారతి కార్యక్రమాలపై మహిళా శ్రోతలు చెప్పే ప్రతిస్పందన ప్రత్యక్షంగా, 2:00 ఆంగ్లంలో వార్తలు, 2:15 చిత్రసీమ, 2:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం, వీజీ జోగ్ గారి వయలిన్ వాద్యం ప్రసారమవుతుంది. ఇక సాయంకాలం 5:00 పాటలతో సాయంకాలం ప్రసారం ప్రారంభం. 5:15 యువవాణి, ఇందులో సైకాలజిస్ట్ విశేష్ గారితో యువత ఆలోచనలు ఈ అంశంపై పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. 5:50 ఉర్దూలో ప్రాంతీయ వార్తలు, 6:00 ప్రసార విశేషాలు, ఆంగ్లంలో వార్తలు 6:05, తెలుగులో ప్రాంతీయ వార్తలు 6:10, సంస్కృతంలో వార్తలు 6:20. పల్లె ప్రాంతాల్లో సాయంకాలం 6:30 శ్రీకృష్ణ తులాభారం రంగస్థల పద్య నాటకంలో కృష్ణుని పద్యాలు ఆలపిస్తారు జే రాయుడు.

6:50 వ్యవసాయ సూచనలు, 7:15 మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ఫార్మర్స్ వారి సంక్షేమ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వార్.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో భారత్ మండపంలో ప్రారంభమవుతుంది. ప్రపంచ వాణిజ్యానికి సురక్షితమైన సముద్ర మార్గాలు, నావికుల భద్రత ఎంతో అవసరమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. పట్టణ ప్రాంతంలో అందరికీ ఇళ్లు లక్ష్యంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 కింద ప్రభుత్వం 18,77,000 ఇళ్లు ఆమోదించింది. చైనాలో ఈరోజు జరిగే హాకీ జూనియర్ ఆసియా కప్ తొలి సెమీఫైనల్లో భారత మహిళల జట్టు దక్షిణ కొరియా జట్టుతో తలపడుతుంది. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో భారత్ మండపంలో ప్రారంభమవుతుంది. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, భారత్, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సహా 11 ప్రధాన వర్ధమాన అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు ఏకతాటి పేకి రానున్నాయి. ఈ సమావేశంలో ప్రపంచ పాలన, బహుపక్షవాదం, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, ఆహార, ఇంధన భద్రత, ఆరోగ్య సంరక్షణ, విపత్తు వంటి ముఖ్యమైన అంశాలపై బ్రిక్స్ సభ్య దేశాల నాయకులు చర్చించనున్నారు. ఈ శిఖరాగ్ర సమావేశం స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, స్థిరత్వం కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో కొనసాగుతుంది. ఈ ప్రతిష్టాత్మక శిఖరాగ్ర సమావేశంలో పలువురు ప్రపంచ అగ్రనేతలు పాల్గొంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యకుడు షీ జిన్పింగ్, దక్షిణాఫ్రికా అధ్యకుడు సిరిల్ రామఫోసా, ఈజిప్ట్ అధ్యకుడు అబ్దుల్ ఫత్తా, ఇండోనేషియా అధ్యకులు ప్రబోవో సుబియాంటో, ఇరాన్ అధ్యకుడు పెజెష్కియాన్ తదితరులు పాల్గొనున్నారు. ఈ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి ఈరోజు బ్రిక్స్ నాయకులతో వరుస ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. చైనా అధ్యకుడు షీ జిన్పింగ్, అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలిద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్, ఇథియోపియా ప్రధానమంత్రి అబీ అహ్మద్ అలీ, మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రాహీం, వియత్నం ప్రధానమంత్రి లే మిన్ హోంగ్లతో సమావేశం కానున్నారు. ప్రపంచ వాణిజ్యానికి సురక్షితమైన సముద్ర మార్గాలు, నావికుల భద్రత ఎంతో ముఖ్యమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. వాణిజ్య అడ్డంకులు తొలగించి వ్యాపార అవకాశాలు విస్తరించేందుకు బ్రిక్స్ దేశాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో భారత్ మండపంలో జరిగిన బ్రిక్స్ బిజినెస్ ఫోరం నేతల సదస్సులో ప్రధానమంత్రి మాట్లాడుతూ,
1: గ్లోబల్ ట్రేడ్ తభీ ఆగే బడ్ సక్తా హై జబ్ సీ లేన్ సెక్యూర్ హో, సప్లై రూట్స్ ఓపెన్ హో ఔర్ సీ ఫేరర్ సేఫ్ హో. ఔర్ ఇస్లియే భారత్ ఫ్రీడమ్ ఆఫ్ నేవిగేషన్ ఔర్ సీ ఫేరర్స్ కి సేఫ్టీ కా ద్రడ్ సమర్థక్ హై.
0: భారత్ నేడు వృద్ధికి, స్థిరత్వానికి నమ్మకమైన వనరుగా నిలుస్తుందని చెప్పారు. మేక్ ఇన్ ఇండియా, ఇన్నోవేట్ విత్ ఇండియా, స్కేల్ ఫర్ ది వరల్డ్ నినాదాలు పునరుద్ఘాటించారు. 2014 నుంచి భారత్ దాదాపు 40 దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుందని గుర్తు చేశారు.
1: ఆ జబ్ దునియా మే ట్రేడ్ బెరియర్స్ బడ్ రహే హై, భారత్ ఇకానామిక్ బ్రిడ్జ్ బనా రహా హై. 2014 కే బాద్ సే హమ్నే దునియా కే కరీబ్ 40 కంట్రీస్ కే సాథ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ కియే హై. బ్రిక్స్ మే భీ హమారీ అప్రోచ్ యహీ హై కి బెరియర్స్ కో కమ్ కర్నా ఔర్ బిజినెసెస్ కే లియే అవసర్ బఢానా.
0: బ్రిక్స్ ఇంక్యుబేటర్ నెట్వర్క్, ఎంఎస్ఎంఈ పోర్టల్, స్టార్టప్ ఇన్నోవేషన్ ఫండ్ వంటి కార్యక్రమాలతో స్టార్టప్లు, చిన్న మధ్యతరహా పరిశ్రమలు మార్కెట్స్తో అనుసంధానించాలని మోదీ కోరారు. బ్రిక్స్ దేశాలు ప్రపంచ జనాభాలో 50%, జీడీపీలో 40%, ప్రపంచ వాణిజ్యంలో 25% పైగా ప్రాతినిధ్యం వహిస్తున్నాయని తెలిపారు. 2006లో 4 దేశాలతో ప్రారంభమైన ఈ కూటమి నేడు 21 దేశాలతో విస్తరించిందని హర్షం వ్యక్తం చేశారు. ఈ సదస్సులో రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడుతూ, గత 5 ఏళ్లలో ప్రపంచ జీడీపీలో 40% పైగా బ్రిక్స్ దేశాల ద్వారా ఉత్పత్తి అయిందని చెప్పారు. ఇరాన్ అధ్యకుడు పెజెష్కియాన్ మాట్లాడుతూ, సభ్య దేశాల మధ్య వాణిజ్యంలో జాతీయ కరెన్సీల వాడకం విస్తరించాలని సూచించారు. దక్షిణాఫ్రికా అధ్యకుడు రామఫోసా మాట్లాడుతూ, తయారీ సాంకేతికతలు గ్లోబల్ సౌత్ నాయకత్వం వహించాలని కోరుతూ ఏకపక్ష ఆంక్షలపై ఆందోళన వ్యక్తం చేశారు.

అలాగే కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ, భారత్ అధ్యక్షతన బ్రిక్స్ వాణిజ్యాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తోందని, ఈ సహకారం రైతులు, మహిళా పారిశ్రామికవేత్తలు, యువతకు ప్రయోజనకరంగా ఉంటుందని వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న న్యూఢిల్లీలో రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యకుడు పెజెష్కియాన్, ఐక్యరాజ్యసమితి జనరల్ ఆంటోనియో గుటెరస్తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. రష్యా అధ్యకుడు పుతిన్తో జరిగిన సమావేశంలో రాజకీయాలు, వాణిజ్యం, రక్షణ, ఇంధన రంగం, అంతరిక్షం వంటి పలు రంగాల్లో ద్వైపాక్షిక సహకార పురోగతి ఇరువురు నేతలు సమీక్షించారు. పశ్చిమాసియా, నల్ల సముద్ర ప్రాంతాల్లో నెలకొన్న ఉధృతతల గురించి చర్చించారు. వివాదాల పరిష్కారానికి చర్చలు, దౌత్యమే సరైన మార్గమని మరోసారి స్పష్టం చేశారు. రష్యాలో జరిగే 24వ భారత్ రష్యా వార్షిక సదస్సు కోసం రష్యాను సందర్శించాల్సిందిగా పుతిన్ చేసిన ఆహ్వానం మోదీ అంగీకరించారు. ఈ సమావేశంలో ప్రధాని మోదీ పుతిన్కు తమిళ ప్రాచీన గ్రంథం తిరుక్కురల్ రష్యన్ అనువాదాన్ని బహూకరించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బ్రిక్స్ సదస్సు సందర్భంగా రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్కు తమిళ సాంప్రదాయ గ్రంథం తిరుక్కురల్ రష్యన్ అనువాదాన్ని బహుకరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అభినందించారు. ఇది దేశ నాగరికత వారసత్వానికి అద్దం పడుతుందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. భారతీయ సనాతన జ్ఞానం, భాషలు, సరిహద్దులు దాటి విస్తరించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తిరువళ్లువర్ అందించిన సార్వత్రిక విజ్ఞానం ఎలాంటి సరిహద్దులు, సంస్కృతులకైనా అతీతంగా భారతదేశ శాశ్వత సందేశం ప్రపంచానికి చాటుతూనే ఉందని ఉపరాష్టపతి కొనియాడారు. పట్టణ ప్రాంతాల్లో అందరికీ ఇల్లు లక్ష్యంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 కింద ప్రభుత్వం 18,77,000 ఇల్లు ఆమోదించింది. న్యూఢిల్లీలో గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పట్టణాభివృద్ది శాఖ కార్యదర్శి సత్యేంద్ర సింగ్ అధ్యక్షతన సెంట్రల్ శాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ 9వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో పీఎంఏవైయు 2.0 కింద సుమారు 29,000 అదనపు ఇళ్లను అస్సాం, బీహార్, గుజరాత్, తెలంగాణ, త్రిపుర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు ఆమోదించారు. అర్హులైన లబ్దిదారులందరికీ పథక ఫలాలు అందేలా చూడాలని, పీఎంఏవైయు 2.0 అమలు పర్యవేక్షణ కోసం సమిష్టిగా కృషి చేయాలని రాష్ట్రాలను కోరారు. ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన నేటితో 7 ఏళ్లు పూర్తి చేసుకుంది. చిన్న సన్నకారు రైతులకు సామాజిక భద్రత కల్పించే లక్ష్యంతో 2019లో ఈ పథకం ప్రారంభించారు. ఈ పథకం కింద అర్హులైన రైతులకు 60 ఏళ్ల వయసు తర్వాత నెలకు కనీసం 3,000 రూపాయల కనిష్ట పెన్షన్ లభిస్తుంది. వృద్ధాప్యంలో రైతులకు ఆర్థిక స్థిరత్వం, భద్రత కల్పించేందుకు ఈ పెన్షన్ పథకం రూపొందించబడింది. గత 7 ఏళ్లలో చిన్న సన్నకారు రైతులకు ఇది ఒక ముఖ్యమైన సామాజిక భద్రత పథకంగా నిలిచింది. భవిష్యత్ కోసం మరింత ఆర్థిక నమ్మకంతో ప్రణాళికలు వేసుకునేందుకు రైతన్నలకు ఎంతగానో సహాయపడుతుంది. గ్లోబల్ సౌత్కు బలమైన గొంతుగ్గా, ప్రపంచ సహకారానికి శక్తివంతమైన వేదికగా బ్రిక్స్ కూటమిని బలోపేతం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టిని అసోచాం అభినందించింది. అసోచాం అధ్యకుడు నిర్మల్ కేమిండా మాట్లాడుతూ, బ్రిక్స్ సహకారాన్ని వ్యాపార ఫలితాలుగా మార్చాలన్న మోదీ దృక్పథం కీలకమని పేర్కొన్నారు. బ్రిక్స్ దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, స్టార్టప్ భాగస్వామ్యులు చేయడం ద్వారా అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఆవిష్కరణలు, డిజిటల్ పరిష్కారాలు, మౌలిక సదుపాయాలు, బ్రిక్స్ స్టార్టప్ ఇన్నోవేషన్ ఫండ్ వంటి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో భారతీయ సంస్థలు ప్రపంచస్థాయిలో ఎదిగేందుకు ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు పలు దేశాల విదేశాధి నేతలు, ఉన్నతాధికారులు న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఇండోనేషియా అధ్యకుడు ప్రభువ సుబియంటో నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దుబే స్వాగతం పలికారు. ఇక ఆఫ్రికన్ యూనియన్కు ప్రాతినిధ్యం వహించేందుకు బురుండి అధ్యకుడు ఇవారిస్టే న్యూఢిల్లీకి వచ్చారు. ఆయనకు భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ స్వాగతం పలికారు. ఇక అబుదాబీ క్రౌన్ ప్రిన్స్ బిన్ జాయిద్ అల్ నహ్యాన్, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం భారత్ చేరుకున్నారు. వారికి విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ స్వాగతం పలికారు. దేశంలో పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు, ఈదురుగాలులతో, ఉరుములతో కూడిన వాతావరణం నెలకొనే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్రలో ఈరోజు భారీ వర్షాలు, ఉరుములతో కూడిన ఈదురుగాలు వీచే అవకాశం ఉందని ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. దీంతోపాటు ఉత్తరాఖండ్, గుజరాత్, కొంకణ్, గోవా, మధ్యప్రదేశ్, మహారాష్ట, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే సూచనలున్నాయని, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఉండవచ్చని ఐఎండీ తెలిపింది. మరోవైపు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, విదర్భ, బీహార్, రాజస్థాన్, అండమాన్ నికోబార్ దీవుల్లో రాగల 2 రోజుల పాటు ఉరువులు మెరుపుతూ ఉండిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. చైనాలో

0: మోకీ వేదికగా జరుగుతున్న హాకీ జూనియర్ ఆసియా కప్ తొలి సెమీఫైనల్లో భారత మహిళల జట్టు ఈరోజు దక్షిణకొరియా జట్టుతో తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం ఈ ఉదయం 9:15 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. క్వార్టర్ ఫైనల్లో పాకిస్తాన్పై 19-0 విజయం సాధించి భారత్ సెమీస్లోకి దూసుకెళ్లింది. మరో సెమీఫైనల్లో చైనా జపాన్తో తలపడుతుంది. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో భారత మండపంలో ప్రారంభమవుతుంది. ప్రపంచ వాణిజ్యానికి సురక్షితమైన సముద్ర మార్గాలు, నావికుల భద్రత ఎంతో ముఖ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పట్టణ ప్రాంతాల్లో అందరికీ ఇల్లు లక్ష్యంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 కింద ప్రభుత్వం 18,77,000 ఇల్లు ఆమోదించింది. చైనాలో ఈరోజు జరిగే హాకీ జూనియర్ ఆసియా కప్ తొలి సెమీఫైనల్లో భారత మహిళల జట్టు దక్షిణ కొరియాతో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి కడప కేంద్రం.

శ్రోతలకు నమస్కారం. కాంతిరేఖల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కాంతిరేఖల్లో సమాచార వేదిక, చరిత్రలో చోటు చేసుకున్న వివరాలు, ఆరోగ్య సౌభాగ్యం, ఇందులో ఫస్ట్ ఎయిడ్ గురించి డాక్టర్ హవీల గారు చెప్పే వివరాలు, ఆ తర్వాత భక్తి సంగీతం, అలేఖ్య ఆతుకూరు గారు గానం చేసినటువంటి కొన్ని పాటలు వినబోతున్నారు. ముందుగా సమాచార వేదిక. జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు 10:30 నుండి 5:00 వరకు నిర్వహిస్తున్నట్లుగా తెలియజేస్తున్నారు చైర్మన్ కమ్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి. ఇందులో అన్ని రకాల రాజీ పడదగిన సివిల్ క్రిమినల్ కేసులు జాతీయ లోక్ అదాలత్ నందు ఇరు పార్టీలు అంగీకారయోగ్యమైనటువంటి సత్వర పరిష్కారం లభిస్తుంది. ఈ జాతీయ లోక్ అదాలత్ను వినియోగించుకోండి అని నిర్వాహకులు తెలియజేస్తున్నారు. మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నెంబర్లు 0852258622, మరొక నెంబర్ 2446622. నెంబర్లు మరొకసారి 8562 ఎస్టీడీ కోడ్, ఫోన్ నెంబర్లు 2586222, మరొక నెంబర్ 2446622. ఈ నెంబర్లను సంప్రదించి జాతీయ లోక్ అదాలత్ గురించి మరింత సమాచారం పొందొచ్చు. కడప రైతు బజార్లో కూరగాయల ధరల వివరాలు. బంగాళదుంపలు 35 రూపాయలు, క్యాబేజీ 30 రూపాయలు, క్యారెట్ 55 రూపాయలు, బీన్స్ 75 రూపాయలు, బీట్రూట్ 40 రూపాయలు, కీరకాయలు 40 రూపాయలు, దోసకాయలు 40 రూపాయలు, దొండకాయలు కూడా 40 రూపాయలే, ముల్లంగి 30 రూపాయలు, అల్లం పాతది 160 రూపాయలు, కొత్తది 120 రూపాయలు, క్యాలీఫ్లవర్ 40 రూపాయలు, క్యాప్సికం 60 రూపాయలు, టొమాటో పండ్లు 18 రూపాయలు, మిరపకాయలు 25 రూపాయలు, వంకాయలు 25 రూపాయలు, బెండకాయలు కూడా 25 రూపాయలే, బీరకాయలు 40 రూపాయలు, కాకరకాయలు హైబ్రిడ్ 35 రూపాయలు, నాటు రకం 40 రూపాయలు, చిక్కుడు 50 రూపాయలు, గోరుచిక్కుళ్ళు 30 రూపాయలు, అలసందలు 45 రూపాయలు, అనపకాయలు 55 రూపాయలు, ఉల్లిపాయలు 54 రూపాయలు, మునక్కాయలు 60 రూపాయలు, సొరకాయలు 40 రూపాయలు, అరటికాయలు 10 రూపాయలు, బజ్జీ మిరపకాయలు

60 రూపాయలు. కడప రైతు బజార్లో కూరగాయల ధరల వివరాలు విన్నాం. ఇప్పుడు చరిత్రలో చోటు చేసుకున్న వివరాలు. ఫిరోజ్ జహంగీర్ గాంధీ 1912 ఇదే రోజున బొంబాయిలో జన్మించారు. వీరు భారతీయ స్వాతంత్ర సమరయోధులు, రాజకీయవేత్త, పాత్రికేయులు కూడా. 1950 నుండి 1952 మధ్యకాలంలో భారతదేశం ప్రాంతీయ పార్లమెంటు సభ్యుడిగా పనిచేశారు. వీరి భార్య ఇందిరానెహ్రూ, పెద్ద కుమారుడు రాజీవ్ గాంధీ ఇద్దరు భారతదేశానికి ప్రధానులుగా పనిచేశారు. పండిట్ చంద్రధర్ శర్మ గులేరి 1922 ఇదే రోజున మరణించారు. అందువల్ల ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 12 ఆయన వర్ధంతి పాటిస్తారు. వీరు 1915 ప్రసిద్ధ హిందీ లఘుకథ ఉస్నే కహాతాను రచించారు. వీరు సంస్కృతం, పాలీ, ప్రాకృతం అలాగే హిందీతో పాటు అనేక భాషల్లో నిష్ణాతులు. ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రఖ్యాత నేత్ర వైద్యులు పెరుగు శివారెడ్డి 1920 ఇదే రోజున జన్మించారు. వీరు 1946 మద్రాస్ విశ్వవిద్యాలయం నుండి MBBS డిగ్రీని పూర్తి చేశారు. 1952 ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి నేత్ర వైద్యంలో MS పట్టాను పొందారు. రాజకీయ నాయకులు, కర్ణాటక శాసనమండలి సభ్యులు, భారత ప్రభుత్వ ప్రణాళికా శాఖ సహాయ మంత్రిగా పనిచేసిన MV రాజశేఖరన్ 1928 ఇదే రోజున జన్మించారు. తమిళ రచయిత, కవి, పత్రికా సంపాదకులు, స్వాతంత్ర సమరయోధులు, సంఘ సంస్కర్త, మహాకవి భారతిగా ప్రసిద్ధులైనటువంటి చిన్నస్వామి సుబ్రహ్మణ్య భారతి 1921 ఇదే రోజున మరణించారు. భారత స్వాతంత్ర ఉద్యమకాలంలో దేశభక్తి, జాతీయత వంటి భావాలను కలిగేలా చేసిన వ్యక్తి వీరు. చరిత్రలో చోటు చేసుకున్న మరికొన్ని వివరాలను పరిశీలిస్తే, ఆకాశవాణి మొట్టమొదటి మహిళా న్యూస్ రీడర్గా జోలేపాళ్యం మంగమ్మ గారు చిత్తూరు జిల్లా మదనపల్లిలో 1925 ఇదే రోజున జన్మించారు. వీరికి తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఫ్రెంచ్, ఎస్పెరాంటో, తమిళ భాషలలో ప్రావీణ్యం ఉంది. ఆమె ఆల్ ఇండియా రేడియో ఢిల్లీలో 10 సంవత్సరాల పాటు ఎడిటర్, న్యూస్ రీడర్గా పనిచేశారు. వీరు ఆంధ్ర నైటింగేల్గా ప్రసిద్ధి పొందారు, పేరుగాంచారు. అలాగే ఆధునిక తెలుగు నిఘంటుకర్త, వ్యాకరణకర్త, వ్యాకరణవేత్త ఆచార్యులు రవా శ్రీహరి 1943 సెప్టెంబర్ 12 హైదరాబాద్లో జన్మించారు. వీరు విశ్వవిద్యాలయాల్లో బోధన చేశారు. వీరికి మహామహోపాధ్యాయ అనే బిరుదు కూడా ఉంది. తెలుగు రచయిత, ఆధ్యాత్మిక గురువు దేవిశెట్టి చలపతిరావు గారు 1946 ఇదే రోజున జన్మించారు. వీరు కర్మసిద్ధాంతం అనే గ్రంథాన్ని రచించారు. వీరు జ్ఞానపీఠ మఠం స్థాపించడం కూడా జరిగింది. దక్షిణ భారత గాయని, హమింగ్ క్వీన్గా పేరు పొందిన స్వర్ణలత గారు ఇదే రోజున మరణించారు. 10,000కు పైగా పాటలు పాడిన ఘనత వీరిది. వీరు జాతీయ ఉత్తమ గాయని పురస్కారం కూడా అందుకున్నారు. ప్రతి ఏటా సెప్టెంబర్ 2 అంటే 2వ శనివారం రోజున ప్రపంచ ప్రథమ చికిత్సా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ప్రథమ చికిత్సపై ప్రజల్లో అవగాహన కల్పించడం ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం.

0: ఇది స్టేట్ టీచర్ అవార్డు అండి. దీన్ని సాధించుకోవాలంటే మన కెరీర్లో, మన ప్రయాణం, ఈ సుదీర్ఘ మన యొక్క అకాడమిక్ దీని లైన్లో మనం ఎంతవరకు ఏం చేసాం, అపార్ట్ ఫ్రమ్ టీచింగ్ అండ్ రీసెర్చ్ ఎక్స్టెన్షన్ యాక్టివిటీ ఏం చేసాము, సమాజానికి మనం ఏమిస్తున్నాం అనేది బాధ్యత, అది ఒక గొప్ప గుర్తింపునిస్తుందని నా భావన అండి.
1: ఈ అవార్డు తీసుకోవడం తర్వాత నా స్టూడెంట్స్కి ఇంకా కొంచెం ముందుకు నడిపించాలి, నేను ఏదైతే నేర్చుకున్నానో అది వాళ్లకు మనము ట్రాన్స్ఫర్ చేయాలి, వాళ్ళు కూడా ఒక మంచి మార్గాన్ని ఎంచుకోవాలి, వాళ్ళు కూడా బాగా చదువుకొని ముందుకెళ్లాలి అనేది నా బాధ్యత సార్. ఇప్పుడు
2: చాలా హ్యాపీ అండి. నేనేమనుకున్నానంటే తెలిసిన తర్వాత అంటే డే వన్ లో నేను ఎంత ఛార్జ్ తో పనిచేశాను, ఈరోజు 18వ సంవత్సరంలో కూడా అదే ఛార్జ్ లో ఉన్నాను, అందువల్ల నాకు ఇది సాధ్యమైంది అనిపించింది. అంటే చిన్న చిన్న ఫ్లక్చువేషన్స్ ఓవరాల్ ఇయర్ వైజ్ గ్రోత్ ని నేను కన్సిస్టెన్సీ చూపించేశాను.

మీరు విన్న ఈ మాటలు ఈ సంవత్సరం రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు పొందిన యోగి వేమన విశ్వవిద్యాలయ ఆచార్యులు టి చంద్రశేఖర్, ఎల్ దాక్షాయణి, కోటా మృత్యుంజయరావు గార్లతో జరిపిన పరిచయ కార్యక్రమంలోనివి. ఈ పరిచయ కార్యక్రమాన్ని వినండి ఈ శనివారం ఉదయం 8:35.

ఈ పాట కానీ, ఈ సంగీతం కానీ, ఈ హమ్మింగ్ కానీ విన్న వెంటనే, వెలువడ్డ వెంటనే భారతీయుడు సినిమా అని చాలామందికి గుర్తుకు వచ్చే ఉంటుంది. అయితే ఆ పాట వెనుకున్న కథను, పాట యొక్క గొప్పతనాన్ని వినాలి, తెలుసుకోవాలి కూడా. వారు బతికింది 37 సంవత్సరాలు మాత్రమే. 14 ఏళ్లకే తొలిపాట ప్రపంచానికి పరిచయమైంది. తన సినీ ప్రస్థానంలో 10,000కు పైగా పాటలు పాడిన ఘనత వారిది. కొన్ని గీతాలలో ఆనందం, ఆహ్లాదం, ఆకర్షణ కలిగి విన్నప్పుడల్లా గాయకుల నేడు ఇప్పుడు మనం అనుకుంటున్న గాయని ప్రతిభ మనకు గుర్తుకు రాకమానదు. స్వర్ణలత నిజంగా పాటకు స్వర్ణం లాంటిది ఆ గాత్రం. స్వరలతై అపురూపమైన గీతాలను అందించి చిన్న వయసులోనే తరలి వెళ్లిన అదిరేటి పాటలను అందించి మన మధ్య స్థిరంగా నిలిచి ఉన్నారు గాయని స్వర్ణలత వర్ధంతి నేడు.

0: రెహమాన్ సంగీత నిర్వహణలో విన్నారు. సెన్సేషన్, టెంప్టేషన్ లాంటి అటెన్షన్ వెరసి అట్రాక్షన్. గానం మత్తులాంటిది, గాయని మహత్తు అలాంటిది. అవార్డులు అనేకం, పాటలు పదిలం, వాటి జీవితం కలకాలం. గాయని ముఖచిత్రమైన స్వరం స్వర్ణమై లతలా అల్లుకొని మనసును అప్పటి నుండి ఇప్పటిదాకా మరెంతో కాలం ఓలలాడిస్తూనే ఉంటుంది.
1: మనము క్వశ్చన్ చేయడం నేర్చుకోవాలి. మన ఆలోచనల్ని యాజ్ ఇట్ ఇస్ గా యాక్సెప్ట్ చేయకుండా వాటిని క్వశ్చన్ చేసి వాటిని ఛాలెంజ్ గా తీసుకొని ముందుకు నడవటం అనేది పిల్లలకు యువతకు నేర్పించాలి. మన ఆలోచన మారినప్పుడు ఖచ్చితంగా మన ప్రవర్తన మారుతుంది, మన అలవాట్లు మారుతాయి, మన వ్యక్తిత్వం మారుతుంది. మీ ఆలోచనను గమనించండి, మీ మైండ్ లో ఏం జరుగుతుందో తెలుసుకోండి. ఇది ప్రతి విద్యార్థి, ప్రతి యూత్ ఇది అర్థం చేసుకొని గమనించుకోవాలి.
2: మీరు విన్న ఈ మాటలు యువత ఆలోచనలు అనే అంశంపై సైకాలజిస్ట్ విశేష్ గారితో జరిపిన పరిచయంలోనివి. ఈ పరిచయాన్ని వినండి ఈ శని ఆదివారాల్లో సాయంత్రం 5:15 ప్రసారమయ్యే యువవాణి యువతీ యువకుల కార్యక్రమంలో.
0: కార్యక్రమాలు అనేకం, విజ్ఞానాన్ని ఆనందాన్ని అన్నీ అందిస్తుంది మీ ఆత్మీయ ఆకాశవాణి. కాంతరేఖల్లో ఇప్పుడు ఆరోగ్య సౌభాగ్యం. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు, అనుకోకుండా అత్యవసర పరిస్థితి ఎదురైనప్పుడు వైద్యుడి కోసం ఎదురుచూస్తాం. వైద్యుడు వచ్చేలోగా మనం ఏదైనా చేయాలి అంటే అది ప్రథమ చికిత్సగా అనుకోవాలి.

0: అలా ఉన్నప్పుడు, అలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు ఏం చేయాలా అన్న విషయం ఎదురైతే ఆ విషయాలు తెలుసుకోవాలి. అందుకే 2026 గాను ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 12న ప్రపంచ ప్రథమ చికిత్సను జరుపుకుంటున్నారు. మరి ఈ సందర్భంగా అసలు ప్రథమ చికిత్స అంటే ఏమిటో తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. మరి ఈ పూట డాక్టర్ హవీల గారు ఎలాంటి విషయాలను చెప్పడానికి సిద్ధంగా ఉన్నారో విందాం రండి.
1: చికిత్స లక్ష్యాలు ఏమిటి? ప్రాణాన్ని రక్షించటం, అపాయ తీవ్రతను తగ్గించడం, త్వరగా కోలుకునేటట్లు చేయటం. ఫస్ట్ ఎయిడ్ ఇచ్చేవారి లక్షణాలు: వెంటనే పరిస్థితిని అంచనా వేయగలగాలి, ప్రాణాపాయాన్ని అంచనా వేసి తన చర్యలు వెంటనే తీసుకునే తెగువ ఆలోచన ఉండాలి, రక్తం కారుతుంటే ఆపాలి, గాయం అయితే కట్టుకట్టాలి, నీళ్లల్లో మునిగిన వారికి ఊపిరితిత్తులు శ్వాస తీసుకునేలా చేయాలి, కాలుతున్న వారికి మంటలు ఆర్పాలి, వైద్య సహాయం కోసం కబురు చేయాలి లేదా రోగిని ఆసుపత్రికి తరలించాలి. ఆసుపత్రికి తరలించేటప్పుడు అతి తక్కువ హాని జరిగేలా చూడాలి. ఉదాహరణకు ఎముక విరిగితే కదలకుండా బద్ద కట్టాలి. సత్వర వైద్య సహాయం అందే వరకు లేదా ఇతరులు ఎవరైనా రోగి బాధ్యత తీసుకునే వరకు రోగిని వదిలి వెళ్ళకూడదు. పురుగుల మందు త్రాగినప్పుడు తీసుకోవాల్సిన ప్రథమ చికిత్స: వైద్య పరీక్ష కొరకు ఒక సీసాలో కొంచెం వాంతిని, మిగిలిన వస్తువులను భద్రపరచాలి. కొంచెం కొంచెంగా నీరు ఇవ్వాలి, ఎక్కువ మోతాదులో ఇవ్వరాదు. విషవాయువు పీల్చిన వ్యక్తిని కృత్రిమ శ్వాస కల్పించాలి. శరీరంపై విష పదార్థాలు పడినప్పుడు పరిశుభ్రమైన నీటితో మంట బాధ తగ్గు వరకు కడగాలి. శరీరంపై ఐసు పెట్టకుండా శుభ్రమైన బట్టలో చుట్టి పెట్టాలి. స్పృహ తప్పి ఉన్నట్లయితే ప్రథమ చికిత్స: రోగిని బోర్లా పడుకోబెట్టి తలను ఒక పక్కకు తిప్పి ఉంచాలి. ఇలా చేయడం వల్ల వాంతి చేస్తే ఊపిరితిత్తులలోనికి పోదు, నాలుక కూడా గొంతుకు అడ్డం పడదు. వాంతి ఎక్కువగా అవుతూ ఉన్న రోగిని ప్రక్కకు తిప్పి పరుండబెట్టాలి. ఒక కాలును ముందుకు వంచి ప్రక్కకు తిప్పి పరుండబెట్టాలి. ఊపిరి బలహీనంగా ఉంటే ఊపిరి సాధన చేయాలి. వాంతి ద్వారా విషాన్ని కక్కించాలి. 2 వ్రేళ్లను గొంతులో పెట్టి ఆడిస్తే రోగి వాంతి చేస్తాడు. అప్పటికీ వాంతి చేయకపోతే 2 చెంచాల ఉప్పుని లేదా 2 చెంచాల ఆవపొడిని 1 గ్లాసుడు గోరువెచ్చని నీళ్లల్లో కలిపి త్రాగించితే వాంతి చేస్తారు. నీళ్లు ఎక్కువగా త్రాగిస్తే విషపు ఘాటు తీవ్రతని కొంతవరకు తగ్గించవచ్చు. నీళ్లు త్రాగించడం వలన వాంతి ద్వారా శరీరం కోల్పోయిన నీటిని తిరిగి పొందవచ్చు. చల్లని నీళ్లు, కొబ్బరి నీళ్లు, పలుచటి గంజి త్రాగించాలి. విష ప్రభావాన్ని తగ్గించే ఇతర పానీయాల్ని ఇవ్వాలి, ఉదాహరణకు పాలు, బార్లీ నీళ్లు మొదలైనవి. కుక్క కరిచినప్పుడు ప్రథమ చికిత్స: కుక్క కాటు వలన రేబీస్ వచ్చే ప్రమాదం ఉంది. ఆరోగ్యంగా ఉన్న కుక్కలు కరిస్తే ప్రాణాంతకరమైన రేబీస్ రాదు. కానీ ఏ కుక్క మంచిదో, ఏది జబ్బుదో మనకి తెలియదు కదా. కుక్క మంచిదైనా కరిచిన భాగము చీము పట్టడమో లేక టెటనస్ రావడమో సంభవించవచ్చు. కాబట్టి ఏ కాటుకైనా ప్రథమ చికిత్స చేసి వైద్య సహాయం కోసం డాక్టర్ దగ్గరికి పంపించాలి. కరిచిన కుక్క లక్షణాలు ఎలా ఉన్నాయో పరిశీలించాలి. కుక్క ప్రవర్తన విపరీతంగా ఉండి నిలకడ లేకుండా తిరుగుతున్నా, అది అతిగా చొంగ కారుస్తున్నా, 10 రోజుల లోపల దానంతట అదే చనిపోయిన పిచ్చి కుక్కగా అనుమానించాలి. గాయమును సబ్బు నీటితో 10 నుంచి 15 నిమిషాలు ఆగకుండా కడగాలి. చేతితో ముట్టకుండా మానసిక ధైర్యమును చేకూర్చాలి. గాయమునకు కట్టు కట్టకూడదు. కుక్కను, కుక్క కరిచిన వ్యక్తిని 1-2 రోజుల పాటు గమనించాలి. ఆ వ్యక్తిలో కుక్క లక్షణములు కనిపిస్తే వైద్యము లేదు కాబట్టి ముందు జాగ్రత్తగా వైద్య సలహాలు పాటించాలి. రేబీస్ వ్యాక్సిన్ ఇప్పించాలి. కాలినప్పుడు ప్రథమ చికిత్స: మనిషి కాలటానికి నిప్పు, మంట, వేడి పదార్థాలు, రసాయనాలు, కరెంటు,

ముఖ్య కారణాలు. కాలిన తీవ్రతను అంచనా వేయుటకు కాలిన ప్రదేశం యొక్క లోతు వెడల్పు అంచనా వేయాలి. ఎక్కువ లోతు ఉంటే నరాలు, రక్తనాళాలు, కండరాలు కూడా కాలిపోతాయి. ఈ పుండు పూర్తిగా తగ్గటానికి చాలా రోజులు పడుతుంది. శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. అంటు సోకే అవకాశం ఎక్కువ. కాలిన గాయం వెడల్పు ఎక్కువగా ఉంటే శరీరంలో నీటి శాతం ఆవిరి ద్వారా తగ్గిపోయి ప్రమాదానికి గురి కావచ్చు. పై చర్మం కాలింది కాబట్టి నొప్పి ఎక్కువగా ఉంటుంది. అంటు సోకే అవకాశం ఎక్కువ. సాధారణంగా కాలినప్పుడు కాలిన చోట వెంటనే చల్లని నీరు పోయాలి. అందుబాటులో ఉన్న బర్నాల్ లేదా సోఫ్రామైసిన్ వంటి ఆయింట్మెంట్ను పూయాలి, లేదంటే పసుపు లేపనం పూయవచ్చు. ఇవి అంటు సోకకుండా ఆపటమే కాక కొంచెం ఉపశమనం కలిగిస్తాయి. శుభ్రమైన బట్టతో లేక గాజు బట్టతో కట్టుకట్టాలి. పూర్తి స్థాయి చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించాలి. తీవ్రంగా కాలినప్పుడు శరీరం నుండి పోయిన నీరు తిరిగి త్వరగా అందించాలి. బొబ్బలు చిదపడం కానీ చర్మం తొలగించడం కానీ చేయకూడదు. ఒకవేళ బొబ్బలు పగిలితే గాయాన్ని శుభ్రంగా కడగాలి. శుభ్రమైన బట్టతో గాయాన్ని కప్పాలి. శరీరంపై అంటుకొని ఉన్న బట్టలను బలవంతంగా వేరు చేయకూడదు. నెయ్యి, వెన్న, ఇంక్ మొదలైనవి పూయకూడదు. ధారాళంగా గాలి సోకేటట్లు చూడాలి. శరీరం ఉష్ణోగ్రతను కోల్పోకుండా దుప్పటి కప్పాలి. రసాయనిక పదార్థాల వలన కాలిన గాయాలకు ప్రథమ చికిత్స. పరిశ్రమలలో, కర్మాగారాలలో, కొన్నిసార్లు ఇళ్లలో ఘాటైన రసాయనాలు లేక యాసిడ్లు, ఆల్కలీస్ శరీరం మీద పడి ఒళ్ళు కాలుతుంది. కాలిన చోట నొప్పి, మంట ఉంటుంది. రసాయనిక గాయాల తీవ్రత వెంటనే తెలియదు, మెల్లగా బయటపడుతుంది. అందువలన వీటిని తక్కువ అంచనా వేయవద్దు. చికిత్స: శరీరం మీద పడిన రసాయనాన్ని సాధ్యమైనంత తొందరగా తొలగించాలి. పైనుండి నీళ్లు ధారగా పోసి రసాయనం తొలగిపోయేటట్టు చూడాలి. కాలిన చోట చల్లటి బట్ట పెట్టాలి. బట్టలు ఏమైనా అంటుకొని ఉంటే నెమ్మదిగా తొలగించాలి. అంటుకొని రాకపోతే గట్టిగా తీయకూడదు. కరెంటు షాక్ తగిలినప్పుడు ప్రథమ చికిత్స. మనిషిని కరెంటు దగ్గర నుండి వేరు చేయాలి. స్విచ్ తీసివేయుటకు వీలు కాకపోతే ముందు కరెంటు చేరని దాని మీద నిలబడి కరెంటు చేరని వస్తువు పట్టుకొని దానితో కరెంటు షాక్ తగిలిన మనిషిని తీయాలి. కరెంటు చేరని వస్తువులు రబ్బరు, కాగితం, చెక్క, కర్రలు, బట్టలు, తాళ్ళు. ఎట్టి పరిస్థితుల్లోనూ తడిగా ఉన్న వస్తువులు వాడకూడదు. తడి ప్రదేశము మీద నిలబడకూడదు. నీట మునిగినప్పుడు ప్రథమ చికిత్స. నీట మునిగిన వ్యక్తి కడుపులోకి నీళ్లు పోతాయి. ఊపిరితిత్తులలోకి నీళ్లు పోవడం వల్ల శ్వాసనాళాలు సంకోచానికి గురై గాలిగొట్టం మూసుకొని పోతుంది. ఊపిరి అందక రోగులు చనిపోతారు. నీట మునిగిన వ్యక్తిని తొందరగా నీటి నుండి తీసి పొడి ప్రదేశంలో పడుకోబెట్టి తల కిందికి ఉండేట్టుగా ప్రక్కకి తిప్పి పడుకోబెట్టాలి. తల క్రిందికి ఉండటం వలన కడుపు మరియు ఊపిరితిత్తులలో నీరు నోటి ద్వారా బయటికి వస్తుంది. నీళ్లలో మునగడం, ఊపిరి అందకపోవడం వలన రోగి శరీరం చల్లబడుతుంది. అందుకే కప్పి ఉంచాలి. స్పృహలో ఉంటే వేడి వేడి పదార్థాలు త్రాగించాలి. యాక్సిడెంట్లు, ఇతర ప్రమాదాలు జరిగినప్పుడు ప్రథమ చికిత్స. ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా రోడ్లపై నడుచుట లేక వాహనాలని వేగంగా నడపడం వలన రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి. మతి భ్రమణం లేక మూర్ఛ రోగం ఉన్నా తగిన జాగ్రత్తలు తీసుకోకుండా ఎత్తైన ప్రదేశాలు, చెట్లు మొదలైనవి ఎక్కడం వలన కొట్లాడినప్పుడు, చెలరేగినప్పుడు కూడా ప్రమాదాలు జరుగుతాయి. ప్రథమ చికిత్స. స్పృహ తప్పి ఉంటే రోగి తల పక్కకి త్రిప్పి ఉంచాలి. వాంతి అయితే అది రోగి శ్వాసనాళాల్లోకి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. రక్తస్రావం కలుగుతుంటే అందుబాటులో ఉన్న పరిశుభ్రమైన గుడ్డతో కట్టుకట్టాలి. కారుతున్న చోట చేతితో నొక్కి పెట్టాలి.
రక్త ప్రవాహం ఆగిపోతుంది. వెన్నెముకకి దెబ్బ లేక గాయం తగిలిందని తెలిస్తే రోగిని ఎక్కువగా కదిలించకుండా వెళ్ళకిలా పడుకోబెట్టి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించాలి. ఎముకలు విరిగినట్లయితే

0: విరిగిన శరీర భాగాలకు ఆధారంగా దొరికిన బద్దలు, కర్రముక్కలు, అట్టముక్కలు వాడి బట్టతో కదలకుండా చేసి ఆసుపత్రికి తరలించాలి. చిన్న చిన్న దెబ్బలైతే అందుబాటులో ఉన్న యాంటీసెప్టిక్ లోషన్తో గాయాన్ని శుభ్రం చేసి కట్టుకట్టి వైద్య సహాయం కోసం అంబులెన్స్ను వీలైనంత త్వరగా పిలిపించి రోగిని ఆసుపత్రికి తరలించాలి.
1: విన్నారు కదా, ప్రపంచ ప్రథమ చికిత్సా దినోత్సవం సందర్భంగా ప్రథమ చికిత్స అంటే ఏమిటి, ఎలా చేయాలి అన్న విషయాలను డాక్టర్ హవీల నోట విన్నాము. ప్రాథమిక చికిత్స గురించి, అలాగే సిపిఆర్ లాంటి గురించి ప్రతి ఒక్కరూ వైద్యులను అడిగి తెలుసుకోవడం అవసరం. సిపిఆర్ అంటే వ్యక్తి గుండె ఆగిపోయినప్పుడు, శ్వాస తీసుకోవడం కష్టమైనప్పుడు ప్రాణాలు నిలపడానికి చేసే అత్యవసర ప్రథమ చికిత్స. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది.
2: ఆదివారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 1:30 ప్రసారమయ్యే మహిళా భారతి కార్యక్రమాలపై మహిళా శ్రోతలు తమ అభిప్రాయాలను మాతో ప్రత్యక్ష ఫోనింగ్ కార్యక్రమం ద్వారా పంచుకోవచ్చు. మరి మహిళా శ్రోతలు, మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు 0852-2444-197, మరొక నంబర్ 2441-19. గుర్తుంచుకోండి, ప్రతి శనివారం మధ్యాహ్నం 1:30
1: కాంతి రేఖల్లో చివరి అంశం భక్తి సంగీతం. ఏ అలేఖ్య గారు ఆలపించిన కొన్ని భక్తి గీతాలు.

0: ఏ అలేఖ్య గారు ఆలపించినటువంటి భక్తి గీతాలు విన్నారు.
1: ప్రొఫెసర్ తీరుని పిల్లలు అలవర్చుకుంటారండి. దిశానిర్దేశంలోనే ఉందండి, మన యాటిట్యూడ్ బట్టే పిల్లలు కూడా వస్తారు. డెఫినెట్గా తల్లిదండ్రులు ఇంపాక్ట్ ఉంటుంది, కానీ ఖచ్చితంగా ఈ సమాజాన్ని మార్చగలిగేది మాత్రం మ్యాక్సిమం టీచరే అండి.
2: నేను చాలా గర్వపడుతున్నాను. మా యూనివర్సిటీలో క్వాలిటీని మేము మెయింటైన్ చేస్తున్నాము. దానికి కారణం ఏంటంటే ఉన్న ఫ్యాకల్టీ మొత్తము చాలా వరకు అబ్రాడ్ ఎక్స్పీరియన్స్ ఉండి హై ఇంపాక్ట్ రీసెర్చ్ చేసే ఫ్యాకల్టీ ఉండడము, అంతా కూడా ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉండటం వల్ల మేము క్వాలిటీని ఇంకొంచెం బెటర్గా తీసుకురాగలుగుతున్నాం.
3: సమాజాన్ని సత్ప్రవర్తన సన్మార్గంలో నడిపించడానికి ఉన్న ప్రొఫెషన్లో ద నోబులెస్ట్ అండ్ ఫస్ట్ ప్రొఫెషన్ ఏదైనా ఉందంటే టీచింగ్ అండి. నేను ఇది తీసుకోవడం కూడా మా ఇంట్లో టీచర్లు ఎక్కువ, సో దట్ కైండ్ ఆఫ్ డిసిప్లిన్ అండ్ వాతావరణం కూడా ఇట్స్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ దిస్.
4: మీరు విన్న ఈ మాటలు ఈ సంవత్సరం రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు పొందిన యోగి వేమన విశ్వవిద్యాలయ ఆచార్యులు టి చంద్రశేఖర్, ఎల్ దాక్షాయణి, కోటా మృత్యుంజయరావు గారులతో జరిపిన పరిచయ కార్యక్రమంలోనివి. ఈ పరిచయ కార్యక్రమాన్ని వినండి ఈ శనివారం ఉదయం 8:35.
0: మనిషికి గొప్ప సంపద జ్ఞానం, ఆ జ్ఞానాన్ని అందిస్తున్న ఉపాధ్యాయులు మహనీయులు. మనిషికి గొప్ప ఆయుధం ఓపిక, నిజాయితీ అన్నది గొప్ప రక్షణ, వీటన్నిటికంటే నవ్వు ఒక గొప్ప ఔషధం.

ఈనాటి కాంతిరేఖల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపటి కాంతిరేఖల్లో సమాచార వేదిక చరిత్రలో ఈరోజు, అలాగే కార్యక్రమాలపై శ్రోతల అభిప్రాయాల మీ ఉత్తరాలు, వీటితో పాటు విజ్ఞాన సమాచారం కూడా వినవచ్చు రేపటి కాంతిరేఖల్లో.

ఈనాటి కాంతిరేఖల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 8 గంటలకు వస్తుంది. మరికాసేపట్లో వార్తా ప్రసారాలు.

0: ఆకాశవాణి కృష్ణా జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ సామా సునీల్.
1: కృష్ణా జిల్లాలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చేపట్టిన అభివృద్ది పనులు, జిల్లాలో మంత్రుల పర్యటన వంటి అంశాలతో కూడిన కృష్ణా జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మంగినపూడి బీచ్ సాగర తీరంలో 63 అడుగుల ఎత్తైన మహాగణపతి మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసి 11 రోజుల పాటు నిర్వహించనున్న వినాయక చవితి ఉత్సవాలను అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేయడానికి జిల్లా కలెక్టర్ బాలాజీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సాగరతీర గణపతిని చూడటానికి వచ్చే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బాలాజీ తెలిపారు. ప్రతిరోజు సాయంత్రం భక్తులను ఆకట్టుకునే విధంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి రాష్టంలో మంగినపూడి బీచ్ను పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు. జిల్లాలో 2027 వేసవికాలం వరకు త్రాగునీటి సమస్య లేకుండా ముందస్తు చర్యలు చేపట్టడానికి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఎల్నినో సమస్యను అధిగమించడానికి త్రాగునీరు వృధా చేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. నీటి వనరులను అవసరమైన మేరకు చెరువులు, కాలువల ద్వారా ముందస్తు ప్రణాళికతో నింపుకునే విధంగా ఎప్పటికప్పుడు నీటి సరఫరా అధికారులు, పంచాయతీ అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. గన్నవరం నియోజకవర్గం కేసరపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న రీసర్వే కార్యక్రమాన్ని రాష్ట సర్వే, సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్ స్వయంగా పరిశీలించారు. సర్వే నిర్వహిస్తున్నప్పుడు ఎటువంటి పొరపాట్లు జరగకుండా జిల్లా రెవెన్యూ సర్వే అధికారులు రైతుల సమక్షంలో సర్వే నిర్వహించడంపై హర్షం వ్యక్తం చేశారు. రాష్ట వ్యాప్తంగా జరుగుతున్న రీసర్వేలో తప్పులు పునరావృతం కాకుండా సర్వే నిర్వహించిన తర్వాత రైతులకు భూ వివరాలను తెలియజేసేలా ఈకేవైసీ నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లాలో పారిశ్రామిక ప్రగతి మెరుగుపరచడానికి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో కృష్ణా విశ్వవిద్యాలయంలో 2 రోజుల పాటు కార్యశాలను జిల్లా పారిశ్రామిక శాఖ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ హాజరై యువ పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. పారిశ్రామికవేత్తలకు కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో అనుమతులు, రుణాలను అందించి వివిధ రంగాల్లో నిపుణులైన యువ పారిశ్రామికవేత్తలకు అవగాహన కల్పిస్తున్నామని జిల్లా కలెక్టర్ బాలాజీ తెలిపారు. కృష్ణా జిల్లాలో సహకార బ్యాంకులను బలోపేతం చేసే దిశగా ప్రతి గ్రామంలో కృష్ణా జిల్లా సహకార బ్యాంక్ లిమిటెడ్ శాఖల ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. పెడన మచిలీపట్నం నియోజకవర్గం నూతన శాఖలను కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టం రఘురాం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రైతులకు వారి వ్యవసాయానికి అవసరమైన రుణాలను అందిస్తూ ఖాతాదారులకు మెరుగైన సేవలను అందించడం వల్ల 1800 కోట్ల రూపాయల వాణిజ్యం చేశామని తెలిపారు. బంటుమిల్లి గ్రామంలో స్వయం సహాయక సంఘాలకి 2 కోట్ల 50 లక్షల రూపాయల రుణాలను పంపిణీ చేశామని చెప్పారు. అవనిగడ్డ, మచిలీపట్నం నియోజకవర్గాలలో కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని దేవాదయ ధర్మాదయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొని కృష్ణాష్టమి సందర్భంగా గోవులను పూజిస్తూ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీకృష్ణుడి బోధనలు, ధర్మం, సత్యం, న్యాయం పట్ల ఆయన చూపిన మార్గం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. రాష్ట ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ద్వారా పాడి రైతులకు అవసరమైన మందులు ఎప్పటికప్పుడు అందిస్తూ పాడి పరిశ్రమను అభివృద్ది చేయడానికి ప్రత్యేకమైన నిధులను రాష్ట ప్రభుత్వం కేటాయిస్తోందని తెలిపారు. ప్రజా సంక్షేమ పథకాల అమలు, పౌష్టిక ఆహార పంపిణీ తీరును పరిశీలించేందుకు జిల్లాలో రాష్ట ఆహార కమిషన్ సభ్యులు లక్ష్మీరెడ్డి వివిధ ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాలు, గురుకుల పాఠశాలల్లో, రేషన్ దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జిల్లాలో పోషకాహార లోపం లేకుండా పిల్లలకు పౌష్టికాహారాన్ని అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తోందన్నారు. మచిలీపట్నం పార్లమెంటు కార్యాలయంలో పార్లమెంటు సభ్యులు బాలసౌరి జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ప్రజల నుండి సమస్యలను సానుకూలంగా విని వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మచిలీపట్నం పార్లమెంటు అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం 74 కోట్ల రూపాయల నిధులను కేటాయించడం పట్ల బందరు ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. మచిలీపట్నం కలెక్టర్ కార్యాలయంలో స్వాతంత్ర్య సమరయోధులు, ఆంధ్ర రాష్ట తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి కార్యక్రమాన్ని రెవెన్యూ శాఖ ఘనంగా నిర్వహించింది. రాష్ట మంత్రి కొల్లు రవీంద్ర, పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన నిబద్దత, ధైర్య సాహసాలు చిరస్మరణీయమైనవని కొనియాడారు. ఇప్పటి వరకు కృష్ణా జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన సామా సునీల్, కృష్ణా జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.

ఆకాశవాణి కడప కేంద్రం. జీవితంలో ప్రతి వ్యక్తిని అత్యున్నతంగా నిలిపేందుకు జీవితాంతం తపన చెందే జీవులు వారు. తరగతి గదిని ఆలయంగా భావిస్తూ, దీపమై వెలుగుతూ అక్షరాల అక్షరజ్యోతిని వెలిగిస్తూ, పువ్వుల్లాంటి విద్యార్థులను కాపాడుతూ, తాము నేర్పిన జ్ఞానంతో సమాజాన్ని సంస్కరించండి అంటూ బయట ప్రపంచంలోకి అడుగులు వేయిస్తారు. వారే ఉపాధ్యాయులు, ఉత్తమ ఉపాధ్యాయులు. ఈ సంవత్సరపు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అందుకున్న యోగవేమన యూనివర్సిటీ ఆచార్యులను పలకరిద్దాం రండి. వారి ధ్యేయాన్ని, వారి కలలను, కలలు కంటున్న ప్రపంచాన్ని యువత ద్వారా ఎలా నేర్చుకోవాలనుకుంటున్నారో విందాం ఈ పూట. గతవారమే అందుకున్న ఈ పురస్కార గ్రహీతల అంతరంగ మాటలను, వారి ఆనందాన్ని వినండి.

0: ఈ సంవత్సరపు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత యోగివేమన యూనివర్సిటీకి చెందినటువంటి పర్యావరణ శాఖ విభాగ అధిపతి ఆచార్యులు తుమ్మల చంద్రశేఖర్ గారు. వీరిని ఈ పూట పలకరిద్దాం, మరిన్ని విషయాలను తెలుసుకుందాం. తుమ్మల చంద్రశేఖర్ గారు, కార్యక్రమానికి స్వాగతం అండి. నమస్కారం అండి.
1: నమస్కారం సార్.
0: ముందుగా మీకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నందుకు ఎంతగానో ఆనందిస్తూ మీకు శుభాకాంక్షలండి.
1: ధన్యవాదాలండి.
0: ఈ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందడం గురించి చెప్పే ముందుగా ఒక్కసారి మీ స్వవిషయాలు చెప్తారా?
1: నా పేరు తుమ్మల చంద్రశేఖర్ అండి. నేను మా విద్యాభ్యాసం మొత్తం చాలా వరకు నాకు తిరుపతిలో జరిగింది. ఎంఎస్సీ పిహెచ్డి అంతా కూడా తిరుపతి ఎస్ యూనివర్సిటీలో కంప్లీట్ చేశాను. తర్వాత ఇమ్మీడియట్గా నేను ఐఏఎస్లను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరులోను, తైవాన్ అండ్ సౌత్ కొరియాలలో పోస్ట్ డాక్టరల్ ఫెలోగా వర్క్ చేసి 2009లో యోగవేమన విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఎన్వైరాన్మెంటల్ సైన్స్ డిపార్ట్మెంట్లో రిక్రూట్ చేయడం జరిగిందండి. 2009 నుంచి మళ్ళా అదే క్రమంలో మేము యూజీసీ రామన్ ఫెలో అనే దానికి 2014లో సెలెక్ట్ అయ్యానండి. 2014 అక్కడ ఆ రామన్ ఫెలో అంటే అది తీసుకుని యుఎస్లోని అరిజోనా స్టేట్ యూనివర్సిటీలో 1 ఇయర్ గవర్నమెంట్ ఫెలోషిప్తో అక్కడ పోస్ట్ డాక్టర్ ఫెలోగా పనిచేసి తిరిగి మళ్ళా 2015 చివరన యోగివేమన యూనివర్సిటీలో నేను విధుల్లోకి మళ్ళా చేరడం జరిగిందండి. 2021లో అసోసియేట్ ప్రొఫెసర్ అయ్యాను. 2024లో ఫుల్ ప్రొఫెసర్గా ప్రమోట్ చేయడం జరిగిందండి.
0: చాలా బాగుందండి మీ ప్రస్థానం. ఈ సంవత్సరపు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందడాన్ని మీరు ఏ విధంగా చెప్తారండి?
1: యా, ఇది ఆనందదాయకమైన విషయం అండి. ఎందుకంటే ఉత్తమ ఉపాధ్యాయుడు స్టేట్ బెస్ట్ టీచర్ అనేది స్టేట్ టీచర్ అవార్డు. అది ఒకప్పుడు మెరిట్ టీచర్ అని బెస్ట్ టీచర్ అని అవార్డు, ఇది స్టేట్ టీచర్ అవార్డు అండి. ఇది తీసుకోవడం అనేది ప్రతి ఒక్క ఉపాధ్యాయుడి కలగా ఉంటుంది. మనం ఎట్లయినా కానీ ఈ అవార్డు సాధించుకోవాలని. దీన్ని సాధించుకోవాలంటే మన కెరీర్లో ఈ సుదీర్ఘ మన యొక్క అకాడమిక్ దీని లైన్లో మనం ఎంతవరకు ఏం చేసాము, మన ఎక్స్టెన్షన్ యాక్ట్ అపార్ట్ ఫ్రమ్ టీచింగ్ అండ్ రీసెర్చ్ ఎక్స్టెన్షన్ యాక్టివిటీ ఏం చేసాం, అవుట్ రీచ్ ప్రోగ్రామ్ ఏం చేసాం, సమాజకి ఏం చేసాం, చారిటీ వర్క్స్ ఏం చేస్తాం, ఇవన్నీ కౌంట్ అవుతాయనండి. మామూలుగా టీచింగ్ చెప్పేసి రీసెర్చ్ చెప్పేసి వెళ్ళిపోవడం కంటే కూడా సమాజానికి మనం ఏమిస్తున్నాం అనేది బాధ్యత, అది ఒక గొప్ప గుర్తింపునిస్తుందని నా భావన.
0: కళతో పాటు ఒకంత గర్వంగా చెప్పుకోవడానికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అని చెప్పుకోవచ్చు.
1: అవునండి.
0: మరి మీ ప్రయాణం ఆచార్యులుగా మీరు పొందిన అనుభూతిని?
1: యా, చాలా బాగా జరిగిందండి. ఎందుకంటే నేను 2009లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయినప్పటి నుంచి డిపార్ట్మెంట్లో కొద్దిగా మొదటి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా చాలా కష్టపడుతూ ల్యాబ్లు ఎస్టాబ్లిష్ చేసి టీచింగ్ బాగా ఇది చేసుకుంటూ తర్వాత రీసెర్చ్లో ఇంప్రూవ్ చేసుకుంటూ పిహెచ్డి చేరిన పిల్లలకు మంచి నాణ్యత గల పరిశోధన అంశాలను ఇస్తూ దాన్ని కూడా చేపడుతూ రీసెర్చ్ని ఒక పక్క టీచింగ్ ఇవన్నీ కాకుండా అడ్మినిస్ట్రేషన్లో చాలా హెల్ప్ చేస్తూ ల్యాబ్స్ ఎస్టాబ్లిష్ చేయడం, యూనివర్సిటీకి తోడ్పడడం, వివిధ కమిటీల్లో ఉండటం. యూనివర్సిటీ మనకు మీకు తెలియనిది ఏమిటి కాదు, 2006లో స్టార్ట్ అయింది మన యోగవేమన యూనివర్సిటీ, అప్గ్రేడ్ అయింది ఎస్వీపీజీ సెంటర్ నుంచి. వాటి అభివృద్ధికి చాలా పాటుపడడంలో మా పాత్ర ఉందనేసి నేను ఎప్పుడు ఖచ్చితంగా
0: నమ్ముతుంటున్నాను. ఆ తర్వాత మీరు చేపట్టిన కార్యక్రమాల గురించి చెప్పండి.
1: నేను మొట్టమొదటిగా పిహెచ్డి అయిపోగానే ఐఏఎస్సీ, తైవాన్, కొరియా డిఫరెంట్ ఇన్స్టిట్యూట్లో పనిచేసి వచ్చిన తర్వాత 2009లో కూడా నాకు ఒక ఇది ఉండేదండి, ఎప్పుడైనా కానీ మనం కూడా నేషనల్ ఫెలోషిప్లో ఒకటి సాధించాలి. కొన్ని ఫెలోషిప్ రామానుజన్ ఫెలో అని, రామన్ ఫెలో అని కొన్ని ఉంటాయండి, ప్రఖ్యాతి చెందినవి. అది మనకు స్టేట్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కి చాలా

0: కొంచెం ప్రెస్టీజియస్ గా అనిపిస్తుంది. 2014లో పెట్టిన ఇండో యుఎస్ యుజిసి రామన్ ఫెలోగా సెలెక్ట్ అయిన తర్వాత 14 నవంబర్ నుంచి 15 అక్టోబర్, మీన్ నవంబర్ 2 నవంబర్ వరకు మేము పనిచేయడం, తర్వాత వచ్చేసి మళ్ళీ విధుల్లో చేరడం జరిగిందండి. ఆ పరిశోధనలో నేను ఇంకా బాగా వెస్ట్ కి ఎక్కువగా ఎక్స్పోజ్ అయ్యి నా పోస్ట్ డాక్టరల్ స్టడీస్ అంతా కూడా ఈస్ట్ లో ఉన్నాయి. సో నెక్స్ట్ వెస్ట్ ఎక్స్పీరియన్స్ కూడా ల్యాబ్ లో పొందిన తర్వాత ఈస్ట్ అండ్ వెస్ట్ మొత్తం సైన్స్ లో ఎక్కువగా నేను అడ్వాన్స్డ్ సైన్స్ చేయడానికి ఎస్పెషల్లీ బయో ఎనర్జీ జీవ ఇంధనాల మీద చాలా బాగా పనిచేయగలిగానండి. పనిచేసి సేమ్ థింగ్ మా పిల్లలకి మా పిహెచ్డి స్టూడెంట్స్ కి అందించడం జరిగింది. ఇప్పుడు కూడా అదే క్రమంలో ఉన్నాను. ఐఎమ్ హ్యాపీ దట్ మై ట్రావెల్ all over the country from east to west is I feel very proud of myself that I did in several laboratories with advanced research.
1: ఆచార్యునిగా ఉంటూనే ఉన్నత ఆశయాల వైపు అడుగులు వేస్తున్నారు. మరోవైపు చూస్తే మీరు క్లాసులో గమనించిన యువతను మీరు గమనించిన విషయాలు ఏంటండి, ఎలా ఉన్నారు?
0: యా, ఖచ్చితంగా మేము చదువుకున్న రోజులకి, మా తల్లిదండ్రులు చదువుకున్న రోజులకి, ఇప్పటికి జెన్జీ అనేది అనుకుంటుంటారు ఇప్పుడు, ఆ తేడా అయితే ఖచ్చితంగా కనపడుస్తుందండి. మేము చాలా భయంగా మా యొక్క గైడ్ దగ్గర చాలా జాగ్రత్తగా, రీసెర్చ్ సూపర్వైజర్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉంటూ, భయం కొంచెం బ్రతుకు మీద ఆశతో చేస్తూ చాలా ఉండేవాడి. ఇప్పుడు చేయరు అనండి, వాళ్ళకి ఫెసిలిటీస్ అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ ఉన్నాయండి. ఇప్పుడు మీకు జస్ట్ ఒక ప్రోగ్రామ్ తీసుకోండి, క్యాన్వా అని ఒక ప్రోగ్రామ్ ఉంది, నువ్వు ఒక టాపిక్ ఇస్తే అది పీపీటీ ఇచ్చేస్తుంది. యాక్చువల్లీ దే డోంట్ నీడ్ కొంత గైడెన్స్, ఏమి అవసరం లేదు. అన్ని ఇన్ఫర్మేషన్ గూగుల్లో దొరుకుతుంది, నాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తుందో గూగుల్ అది స్టూడెంట్కి కూడా ఇస్తుంది. ఫెసిలిటీ ఎక్కువ పెరిగినా కూడా ఇంకా కష్టపడాలి యువత. పోటీ అనేది చాలా ఎక్కువ ఉందండి, పేపర్ల మీద చూపించుకునేది కాదు. ప్రపంచంలో కొన్ని దేశాలు ఎందుకు చైనా అమెరికా ఇవన్నీ కూడా జపాన్ లాంటివి, తైవాన్ అనేది, సౌత్ కొరియా ఎత్తుకోండి ఎంత బాగా, ఇజ్రాయెల్ ఎత్తుకోండి ఎంత బాగా, వాళ్ళు కష్టపడి చాలా ముందుకెళ్తున్నారు. మనకున్న జనాభాకి మనం వండర్స్ చేయొచ్చు, కష్టపడుతున్నారు. ఇంకా మనం కొంచెం, ఇంకా మనం ఎక్కడో చిన్న లోపం ఉందండి వాళ్ళని ఇంకా సరిదిద్ది. ఉత్తమ ఉపాధ్యాయుడిగా నేను ఊహించింది ఏంటంటే వాళ్ళని ఇంకా మనం ట్రైన్ చేయాలి, చాలా బాగా చేసి వరల్డ్ లో వాళ్ళని కాంపిటేటివ్ రీసెర్చర్ గా పెట్టాలండి. మనం ఏ రంగంలో ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ రంగంలో ఎలక్ట్రానిక్స్ ఉంటారు, ఇంకా పెట్టాలనుకుంటే కొద్దిగా శ్రద్ధ, యువత శ్రద్ధ చూపాలి, ఈ పోటీని తట్టుకోవాలి, పోటీని తట్టుకొని ఫోకస్డ్ గా ఉండాలనేది నా అభిప్రాయం.
1: ఈ పర్యావరణ శాఖలో జాయిన్ అయిన యువతకు ఎలాంటి అవకాశాలు, ఎలాంటి పరిశోధన వైపు వెళ్ళడానికి ఆస్కారం ఉందండి?
0: మంచి ప్రశ్న అండి. ఎందుకంటే చాలా మంది పర్యావరణ శాఖ అంటే ఇట్స్ ఎ మల్టీ డిసిప్లినర్ సైన్స్ అనేసి అనుకుంటూ ఉంటారు. నిజానికి అయినా కూడా పర్యావరణ శాఖలో ఎన్ని అవకాశాలు ఉన్నాయంటే, ఐ మైసెల్ఫ్ ఈస్ మెంబర్ ఇన్ పొల్యూషన్ బోర్డు, మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ లో ఉన్నానండి. ఇప్పటికిప్పుడు ఈ జూన్ లో పోయి చూడండి, మీకు అడ్వర్టైజ్మెంట్ ఉన్నాయి, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ గా ఉన్నారు, ఎంఎస్సీ ఎన్విరాన్మెంటల్ చదివింటే చాలు అంటారు, గ్రూప్ డి సైంటిస్ట్, గ్రూప్ బి సైంటిస్ట్. ఇప్పుడు ఉందండి అడ్వర్టైజ్మెంట్, ఇప్పుడు రన్ అవుతుంది, ఇంకా అప్లై చేసుకునే టైం ఉంది మనకు. సో మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ లోను, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ లోను, సో మనకి ఎక్కడ లేదు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లోను, ఇవన్నీ మనం వెతికితే డెఫినెట్ గా మంచి పోస్టులు ఉన్నాయండి. ఇవన్నీ కాకుండా ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ గా ఉండొచ్చు, ఈవెన్ కన్సల్టెన్సీ పెట్టుకోవచ్చు. ఏదైనా ఒక కన్సల్టెన్సీ పెట్టుకుని ఒక ఇష్యూని, ఒక ఎన్విరాన్మెంటల్ ఇష్యూని తీసుకుని దాని గురించి మనం వర్క్ చేసుకోవచ్చు. రకరకాల మన ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనే కంపెనీస్ పెట్టుకోవచ్చు, ప్రైవేట్ ఇండస్ట్రీస్ పెట్టుకోవచ్చు, మళ్ళీ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ఇండస్ట్రీస్ ఎన్ని పెట్టుకోవచ్చు అంటే బయో ఫెర్టిలైజర్స్ అని, ఇవన్నీ కూడా మనం అవకాశాలు చాలా ఉన్నాయండి. యువతకి దాన్ని మనం చేరవేయడంలోనే చాలా టీచర్ యొక్క బాధ్యత ఉందని నేను అనుకుంటున్నాను.
1: యువత ఇటువైపు అడుగు వేయాలి అంటే ఇంట్లో వాతావరణం కూడా బాగుండాలి, తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ప్రోత్సహించాలి. మనకు కేవలం సాఫ్ట్వేర్ మాత్రమే కాదు, మరి ఎన్నో రంగాలున్నాయి ఎదగడానికి, సమాజానికి తోడ్పడడానికి అన్నప్పుడు తల్లిదండ్రులకు మీరు ఇచ్చే సూచన సలహా ఏంటండి?
0: ఎస్, నేను నా ఉద్దేశమే చెప్తానండి. మా అబ్బాయిని నేను కెమికల్ ఇంజనీరింగ్ చేర్చాను, ఈస్ దేర్ ఇన్ ఐఐటి ఖరగ్పూర్ లో ఉన్నాడు ఈరోజు. సో నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కన్వెన్షనల్ కి ఎప్పుడు కంప్యూటర్, ఇప్పుడు సాఫ్ట్వేర్ లో అయిపోతారు, వాళ్ళకి జాబ్ వస్తుంది అయిపోతుంది. చాలా మంది ఈవెన్ బీటెక్ తర్వాత చదవడానికి ఇష్టపడడం లేదు, వాళ్ళకు ఉండే కంఫర్ట్ జాబ్ ఈ జాబ్ కాకపోతే ఇంకో జాబ్ అన్నట్టుంది. బట్ ఎన్ని ఒక రంగంలోనే ఉండకుండా అన్ని రంగాల్లో ఒక డిఫరెంట్ గా ఆలోచించి డిఫరెంట్ రంగాలు, కెమికల్ ఇంజనీరింగ్ అండి, సివిల్ ఇంజనీరింగ్ అని, ఈ మధ్య సివిల్ ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ కూడా అభివృద్ధి చెందుతున్న అన్ని రంగాలకి ప్రాధాన్యత ఇస్తూ దేశాన్ని ముందుకు తీసుకువెళ్లలో ప్రతి చోట, ఈవెన్ నువ్వు ఏమన్నా చదవండి చిన్నది, దాంట్లో నువ్వు ఎలైట్ కావాలి, బాగా ఎలైట్ అయ్యేసి నువ్వు చాలా కష్టపడుతూ ఆ రంగంలో నువ్వు ప్రసిద్ధిగా పైకి రావడం ట్రై చేస్తే మాత్రం ఏ రంగమైనా ఒకటే అండి నా దృష్టిలో. కానీ మనకు ఒక మూస ధోరణి కొంచెం తప్పించాలండి. ఎంత సోపైనా మనము సాఫ్ట్వేర్ అనుకోకుండా మిగతా రంగాల్లో పిల్లల్ని ప్రోత్సహించి ఆ దిశగా మనం అడుగులేస్తే, ఆ వైపు వాళ్ళని మనం మోటివేషన్ కలిగిస్తే దేశం అన్ని రంగాల్లో ముందుకుంటుందండి. వాళ్ళ ఎంప్లాయ్మెంటే కాదు, దేశాన్ని కూడా మనం చాలా వరకు,
1: మనకి వచ్చిన ఉద్యోగం వరకే ఆలోచించకుండా దేశానికి ఏ విధంగా ఉపయోగపడగలము అన్న ఆలోచన కూడా కలగాలి,
0: 100% కలగాలండి. పక్క దేశాలతో మనం పోటీ పడాలి. నేను ఇక్కడ ఈ మధ్య ఒక మాట విన్నానండి నేను.

0: ఇండియా అనేది మేము పాస్పోర్ట్ ఇస్తాం వచ్చి పని చేసుకోండి అనే పరిస్థితికి మనం తీసుకొచ్చేరాక కష్టపడాలండి. డెఫినెట్గా మనం చైనాను చూసాం, మన కళ్ళ ముందు ఎదిగింది ఒక 30 ఏళ్ల నుంచి. మనం అలా కూడా ఇంకా ఎదగాలి. ఇప్పుడు మనం ఎదగలేదని కాదు, ఇంకా చాలా బాగా యువత అనేది కష్టపడాలి, ఆలోచించాలి. ఒక్క యాంగిల్లోనే నేను దీంట్లో ఎట్లా ఎక్సెల్ అవ్వాలి, దీంట్లో నేను ఎట్లా పోవాలనేది ఆలోచించాలండి. ఆ రంగంలో వెళితే ఖచ్చితంగా సాధ్యమవుతుంది.
1: మనతో పాటు మనం ఉన్నటువంటి ఈ దేశం, ఈ పొడమి ప్రపంచంలో ఉన్నతంగా కనిపించాలన్న ఆలోచన యువతలు కలగాలి అంటారు.
0: అది మనం మొదట పెద్దవాళ్ళగా మనం వాళ్ళ ప్రాక్టీస్ చేస్తూ వాళ్ళకి అలవాటు పెట్టాలండి. మనం అన్ని పెట్టగలిగితే దేశాన్ని మనం ముందుకు, మనం పెద్ద దేశం, జనాభా కలిగిన దేశం, ఇంత మనం
1: విశాలమైనటువంటి భూభాగం ఉన్నటువంటి దేశం.
0: ఎప్పటికీ నాకు ఈ మధ్య కాలంలో నచ్చింది, ఈ దేశం రండి చదువుకోండి, వీసాలు ఇచ్చి మా ల్యాబ్ లో రండి, యోగవేమనకు రండి, లేదంటే ఎస్వీ యూనివర్సిటీకి రండి అని పిలవాలండి. అందరూ పోటీ పడాలి, ఆ స్థాయికి రావాలని నేను కోరుకుంటున్నాను. దానికి ఓన్లీ ఇక్కడ మాటలు చెప్పేసి వెళ్ళడం కాదని, ప్రాక్టీస్ చేస్తూ 24 గంటలు ప్రొఫెసర్ తీరునే పిల్లలు అలవర్చుకుంటారండి. మా గైడ్ ఇలా ఉన్నారు, మా గైడ్ అలా ఉన్నారు, ఆయన ఎందుకు అంత కష్టపడుతున్నారు, మనం కూడా ఎంత కష్టపడాలి అనే దిశానిర్దేశంలోనే ఉందండి. మన యాటిట్యూడ్ బట్టే పిల్లలు కూడా వస్తారు. డెఫినెట్గా తల్లిదండ్రులు ఇంపాక్ట్ ఉంటుంది, కానీ ఖచ్చితంగా ఈ సమాజాన్ని మార్చగలిగేది మాత్రం మ్యాక్సిమం టీచరే అండి.
1: మీ నోట ఇలాంటి మాటలు వింటున్నందుకు, చివరిగా ఈ అవార్డుతో మీపై బాధ్యత నిజంగానే ఉంటుంది, వీటితో ఏం చేయాలని ఆలోచన, ఎలాంటి మార్పులు తీసుకురావాలి కళాశాలలో గానీ యూనివర్సిటీలో గానీ?
0: ఇందాక మీరు చెప్పిన దాంట్లోనే ఒక పాయింట్ ఉందండి. ఎన్వైరన్మెంటల్ సైన్స్ ని చాలా బాగా ఎమర్జ్ చేసి ఎక్కువ స్ట్రెంగ్త్ వచ్చేటట్టుగా చూసుకుంటూ వాళ్ళకి అవకాశాలు కల్పిస్తే, ఎన్వైరన్మెంటల్ సైన్స్ ఇసే ఒక ప్రకృతితో మమేకమైనటువంటి సబ్జెక్ట్ అండి ఇది. వాళ్ళకి అలా చెప్తూ రావాలి, ఫీల్డ్ తీసుకెళ్లి ఇలా ఉండాలి, మీరు ఇలా ఉండాలి, ఇంత జాగ్రత్తగా ఉండాలి, ఇన్ని అవకాశాలు ఉండాలి, ఇవన్నీ చెప్తూ ఈ యొక్క సబ్జెక్ట్ ని ఇంప్రూవ్ చేస్తూ అనే దాంతో పాటు వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేస్తూనే కొద్దిగా ఈ వాళ్ళకి అవేర్నెస్ ని కొంచెం ఎక్కువ పెంచాలనేది నాది. ఇంక నుంచి బాధ్యత నాకు 200 times అయినట్టు నేను ఫీల్ అవుతున్నాను హానెస్ట్లీ. ఇది
1: ధన్యవాదాలండి. మరొకసారి మీకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నందుకు శుభాకాంక్షలు, అభినందనలతో పాటు రాబోయే రోజుల్లో మీరు కలలుగన్న ప్రపంచం అటు బయట కళాశాలలోనూ ఉంటుందని, రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.

0: ఈ సంవత్సరపు ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు అందుకున్నారు ప్రొఫెసర్ లోమడ దాక్షాయణి గారు. వీరు యోగవేమన విశ్వవిద్యాలయంలో జెనెటిక్స్ అండ్ జినోమిక్స్ విభాగానికి ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. వీరిని పరిచయం చేసుకుందాం. వీరు ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు అందుకున్న సందర్భంగా వారి ఆనందాన్ని అనుభూతిని తెలుసుకుందాం. నమస్కారం అండి దాక్షాయణి గారు.
1: నమస్కారం సార్.
0: ఈ సంవత్సరపు ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు అందుకున్నందుకు ముందుగా మీకు శుభాకాంక్షలండి, అభినందనలు.
1: థ్యాంక్ యూ సార్. నా పేరు లోమడ దాక్షాయణి, జెనెటిక్స్ అండ్ జీనోమిక్స్ డిపార్ట్మెంట్ లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాను.
0: మీరు ఈ విభాగానికి ఎప్పుడు వచ్చారండి?
1: 2009 లో నేను ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా జాయిన్ అయ్యాను. దాని తర్వాత అసోసియేట్ ప్రొఫెసర్ గా ఇప్పుడు ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాను సార్.
0: అంటే ఈ విభాగాన్ని ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏంటండి?
1: నేను ఇక్కడ చేరక ముందు యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ MD ఆండర్సన్ క్యాన్సర్ సెంటర్ లో అక్కడ క్యాన్సర్ రీసెర్చ్ చేస్తున్నాను సార్. జెనెటిక్స్ విభాగంలో జీన్స్ సంబంధించిన వర్క్ రీసెర్చ్ చేస్తూ ఉన్నాను. సో అక్కడ నుంచి ఇక్కడ అప్లై చేసి జెనెటిక్స్ అండ్ జీనోమిక్స్ డిపార్ట్మెంట్ లో 2009 అసిస్టెంట్ ప్రొఫెసర్ గా జాయిన్ అయ్యాను. దీన్ని ఎంచుకోవడానికి కారణం నా యొక్క రీసెర్చ్ ఎక్స్పీరియన్స్. ఈ విభాగంలో నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను ఇక్కడ జాయిన్ అయ్యాను.
0: ఈ విభాగం ఏం చెప్తుంది, ఏం చేస్తుందండి, ప్రజలకు ఏ విధంగా సహాయపడుతుందండి?
1: ఈ జెనెటిక్స్ అనేది యాక్చువల్ వంశపార పరంగా వచ్చే లక్షణాలన్నీ తెలుసుకోవడం కోసము, జీన్స్ గురించి తెలుసుకోవడము, తర్వాత జీన్ పరంగా వచ్చే వ్యాధులు, జీన్ మారితే వ్యాధి ఎలా మారుతుంది, ఒక్కొక్కరికి వంశపార లక్షణాలు ఎలా ఉంటాయి అనేది జెనెటిక్స్ చెప్తే, జీనోమ్ అనేది మొత్తం మన శరీరంలో ఉన్న అన్ని జీన్స్ టుగెదర్ మనం జీనోమ్ గా చెప్తాము. సో ఆ జీనోమ్ యొక్క నాలెడ్జ్ ఉండటం వల్ల మనకు పర్సనలైజ్డ్ మెడిసిన్ తయారు చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఇది, ఈ జెనెటిక్స్ అండ్ జీనోమిక్స్ అనేది రాష్ట్రంలో మా యూనివర్సిటీలో మాత్రమే ఉంది. సో ఈ ఇక్కడ స్టూడెంట్స్ జాయిన్ అయ్యే అవకాశాన్ని ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను.
0: ఒక యోగవేమన యూనివర్సిటీకి ఆ అదృష్టం దక్కడం నిజంగా ఆనందకరం దాక్షాయణి గారు. యూనివర్సిటీ స్థాయిలో పాఠాలు చెప్పడం, యువతను ఈ రంగం వైపు మార్చడానికి చెప్పే విధానంలో మీరు ఎంచుకున్న మార్గాలు ఏంటో చెప్తారా?
1: నేను ఇప్పుడు టీచింగ్ తో పాటు రీసెర్చ్ ను కూడా కంబైన్ చేస్తాను సార్. టీచింగ్ లో బోధన మాత్రమే కాకుండా బోధనము, తర్వాత పరిశోధన అనుసంధానం చేసి వాళ్ళకి పూర్తిగా అర్థమయ్యే విధానంలో నేను వాళ్ళకి

0: లాబొరేటరీ తీసుకెళ్లి చెప్తాను, వాళ్ళు అర్థమయ్యేంత వరకు ఐ కీప్ ఫాలోయింగ్ ఫర్ దెమ్.
1: ఈ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందడంతో ఇంకా మీ బాధ్యత పెరిగింది అనుకుంటున్నా?
0: నిజంగా సార్, బాధ్యత ఇంకా పెరిగింది. ఈ అవార్డు తీసుకోవడం తర్వాత నా స్టూడెంట్స్ కి ఇంకా కొంచెం ముందుకు నడిపించాలి, నేనేదైతే నేర్చుకున్నానో అది వాళ్లకు మనము ట్రాన్స్ఫర్ చేయాలి, వాళ్ళు కూడా ఒక మంచి మార్గాన్ని ఎంచుకోవాలి, వాళ్ళు కూడా బాగా చదువుకొని ముందుకెళ్లాలి అనేది నా బాధ్యత సార్. ఇప్పుడు
1: మన భారతదేశంలో ఉన్న యూనివర్సిటీలను పోల్చినప్పుడు, ఇతర దేశాల్లో ఉన్నటువంటి అత్యుత్తమైనటువంటి యూనివర్సిటీలను పోల్చినప్పుడు, అక్కడ విద్యా విధానానికి ఇక్కడ విద్యా విధానానికి యువత ప్రవేశానికి మీరు గమనించిన మార్పులు గాని ఏమైనా చెప్తారా?
0: మనం ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్ లో చూస్తే కొంచెం ప్రాక్టికల్ ఓరియంటెడ్ లెర్నింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. మన దగ్గర కొంచెం ఎక్కువ థియరిటికల్ నాలెడ్జ్ తో బుక్కిష్ నాలెడ్జ్ తో ఉంటుంది. కాకపోతే మా విశ్వవిద్యాలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే మేము క్వాలిటీని చూస్తాము. మేము రీసెర్చ్ ఓరియంటెడ్ గానే మా టీచింగ్ ఉంటుంది. సో అందువల్ల మా స్టూడెంట్స్ కి మేము లాస్ట్ సెమిస్టర్ లో ఒక ప్రాజెక్టును కూడా ఇచ్చి వాళ్ళు ఓన్ గా చేసే విధంగా మేము చూస్తాము. సో దానివల్ల వాళ్ళకి ఆ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ పెరగటం వల్ల తర్వాత ఫార్మసిటికల్ కంపెనీస్ లో వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సార్.
1: యువతను విద్యారంగం వైపు, దేశం వైపు మరల్చాలి అంటే, వీటితో పాటు పరిశోధన వైపు వారు ఆసక్తి చూపాలి అంటే ఏం చేయాలంటారండి?
0: యువత ఇప్పుడు మామూలుగా చెప్పాలి అంటే వాళ్ళు కొంచెం డెడికేషన్, హార్డ్ వర్కింగ్, డ్రీమింగ్, కలలు కనాల సార్, ఆ కలలు సాకారం చేసుకోవడం కోసము కష్టపడాలి, కన్సిస్టెంట్ గా వర్క్ ఎఫర్ట్ పెట్టాలి, కమిట్మెంట్ ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి. ఇవన్నీ కలిస్తేనే యువత తన వాళ్ళు అనుకున్న గోల్ ను రీచ్ అవ్వగలుగుతారు.
1: ఒక ఉపాధ్యాయునిగా యూనివర్సిటీ స్థాయిలో పనిచేయడానికి మీరు ఏ విధంగా గర్వపడుతున్నారండి?
0: నేను చాలా గర్వపడుతున్నాను. మా యూనివర్సిటీలో క్వాలిటీని మేము మెయింటైన్ చేస్తున్నాము. దానికి కారణం ఏంటంటే ఉన్న ఫ్యాకల్టీ మొత్తము చాలా వరకు అబ్రాడ్ ఎక్స్పీరియన్స్ ఉండి కొంచెం రీసెర్చ్ పరంగా కూడా బాగా హై ఇంపాక్ట్ రీసెర్చ్ చేసే ఫ్యాకల్టీ ఉండడము, తర్వాత మాకున్న ఇప్పుడు వైస్ ఛాన్సలర్, మా మొత్తం స్టాఫ్ అంతా కూడా ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉండటం వల్ల మేము క్వాలిటీని ఇంకొంచెం బెటర్ గా తీసుకురాగలుగుతున్నాం సార్.
1: రాబోయే రోజుల్లో ఇంకా ఈ జెనెటిక్స్, జీనోమిక్స్ వైపు యువత అడుగు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందామండి. చివరిగా యువతకు గాని వారిని యూనివర్సిటీకి పంపిస్తున్నటువంటి తల్లిదండ్రులు గాని మీరు చెప్పదలుచుకున్న మాట ఏదైనా ఉంటే చెప్పండి.
0: యువతకి చెప్పాలి అంటే వాళ్ళు కొత్త విషయాలను నేర్చుకోవాలి, కొత్తగా ఆలోచించాలి, ఒకసారి ఫెయిల్ అయినా కూడా దాన్ని వదలకుండా దాన్ని మళ్లీ కష్టపడి పనిచేయాలి, తర్వాత వాళ్ళు విజయాన్ని పొందగలుగుతారు. ఒక ఫెయిల్యూర్ అనేది ఫెయిల్యూర్ గా ఉండకూడదు, దాని నుంచి నేర్చుకుని సక్సెస్ అవ్వాలి. సో తల్లిదండ్రులకు నేనేం చెప్తానంటే స్టూడెంట్స్ ని మనకి ఏది మంచిది అనేది వాళ్ళకి ఆలోచన చేసేదానికి ఫ్రీడమ్ నిచ్చి వాళ్లకు నచ్చిన దానిలో వాళ్లను పంపించేదానికి తల్లిదండ్రులు తోడ్పడాలని నేను అనుకుంటున్నాను.
1: ధన్యవాదాలండి. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న సందర్భంగా మరొకసారి మీకు ధన్యవాదాలు. మా కేంద్రానికి వచ్చేసి చాలా విలువైన విషయాలు చెప్పారండి. దాక్షాయణి గారు ధన్యవాదాలండి. నమస్కారం అండి.
0: ధన్యవాదాలు. ధన్యవాదాలు.

0: ఈ సంవత్సరపు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నటువంటి యోగివేమన యూనివర్సిటీకి చెందినటువంటి లలిత కళల విభాగ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కోట మృత్యుంజయరావు గారు మన వద్దన్నారు. వారిని పలకరిద్దాం. కోట మృత్యుంజయరావు గారు, కార్యక్రమానికి స్వాగతం అండి.
1: నమస్కారం అండి. నమస్కారం.
0: ముందుగా మీకు శుభాకాంక్షలు, అభినందనలు అండి.
1: థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. 2009లో ఈ విభాగాన్ని ప్రారంభించడం అయిందండి, అర్జున్ రామచంద్ర రెడ్డి గారి నేతృత్వంలో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు డిపార్ట్మెంట్ ఒక కన్సిస్టెన్సీతో పనిచేయడం వల్ల తర్వాత అందరూ పనిచేస్తారని మాకు కూడా ఈ గౌరవం రావడం జరిగింది.
0: ఉపాధ్యాయుడిగా పనిచేయడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నందుకు మీలో కలిగిన ఆనందాన్ని చెప్పు.
1: చాలా హ్యాపీ అండి. నేనేమనుకున్నానంటే, తెలిసిన తర్వాత అంటే డే వన్ లో నేను ఎంత ఛార్జ్ తో పనిచేశాను, ఈ రోజు 18వ సంవత్సరంలో కూడా అదే ఛార్జ్ లో ఉన్నాను, అందువల్ల నాకు ఇది సాధ్యమైంది అనిపించింది. అంటే చిన్న చిన్న ఫ్లక్చువేషన్స్ ఓవరాల్ ఇయర్ వైజ్ గ్రోత్ ని నేను కన్సిస్టెన్సీ చూపించేశాను. తర్వాత పిల్లల్ని కూడా ఒక మంచి, ఎందుకంటే టీచర్ కి పిల్లల పట్ల ఎప్పుడు జన సానుభూతి అంటాం కాదు, ఎంపతి కావాలి. అంటే ఎంపతి అంటే మనం వాళ్ళ పరిస్థితుల్లో ఉంటే ఎలా ఉంటుందని అర్థం చేసుకోగలిగి మనం క్లాస్ రూమ్ ని మనం లీడ్ చేయగలిగితే ఖచ్చితంగా సక్సెస్ఫుల్ టీచర్ గా రాణించే అవకాశం ఉంటుందని నా అనుభవం అండి.
0: మీరెందుకు ఈ లలిత కళ విభాగాన్ని ఎంచుకున్నారండి?
1: నాకు చిన్నప్పటి నుంచి మా బేసికల్ గా వీఆర్ గోల్డ్ స్మిత్, మా అన్నగారు కూడా డ్రాయింగ్ మాస్టర్, మా తాతగారు కూడా డ్రాయింగ్ మాస్టర్ అవడం వల్ల, మా పెదనాన్నగారు కూడా డ్రాయింగ్ మాస్టర్ అవడం వల్ల చూస్తూ వాళ్ళ బొమ్మలు చూస్తూ పెరిగినండి. నేను కూడా సైన్సెస్ వైపు వెళ్ళి తెలుతూ కూడా మళ్ళీ ఇటువైపు డిబేట్ అయిపోయాను. బట్ ఇనిషియల్ గా కొన్ని రిపర్షన్స్ వస్తాయి, బట్ నేను

0: నేను కాబట్టి ఆ రంగంలో అత్యద్భుతంగా పనిచేయాలని నిర్ణయించుకున్నాను. జాయిన్ ఈ కోర్సులో జాయిన్ అయినప్పుడే అదే చివరికి ఈ రంగంలో నేను తీసుకోవాలన్న టీచర్ని కూడా చూసి ఇన్స్పైర్ అయ్యి టీచర్ గా రాణిద్దామని ఆలోచనతో నేను ఈ వృత్తిని చేపడడం జరిగిందండి.
1: ఒక రకంగా ఇంటి నేపథ్యం కూడా మిమ్మల్ని అటువైపు ఆకట్టుకునేలా చేసింది అన్నది.
0: ఖచ్చితంగా అండి.
1: విద్యార్థులకు ఈ కళ పట్ల అభిరుచి ఆసక్తి ఎలా ఉందండి ప్రస్తుత కాలంలో?
0: పిల్లలు అంత వాళ్ళకి మనం అలవాటు చేయలేదనండి. వి హావ్ టు షో ద స్కోప్ ఆఫ్ ద సబ్జెక్ట్. అయితే అన్ఫార్చునేట్లీ పీపుల్ ఆర్ రన్నింగ్ బిహైండ్ ఇంజనీరింగ్ అని మెడిసిన్ అని ఈ కోర్సులు కదా పరిగెట్టడం వల్ల ఈవెన్ మనం కూడా తల్లిదండ్రులకు వి ఆర్ మిస్సింగ్ సంథింగ్ సొసైటీ. అది ఏమవుతుందంటే ఫస్ట్ లో మనకు తెలియలేదు, ఈ రోజు ఈ సమాజంలో జరిగే పరిణామాలే దానికి రిజల్ట్. అంచేత టీచింగ్ ఫైన్ ఆర్ట్స్ అన్నది చాలా విలువైన యాక్టివిటీ అండి, బికాస్ ఇట్ బ్యాలెన్సెస్ ది ఎమోషనల్ సిచ్యువేషన్ ఆఫ్ ద స్టూడెంట్. ఇలాంటివి బ్యాలెన్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ రోజు జరుగుతున్న ఘటనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. త్రూ ఎడ్యుకేషన్ ద్వారా ఇట్స్ అ పాసిబిలిటీ. సో ప్రతి స్కూల్లో కానీ ప్రతి కాలేజ్లో ఉన్న సబ్జెక్ట్ టీచ్ చేయగలిగితే ఖచ్చితంగా హ్యూమన్ ఎమోషన్స్, నాట్ ఓన్లీ ఫైన్ ఆర్ట్స్ అంటే డ్రాయింగ్ పెయింటింగ్ కాదు, లలిత కళలు, థియేటర్ ఆర్ట్స్ కానీ, మ్యూజిక్ కానీ, భరతనాట్యం కానీ, ఇలాంటివన్నీ మన కూచిపూడి కానీ మనం ఇంట్రడ్యూస్ చేయడం వల్ల వాళ్ళ మానసిక స్థాయిల్ని కంట్రోల్ చేసే ఒక పెద్ద సాధనం కళ అని నేను నమ్ముతాను సార్. నేను కూడా రిజల్ట్ సాధించాను మా పిల్లల్ని. పిల్లలంటే నా స్టూడెంట్స్ అండి.
1: మరొకసారి మీకు అభినందనలు అండి, ఎందుకంటే పిల్లల్లో కూడా ఆ మార్పు మీరు తెస్తున్నందుకు మీ నిరంతర కృషికి అభినందనలు అండి.
0: ధన్యవాదాలు సార్.
1: చాలా కాలం నుండి అందరూ ఫైన్ ఆర్ట్స్ లలిత కళ విభాగం అని వింటుంటారు, కానీ ప్రత్యేకించి ఇందులో ఉన్నటువంటి అంశాలు ఎలాంటి విషయాలు బోధిస్తారు?
0: లలిత కళలు అంటే చాలా బ్రాడ్ ఏరియా అండి. యాక్చువల్ గా మన దగ్గర ఉన్నవి ఏంటంటే లలిత కళలు అంటే దృశ్య కళలు, ప్రదర్శన కళలు అంటే ఉంటాయి, ఈ రెండింటిని కలిపి లలిత కళలు అంటారు. మన దగ్గర ఉన్నది విజువల్ ఆర్ట్ అంటే దృశ్య కళల విభాగానికి నేను లీడ్ చేస్తున్నాను హెచ్ఓడిగా. ఇక్కడ మనం 4 ఇయర్స్ బ్యాచులర్ డిగ్రీ రన్ చేస్తున్నాం సార్, తర్వాత దీనికి అడిషనల్ గా పీజీ డిప్లొమా థియేటర్ ఆర్ట్స్ రన్ చేస్తున్నాము, తర్వాత సర్టిఫికేట్ కోర్సులు కూడా అంటే పిల్లలకి కళ్ళ పట్ల అవేర్నెస్ కావాలి చిన్నతనం నుంచి కూడా సర్టిఫికేట్ కోసం డాన్స్ లోని, కర్ణాటక మ్యూజిక్ లోని, కీబోర్డ్ లో కూడా సర్టిఫికేట్ కోసం చేస్తున్నాం. ప్రాథమికంగా మెయిన్ గా ఫుల్ టైం కోర్సుగా 4 సంవత్సరాల బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అండి. మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద నుంచి స్టూడెంట్స్ అంతా కవర్ అవుతున్నారు. ఖచ్చితంగా నా దగ్గర మనకి ఇప్పుడున్న దీంట్లో వి ఆర్ ద లీడింగ్ ఇన్స్టిట్యూషన్ అండి.
1: యువత నుండి మీరు ఏం కోరుకుంటున్నారు, ఏం ఆశిస్తున్నారండి?
0: సమాజం పరిస్థితులు గమనిస్తూ పోవాలి, తర్వాత మానసిక సమతౌల్యం కావాలి ఖచ్చితంగా యువతకి. అన్ఫార్చునేట్ గా ఇంత పెద్ద పెద్ద చదువుకున్నాడు కూడా ఒకనొక బలహీన క్షణంలో దే ఆర్ మిస్సింగ్ దెమ్సెల్వ్స్. ఇది ఎందుకు జరుగుతుందంటే టెక్నాలజీ నాట్ ఓన్లీ ఎనీ ఇంటిగ్రల్ ఆర్ ఇంపార్టెంట్ టూల్ ఫర్ లివింగ్ స్టేటస్, మనం బతకడం కోసం టెక్నాలజీ ఒకటే కాదు, ఇంకా చాలా చాలా ముఖ్యమైనవి ఉన్నాయి. అవి మిస్ అవుతున్నాం, మిస్ అవ్వడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని తలెత్తున్నాయి. మానసిక రుగ్మతలు కూడా కారణం కూడా కళల పట్ల అభిరుచి పెంపొందించుకోకపోవడం కూడా ఒక ఉన్నది రీజన్ అండి. ఇది కూడా బ్యాలెన్స్ చేయగలిగితే, కళలతో మనం బ్యాలెన్స్ చేయగలిగితే ఖచ్చితంగా వీఆర్ వెల్లీ స్ట్రాంగ్ అండ్ మెంటల్లీ ఎమోషనల్లీ స్ట్రాంగ్ గా ఉండగలిగే కెపాసిటీ వస్తుంది మనకి.
1: భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలు పుట్టినిల్లు, అలాగే కళలకు, నృత్యాలకు, ఇలా అన్ని రంగాలకి భారతదేశం ఇప్పటికీ ప్రపంచానికి ఒక దిక్సూచిగా కనబడుతుంది. మరి ఇంత మంచి విభాగాన్ని ప్రజల ముందుకు యువత ద్వారా తీసుకెళ్లాలి అనుకుంటున్నప్పుడు మీరు చేపడుతున్నటువంటి ప్రత్యేక పద్ధతులు ఏమైనా ఉంటే చెప్తారా?
0: మన రాయలసీమలో పరిస్థితి వేరు. ఇక్కడంటే మనం నిజంగా మీరు గ్రామాల్లో వెళ్తే ఇట్స్ వండర్ఫుల్ సిచ్యువేషన్. ప్రతి పల్లెకి ప్రతి ఇంటికి ఒక కళాకారుడు ఉంటాడు, పద్య కళాకారుడు, నాటక కళాకారుడు. ఈవెన్ దో 70 వాళ్ళకి ఆ ఫ్లేమ్ ఉంటుంది, వాళ్ళ ఫైర్ ఉంటుంది, నేను గమనించింది అది. బట్ ఏంటంటే ఇక్కడ ఉన్న కరువు పరిస్థితులు, ఇక్కడ వాతావరణం వల్ల వాళ్ళు వెనక్కి వెళ్ళడం జరుగుతుంది. బట్ ఆ బర్నింగ్ అయితే నేను ఇప్పటికీ చూస్తున్నాను, వాళ్ళు కొంతమంది చందాలు వేసుకొని అవన్నీ వేసుకొని నాటకాలు ఆడించడం జరుగుతుంది,
1: కళ్ళను
0: బతికిస్తుంది. నిజంగా నేను మిగతా ఏరియాల్లో చూస్తే ఇది తక్కువ, మన రాయలసీమలో చాలా ఎక్కువ. తర్వాత ఈ దృశ్య కళ వరకు ఏముందంటే మనం ఈ రాయలసీమలో మన విభాగం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈ పెయింటింగ్ శిల్పం వీటి మీద మనం ఫోకస్ చేయడం జరిగింది. అయితే ఫస్ట్ లో ఏం జరిగింది అంటే పిల్లలు దే ఆర్ నాట్ రెగ్యులర్, ఇంటికి వెళ్తే 15 రోజులు 10 రోజులు ఉండు. ఐ వాజ్, ఎందుకంటే ఈ ఫైన్ ఆర్ట్స్ కి కంటిన్యూటీ ఉండాలి, లేదు అనుకుంటే చాలా సమస్యలు వస్తాయి. ఎందుకు అని నేను చెప్పాను కదా ముందు, సింపతి కాదు ఎంపతి కావాలని. దెన్ ఐ స్టార్ట్ టు థింక్ వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ దిస్ అంటే ఈ పిల్లలు ఇంటికి వెళ్ళి అక్కడ ఏదో బేల్దారి పనులు చేసుకుని ఇంటికి కావాల్సిన డబ్బులు ఇచ్చి వీళ్ళు ఇక్కడ బతకడం కోసం, మెటీరియల్ కోసం, డబ్బులు సంపాదించుకోవడానికి వీళ్ళు వెళ్ళి ఉండిపోతున్నారు విషయం తెలిసింది. దెన్ వాళ్ళు చెప్పారు, సోషల్ అండ్ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ స్టడీ చేయడం వల్ల నాకు తెలిసింది. సో దాన్ని నేనేం అర్థం చేసుకున్నా అంటే, సో ఐ ఫెల్ లిటిల్ బిట్ స్టబర్న్, ఈ విషయం స్టబర్న్ గా ఉండి అంటే వాళ్ళకి తెలియ చెప్పకుండానే వాడిని ఇంప్లిమెంట్ చేసేస్తాను. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చాలా బేసిక్ షార్ట్ బేసిక్ ఇస్తాను, ఫుల్ నాలెడ్జ్ ఎక్విప్ చేస్తాను. తర్వాత అంటే ఫస్ట్ ఇయరే వాళ్ళు కొంత గట్టిగా నేర్చుకోగలిగితే సెకండ్ ఇయర్ నుంచి వాళ్ళు ఊరికి వెళ్ళిపోయి ఆ పని చేసుకో ఈ పని చేసుకో డబ్బులు సంపాదించుకునే అవకాశం లేకుండా ఇక్కడే దగ్గర మనీ ఎర్న్ వైర్ లెర్న్ అనే కాన్సెప్ట్ ని నేను మైండ్ లో పెట్టుకుని నేను దీన్ని ఇచ్చేయడం వల్ల పిల్లలు ఫస్ట్ ఇయర్ లో కాస్త వర్క్ చేస్తారనుకోండి ఆటోమేటిక్గా సెటిల్ ఇన్ దిస్ ఫ్రమ్ సెకండ్ ఇయర్ అనమాట ఇంటి దగ్గర నుంచి డబ్బులు అడగరు. అంటే మా క్యాంపస్ మా వైస్ ఛాన్సలర్ గారు అధికారులు

0: మా ప్రొఫెసర్ అందరూ కూడా మాకు చాలా సహకరిస్తారు. డిపార్ట్మెంట్ అంటే చాలా అభిమానం మా డిపార్ట్మెంట్ అంటే. వాళ్ళకి ఏమైనా తెలిసిన వర్క్స్ ఏమైనా కావాలన్నా మా డిపార్ట్మెంట్ అప్రోచ్ అవుతారు. సో మేము పిల్లలకి అసైన్ చేస్తూ ఉంటాము. అలాగని పూర్తిగా ఆబ్జెక్టివిటీ ఆఫ్ లెర్నింగ్ పోకుండా వాళ్ళకి ఏ టైం కేటాయించాలని మేము ముందుగా నిర్దేశిస్తాం. సో దానివల్ల ఇక్కడికి వచ్చిన కుర్రాడు చాలా కంఫర్ట్ గా ఫీల్ అవుతాడు. మోర్ ఓవర్ అంటే ఇక్కడ ఇండివిజువల్ టీచింగ్ ఉంటుందండి. అంటే పిల్లల యొక్క మానసిక సాంఘిక ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకుని వాళ్ళు చేయగలిగిన వర్క్ ను బేస్ చేసుకుంటూ వాళ్ళ అభిరుచికి తగ్గట్టుగానే మేము డీల్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ 2+2=4 ఇన్ మ్యాథమెటిక్స్ అనకాపల్ నుంచి అమెరికా దాకా ఒకటే, బట్ ఇన్ ఆర్ట్ ఏమవుతుందంటే మనిషి టు మనిషి చేంజ్ అయిపోతుంది, రీజన్ టు రీజన్ చేంజ్ అయిపోతుంది. సో ఆ కాన్సెప్ట్ మేము అర్థం చేసుకుని ప్రతి పిల్లల్ని ఇండివిజువల్ గా మేము డీల్ చేస్తాం. దాట్స్ వై మంచి పిల్లలు, మంచి ఆర్గనైజర్ గా ఉంటాం పిల్లలు. ఇట్స్ వన్ ఆఫ్ ద రీజన్ అవర్ డిపార్ట్మెంట్ ఈజ్ ఏ ఫెదర్ ఇన్ ద క్రౌన్ ఆఫ్ ద యూనివర్సిటీ. మాకు యూనివర్సిటీకి ఒక క్రౌన్ లో ఒక ఫెదర్ లాగా ఉంటుంది మా డిపార్ట్మెంట్. వాట్ ఎవర్ ప్రోగ్రామ్స్ వచ్చినా మేము ఖచ్చితంగా అన్ని డిపార్ట్మెంట్లకి మేము సహాయం చేస్తూ ఆ కార్యక్రమం ఎన్రిచ్ చేస్తాం.
1: చివరిగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న సందర్భంగా ఉపాధ్యాయ వృత్తిని మీరు ఏ విధంగా చెప్తారండి?
0: ప్రతి ప్రొఫెషన్ లోని ఛాలెంజెస్ ఉంటాయి. ఇది ఉపాధ్యాయ వృత్తి అనేది ఇంకా ఛాలెంజ్ అండి. అంటే చూడడానికి ఒక టీచరే అని అనుకుంటాం కానీ ఇట్స్ ఎ బిగ్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఎట్లా అంటే రకరకాల సమస్యలు వస్తాయి. విద్యార్థులు తాలూకా పరిస్థితి, క్లాస్ రూమ్ ని మనం, క్లాస్ రూమ్ ఈజ్ ఎ మేనేజ్మెంట్, ఒక సహోద్యాలతో మనం మెలగడం ఒక మేనేజ్మెంట్. దీస్ ఆర్ ఆల్ ద మేనేజ్మెంట్ క్వాలిటీస్. దస్ ఆ టీచర్ అందుకే ఎంత చాలా షార్ప్ ఉంటాడు, ఎంత తెలివిగా ఉంటాడు అంటే హీ హాస్ టు డీల్ సో మెనీ స్టూడెంట్స్. ఇది ఖచ్చితంగా నేను అనుకుంటానంటే సమాజాన్ని సత్వరత్న సన్మార్గంలో నడిపించడానికి ఉన్న ప్రొఫెషన్ లో ద నోబులెస్ట్ అండ్ ఫస్ట్ ప్రొఫెషన్ ఏదైనా ఉందంటే టీచింగ్ అండి. నేను ఇది తీసుకోవడం కూడా మా ఇంట్లో టీచర్లు ఎక్కువ. సో దట్ కైండ్ ఆఫ్ డిసిప్లిన్ అండ్ వాతావరణం కూడా ఇట్స్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ దిస్.
1: కేవలం పాఠాలు చెప్పడం మాత్రమే కాదు ఉపాధ్యాయుని బాధ్యత. సమాజానికి ఒక వ్యక్తిని, ఒక పరిపూర్ణ విలువలు నైపుణ్యమైన వ్యక్తిని పరిచయం చేసే బాధ్యత ఉపాధ్యాయుడికి ఉంటుంది. మీరు యోగివెంబన యూనివర్సిటీలో లలిత కళ విభాగంలో చేరి విద్యార్థులను మార్పు తెస్తూ సమాజానికి ఒక మంచి వ్యక్తిని పరిచయం చేసే బాధ్యత తీసుకుంటున్నందుకు మరొకసారి మీకు ధన్యవాదాలండి. చాలా విలువైన విషయాలు చెప్పినందుకు నమస్కారం అండి.
0: నమస్కారం.

మీరింతవరకు ఈ సంవత్సరపు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు పొందినటువంటి యోగవేమన యూనివర్సిటీ పర్యావరణ శాఖ ఆచార్యులు తుమ్మల చంద్రశేఖర్ గారు, జెనెటిక్స్ అండ్ జెనోమిక్స్ విభాగ ఆచార్యులు లోమడ దాక్షాయణి గారు, లలిత కళల విభాగ అసోసియేట్ ప్రొఫెసర్ కోట మృత్యుంజయరావు గారితో పరిచయాలు విన్నారు. ఈ కార్యక్రమంపై మీ అమూల్యమైన అభిప్రాయాలను మీ ఉత్తరాల కార్యక్రమానికి తెలుపగలరు. మీ ఉత్తరాలు కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, కడప 516001, అలాగే 8562241 9 నెంబర్కు ఇప్పుడే వాట్సాప్ చేయొచ్చు.

0: ఆకాశవాణి కడప కేంద్రం. ఇప్పుడు హలో అభిరుచి ఫోను ద్వారా శ్రోతల కోరి సినిమా పాటల కార్యక్రమానికి స్వాగతం. ఫోన్ నంబర్లు 0852 244 1197 244 1197.
1: నమస్కారం సార్.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నేను నేరపేట నుంచి చిన్నరామరెడ్డిని మాట్లాడుతున్నా సార్.
0: చెప్పండి చిన్నరామరెడ్డి గారు, బాగున్నారా?
1: బాగున్నా సార్. మీరు బాగున్నారా?
0: కులాసాన్ అండి. చెప్పండి, ఏ సినిమాలో ఏ పాట కావాలి?
1: రామాంజనే యుద్ధంలో పద్యాలు వినిపించండి సార్.
0: రామాంజనే యుద్ధం నుంచి పద్యాలు. సరే, విడిపించే ప్రయత్నం చేస్తాము.
1: బాగున్నాయి సార్. మళ్ళీ
0: ఏంటండి
1: జానపద గేయాలు మొన్న పొద్దునేడు వేసినారు కదా?
0: ఉదయం పూట వచ్చే జానపద గీతాలు బాగుంటున్నాయి మీకు?
1: బాగున్నాయి. మళ్ళీ
0: సరే సరే సరే వింటూ ఉండండి. ఉదయం పూట కాంతరేఖల్లో కూడా బుధవారం నాడు అట్లా వస్తున్నాయి. ఓకేనా?
1: ఓకే సార్.
0: నమస్తే.
1: శ్రీనివాస్.
0: సరే సరే, పాట విందామైతే.
1: ఓకే సార్.

0: హలో,
1: సార్ నంద్యాల నుంచి కలసపాటి శుభారావు సార్.
0: నంద్యాల
1: పోయిన నెల
0: నుంచి
1: 22 చేశాను.
0: ఎప్పుడు చేశారండి?
1: పోయిన నెల 22 తారీఖు చేశాను సార్.
0: ఓకే, చెప్పండి సుబ్బారావు గారు.
1: బాలనాగం బాలనాగమ్మ సినిమా సార్
0: తెలిసింది.
1: సార్ NTR బాలన అంటే రసం రసం పండ్ల రసం అనే సాంగ్ ఉంటుంది కామెడీ.
0: ఓకే, సరే సరే, రసం
1: ఇదే సార్
0: రసం పండ్ల రసం కావాలి.
1: అవుదా.
0: ఓకేనండి, పాట వినిపించే ప్రయత్నం చేస్తున్నాను. పళ్ళ రసాన్ని పాటగా అందుకుందాం.
1: థ్యాంక్ యూ సార్.
0: నమస్తే అండి.

0: హలో,
1: హలో,
0: గుడ్ మార్నింగ్ సార్.
1: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
0: మల్లిక సార్, సీకేడి నిమ్మడలం గోపులాపురం.
1: మల్లిక గారు,
0: సార్ నేను చేసి నెల అవుతాను సార్.
1: చేసి నెల అవుతుంది. నెల కాలేదు అనుకుంటానే.
0: లే సార్, మేము ఇంతకుముందు పసులో గడ్డి తీసిన రోజు చేసిన నేను.
1: గడ్డి కూడా మొలకెత్తిందా?
0: మళ్ళా వచ్చింది, మళ్ళా గడ్డి తీసాం.
1: చెప్పండి మలిక్ గారు, ఏ సినిమాలో ఏ పాట?
0: ఒక్కడు సినిమాలో.
1: ఒక్కడు?
0: అవును సార్, మహేష్ బాబు.
1: అందులో
0: అత్తారింటికి ఎత్తుకుపోతా సాంగ్ వేయండి సార్.
1: ఓకేనండి, సరే,
0: థ్యాంక్స్ సార్.
1: పాట విందామండి. నమస్తే అండి.
0: నమస్తే.

0: గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: శ్రోతలు హలో బ్రిడ్జ్ కార్యక్రమాన్ని వింటున్నారు. ఫోన్ నెంబర్లు 0856241119 2449 1947. నమస్తే అండి, హలో బ్రిడ్జ్ కార్యక్రమానికి స్వాగతం అండి. వెంకటేష్ గారు నరసన్నపల్లి చింతకొమ్మదిన్నె మండలం. ఏం చేస్తుంటారండి వెంకటేష్ గారు? వ్యవసాయం చేస్తున్నారు. ఓకే, చెప్పండి ఏ సినిమాలో ఏ పాట?
4: లంకేశ్వరుడు సినిమా నుంచి దివుమణి కొండగాలి ఆ పాట వినిపించండి సార్.
3: ఓకేనండి.

0: జివ్వుమంటుందా కొండగాలి?
1: జివ్వుమని కొండగాలి ఆ పాట సార్
0: అదే కొండగాలి జివ్వుమంటుందా అంటున్నా.
1: అవును సార్.
0: గాలి వస్తే గాని తెలియదు అంటారు.
1: అవును సార్ పాట వింటే.
0: సరే సరే జివ్వుమంటుంది,
1: థ్యాంక్ యూ
0: పాట వస్తానంటుంది మీ దగ్గరికి. వినండి, నమస్తే అండి.
1: నమస్తే.

0: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: మనము క్వశ్చన్ చేయడం నేర్చుకోవాలి. మన ఆలోచనల్ని యాజ్ ఇట్ ఇస్ గా యాక్సెప్ట్ చేయకుండా వాటిని క్వశ్చన్ చేసి వాటిని ఛాలెంజ్ గా తీసుకొని ముందుకు నడవటం అనేది పిల్లలకు యూస్కు నేర్పించాలి. మన ఆలోచన మారినప్పుడు ఖచ్చితంగా మన ప్రవర్తన మారుతుంది, మన అలవాట్లు మారుతాయి, మన వ్యక్తిత్వం మారుతుంది. మీ ఆలోచనను గమనించండి, మీ మైండ్ లో ఏం జరుగుతుందో తెలుసుకోండి. ఇది ప్రతి విద్యార్థి, ప్రతి యూత్ దీన్ని అర్థం చేసుకొని గమనించుకోవాలి.
3: మీరు విన్న ఈ మాటలు యువత ఆలోచనలు అనే అంశంపై సైకాలజిస్ట్ విశేష్ గారితో జరిపిన పరిచయంలోనివి. ఈ పరిచయాన్ని వినండి ఈ శని ఆదివారాల్లో సాయంత్రం 5:15 ప్రసారమయ్యే యువవాణి యువతీ యువకుల కార్యక్రమంలో.
4: హలో,
5: నమస్తే సార్.
4: నమస్తే అండి, మీ పేరండి?
5: నేను దీనేష్ అండి. సాయంత్రం భాషా సార్.
4: ఎక్కడి నుంచి అండి?
5: బీకెంసీ సార్, కడప.
4: బీకెంసీ నుంచి భాషా గారు?
5: భాషా సార్.
4: ఓకే, చెప్పండి భాషా గారు. బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు?
5: వినాయక శుభాకాంక్షలు సార్.
4: ఓకే, ధన్యవాదాలండి. మీకు సహస్రోతలకు కూడా శుభాకాంక్షలు చెప్పేందుకు ధన్యవాదాలు. చెప్పండి భాషా గారు.
5: మొన్న దేశవరము ఒకే పదంలో పాడేశారు సార్, మైమర్చిపోయినా సార్.
4: ఓకే, పదం ఆకట్టుకుందా లేకపోతే?
5: లేదు సార్, మీరు పదాలు అట్లే ఉన్నాయి. మీరు అది ఎట్లా మీరు సెలెక్ట్ చేస్తారో ఆ సాంగ్స్ సార్ నాకు. మీరు అన్న విషయాలంటే నాకు పండగ లాగుంది సార్
4: పాండిత. తెలుగు భాష గురించి భాషా గారు మాట్లాడడం మాకు ఆనందం. ఒక్కొక్క అనౌన్సర్ ఒక్కో రకమైన పాటలు వేస్తుంటారు, ఎవరి ప్రత్యేకత వారిది. అందరూ పాటలు వేసేది మీకోసమే. సరే, పాట ఏదో చెప్తారు.
5: ఇప్పుడు మీరు పోయే పాటలో ఏం సార్, ఇల్లు వారానికి 2 సార్లు
4: పదాలు వింటున్నారు గానీ, పదాల పాటలు వింటున్నారు గానీ మేము చెప్పే మాటలు వినట్లేదు.
5: సార్, ఇప్పుడు మీరు అదే పనిగా చెప్తున్నారు కదా సార్. మీరు స్టార్ట్ చేసే ముందు చెప్తున్నారు, మళ్ళా సెంటర్లు చెప్తున్నారు, కొంచెం సార్.
4: భాషా గారు లాంటి వారు అందరూ ఉండాలి, ఎందుకు చెప్తున్నారని ఆలోచించాలి. చెప్పండి భాషా గారు, మనం మాట్లాడుతూ ఉంటే పాట సమయం తగ్గిపోద్ది.
5: ఓకే సార్, కుంకుమ రేఖలో జిక్కి కంటసాల పాట ఉన్నారు సార్.
4: సరే సరే, పాట విందామండి.
5: ఓకే,
4: ధన్యవాదాలండి.
5: ఓకే,
4: పాట విందాం. నమస్తే అండి.
5: ఓకే.

0: హలో హలో, లైన్ స్పష్టంగా లేదండి. శ్రోతకు మరొకసారి వినపం, మరోసారి ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను. హలో,
1: హలో, నమస్తే సార్.
0: నమస్తే అండి. కొంచెం
1: పేరు మహాలక్ష్మి సార్, తాడపత్రి మాది.
0: మహాలక్ష్మి గారు తాడిపత్రి నుంచి మాట్లాడుతున్నారు.
1: అవును సార్.
0: చెప్పండి మహాలక్ష్మి గారు.
1: జగద్గురు ఆదిశంకరాచార్య సినిమా సార్.
0: జగద్గురు ఆదిశంకరాచార్య మరో పాట అందులో ఉండండి.
1: అని తెలుసు, భ్రాంతి అని తెలుసు అనే పాట సార్.
0: చాలా కొత్తగా అడుగుతున్నట్టున్నారు ఈ పాట.
1: నేను ఇప్పుడు ఇంతవరకు వినిపించలేదు సార్ రేడియోలో.
0: ఏ పాట అన్నారండి అందులో?
1: భ్రమ అని తెలుసు, భ్రాంతి అని తెలుసు,
0: ఓకే.
1: బతుకుల బొమ్మలాట అని తెలుసు.
0: భ్రమ అంటారు,
1: అవును సార్, భ్రమే కదా సార్.
0: అది తెలుసు అంటారు, ఆ పాట కావాలంటారు. ఓకేనండి మహాలక్ష్మి గారు, పాట విందామా?
1: ధన్యవాదములు సార్.
0: నమస్తే.

శ్రోతలు హలో బ్రిజ్ కార్యక్రమాన్ని వింటున్నారు. రేడియో సెట్ల ద్వారా, న్యూస్ ఆన్ ఏఆర్ యాప్ ద్వారా, అలాగే వేవ్స్ అనే కొత్త యాప్ కూడా అందుబాటులో ఉంది. హలో బ్రిజ్ కార్యక్రమానికి ఫోన్ నెంబర్

శ్రోతలు హలో బ్రిజ్ కార్యక్రమాన్ని వింటున్నారు. రేడియో సెట్ల ద్వారా, న్యూస్ ఆన్ ఏఆర్ యాప్ ద్వారా, అలాగే వేవ్స్ అనే కొత్త యాప్ కూడా అందుబాటులో ఉంది. హలో బ్రిజ్ కార్యక్రమానికి ఫోన్ నెంబర్

0: హలో
1: నమస్కారం.
0: హలో,
1: హలో, నమస్తే సార్. నేను నాగర్ కర్నూల్ నుండి శాంతమ్మని మాట్లాడుతున్నాను.
0: నాగర్ కర్నూల్ నుంచి.
1: శాంతమ్మ
0: శాంతమ్ గారు,
1: అవును సార్,
0: చెప్పండి.
1: వినాయక చవితి శుభాకాంక్షలు సార్, రేడియో సిబ్బంది, శ్రోతలందరికీ.
0: ధన్యవాదాలండి. మీకు కూడా, వింటున్న సహశ్రోతలందరికి కూడా. సోమవారమే కాబట్టి చాలామందికి లైన్ తగలకపోవచ్చు.
1: ఆ రోజే చేద్దాం అనుకున్నాను, కల వీలు అవుతుందో లేదో ఈ రోజు.
0: ఓకే, పర్లేదు, చెప్పండి.
1: కడవీరాముడు సినిమాలో ఓ బొజ్జోగన పోయి అనే పాట ఉంటుంది
0: ఏ
1: సార్,
0: సినిమా అండి?
1: కడవీరాముడు అనుకుంటా.
0: అడవి రాముడు కాదనుకుంటానే, కాదనుకుంటాను. కాదండి.
1: లేదా సార్? సరే సార్, ఏదైనా వినాయకుడి పాట.

0: హలో,
1: హలో, బెల్లమండి సార్.
0: ఏం పేరండి మీ పేరు?
1: లక్ష్మి అండి,
0: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
1: బెల్లమండి.
0: బెల్లమండి. ఓకే, కడప నుండి.
1: అవునండి.
0: చెప్పండి లక్ష్మి గారు, ఈ సినిమాలో ఈ పాట?
1: అంతులేని కథ సినిమా అండి, దేవుడే కాదు వీడి ఒకటి.
0: ఓకేనండి,
1: థ్యాంక్ యూ
0: అంతులేని
1: సార్.
0: కథ. సరేనండి, పాట విందామా?
1: ఓకే అండి.
0: నమస్తే అండి.

0: హలో,
1: నమస్తే సార్.
0: నమస్తే అండి. హలో బ్రిడ్జ్ కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరండి?
1: నేను బాదల్ఖాన్ బక్షు సార్.
0: బాదల్ ఖాన్ బక్షు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
1: కదిరింది సార్.
0: కదిరి.
1: అవును సార్.
0: ఓకే, చెప్పండి. సమయం తక్కువగా ఉంది. ఏ సినిమాల పాట?
1: భలే తమ్ముడు సార్.
0: ఏ సినిమా అండి?
1: భలే తమ్ముడు సార్.
0: భలే తమ్ముడు.
1: ఏదో తెలిసిందని పాట.
0: ఓకేనండి,
1: పేరు చెప్తాను సార్.
0: చెప్పండి.
1: అదే నచ్చిన పేట బాదల్ ఖాన్ వీధి బాదల్ ఖాన్ బక్సర్ బాబా జాన్ షాజహా దేశియా జువేరియా షాజియా మోహితీ సార్.
0: ఓకే, ఈ సినిమాలో చిన్న పాట వినిపిస్తాను ఎందుకంటే సమయం తక్కువగా ఉంది కాబట్టి.
1: ఓకే సార్.
0: ఓకే అండి, నమస్తే అండి.
1: నమస్తే.

0: హలో అభిరుచి, ఫోన్ ద్వారా శ్రోతలు కూడిన సినిమా పాటల కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్రం ద్వారా వింటున్నారు. సమయం 10 గంటలు కావస్తుంది. ప్రకటించిన ప్రత్యేక కార్యక్రమం మరి కాసేపట్లో.
1: రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. యావత్ ప్రపంచ దేశాల దృష్టి మరోసారి భారత్ వైపు మళ్లింది. అంతర్జాతీయ రాజకీయాల్లో అత్యంత కీలకమైన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు దేశ రాజధాని న్యూఢిల్లీ సిద్దమైంది. భారత్ అధ్యక్షతన న్యూఢిల్లీలోని భారత్ మండపం వేదికగా ఈరోజు రేపు జరిగే 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాలకు ప్రపంచంలోని పలు దేశాల అగ్రనేతలు హాజరవుతున్నారు. రష్యా, చైనా, దక్షిణాఫ్రికా సహా 11 బ్రిక్స్ సభ్య దేశాల అధినేతలు ఈ సదస్సులో పాల్గొనున్నారు. రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యకుడు షీ జిన్పింగ్, దక్షిణాఫ్రికా అధ్యకుడు సిరిల్ రామఫోసా, ఈజిప్ట్ అధ్యకుడు అబ్దుల్ ఫతా ఎల్సీసీ, ఇండోనేషియా అధ్యకుడు ప్రభువ సుబియాంటో, ఇరాన్ అధ్యకుడు మసూద్ పెజెష్కియాన్, అబుదాబి యువరాజు షేక్ ఖలీద్ బిన్ మహ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్, ఇథియోపియా ప్రధానమంత్రి అబీ అహ్మద్ అలీతో సహా ప్రపంచ నాయకులు ఇప్పటికే భారత్కు చేరుకున్నారు. ఇక చైనా అధ్యకుడు షీ జిన్పింగ్ 7 ఏళ్ల విరామం తర్వాత భారత్లో పర్యటించడం సర్వత్రా ఆసక్తి రేపుతోంది. సభ్య దేశాల నాయకులతో పాటు ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్, ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ డాక్టర్ టెడ్రోస్ అథనోమ్, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అధ్యకురాలు దిల్మా రౌసెఫ్లు ఈ బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం కొనసాగుతున్న యుద్దాలు, వాణిజ్య ఉద్రిక్తతలు, ఆర్థిక సవాళ్ల నడుమ గ్లోబల్ సౌత్ దేశాల అభివృద్ది ప్రాధాన్యతలను గలమెత్తేందుకు భారత్ ఈ వేదికను సిద్దం చేసింది. ప్రపంచ జనాభాలో సగం వాటా ఉన్న ఈ బ్రిక్స్ కూటమి ఢిల్లీ వేదికగా ఏ నిర్ణయాలు తీసుకోబోతున్నాయన్నది చర్చనీయాంశం.

0: అయింది. ఇక ఈ బ్రిక్స్ సమావేశాలను పురస్కరించుకుని భారత్కు వచ్చిన పలు దేశాల అగ్రనాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నిన్న సాయంత్రం జరిగిన బ్రిక్స్ బిజినెస్ ఫోరంలో రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి పాల్గొని ప్రసంగించారు. ప్రపంచంలో బ్రిక్స్ కూటమికి ప్రాధాన్యత పెరుగుతోందని, ప్రపంచ జీడీపీలో 40% బ్రిక్స్ దేశాల నుంచే వస్తోందన్నారు. ఈ బ్రిక్స్ కూటమి ప్రపంచానికి దారి చూపిస్తోందన్నారు. ఐటీ ఏఐ రంగాల్లో భారత్ దూసుకువెళ్తోందని, బ్రిక్స్ దేశాల్లో పట్టణీకరణ వేగంగా సాగుతుండటంతో ఇది ప్రపంచ ఆర్థిక రంగానికి ఊతమిస్తోందని చెప్పారు. ఐటీఏఐ రంగాల్లో భారత్, టెక్నాలజీ దిగ్గజాలుగా చైనా, ఏరోస్పేస్ రంగాల్లో బ్రెజిల్ సత్తా చాటుతున్నాయని చెప్పారు. ఇలా బ్రిక్స్ కూటమి దేశాల నుంచి విజయగాథలు వెలుగులోకి వస్తున్నాయని, పాశ్చాత్య దేశాలతో ఇవి పోటీ పడుతున్నాయని చెప్పారు. ఇదే సమయంలో ఇరాన్పై బహుముఖంగా దాడి జరుగుతోందన్న ఆయన, అంతర్జాతీయ రవాణాకు ఆటంకం కలిగించడమే కాకుండా ఆ దేశంపై అక్రమంగా ఆంక్షలు కూడా విధిస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. ఇక భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, 2006లో 4 దేశాలతో బ్రిక్స్ ప్రస్థానం మొదలైందని, ఇప్పుడు 21 దేశాలకు విస్తరించిందని పేర్కొన్నారు. ప్రపంచ జనాభాలో సగం ఈ దేశాల్లోనే ఉందని, ప్రపంచ వాణిజ్యంలో వీటి వాటా 25% పెరిగిందన్నారు. నూతన ఆవిష్కరణలు, సహకారం, సుస్థిరాభివృద్దికి బ్రిక్స్ దేశాలు ఆలంబనగా నిలుస్తాయన్నారు.
1: ఆజ్ జబ్ దునియా మే ట్రేడ్ బారియర్స్ బడ్ రహే హై, భారత్ ఇకనామిక్ బ్రిజిజ్ బనా రహా హై. 2014 కే బాద్ సే హమ్నే దునియా కే కరీబ్ 40 కంట్రీస్ కే సాథ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ కియే హై. బ్రిక్స్ మే భీ హమారీ అప్రోచ్ యహీ హై కి బారియర్స్ కో కమ్ కర్నా ఆర్ బిజినెసెస్ కే లియే అవసర్ బఢానా. ఇస్లియే హమారీ అధ్యక్షతా మే హమ్నే అగ్రికల్చర్, హెల్త్, స్కిల్స్ ఆర్ స్మార్ట్ గ్రిడ్స్ జైసే క్షేత్రో మే నయే కోఆపరేషన్ నెట్వర్క్ కా గఠన్ కియా హై. స్టార్టప్స్ ఆర్ ఎస్ఎంఈస్ కో మార్కెట్ ఆర్ ఫైనాన్స్ సే జోడ్నే కే లియే హమ్నే బ్రిక్స్ ఇంక్యుబేటర్ నెట్వర్క్, బ్రిక్స్ ఎంఎస్ఎంఈ పోర్టల్ ఆర్ బ్రిక్స్ స్టార్టప్ ఇన్నోవేషన్ ఫండ్ జెసీ పెహలే కీ హై.
0: అమెరికాలో త్వరలో జరగనున్న మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ విజయం సాధిస్తే 18 ఏళ్లు దాటిన ప్రతి అమెరికన్ పౌరునికి $5,000 ఇస్తామని ఆ దేశ అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. డల్లాస్ లో జరిగిన రిపబ్లికన్ పార్టీ మిడ్ టర్మ్ కన్వెన్షన్ లో ప్రసంగించిన డొనాల్డ్ ట్రంప్ ఈ ఎన్నికల్లో తాను కూడా పోటీలో ఉన్నట్లుగా భావించి తమ పార్టీ మద్దతుదారులు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. రిపబ్లికన్లు గెలిస్తే ఓటర్లు గెలిచినట్లేనని, అప్పుడు వారికి $5,000 లభిస్తాయన్నారు. దానిని ట్రంప్ డివిడెంట్ అని పిలుస్తారని కూడా ట్రంప్ చెప్పారు.
2: Only I can make this promise to you, and here is my promise. If the Republicans win the House of Representatives and the United States Senate, both of them, because of our economic, tremendous economic success, like in history we've never had anything like what's happening, but because of our tremendous strength and success economically, I will issue a dividend to every adult citizen in the United States of America for $5,000. Very much like a successful company will do a cash distribution to its shareholders.
0: అయితే అమెరికాలో ప్రతి 4 ఏళ్లకొకసారి అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. అధ్యక్షుడి పాలనా కాలం సగం పూర్తయ్యాక, అంటే 2 ఏళ్లకొకసారి మధ్యంతర ఎన్నికలు జరుగుతాయి. అమెరికా పార్లమెంట్లో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, సెనేట్లుంటాయి. దిగువ సభ అని పిలిచే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో 435 స్థానాలు ఉండగా, సెనేట్లో మొత్తం 100 స్థానాలు ఉంటాయి. నవంబర్3న జరగనున్న ఈ మధ్యంతర ఎన్నికల్లో 435 దిగువ సభ సీట్లతో పాటు 3వ వంతు సెనేట్ స్థానాలకు కూడా పోలింగ్ నిర్వహిస్తారు. ఈ ఎన్నికల్లో గెలిచిన పార్టీకి పార్లమెంట్లో బలం చేకూరుతుంది. ఒకవేళ అధికార పార్టీ ఓడిపోయినట్లయితే అధ్యక్షుడు రాజీనామా చేయాల్సిన అవసరం ఉండదు, కానీ ఆయన ఏకపక్ష నిర్ణయాలను నిలువరించే అవకాశం ఉంటుంది. ఇక ఇదే సభలో అమెరికా ఇరాన్ మధ్య కొనసాగుతున్న సంఘర్షణ గురించి కూడా డొనాల్డ్ ట్రంప్ ప్రస్తావించారు. ఇరాన్ అణువాయుధాన్ని దక్కించుకోవడానికి అమెరికా ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించదని స్పష్టం చేశారు. ఇరాన్తో

0: The Hormuz Strait. I think we should call the Hormuz Strait, we should call it the Trump Strait. I should get some. It's going to be called, ladies and gentlemen, I'll have an announcement. We'll call it the Trump Strait, and I'm sure the Iranian leadership will be thrilled with that.
1: అదేవిధంగా అమెరికాలో రాజకీయ నాయకత్వ మార్పు వస్తుందనే ఆశతోనే ఇరాన్ ఇంకా యుద్దాన్ని కొనసాగిస్తోందని డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. అమెరికాలో బలహీనమైన ప్రభుత్వం అధికారంలోకి వస్తే తమ అణ్వాయుధ ఆకాంక్షలను సులభంగా నెరవేర్చుకోవచ్చనే ఉద్దేశంతోనే ఇరాన్ ఈ మధ్యంతర ఎన్నికలను ప్రభావితం చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోందన్నారు. ఇరాన్ ఇకపై ఎక్కువ కాలం ఆభారాన్ని మోయలేదని, అమెరికాలో ఎన్నికల ప్రక్రియ ముగిసిన తక్షణమే ఆ దేశం ఒత్తిడిని తట్టుకోలేక లొంగిపోక తప్పదని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా అమెరికా ఇరాన్ మధ్య కొనసాగుతున్న సైనిక ఘర్షణలు ఆదివారం నుంచి మరింత తీవ్రరూపం దాల్చాయి. ఇరాన్పై అమెరికా ఆర్థిక సైనిక ఒత్తిడి కొనసాగుతుండగా ప్రతీకార చర్యల్లో భాగంగా ఇరాన్ అమెరికా నౌకలు, ఇంధన రవాణా మార్గాలపై దాడులకు పాల్పడుతోంది. మరోవైపు అమెరికా కూడా ఇరాన్ చమురు రవాణాకు సంబంధించిన ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకుంది. ఈ పరిణామాలతో ప్రపంచంలోనే అత్యంత కీలకమైన ఇంధన రవాణా మార్గాల్లో ఒకటైన హార్మో జలసంధి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇరాన్ తన ఆర్థిక సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించినప్పటికీ, భవిష్యత్తులో తమపై మరిన్ని దాడులు జరిగితే మరింత తీవ్రంగా స్పందిస్తామని హెచ్చరించింది. ఇరాన్ అమెరికా ఉద్రిక్తతలు సోమవారం కూడా కొనసాగాయి. గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా చమురు సహజవాయువు ప్రయోజనాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటుందని ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ హెచ్చరించారు. హార్మో జలసంధిలో నౌకల రాకపోకలకు సంబంధించి కొత్త పరిమిత ప్రాంతాన్ని ప్రకటించనున్నట్లు కూడా ఇరాన్ తెలిపింది. ఇక ఇరాన్కు చెందిన 5 ముడిచమురు రవాణా నౌకలపై అమెరికా బలగాలు దాడులు నిర్వహించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ సెంట్కామ్ వెల్లడించింది. మంగళవారం చేపట్టిన ఈ దాడుల్లో 4 నౌకలు పూర్తిగా ధ్వంసమైనట్లు, మరో నౌక దెబ్బతిన్నట్లు తెలిపింది. ఇక ఇరాన్ తీర ప్రాంతాలతో పాటు సౌదీ అరేబియాలో బుధవారం పలుచోట్ల భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఇరాన్లోని కేష్మ ద్వీపంతో పాటు సిరిక్, మినాబ్ కౌంటీల తీర ప్రాంతాల్లో వరుస పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ ప్రభుత్వ అధికార మీడియా నివేదించింది. ఈ పరిణామాల ప్రభావం ప్రపంచ చమురు మార్కెట్లపై స్పష్టంగా కనిపించింది. బుధవారం బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్కు $100 దాటి $101.21 వద్ద ముగిసింది. హార్మో జలసంధి ద్వారా సాధారణంగా జరిగే చమురు రవాణా తీవ్రంగా తగ్గిపోయింది. దీంతో ఇంధన ధరలు పెరగడం, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు అధికం కావడం ప్రపంచ ఆర్థిక వృద్ధిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశముందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గురువారం హార్మో జలసంధి గుండా కేవలం 7 నౌకలు మాత్రమే ప్రయాణించాయని, సాధారణ పరిస్థితుల్లో రోజుకు సుమారు 125 నౌకలు ప్రయాణించే ఈ మార్గంలో రాకపోకలు తీవ్రంగా తగ్గిపోయాయని పలు నివేదికలు వెల్లడించాయి. ఇక మరోవైపు రష్యా యుక్రెయిన్ యుద్దానికి సంబంధించి గతవారం కూడా పలు ఘర్షణలు చోటు చేసుకున్నాయి. మంగళవారం నుంచి రష్యా తమ దేశపు క్షిపణులు, డ్రోన్లతో యుక్రెయిన్పై తీవ్రమైన దాడులు చేసింది. అమెరికా శాంతి దూతలు జార్డ్ కుష్నర్, స్టీవ్ విట్కాఫ్లు యుక్రెయిన్ రష్యాలో పర్యటించి శాంతి చర్చలకు మార్గం సుగమం చేయడానికి ప్రయత్నించిన కొద్ది రోజులకే కీవ్ నగరంపై రష్యా భారీ వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో 5 మరణించగా 35 మందికి పైగా గాయపడ్డారు. కీవ్లో నివాస భవనాలు, పాఠశాలలు, ఆసుపత్రులు, ఇతర మౌలిక వసతులు కూడా దెబ్బతిన్నాయి. అయితే అమెరికా మధ్యవర్తిత్వ ప్రయత్నాలపై యుక్రెయిన్ అధ్యకుడు వొలొడిమిర్ జెలెన్స్కీ ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికా ప్రతినిధులు కొన్ని మంచి ప్రతిపాదనలు తీసుకొచ్చారని, భవిష్యత్ చర్చలకు ఇవి ఉపయోగపడవచ్చని చెప్పారు. ధాన్యం రవాణా, ఇంధన మౌలిక వసతులు, యుద్ద ఖైదీల మార్పిడి వంటి అంశాలపై చర్చలు కొనసాగించే అవకాశముందని ఆయన వెల్లడించారు. ఇండోనేషియాలోని అనక్ క్రకౌటో అగ్నిపర్వతం ఆదివారం విస్ఫోటనం చెందడంతో భారీగా అగ్నిపర్వత బూడిద వెలువడింది. జకార్తాలోని ప్రధాన విమానాశ్రయంతో పాటు మొత్తం 8 విమానాశ్రయాల్లో విమాన సేవలకు దీని కారణంగా అంతరాయం ఏర్పడింది. 1500 పైగా విమానాలు, సుమారు 170,000 మంది ప్రయాణికులు ప్రభావితమయ్యారు. ఈ అగ్నిపర్వతం విస్ఫోటనంతో బూడిద మేఘం సుమారు 50,000 అడుగుల ఎత్తు వరకు చేరింది. అయితే 2018 జరిగినట్లుగా సునామీ ముప్పు ప్రస్తుతం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఆఫ్రికా దేశమైన కాంగోలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కాంగో తూర్పు ప్రాంతంలోని బుకావ్ నగరంలో ఉన్న ఓ ప్రాంతంలో మొదట ఓ ఇంట్లో మంటలు చెలరేగాయి. అక్కడి నుంచి పక్కనే ఉన్న 2 పాఠశాలలకు మంటలు వేగంగా వ్యాపించాయి. పురాహ, ఉజమా ప్రాథమిక పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఈ ప్రమాదంలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 26 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని, పదుల సంఖ్యలో గాయపడ్డారని స్థానిక అధికారులు వెల్లడించారు. ఉత్తరాఫ్రికాలో గురువారం కీలకమైన దౌత్య పరిణామం చోటు చేసుకుంది. అల్జీరియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో దౌత్య సంబంధాలను తెంచుకుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జరిపిన చర్యలు ప్రేరేపితమైనవని పేర్కొంటూ అల్జీరియా ఈ నిర్ణయం తీసుకుంది. యుఏఈకి చెందిన సైనిక పౌర విమానాలకు తన గగనతలాన్ని మూసివేయనున్నట్లు ప్రకటించినప్పటికీ వాణిజ్య విమానాలకు 2020 చివరి వరకు మినహాయింపునిచ్చింది. చైనాలో గురువారం ఓ నౌకలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. తూర్పు చైనాలోని షాండాంగ్ ప్రావిన్స్ క్వింగ్డావ్ నగరంలోని ఓ నౌకా నిర్మాణ కేంద్రంలో విదేశీ జెండాతో ఉన్న కార్గో నౌకలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 28 మంది ప్రాణాలు కోల్పోయినట్లు చైనా ప్రభుత్వ మీడియా వెల్లడించింది. అయితే ఈ నౌక లైబీరియా జెండాతో ప్రయాణిస్తున్న ఓషన్ మెలడీ అనే బల్క్ క్యారియర్ అయ్యింది.

చేయవచ్చని, మరమ్మతుల కోసం చింగ్డావో బహే షిప్ యార్డ్ లో ఆగిందని అధికారులు వెల్లడించారు. H-1B వీసాధారులకు సంబంధించి అమెరికా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన విదేశీ వృత్తి నిపుణులకు కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి ప్రస్తుతం ఇస్తున్న 60 రోజుల గ్రేస్ పీరియడ్ను రద్దు చేసేందుకు కొత్త నిబంధనను ప్రతిపాదించింది. ఎలిమినేటింగ్ ది డిస్క్రిషనరీ 60-డే గ్రేస్ పీరియడ్ అనే పేరుతో తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధనను ప్రభుత్వం శుక్రవారం ఫెడరల్ రిజిస్టర్లో ప్రచురించింది. దీనిపై 60 రోజుల్లోగా అభిప్రాయాలను తెలియజేయాల్సి ఉంటుందని డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ DHS వెల్లడించింది. ఈ నిర్ణయం అమెరికాలోని టెక్ కంపెనీలో పనిచేస్తున్న వేలాది మంది విదేశీ ఐటీ నిపుణులపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ నిబంధన అమల్లోకి వస్తే వీసా గడువు ముగియకముందే ఉద్యోగం కోల్పోయిన విదేశీయులు అమెరికాలో ఉండేందుకు వేరే అనుమతి లేకుంటే వెంటనే దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది. E1, E2, E3, H1B, H1B1, L1, O1, TN కేటగిరీస్ కింద ఉన్న నాన్ ఇమిగ్రెంట్లకు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు ఈ గ్రేస్ పీరియడ్ రద్దు వర్తిస్తుంది. అమెరికాలోని న్యూయార్క్ నగరం వేదికగా జరుగుతున్న 2026 యుఎస్ ఓపెన్ టెన్నిస్ గ్రాండ్స్లామ్ తుది దశకు చేరుకుంది. మహిళల సింగిల్స్లో డిఫెండింగ్ ఛాంపియన్ టాప్ సీడ్ అరియానా సబ్లంక వరుసగా 4వ సారి యుఎస్ ఓపెన్ ఫైనల్కు చేరుకున్నారు. సెమీఫైనల్లో అమెరికాకు చెందిన 3వ సీడ్ జెస్సికా పెగులాను 7-5, 6-2 ఆమె ఓడించారు. మరో సెమీఫైనల్ మ్యాచ్లో 2వ సీడ్ ఎలెనా రెబిక్నా 4వ సీడ్ అమెరికా క్రీడాకారిణి కోకో గాఫ్పై 3-6, 6-4, 6-4 తేడాతో విజయం సాధించి తొలిసారి యుఎస్ ఓపెన్ ఫైనల్కు ప్రవేశించారు. ఇప్పటివరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తల సమాహారాన్ని వినిపించే వసుధైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

వాట్సాప్ల ద్వారా శ్రోతల కోరే పాటల మనోరంజన కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు ప్రసారమవుతున్న ఈ పాటల కార్యక్రమంలో మీ మనసుకు నచ్చిన పాట వినాలి, కోరాలి అంటే వాట్సాప్ చేయాలి 8562244119. ఉదయం 8:30 వాట్సాప్ చేయండి, 10 గంటల తర్వాత ప్రసారమవుతున్న కార్యక్రమంలో వినండి. ఈనాటి కార్యక్రమంలో ముందుగా కడప శ్రోత వాజిద్ కోరిన పాట ప్రేమ నక్షత్రం చిత్రంలో గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, వేటూరి రచన ఎంఎస్ విశ్వనాథన్, సంగీతం

వాట్సప్ మనోరంజన కార్యక్రమంలో తర్వాత అమ్మనగుర్తి నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వారి స్నేహ బృందం వీరంతా కరీంనగర్ జిల్లా శ్రోతలు. కావాలి అంటున్న పాట చక్రవర్తి సంగీత నిర్వహణలో, కిరాయిదాదా సినిమా నుండి పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి గానం, వేటూరి గీతం.

వాట్సాప్ల ద్వారా శ్రోతలు కోరిన పాటల మనోరంజనలో అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నుండి భారతమ్మ, వారి కుటుంబ సభ్యులు. గోరినపాట చిన్ని కృష్ణుడు చిత్రంలో పాట రచన వేటూరి, ఆర్ది బర్మన్ సంగీతం, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఆశా భోంస్లే.

అసంఖ్యాక శ్రోతలు రేడియో సెట్ల ద్వారా, న్యూస్ ఆన్ ఏఆర్ యాప్ ద్వారా, వేవ్స్ అనే యాప్ ద్వారా పాటలు వింటున్నారు. ఎక్కడి నుంచైనా కడప కేంద్ర ప్రసారాలను వినండి. అమూల్యమైన అభిప్రాయాలను మీ ఉత్తరాల కార్యక్రమానికి వ్రాయండి. వాట్సాప్ మనోరంజనలో మేడ్చల్ జిల్లా కీసర మండలం గోధుమకుంట శ్రోతలు కృష్ణగౌడ్, మలేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భవాని, సుప్రియ, కృష్ణకాంత్ గౌడ్, సాయి చరణ్, బృంద, చిన్నముంతల, వారి స్నేహ బృందం. కోరిన పాట పెండియాల సంగీతం, ఘంటసాల మాధవపేది సురేష్, మాధవపేది సత్యం గానంలో కొసరాజు రచన వినాలని వెలుగునీడల చిత్రంలో.

ఇల్లే గేట్ చూడరా గురు. శిష్య శాంతి శాంతి. వాడవాడల నుండి వాళ్ళాము ఇక్కడ, లక్కా బంగారల్లా అతుక్కుపోయాము రా మై డియర్.

వాట్సాప్ల ద్వారా శ్రోతలు కోరిన పాటలను వింటున్నారు. రంగారెడ్డి జిల్లా గోపికానగర్ నుండి శివకృష్ణ గౌడ్, ప్రణీత్ గౌడ్, అలాగే కడపనాకాశ నుండి బండారు వేణుగోపాల స్వామి వీరంతా కోరిన పాట నువ్వు వస్తావనే చిత్రంలో. శంకర్ మహాదేవన్ గానంలో ఎస్ మూర్తి రచన వినిపించమని ఎస్ఏ రాజ్కుమార్ సంగీతం.

అసంఖ్యాక శ్రోతలు పాటలను, నచ్చిన కార్యక్రమాలను వింటున్నారు. ఎప్పటికప్పుడు కార్యక్రమాలపై అమూల్యమైన అభిప్రాయాలను వ్రాయండి. నచ్చిన పాట కోరి ఉత్తరాలుగా వాట్సాప్ల ద్వారా వినండి. ప్రత్యక్షంగా కూడా ప్రతిరోజు 9 గంటల నుండి 10 గంటల మధ్య విని ఆనందించవచ్చు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ భోజంపల్లి శ్రోతలు, రేవణపల్లి గ్రామం నుండి వేణమ్మ, బాలయ్య, బాబు, వారి స్నేహ బృందం కోరిన పాట శిశింద్రి చిత్రంలో.

0: ఉంది చెట్టు. రోగమొస్తే మనకు ఔషధంగా మారుతుంది చెట్టు. అన్నింటికన్నా ముఖ్యమైన ప్రాణవాయువునిస్తుంది చెట్టు. కాని మనమేం చేస్తున్నాం? ఆధునీకరణ పేరుతో చెట్ల స్థానాన్ని ఆక్రమిస్తున్నాం. ఇన్ని ఉపయోగాలున్న చెట్లు కొట్టేస్తే కష్టాల కాలం వస్తుంది. అందుకే భూతాపం పెరిగి నీటికి కరువచ్చిందని ఇటీవల వార్తల్లో వింటున్నాం. అందుకే ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. చెట్లు నాటుదాం, రాబోయే తరాలకు మంచి భవిష్యత్తునిద్దాం.
1: వాట్సాప్ల ద్వారా శ్రోతలు కోరిన పాటలను వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కోనసీమ జిల్లా మోరిపాలెం నుండి పంతాడి శ్రీనివాసరావు, గంగాభవాని, వారి కుటుంబ సభ్యులు కోరిన పాట యముడికి మొగుడు చిత్రం నుండి.

పాటల కార్యక్రమంలో తర్వాత తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ శ్రోతలు బండారు త్రిమూర్తుల గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి, గొల్లపూడి జగదీష్, రేవతి రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్యభార్గవి వారి స్నేహ బృందం కోరిన పాట శివా చిత్రంలో.

ఫెయిల్యూర్ అంటే ఓటమి కాదు, అది ఒక పాఠం. పరీక్షల్లో, ఉద్యోగంలో, బిజినెస్ లేదా వ్యక్తిగత జీవితంలో వైఫల్యాలు రావచ్చు. ఇలా వచ్చినప్పుడు ఇతరులతో మనల్ని మనం పోల్చుకోవటం వల్ల నిరాశ పెరుగుతుంది. అలాంటి సమయంలో ఓటమిని ఎలా ఎదుర్కోవాలి? ఈ బుధవారం అభిప్రాయ వేదికలో యువ శ్రోతలకు మేమిస్తున్న అంశం ఓటమిని ఎలా ఎదుర్కోవాలి. ఈ అంశంపై యువ శ్రోతలు బుధవారం మధ్యాహ్నం 3 నుండి 4 గంటల మధ్య 0856224419 లేదా 2441119 నంబర్లకు కాల్ చేసి మీ అభిప్రాయాలు మాతో పంచుకోగలరు. అంశం మరోసారి ఓటమిని ఎలా ఎదుర్కోవాలి.

ఆదివారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 1:30 ప్రసారమయ్యే మహిళా భారతి కార్యక్రమాలపై మహిళా శ్రోతలు తమ అభిప్రాయాలను మాతో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ద్వారా పంచుకోవచ్చు. మరి మహిళా శ్రోతలు, మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు 0852-2444-197, మరొక నంబర్ 2441-19. గుర్తుంచుకోండి, ప్రతి శనివారం మధ్యాహ్నం 1:30 మీరింతవరకు వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు విన్నారు ఆకాశవాణి కడప కేంద్రం. ఇప్పుడు చిత్రసీమ సినీ గీతాలు కార్యక్రమంలో ముందుగా శివాజీ చిత్రం కోసం హరిహరన్, మధుశ్రీ పాడిన ఈ పాట విందాం.

తర్వాత స్నేహితుడు చిత్రం కోసం జావేద్ అలీ, సయనారా, విజయ్ ప్రకాష్ పాడిన ఈ పాట విందాం. సాహిత్యం రామజోగయ్య శాస్త్రి, సంగీతం హారీష్ జయరాజ్.

మనము క్వశ్చన్ చేయడం నేర్చుకోవాలి. మన ఆలోచనల్ని యాజ్ ఇట్ గా యాక్సెప్ట్ చేయకుండా వాటిని క్వశ్చన్ చేసి వాటిని ఛాలెంజ్ గా తీసుకొని ముందుకు నడవటం అనేది పిల్లలకు యూత్కు నేర్పించాలి. మన ఆలోచన మారినప్పుడు ఖచ్చితంగా మన ప్రవర్తన మారుతుంది, మన అలవాట్లు మారుతాయి, మన వ్యక్తిత్వం మారుతుంది. మీ ఆలోచనలను గమనించండి, మీ మైండ్ లో ఏం జరుగుతుందో తెలుసుకోండి. ఇది ప్రతి విద్యార్థి, ప్రతి యూత్ దీన్ని అర్థం చేసుకొని గమనించుకోవాలి.

మీరు విన్న ఈ మాటలు యువత ఆలోచనలు అనే అంశంపై సైకాలజిస్ట్ విశేష్ గారితో జరిపిన పరిచయంలోనివి. ఈ పరిచయాన్ని వినండి ఈ శని ఆదివారాల్లో సాయంత్రం 5:15 ప్రసారమయ్యే యువవాణి యువతీ యువకుల కార్యక్రమంలో.

చిత్రసీమ సినీ గీతాలు వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం నుంచి. ఈ కార్యక్రమాన్ని 103.6 మెగాహెడ్స్ ఎఫ్ఎం పై సెల్ ఫోన్ లో కూడా వినవచ్చు. ఇతర ప్రాంతాల వారు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఆకాశవాణి కడప కేంద్రం కార్యక్రమాలను ఆస్వాదించవచ్చు. మరింకెందుకు ఆలస్యం? ఇప్పుడే ట్యూన్ చేయండి 103.6 మెగాహెడ్స్ ఎఫ్ఎం ని. ఆకాశవాణి కడప కేంద్రం నుంచి ప్రసారమయ్యే కార్యక్రమాలను విని ఆనందించండి. తర్వాత బాబీ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సునీత పాడిన పాట విందాం. సాహిత్యం సుద్దాల అశోక్ తేజ, సంగీతం మణిశర్మ.

కార్యక్రమంలో తర్వాత శంకర్ మహదేవన్, రీటా, హిమబిందు, గీతామాధురి పాడిన ఈ పాట విందాం. సంగీతం ఎస్ఎస్ తమన్, చిత్రం రగడ.

0: నవ్వడం అనేది మనసుకు ఔషధం లాంటిది. ప్రతిరోజును చిరునవ్వుతో మొదలు పెట్టాలి.
1: మనసులో ఎంత బాధ ఉన్నా ఒక్క నవ్వు అన్నిటినీ మార్చేస్తుంది.
0: నవ్వితేనే జీవితం రంగులమయం అవుతుంది.
1: చిన్న చిరునవ్వు
0: పెద్ద ఆనందం.
1: టెన్షన్ ను దూరం చేసేది
0: ఒక చిన్న నవ్వు. నవ్వండి,
1: నవ్వించండి,
0: జీవితాన్ని ఎంజాయ్ చేయండి.
1: మీ నవ్వు రేడియోలో వినిపించాలంటే
0: మాతో ఇప్పుడే ట్యూన్ అవ్వండి.
1: ఆ నవ్వును మీకు అందించడానికి ప్రతి మంగళవారం వస్తున్న నవ్వే కావాలి మీ అందరికీ తెలిసిందే.
0: ఇక నుండి ప్రతి మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య కాల్స్ చేసి మీ జోక్స్ ని మాతో పంచుకోండి.
1: మీరు ఫోన్ చేయవలసిన నంబర్లు 0852244917
0: లేదా 2441119.
1: ఇక నుండి మంగళవారమే ఫోన్ చేసి
0: అదే రోజు మీ జోక్స్ ని వినండి.
2: చిత్రసీమ వింటున్నారు కార్యక్రమంలో. తర్వాత జులై చిత్రం కోసం టిప్పు మేఘ పాడిన శ్రీమణి గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

చిత్రసీమ సినీ గీతాలు మీరెంతవరకు విన్నారు? ఆకాశవాణి కడప కేంద్రం. ఇప్పుడు ఫిల్మీ గాని హిందీ సినీ గీతాలు. ఇందులో ముందుగా రామయ్య వస్తావయ్య చిత్రం కోసం అతీఫ్ అస్లాం, శ్రేయా ఘోషాల్ పాడిన పాట విందాం.

రాక్ స్టార్ చిత్రం కోసం మోహిత్ చౌహాన్ పాడిన పాట విన్నారు. ఫిల్మీ గానేలో తర్వాత రంగతే బసంతి చిత్రం కోసం నరేష్ అయ్యర్, మదశ్రీ పాడిన పాట విందాం. సాహిత్యం ప్రసూన్ జోషి, సంగీతం ఏఆర్ రెహమాన్.

మొక్కవోని పట్టుదలకు, ఆత్మవిశ్వాసానికి, తెలివికి, చాకచక్యానికి, భక్తికి, వినయానికి, అనుబంధానికి, ఆత్మీయతకు, కని విని ఎరుగని రాజ్య సుపరిపాలనకు పెట్టింది పేరు భట్టి విక్రమార్కులు. భేతాల రూపంలో ప్రతి ఒక్కరికీ ఎదురయ్యే ఎన్నో అడ్డంకులు, సమస్యలు, వాటిని ఎదుర్కొని, ఎదిరించి, దాటి, పరిష్కారం కనుగొని, అలుపెరుగక లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలో తెలియజేసేవి మంత్రతంత్ర సమన్విత మాయాజాల చిత్ర విచిత్ర వీరోచిత కథల సాగరం భట్టి విక్రమ.

0: మార్క భేతాల కథలు తప్పక వినండి. ప్రతి నెల 1, 2, 3 శుక్రవారాల్లో 1:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో భట్టి విక్రమార్క భేతాల కథలు.
1: ఫిల్మీ గానే హిందీ సినీ గీతాలు వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం నుంచి. ఈ కార్యక్రమాన్ని 103.6 మెగాహెడ్స్ ఎఫ్ఎం పై సెల్ ఫోన్ లో కూడా వినవచ్చు. అలాగే ఇతర ప్రాంతాల వారు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఆస్వాదించవచ్చు. మరింకెందుకు ఆలస్యం? ఇప్పుడే డౌన్లోడ్ చేయండి న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ని.

ఆజాద్ చిత్రం కోసం రాహుల్ కుమార్, అనితా బారా పాడిన పాట విన్నారు ఫిల్మీ గానిలో. తర్వాత రోబోట్ చిత్రం కోసం మోహిత్ చౌహాన్, శ్రేయా ఘోషాల్ పాడిన ఈ పాట విందాం. సాహిత్యం స్వానంద్ కిర్కిరే, సంగీతం ఏఆర్ రెహమాన్.

ఫిల్మీ గానే వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 12 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఆవార చిత్రం కోసం యువన్ శంకర్ రాజా పాడిన పాట విన్నారు. చిత్రసీమలో తర్వాత ధమాకా చిత్రం కోసం రమ్యా బెహరా, భార్గవి పెళ్ళై పాడిన ఈ పాట విందాం. సంగీతం భీమ్స్.

విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రం కోసం సుబలాష్ని పాడిన పాట విన్నారు. తర్వాత పుష్ప చిత్రం కోసం మోనికా యాదవ్ పాడిన చంద్రబోస్ గీతం విందాం. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: చిత్రసీమ సినీ గీతాలు మీరింతవరకు విన్నారు.
1: మనము క్వశ్చన్ చేయడం నేర్చుకోవాలి. మన ఆలోచనల్ని యాజ్ ఇట్ ఇస్ గా యాక్సెప్ట్ చేయకుండా వాటిని క్వశ్చన్ చేసి వాటిని ఛాలెంజ్ గా తీసుకొని ముందుకు నడవటం అనేది పిల్లలకు యూత్కు నేర్పించాలి. మన ఆలోచన మారినప్పుడు ఖచ్చితంగా మన ప్రవర్తన మారుతుంది, మన అలవాట్లు మారుతాయి, మన వ్యక్తిత్వం మారుతుంది. మీ ఆలోచనను గమనించండి, మీ మైండ్ లో ఏం జరుగుతుందో తెలుసుకోండి. ఇది ప్రతి విద్యార్థి, ప్రతి యూత్ దీన్ని అర్థం చేసుకొని గమనించుకోవాలి.
2: మీరు విన్న ఈ మాటలు యువత ఆలోచనలు అనే అంశంపై సైకాలజిస్ట్ విశేష్ గారితో జరిపిన పరిచయంలోనివి. ఈ పరిచయాన్ని వినండి ఈ శని ఆదివారాల్లో సాయంత్రం 5:15 ప్రసారమయ్యే యువవాణి యువతీ యువకుల కార్యక్రమంలో.
0: ఆకాశవాణి కడప కేంద్రం సమయం 12:30 కావస్తుంది. మరికాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో భారత మండపంలో ప్రారంభమవుతుంది. విద్యారంగంలో వస్తున్న నూతన ఆవిష్కరణలు ప్రపంచానికి పరిచయం చేసేందుకు భారత్ ఇన్నోవేట్స్ ఎక్స్పోజిషన్ రూపొందించామని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. మహిళల హాకీ జూనియర్ ఆసియా కప్లో భాగంగా చైనాలో జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ దక్షిణ కొరియాపై విజయం సాధించి ఫైనల్స్కు చేరుకుంది. ఇక వార్తల వివరంగా, బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో భారత మండపంలో ప్రారంభమవుతుంది. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, భారత్, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సహా 11 అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు ఏకతాటిపైకి రానున్నాయి. ఈ సమావేశంలో ప్రపంచ పాలన, బహుపక్షవాదం, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, ఆహార ఇంధన భద్రత, ఆరోగ్య సంరక్షణ, విపత్తు వంటి ముఖ్యమైన అంశాలపై బ్రిక్స్ సభ్య దేశాల నాయకులు చర్చించనున్నారు. ఈ శిఖరాగ్ర సమావేశం స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, స్థిరత్వం కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో జరుగుతుంది. ఈ ప్రతిష్టాత్మక శిఖరాగ్ర సమావేశంలో పలువురు ప్రపంచ అగ్రనేతలు పాల్గొంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యకుడు షీ జిన్పింగ్, దక్షిణాఫ్రికా అధ్యకుడు సిరిల్ రామఫోసా, ఈజిప్ట్ అధ్యకుడు అబ్దుల్ ఫత్తా, ఇండోనేషియా అధ్యకులు ప్రబోవో సుబియాంటో, ఇరాన్ అధ్యకుడు పెజెష్కియాన్ తదితరులు పాల్గొనున్నారు. ఈ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి ఈరోజు బ్రిక్స్ నాయకులతో వరుస ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. చైనా అధ్యకుడు షీ జిన్పింగ్, అబుదాబీ క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలిద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్, ఇథియోపియా ప్రధానమంత్రి అబియా అహ్మద్ అలీ, మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రాహీం, వియత్నాం ప్రధానమంత్రి లే మిన్ హుంగ్లతో సమావేశం కానున్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇథియోపియా ప్రధాని డాక్టర్ అబీ అహ్మద్ అలీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇరు దేశాల ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం చేసే లక్ష్యంతో చర్చలు జరిపినట్టుగా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆర్థిక సహకారం, రక్షణ, భద్రతా భాగస్వామ్యం, సామర్థ్య నిర్మాణం వంటి కీలక రంగాల్లో సాధించిన పురోగతి ఇరువురు సమీక్షించారు. ఈ సమావేశంలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ఇథియోపియా పాల్గొనడం పట్ల ప్రధానమంత్రి మోదీ అభినందనలు తెలిపారు. భారత్ అధ్యక్షతన జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు

0: సందర్భంగా ప్రధానమంత్రి మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రాహీంతో కూడా ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు చైనా అధ్యకుడు షీ జిన్పింగ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ప్రపంచ వాణిజ్యానికి సురక్షితమైన సముద్ర మార్గాలు, నావికుల భద్రత ఎంతో ముఖ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. వాణిజ్య అడ్డంకులు తొలగించి వ్యాపార అవకాశాలు విస్తరించేందుకు బ్రిక్స్ దేశాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. భారత్ నేడు వృద్దికి, స్థిరత్వానికి నమ్మకమైన వనరుగా నిలుస్తోందని చెప్పారు. మేక్ ఇన్ ఇండియా, ఇన్నోవేట్ విత్ ఇండియా, స్కేల్ ఫర్ ది వరల్డ్ నినాదాలు పునరుద్ఘాటించారు. 2014 నుంచి భారత్ దాదాపు 40 దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుందని గుర్తు చేశారు.
1: భారత్ ఇకోనామిక్ బ్రిడ్జ్ బనా రహా 2014 కే బాద్ సే హమ్నే దునియా కే కరీబ్ 40 కంట్రీస్ కే సాథ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ కియే హై. బ్రిక్స్ మే భీ హమారీ అప్రోచ్ యహీ హై కి బ్యారియర్స్ కో కమ్ కర్నా ఔర్ బిజినెసెస్ కే లియే అవసర్ బఢానా.
0: బ్రిక్స్ ఇంక్యుబేటర్ నెట్వర్క్, ఎంఎస్ఎంఈ పోర్టల్, స్టార్టప్ ఇన్నోవేషన్ ఫండ్ వంటి కార్యక్రమాల ద్వారా స్టార్టప్లు, చిన్న మధ్యతరహా పరిశ్రమలు మార్కెట్లతో అనుసంధానించాలని మోదీ కోరారు. బ్రిక్స్ దేశాలు ప్రపంచ జనాభాలో 50%, జీడీపీలో 40%, ప్రపంచ వాణిజ్యంలో 25% పైగా ప్రాతినిధ్యం వహిస్తున్నాయని తెలిపారు. 2006లో 4 దేశాలతో ప్రారంభమైన ఈ కూటమి నేడు 21 దేశాలతో విస్తరించిందని హర్షం వ్యక్తం చేశారు. గురుగ్రంథ సాహిబ్ ప్రకాశ్ పురబ్ సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గురుగ్రంథ సాహిబ్ మానవత్వం, ప్రేమ, సమానత్వం, సేవ, దయా, సామరస్యాల గురించి గొప్ప ఆధ్యాత్మిక సందేశం ఇస్తుందని ఓం బిర్లా సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఆయన బోధనలు అందరిలో సత్యమార్గంలో నడిపించేందుకు, నిరుపేదలకు సేవ చేసేందుకు, తోటి ప్రాణుల పట్ల ప్రేమ గౌరవభావాలు పెంపొందించేందుకు స్ఫూర్తినిస్తాయని అమిత్ షా తెలిపారు. గురుగ్రంథ సాహిబ్ పవిత్ర బోధనల వెలుగు ప్రతి ఒక్కరి జీవితాన్ని జ్ఞానం, విజ్ఞానం, శాంతి, సత్సంకల్పాలతో ప్రకాశింపచేయాలని, సమాజంలో సోదరభావం, ఐక్యత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బ్రిక్స్ సదస్సు సందర్భంగా ఏర్పాటు చేసిన భారత్ ఇన్నోవేట్స్ ఎక్స్పోజిషన్ అనేది ఉన్నత విద్య, పరిశోధన సంస్థల నుంచి వస్తున్న నూతన ఆవిష్కరణలు ప్రపంచానికి పరిచయం చేసేందుకు రూపొందించబడిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. సోషల్ మీడియా పోస్టులో వీడియో సందేశం పంచుకుంటూ ఎక్స్పోజిషన్కు విచ్చేస్తున్న ప్రముఖులకు స్వాగతం పలకటం దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశ ఆవిష్కరణ వ్యవస్థ వేగంగా అభివృద్ది చెందిందని తెలిపారు. భారత్ ఇన్నోవేట్స్ ప్రయాణం ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రభావం సృష్టించిందని జోషి తెలిపారు. ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన నేటితో 7 పూర్తి చేసుకుంది. చిన్న సన్నకారు రైతులకు సామాజిక భద్రత కల్పించే లక్ష్యంతో 2019లో ఈ పథకం ప్రారంభించారు. ఈ పథకం కింద అర్హులైన రైతులకు 60 వయసు తర్వాత నెలకు కనీసం 3,000 రూపాయల కనిష్ట పెన్షన్ లభిస్తుంది. వృద్ధాప్యంలో రైతులకు ఆర్థిక స్థిరత్వం, భద్రత కల్పించేందుకు ఈ పెన్షన్ పథకం రూపొందించబడింది. గత 7 చిన్న సన్నకారు రైతులకు ఇది ఒక ముఖ్యమైన సామాజిక భద్రతా పథకంగా నిలిచింది. భవిష్యత్ కోసం మరింత ఆర్థిక నమ్మకంతో ప్రణాళికలు వేసుకునేందుకు రైతన్నలకు ఎంతగానో సహాయపడుతుంది. తెలంగాణ సహా 6 రాష్ట్రాల్లో పట్టణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2 కింద 18,77,000 ఇళ్ల నిర్మాణానికి కేంద్రం ఆమోదించింది. ఈ పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని పట్టణాభివృద్ది శాఖ కార్యదర్శి సత్యేంద్ర సింగ్ ఆయా రాష్ట్రాలను కోరారు. న్యూఢిల్లీలో గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పట్టణాభివృద్ది శాఖ కార్యదర్శి సత్యేంద్ర సింగ్ అధ్యక్షతన జరిగిన సెంట్రల్ శాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ 9 సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్లో వరద పరిస్థితి తీవ్రంగా మారడంతో ప్రభావిత కుటుంబాలకు సహాయం చేసేందుకు ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరం చేస్తుంది. భారీ వర్షాలు, రిజర్వాయర్ల నుంచి నీటి విడుదలతో సుమారు 25 జిల్లాలు నీటి మునిగాయి. గురువారం దాదాపు 8,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని, దీంతో మొత్తం నిర్వసతుల సంఖ్య 21,000 చేరుకుందని, సహాయ శిబిరాల్లో సుమారు 3,000 మంది ఆశ్రయం పొందుతున్నారని రాష్ట సహాయ కమిషనర్ కార్యాలయం తెలిపింది. లక్నోతో సహా పలు జిల్లాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. రాగల 5 రోజుల్లో తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అమెరికాలో సెప్టెంబర్ 11 ఉగ్రవాద దాడి జరిగి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రాణాలు

0: కోల్పోయిన 3,000 మందికి దేశవ్యాప్తంగా నివాళులర్పించారు. 2001 సెప్టెంబర్ 11 అల్ ఖైదా ఉగ్రవాదులు 4 విమానాలు హైజాక్ చేసి దాడులకు పాల్పడ్డారు. పెంటగాన్ వద్ద జరిగిన స్మారక కార్యక్రమంలో అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యకుడు జేడీ వ్యాన్స్ పాల్గొని నివాళులర్పించారు. మాజీ అధ్యకులు జార్జ్ డబ్ల్యూ బుష్, బిల్ క్లింటన్, బరాక్ ఒబామా, జో బైడెన్ కూడా ఈ కార్యక్రమాలకు హాజరయ్యారు. ఈ దాడుల్లో మరణించిన వారి పేర్లు చదువుతూ వారు దేశం కోసం చేసిన త్యాగాలు స్మరించుకున్నారు. విమానాన్ని కాపాడేందుకు ప్రాణాలు అర్పించిన ప్రయాణికుల ధైర్యం కొనియాడారు. ఈ దాడుల అనంతరం ప్రపంచవ్యాప్తంగా భద్రతాపరంగా అనేక మార్పులు వచ్చాయి. ఈరోజు తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ కలర్ హెచ్చరిక జారీ చేసింది. ఉత్తరాఖండ్, గుజరాత్, కొంకణ్, గోవా, మధ్యప్రదేశ్, మహారాష్ట, ఛత్తీస్గఢ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని ఐఎండీ తెలిపింది. రేపటి వరకు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, విదర్భ, బీహార్, రాజస్థాన్, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. మహిళల హాకీ జూనియర్ ఆసియా కప్లో భాగంగా చైనాలో మోకీలో జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ దక్షిణ కొరియాపై విజయం సాధించి ఫైనల్స్ చేరుకుంది. అంతకుముందు భారత్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్పై 19-0 విజయం సాధించి సెమీఫైనల్స్కు వెళ్లింది. రెండో సెమీఫైనల్లో చైనా జపాన్తో తలపడుతుంది. నిన్న జరిగిన పురుషుల జూనియర్ ఆసియా కప్ మొదటి సెమీఫైనల్లో మలేషియాను 3-1 ఓడించి భారత్ జట్టు ఫైనల్ చేరుకుంది. రేపు జరగబోయే ఫైనల్ మ్యాచ్లో భారత్ దక్షిణ కొరియాతో తలపడనుంది. మహిళల టీ20 ఆసియా కప్ క్రికెట్లో భాగంగా రేపు దుబాయ్ వేదికగా జరిగే ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంకతో తలపడుతుంది. నిన్న రాత్రి జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ను 4-0 ఓడించి శ్రీలంక ఫైనల్ ప్రవేశించింది. 131 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 18.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసి లక్ష్యం ఛేదించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు చైనా అధ్యకుడు షీ జిన్పింగ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో భారత మండపంలో ప్రారంభమవుతుంది. విద్యారంగంలో వస్తున్న నూతన ఆవిష్కరణలు ప్రపంచానికి పరిచయం చేసేందుకు భారత్ ఇన్నోవేట్స్ ఎక్స్పోజిషన్ రూపొందించామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. మహిళల హాకీ జూనియర్ ఆసియా కప్లో భాగంగా చైనాలో జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ దక్షిణ కొరియాపై విజయం సాధించి ఫైనల్స్కు చేరుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కడప కేంద్రం. మనోరంజని ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాల కార్యక్రమం. ఇందులో ముందుగా అన్నదమ్ములు చిత్రం కోసం పి సుశీల, ఎస్ జానకి పాడిన ఆత్రేయ గీతం, సంగీతం కెవి మాదేవన్. ఈ పాటను కోరుతూ ఉత్తరం రాశారు భువనగిరి విద్యానగర్ నుంచి మహమ్మద్ బుర్హానుద్దీన్, యూసుఫుద్దీన్, ప్రీతి సురేష్, ముత్యాలుబాబు, మొహమ్మద్ అబ్దుల్బాబా అంజానా. మరి మీ అందరికోసం ఈ పాట.

0: తర్వాత అల్లరి అల్లుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటను వినిపించండి అంటూ ఉత్తరం రాశారు అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుంచి ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, డిఎన్ లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలిమారెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మీప్రసన్న, ఇంకా రేణుకా చౌదరి. మరి మీ అందరి కోసం ఈ పాట.
1: చూచు చూ

తర్వాత బుల్లెమ్మ బుల్లోడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన దాశరథి గీతం, సంగీతం సత్యం. ఈ పాటను కోరుతూ ఉత్తరం రాశారు కడప మోచంపేట నుంచి లక్ష్మీదేవి, వెంకటలక్ష్మి, నాగలక్ష్మి, లలిత, వరలక్ష్మి, వసంత, విశ్వనాథరావు, పద్మ, రవీంద్ర. మరి మీ అందరి కోసం ఈ పాట.

ఫెయిల్యూర్ అంటే ఓటమి కాదు, అది ఒక పాఠం. పరీక్షల్లో, ఉద్యోగంలో, బిజినెస్ లేదా వ్యక్తిగత జీవితంలో వైఫల్యాలు రావచ్చు. ఇలా వచ్చినప్పుడు ఇతరులతో మనల్ని మనం పోల్చుకోవటం వల్ల నిరాశ పెరుగుతుంది. అలాంటి సమయంలో ఓటమిని ఎలా ఎదుర్కోవాలి? ఈ బుధవారం అభిప్రాయ వేదికలో యువ శ్రోతలకు మేమిస్తున్న అంశం ఓటమిని ఎలా ఎదుర్కోవాలి. ఈ అంశంపై యువ శ్రోతలు బుధవారం మధ్యాహ్నం 3 నుండి 4 గంటల మధ్య 0856224419 లేదా 2441119 నంబర్లకు కాల్ చేసి మీ అభిప్రాయాలు మాతో పంచుకోగలరు. అంశం మరోసారి ఓటమిని ఎలా ఎదుర్కోవాలి.

కార్యక్రమంలో తర్వాత జయం చిత్రం కోసం తేజ, ఆర్పి పట్నాయక్, ఉషా పాడిన పాటను వినిపించండి అంటూ ఉత్తరం రాశారు సంగారెడ్డి జిల్లా హాతినూర మండలం చిద్దుల నాగారం నుంచి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మీ దుర్గయ్య. మరి వీరందరి కోసం ఈ పాట.

0: ఏమైందిరా?
1: బాధగా ఉంది.
0: నాకు లేని బాధ నీకెందుకురా?
1: నీ బాధ నా బాధ కాదా?
2: ఎహరాయే.

తర్వాత అగ్నిపర్వతం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన వేటూరి గీతం, సంగీతం చక్రవర్తి. ఈ పాటను కోరుతూ ఉత్తరం రాశారు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్విత్. వీరందరి కోసం ఈ పాట.

తర్వాత సీతారామ కళ్యాణం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఆరుద్రగీతం, సంగీతం కెవి మహాదేవన్. ఈ పాటను కోరుతూ ఉత్తరం రాశారు జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ నుంచి అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజిని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర. మీ అందరి కోసం ఈ పాట.

తర్వాత వెలుగు నీడలు చిత్రం కోసం ఘంటసాల పి. సుశీల పాడిన కొసరాజు గీతం, సంగీతం పెండ్యాల. ఈ పాటను కోరుతూ ఉత్తరం రాశారు ముద్దనూరు ఉప్పలూరు నుంచి వసంతసేనుడు, హరి, నవీన్, గోవర్ధన్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరి మీ అందరి కోరికపై ఈ పాట

చివరగా కింగ్ చిత్రం కోసం గోపికా పూర్ణిమ శంకర్ మహదేవన్ పాడిన పాటను వినిపించండి అంటూ ఉత్తరం రాశారు అనంతపురం జిల్లా రాణినగర్ గుత్తి రోడ్డు నుంచి బొజ్జప్పగారి రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని, శివలింగమ్మ, పెద్ద ఆంజనేయులు, వన్నమ్మ, పెద్ద హనుమంతప్ప. మరి మీ అందరికోసం ఈ పాట.

మీరింతవరకు మనోరంజని ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాల కార్యక్రమం విన్నారు. ఈనాటి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 1:20 కావస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. న్యూఢిల్లీలోని 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈరోజు ప్రారంభమవుతుంది. రాష్ట్రంలోని పేద మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో 1271 కోట్ల రూపాయలతో 24 క్రిటికల్ బ్లాక్లు, 25 ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లు, 44 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు నిర్మించనున్నట్లు కేంద్ర మంత్రి జేపీ నడ్డా వెల్లడించారు. అమరావతిలో ఐకానిక్ భవనాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని మంత్రి పి నారాయణ అధికారులను ఆదేశించారు. న్యూఢిల్లీలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈరోజు ప్రారంభమవుతుంది. భారత్ మండపంలో 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో భారత్ అధ్యక్షతన ఈ సదస్సు జరుగుతుంది. బ్రెజిల్, చైనా, రష్యా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, ఇరాన్, ఇథియోపియా, ఇండోనేషియా, సౌదీ అరేబియా, యుఏఈ సహా 11 దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు. రాష్ట్రంలోని పేద మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ బ్లాక్ను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో కలిసి ఈరోజు ప్రారంభించారు. రాష్ట వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేసిన 9 అత్యవసర చికిత్స కేంద్రాలను, 12 సమీకృత ప్రజారోగ్య ప్రయోగశాలలను వర్చువల్గా వారు ప్రారంభించారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ,
1: ఈ 22 ప్రాజెక్టులకి 249 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఆయుష్మాన్ భారత్ ద్వారా అర్హులైనటువంటి అందరికీ 5 లక్షల రూపాయలు ఆరోగ్య రక్షణ, 70 సంవత్సరాలు వయసు మిలితే ఆదాయంతో పని లేకుండా 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క 1,86,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలతో గ్రామ స్థాయిలో ఆరోగ్య సేవలు అందిస్తున్నారు.
0: రాష్ట్రంలో 1271 కోట్ల రూపాయలతో 24 క్రిటికల్ బ్లాక్లు, 25 ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లు, 44 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు నిర్మించనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలియజేస్తూ,
2: This journey of strengthening the health system is not only creating a health infrastructure, but actually it is the strengthening of the architecture of infrastructure.

0: హెల్త్ సిస్టమ్. పిఎం అభీమ్, ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ వాజ్ అండర్టేకిన్ ఇన్ 2021, అండ్ వి డిసైడెడ్ దట్ ఫైనాన్షియలీ అన్ అవుట్లే ఆఫ్ 64,180 crores ఇస్ టు బి స్పెంట్ ఇన్ ద నెక్స్ట్ 5 years ఓన్లీ టు స్ట్రెంగ్థన్ ది హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు గెట్ రెడీ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ పాండమిక్స్ విచ్ క్యాన్ కమ్ అట్ ఎనీ టైమ్ ఎనీ గివెన్ టైమ్.
1: రాజధాని అమరావతిలో ఐకానిక్ భవనాల నిర్మాణాన్ని 2 ఏళ్లలో పూర్తి చేసేలా పనులను వేగవంతం చేయాలని రాష్ట పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం రాయపూడిలోని సీఆర్డీఏ కార్యాలయంలో రాజధాని నిర్మాణ పనుల పురోగతిపై ఆయన ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఐకానిక్ భవనాల్లో భాగమైన జీఏడీ టవర్, హెచ్ఓడీ టవర్లు, అసెంబ్లీ నిర్మాణ పనుల పురోగతిని అధికారులు మంత్రికి వివరించారు. 5 టవర్లకు సంబంధించి స్టీల్ డయాగ్రిడ్ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. అసెంబ్లీ భవన నిర్మాణంలో కీలకమైన స్పైర్ నిర్మాణ పనులను వారం రోజుల్లో ప్రారంభించనున్నట్లు నిర్మాణ సంస్థ ప్రతినిధులు మంత్రికి వివరించారు. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కొత్త నిబంధనలు 2026 కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. ఈ నిబంధనలు ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం వృత్తాకార ఆర్థిక వ్యవస్థ, విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యతా సూత్రాలకు నిబంధనల్లో ప్రాధాన్యత ఇచ్చారు. వ్యర్థాలను ఉత్పత్తి చేసే ప్రదేశంలోనే 4 వర్గాలుగా వేరు చేయడం తప్పనిసరి చేశారు. వ్యర్థాల సరైన విభజన, శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. నిబంధనలు ఉల్లంఘించిన సందర్భాల్లో కాలుష్యకారకుడే చెల్లించాలి అనే సూత్రం ఆధారంగా పర్యావరణ నష్టపరిహారం విధించేలా నిబంధనలు రూపొందించారు. సరికాని ఘన వ్యర్థాల నిర్వహణ పద్ధతులను అనుసరించడం, నిబంధనలకు విరుద్దంగా వ్యర్థాలను నిర్వహించడం వంటి ఉల్లంఘనలకు కూడా పర్యావరణ నష్టపరిహారం వర్తిస్తుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. దక్షిణ ఛత్తీస్గఢ్, దాని పరిసర ప్రాంతాలపై కేంద్రీకృతమై ఉన్న అల్పపీడనం రానున్న 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా, దక్షిణ ఛత్తీస్గఢ్ విదర్భ మీదుగా కదిలే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఈరోజు, రేపు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
2: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
1: మరోవైపు అల్లూరు సీతారామరాజు, అంబేద్కర్ కోనసీమ, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో ఉదయం నుంచి వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడ నగరంలోని బెంజ్ సర్కిల్, ఏలూరు రోడ్డు, బందర్ రోడ్డుతో పాటు పలు లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలవడంతో అధికారులు యంత్రాలతో నీటిని తొలగిస్తున్నారు. వర్షాల నేపథ్యంలో సముద్రంలోకి మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హోంమంత్రి వంగలపూడి అనిత సూచించారు. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలపై ఆమె అధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. తిరుపతి జిల్లా తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని మంత్రి ఈరోజు దర్శించుకున్నారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, సంక్షేమం, సుపరిపాలనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. భావితరాలకు మంచి భవిష్యత్తు కల్పించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొంటూ,
3: కలెక్టర్ కాన్ఫరెన్స్ లో కొత్త వరవడి ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు. అన్ని కమ్యూనిటీస్ కి, అన్ని వయసు కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా ఒక మంచి సుపరిపాలన అందించాలి. ముఖ్యంగా జెన్జీ ఉన్నటువంటి యువత అందరికీ కూడా ఒక మంచి పరిపాలన ఇవ్వాలని ఆ గైడెన్స్ ఇవ్వడం జరిగింది. జెన్జీ ఎలాగ ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఆశయాలు ఏంటి, వాళ్ళు ఏ రకంగా మన ప్రభుత్వం యంత్రాంగం మొత్తం కూడా అలవర్చాలి, ఖచ్చితంగా అందరం కూడా భావితరాలకు మంచి నాయకత్వం ఇవ్వాలంటే ఒక సుపరిపాలన ఇవ్వాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన.
1: మహిళలు, గర్భిణీలు, బాలింతలు

0: చిన్నారుల్లో పోషకాహార లోపాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం పోషణ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలు, 6 సంవత్సరాల్లోపు పిల్లలకు పోషకాహారంపై అవగాహన కల్పిస్తున్నారు. సమతుల ఆహారం, తల్లిపాల ప్రాధాన్యం, పరిశుభ్రత వంటి అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో పోషకాహార లోపాల తగ్గుదలకు కృషి చేస్తున్నట్లు కృష్ణా జిల్లా పామర్రుకు చెందిన అంగన్వాడీ టీచర్ కె రమ్యశ్రీ పేర్కొంటూ,
1: కిట్లు ఇస్తారు, బియ్యం, పప్పు, పాలు, గుడ్లు ఇస్తున్నారు. మళ్ళీ కిట్ ఇస్తారు, తర్వాత వేడి చేస్తారు, మళ్ళీ బ్లడ్ అన్ని చేయించుకోమని చెప్తారు. నీ బిడ్డకి నీకు ఆరోగ్యం ఎట్లా ఉంది అన్ని చెప్తా ఉంటారు. అన్ని టైంకి ఎట్లా తినాలి అట్లా తినాలని చెప్తారు. ఆరోగ్యం గురించి బాగా చెప్తారు మా టీచర్లు.
0: దుబాయ్లో జరుగుతున్న మహిళల ఆసియా కప్ క్రికెట్ పోటీలు తుదిదశకు చేరుకున్నాయి. నిన్న శ్రీలంక, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో శ్రీలంక జట్టు గెలిచి ఫైనల్కు చేరింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ బంగ్లాదేశ్ను ఓడించి ఫైనల్కు వెళ్లింది. దుబాయ్ వేదికగా రేపు జరిగే ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్లో ఇరు జట్లు తలపడనున్నాయి. న్యూఢిల్లీలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈరోజు ప్రారంభమవుతుంది. రాష్ట్రంలోని పేద మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో 1,271 కోట్ల రూపాయలతో 24 క్రిటికల్ బ్లాక్లు, 25 ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లు, 44 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు నిర్మించనున్నట్లు కేంద్ర మంత్రి జేపీ నడ్డా వెల్లడించారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఈనాటి మహిళా భారతి కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలందరికీ నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో యథావిధిగా ప్రతిస్పందన ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ఉంటుంది. ఇందులో మహిళా భారతిలో ప్రసారమైన కార్యక్రమాలపై మహిళా శ్రోతలు మీ స్పందన మాతో పంచుకోవచ్చు. మరి మహిళా శ్రోతలు, మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు 0852244197, మరొక నంబర్ 244119. కాలర్ సిద్ధంగా ఉన్నారు, పలకరిద్దాం. హలో.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? విజయలక్ష్మి గారు.
1: బాగున్నా మేడం.
0: బాగున్నానండి. మళ్ళీ ఫస్ట్ కాలే కదా.
1: ఇందాక బిజీ వచ్చింది మేడం. బాగా నాకే తెలిసింది.
0: మళ్ళీ మీకే కలిసింది, సంతోషం.
1: హ్యాపీ మేడం.
0: విజయ్ మిమ్మల్ని వరిస్తున్నట్టుంది.
1: అదే ఇంకాలే పోతా అనుకున్నా మేడం.
0: అవునా, సంతోషం అండి. చెప్పండి, కార్యక్రమాలు ఎలా ఉన్నాయి?
1: బాగున్నాయి మేడం. ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు మేడం.
0: ధన్యవాదాలండి. మీకు కూడా
1: సార్కు మేడమ్స్ కు అందరికి.
0: అందరూ వినే ఉంటారు, అందుకునే ఉంటారు. చెప్పండి, ఈ వారం కార్యక్రమాలు ఏవి బాగున్నాయి, ఏవి నచ్చలేదు, ఏవి ఇంకా మార్పులు చేర్పులు చేస్తే బాగుంటుంది?
1: కథలు బాగున్నాయి మేడం. బట్టి ఆదివారం వచ్చేసి సంగీతం గురించి చెప్పారు మేడం.
0: మురళి వాయిద్యం గురించి మాటలు పాటలు వినిపించారు.
1: విజయశ్రీ మేడం చెప్పారు.

0: అవునండి.
1: ఆ సోమవారం వచ్చేసి మహిళ సాయకారంతో వచ్చినాయి మేడం. అదే ఇది ఛార్జింగ్ అయిపోయింది పెట్టింది మేడం,
0: అవునా?
1: అది మిస్ అయిపోయినా.
0: ఓకే, పర్లేదు.
1: చూసేళ్ళకి పాత వచ్చానండి, అయిపోయిన పాత ఏమి వచ్చినట్టుంది, మళ్ళీ అందరినీ ఆనందం వచ్చింది. చూసారా మేడం, అదే గర్భవతులు గోరి ఇది కుంకుమ పువ్వు గురించి చెప్పింది మేడం. అవి కొన్ని కల్తీ ఉంటాయి, తులసి వాడాలా అని బాగా చెప్తారు సుజయ్ కుమార్ మేడం.
0: ఓకే
1: మేడం చిన్న తాతికైనా బాగా చెప్తారు మేడం,
0: ఓకే
1: సుజయ్ కుమార్ మేడం.
0: ఓకేనండి.
1: తర్వాత మంగళవారం వచ్చేసి ఆవలి తీర నిన్నె
0: కథానిక
1: దినోత్సవ సందర్భంగా
0: మధ్యాహ్నమా?
1: వీరాసంతో
0: 12:40 విన్నారు.
1: బాగుంది మేడం, మా కథానిక అనుకూలము బాగుంది మేడం.
0: ఓకే,
1: అది ఇది వరకు వచ్చింది మేడం.
0: అవునా?
1: విన్నా మేడం నేను, బాగుండాలి.
0: ఓకే,
1: మళ్ళా వచ్చి వాట్సాప్ మనందిని సార్ వేస్తారు, రవి కుమార్ వేస్తారు. బుధవారం వచ్చేసి మహిళ అభిరుచి
0: పాల్గొన్నారా మరి?
1: లేదు మేడం.
0: ఓకే,
1: లైన్ కలవలేదు. గురువారం వచ్చేసి వీరబ్రహ్మం గారి తత్వపరా ఆరో భాగం, ఆయన తత్వాలు బా పాటలు బాగా విన్నా మేడం.
0: ఏంటి అన్ని రాసుకున్నారా?
1: గత్తుకుండవు మేడం కొన్ని,
0: అదే అదే అన్ని వరుసగా చెప్తున్నారు.
1: అవి పేర్లు అవి కొన్ని గత్తుకుండవు మేడం,
0: మంచి పని చేస్తున్నారు. మీ వల్ల మిగతా శ్రోతలు కూడా ఒకసారి గుర్తు చేసుకుంటారు కార్యక్రమాల వివరాలు.
1: మా ఇందాక అన్ని బాగా చెప్పాలి మేడం, మీకు బాగుంటది.
0: అన్నీ చెప్పాల్సిన పని లేదండి, బాగా నచ్చిన కార్యక్రమాలు రెండు గురించి చెప్పినా సరిపోతుంది.
1: ఆ శుక్రవారం వచ్చేసి ఏకచిత్రగానంలో వినాయక చవితి చిత్రమ్మ పాట వేశారు. ఆరే లక్ష్మీ నిర్మల మేడం అనుకుంటున్నా పాట వేసింది. మన బేతాల ఖర్చులు బాగుంటాయి మేడం. వంట వరకు రాలే మేడం.
0: అవునండి, ఆ రోజు ప్రత్యేకత ఉంది కదా, భూదానోద్యమకర్త ఆచార్య వినోబా భావే గారి జయంతి సందర్భంగా వివరాలు
1: అన్ని బాగుంటాయి మేడం.
0: ధన్యవాదాలండి విజయలక్ష్మి గారు, అన్ని కార్యక్రమాలు రాసుకుని మరీ మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలండి.
1: అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మేడం.
0: థ్యాంక్ యూ అండి, మీకు కూడా అందిస్తున్నాం, అందుకున్నాం కూడా. హలో, నమస్తే అండి, ప్రతిస్పందన కార్యక్రమానికి స్వాగతం.
2: నమస్తే మేడం.
0: నమస్తే అండి. బాగున్నాను. ఎవరు మాట్లాడుతున్నారు?
2: కడప నుంచి చిలకన గారు మేడం, లక్ష్మీదేవిని.
0: లక్ష్మీదేవి గారు, అవునా? వెరీ గుడ్, అందుకే మీ వాయిస్ లో ఇంటెన్సిటీ తెలుస్తుంది.
2: అవును మేడం, రెండు మాటలు చేసింటే చేస్తున్నారు కానీ లైన్ కలవాల్సే మేడం.
0: ప్రతిస్పందనకే చేశారా లేకపోతే పొద్దున పూట చేశారా?
2: పొద్దున పూట కాదు మేడం, ఇట్లానే చేస్తున్నాను మేడం.
0: ప్రతిస్పందన, ఓకే ఓకేనండి. సంతోషమా మరి ఇప్పుడు? అదే మీ గొంతులో బాగా తెలుస్తుంది, చిలకలాగా నవ్వుతున్నారు. చెప్పండి, కార్యక్రమాలు వింటున్నారా, ఎలా ఉన్నాయి?
2: ఉదయం లేచి కానించి సుప్రభాతం కానించి ఇంట్లోనే ఉంటాం మేడం, బాగున్నాయి మేడం.
0: ఓకే, మరి మహిళా భారతి కార్యక్రమాలు, మహిళా భారతిలో కార్యక్రమాలు వింటున్నారా 1:30? హలో, మీ కాల్ కట్ అయినట్టుందండి, మళ్ళీ ప్రయత్నించండి. వింటున్న శ్రోతలు, మీరు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలి అనుకుంటే మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు 0856224417, మరొక నంబర్ 244119. హలో.
3: హలో మేడం, బాగున్నారా? మేడం తులసిమ్మ గారు.
0: బాగున్నానండి, మీరు?
3: నా పేరు వెంకటరంగమ్మ, నేను కూడా బాగున్నానండి.
0: వెరీ గుడ్, చెప్పండి. మరి
3: ఏమంటే అండి, మా ఇంటి వాళ్ళ వినాయకం ఏం చేస్తున్నారు, అందరు భోజనాలు కానీ స్టాఫ్ అందరు మొత్తం సార్ అందరు మేడం సార్లతో కానీ మేడం.
0: ఓకేనండి, మరి కార్యక్రమాల గురించి మాట్లాడుకుందామా?
3: మాట్లాడుకుందాం. ఓకే మేడం,
0: చెప్పండి ఏ కార్యక్రమాలు నచ్చాయి, ఏం విన్నారు?
3: ఎలుగు నీళ్ళలో అది నాటికి వచ్చింది మేడం.

0: సూపర్ బాగుంది మేడం. డాక్టర్ సలహాలు బాగున్నాయి, పాటలు నైట్ అయితే ఇంకా ఎంత బాగుంటాయో చెప్పని అవసరం, అంత బాగుంటాయి. మనసు అంతా ఎంతో ఎన్నో ఆలోచన ఉండేవినరా ఈ రేడియో వినబట్టి. ఈ రేడియోలోనే కలిసిపోతుంది, బాధలు తీరలు ఏం లేవు, అయినా కూడా వదలలే. రేడియో వినబట్టి మనశ్శాంతిగా ఉంది,
1: మనశ్శాంతిగా ఉంది,
0: మనశ్శాంతి వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. నగడం వలన ఎంతో మనశ్శాంతి, ఏసుల వలన తలకాయ నొప్పి జ్వరం పులకరం అన్ని తోడైతాయి.
1: అయితే రేడియో వినడం వల్ల సంతోషం అంటారు,
0: సంతోషం మనశ్శాంతం, ఎవరి బాధలు కావటం, ఎవరి ఆలోచనలు కావటం, కడిపే కైలాసం ఇందే వైకుంఠం.
1: రేడియోనే నేస్తాం, బాగుందండి. ధన్యవాదాలండి వెంకటరంగమ్మ గారు.
0: మేడం ధన్యవాదాలు మేడం, అభివందనం నాటికి వేయించండి మేడం.
1: అది మన కేంద్రం నుంచి కాదండి, మీకు ఆల్రెడీ చెప్పాను నేను, అది మన కేంద్రం నుంచి కాదు, అది హైదరాబాద్ కేంద్రం నుంచి వస్తుంది.
0: సరే మేడం, పండక్ అందరు రండి మేడం, సార్లకు కూడా చెప్పండి మేడం.
1: ధన్యవాదాలండి వెంకటరంగమ్మ గారు, ఇలాగే కార్యక్రమాలన్నీ వింటూ ఉండండి. హలో,
2: నమస్తే మేడం.
1: నమస్తే అండి, రేడియోకి దూరంగా రావాలండి మీరు. వెరీ గుడ్, అంతే అంటారా? సరే అయితే ఆఫ్ చేశారు కాబట్టి సంతోషం, కృతజ్ఞతలు. చెప్పండి, శివమ్మ గారేనా? చెప్పండి, మరి ఎలా ఉన్నాయి కార్యక్రమాలు?
2: అన్ని బాగున్నాయి మేడం, పొద్దున యువ అని బాగుంటది, ఆవుల తీరం బాగుంటది, సాయంత్రం యువ యువని కాంత్రికాలు అన్ని బాగుంటాయి మేడం.
1: మరి ఈ వారం మహిళా భారతిలో ఏ కార్యక్రమాలు నచ్చాయి?
2: అన్ని బాగుంటాయి మేడం, మహిళా భారతి బాగా చెప్తారు కదా మేడం, సాధికా వార్తలు, పాటలు, పల్లకి పాటలు, ఒక్కొక్క వ్యక్తిని గురించి, ఏదైనా పండుగల గురించి బాగా చెప్తారు మేడం.
1: పండుగ అన్నారు కాబట్టి మనకి 14వ తేదీన ఉదయం 8:35 వినతులు ఇవిగో వినాయక హాస్య నాటిక ప్రసారం అవుతుంది, తప్పకుండా వినండి. ధన్యవాదాలండి శివమ్మ గారు. ఇంకా ఏమైనా చెప్పదలుచుకున్నారా?
2: సోమవారం సాధికార వార్తలు, కుంకుమ పువ్వు నకిలీది సుజనా మేడం బాగా చెప్పింది మేడం. అంటే ఈ కాలం కుంకుమ పువ్వులను వాడతారు, పూర్వకాలం ఎవరు వాడుతున్నారు మేడం? ఇప్పుడు నకిలీ కూడా వస్తున్నాయని చెప్పింది, బాగానే అందరు మేల్కొండి అని బాగా చెప్పింది మేడం. మంగళవారం అనుకూల నాటికే బాగుంది మేడం, తొందరపడి ఎవరు పుట్టింటికి రాకూడదని, ఓర్పుగా ఉండాలని మేడం బాగా చెప్పింది. వాట్సాప్ పాటలు మళ్ళా ఇంకా బుధవారం మహిళా అభిరుచి, బ్రహ్మంగా తక్కువ బోధ బాగున్నాయి మేడం. ఇలా పాటలు మునయ్య ఎవరు మేడం బాగా బాగా పాడారు మేడం, పాటలు బాగున్నాయి మేడం. మళ్ళీ ఒకసారి కూర్చున్నా బాగుంటాయి మేడం,
1: బాగున్నాయి. ఇంకా ధారావాహిక వస్తుంది కదా, అందులో కూడా వస్తాయి, వినండి.
2: బాగున్నాయి మేడం, నా పాటలు బాగా బాగా పాడారు మేడం. మళ్ళా లలిత సంగీతము పాటలు బాగున్నాయి మేడం. శుక్రవారం కాంతిరేఖల్లో మేడం పాటలు బాగున్నాయి మేడం, నేల తల్లి గురించి బాగా చెప్పింది. ఇంకా ఇనోబాబా గురించి ఆయన మాచిరి ప్రసంగం, ప్రసంగం ఇంకా బట్టికి నా కథలు బాగుంది, రూపసుందరి కథ బాగుంది మేడం. ఉట్టికెక్కనమ్మ స్వర్గానికి ఎక్కుతుంది బాగుంది మేడం.
1: సంతోషం, మొత్తానికి అన్ని విన్నారు
2: మేడం, మీకు అందరికి శుభాకాంక్షలు మేడం.
1: ధన్యవాదాలండి శివమ్మ గారు.
2: థ్యాంక్ యూ మేడం,
1: ధన్యవాదాలండి. హలో,
3: హలో,
1: నమస్తే అండి, ప్రతిస్పందన కార్యక్రమానికి స్వాగతం.
3: నమస్తే మేడం, నేను నాగర్కర్ నుండి శాంతమ్మని మాట్లాడుతున్నాను.
1: శాంతమ్మ గారు చెప్పండి.
3: ఆదివారం పాటల పల్లకి మురళి మురళి గురించి చెప్పారు పాటలు, అన్ని పాటలు బాగున్నాయి.
1: విజయశ్రీ గారు అందించారు.
3: అవును, సోమవారం మహిళా స్టవంతి, అందమే ఆనందంలో కుంకుమ పువ్వు గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నకిలీ ఏదో అసలు ఏదో తెలుసుకునే జాగ్రత్తలు చెప్పారు. మంగళవారం ఏదో కథానికం,
1: ఏదో కథానిక ఏదో కాదండి, అనుకూలం కథానికి వచ్చింది,
3: విన్నాను, పేరు మర్చిపోయాను.
1: శ్రీమతి చలసాని వసుమతి గారు రచన అన్నమాట.
3: బాగుంది, పేరు మర్చిపోయాను.
1: అనుకూలం, మనకి అనుకూలం.

0: అవును అండి, విన్నాను.
1: ఓకే.
0: బుధవారం మహిళా విరుచిలో డ్రైవ్ చేశాను, కాలు కలవలేదు.
1: ఓకే.
0: ఇంకా గురువారం బ్రహ్మం గారి తత్వప్రభ స్టార్టింగ్ లో
1: ధారావాహిక.
0: కాసేపు వినలేదు, తర్వాత విన్నాను, బాగుంది. ఇంకా భక్తి విక్రమార్క కథలు ఇంకా చెప్పని అవసరం లేదు,
1: చెప్పనవసరం లేదు.
0: సస్పెన్స్ లో ఉంటుంది.
1: ఓకే, అలా ఉంటేనే కదా మళ్ళీ నెక్స్ట్ వారం వరకు మీరు ఎదురు చూస్తూ ఉంటారు.
0: అవును మేడం, అయితే వంట వరకు ప్రసారం చేయలేదు, వేరే ప్రోగ్రామ్ పెట్టారు.
1: భూదానోద్యమకర్త ఆచార్య వినోబా భావే గారి జయంతి సందర్భంగా వివరాలు వినిపించాం.
0: ఓకే మేడం, వినాయక చవితి శుభాకాంక్షలు.
1: థ్యాంక్ యూ అండి శాంతమ్మ గారు, ఇలాగే కార్యక్రమాలన్నీ వింటూ ఉండండి, కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ ఉండండి. సంతోషం అండి, ధన్యవాదాలండి. హలో,
2: హలో, శ్రీమతి తులసి గారు,
1: నమస్కారం అండి, కార్యక్రమానికి స్వాగతం.
2: థ్యాంక్ యూ.
1: చెప్పండి, ఎలా ఉన్నాయి కార్యక్రమాలు?
2: వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ కూడా రేడియో ద్వారా
1: అందుకున్నాం, మీకు కూడా అందిస్తున్నాం.
2: థ్యాంక్ యూ. పాటలపల్లకి విజయశ్రీ గారు వేణువు అనే అంశంలో వినిపించారు, చాలా మంచి పాటలు. ప్రతి పాట కూడా తన్మయత్వంతో ఉందన్నమాట, కృష్ణుని గురించి అన్ని పాటలు కూడా. అంటే ఒకటి రెండు పాటలు నార్మల్ గా ఉన్నా కూడా, కృష్ణుడు లేకున్నా కూడా, ఆ పాట మాధుర్యం మాత్రం గాలి గాంధర్వం అవుతుందో అనే పాట
1: కృష్ణాష్టమి ఇంకా ఆ సువాసన పోలేదన్నమాట,
2: మాధుర్యం అంతా అందుకున్నాం అనమాట. చాలా మంచి పాటలు వినిపించారు. శ్యామలా మేడం మహిళా స్రవంతిలో పల్లెమనేరుకు చెందిన పుష్ప అనేటువంటి తెలుగు ఉపాధ్యాయుని గురించి, ఈసారి ఎక్కువగా అధ్యాపకురాలు ఉపాధ్యాయుల గురించి,
1: టీచర్స్ కాబట్టి
2: రిలేటెడ్ గా కాబట్టి ఈ రోజు కూడా పొద్దున విన్నాను మేడం వాళ్ళవి, సార్ వాళ్ళవి కూడా, యోగి వేమన పంపించాను కూడా, చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్.
1: ఓకే,
2: అందమే ఆనందంలో వచ్చేసి కుంకుమ పువ్వు గురించి, అది నకిలీదా అసలుదా ఎలా
1: తెలుసుకోవాలి
2: అదంతా కూడా చాలా బాగా చెప్పారనమాట. మంగళవారం వచ్చేసి పసుమతి గారి కథానిక మూడోసారి రావడం, అది
1: ఒకటోసారి, రెండోసారి, మూడోసారి,
2: మూడోసారి, నాలుగోసారి,
1: రిపీట్ చేసుకున్నారు, నోట్ చేసుకుంటున్నారు. ఒకటోసారి, రెండోసారి,
2: నా బుక్స్ అన్నీ అయిపోతున్నాయి, ఏం చేయమంటారు,
1: అంతే మంచిదండి, మంచి అలవాటు.
2: ఈ డిసెంబర్ కు 10 ఇయర్స్ అయిపోతుంది కూడా నా నోట్స్ ప్రిపరేషన్ అనమాట.
1: మంచి స్టూడెంట్ అండి మీరు.
2: ఇంకొకరు కూడా రాయలేరు కదా, ఎవరో చెప్పారు కదా ఇందాక నేను రాసుకుంటున్నాను అని.
1: విజయలక్ష్మి గారు ఈ మధ్య
2: హలో అభిరుచి వాట్సాప్, అభిరుచిలో కూడా ఎవరితో మాట్లాడాను ఏ డేట్ లో అని కూడా రాసుకుంటాను అనమాట. అదే ప్రాసెస్ ఇప్పుడు రేడియోలో ఫాలో అవుతా ఉన్నారు, కంప్యూటర్ లో నేను నోట్స్ లో అనమాట.
1: అంతే,
2: లేకపోతే తెలియదు కదా ఏ రోజు చేస్తాను, నెలకు ఒకసారి లేకపోతే ఒకసారి 15 రోజులు లేకపోతే 3 వారాలు అలా గ్యాప్ అనమాట.
1: వీలుని బట్టి,
2: వీలుని బట్టి నేను చెయ్యాలా అనుకునేటప్పుడు చేసేస్తాను అనమాట, లేకపోతే వింటా ఉంటాను. బుధవారం ఎవరో ఒకరు రంగమ్మ గారు గాని కులాయమ్మ గారు గాని విజయలక్ష్మి గారు ఎవరో ఒకరు నా పేరు చెప్తా ఉంటారు, ఈసారి కులాయమ్మ వచ్చారనమాట బుధవారం, ఎంజాయ్ చేశాను. గురువారం వచ్చేసి బ్రహ్మ గారి తత్వప్రభ విన్నదే అయినా కూడా మంచి విషయాలు కాబట్టి విన్నా కూడా మళ్ళీ మెమరీస్ లో పెట్టుకోవచ్చు అనమాట. మునయ్య గారి జానపద గేయాలు కూడా ప్రసారం అయ్యాయి. భూదానోద్యమం గురించి చాలా చక్కటి వివరాలు తెలియజేశారు టక్కోలు మాచిరెడ్డి గారు వినోభా భావే గురించి. భట్టి విక్రమార్క పేతాల కథలు అంటే మేడం కేం అవార్డ్స్ మేము ఇవ్వలేదు ద్వారా ప్రశంసలు మాత్రమే కురిపించగలము. ఇంతకుముందు తేనె జల్లు వస్తా ఉండి చూడండి, తరవనకు ముందు అలాగా తేనె జల్లు లాగా మా మాటల ద్వారా
1: విక్రమార్క జల్లులు కురిపిస్తున్నారా,
2: తేనెజల్లు వస్తా ఉండి శనివారం. మీరు కూడా గుర్తుందా లేదో మీకు?
1: ఉందండి, నేను కూడా చేశాను
2: అదే కరోనాకు ముందు, ఏ ప్రోగ్రామ్స్ సరిగా కరోనా తర్వాత ఎప్పుడు ఏ ప్రోగ్రామ్స్ వస్తాయని స్టాప్ చేస్తున్నారు, కానీ అవి మాత్రం మాకు మెమరీస్ లో ఉన్నాయిలేండి. ఇంకొకరికి అవకాశం ఇస్తాం లేండి. ఇప్పుడు
1: ధన్యవాదాలండి హసీనా గారు, మంచి అభిప్రాయాన్ని పంచుకున్నారు.
2: ఓకే అండి, థ్యాంక్ యూ,
1: థ్యాంక్ యూ అండి. హలో,
3: హలో,
1: నమస్తే అండి, కార్యక్రమానికి స్వాగతం.
3: థ్యాంక్ యూ తులసి గారు.
1: స్టూడెంట్ నెంబర్ 7 ప్రెసెంట్ మేడం.
3: మీరు క్లాస్ నేస్తారు కదా కాలేజీకి మేమంతా.

0: వచ్చామా అబ్సెంట్ అయ్యామా అని
1: అంటే వెను వెంటనే
0: అందుకని
1: చెప్తారనమాట. అందుకని
0: నేను ట్రై చేస్తాను. ఇప్పుడు కూడా అచ్చిన చేసినాక ఇది మూడోసారి రింగ్ రావడం.
1: అవునా? అంటే వారితో మాట్లాడుతున్నాను కాబట్టి ఆ కాల్ తీసుకోలేకపోయాను.
0: ఆదివారము కృష్ణుడి గురించి పాటలు అద్భుతం, అమోహం, విన్నంతసేపు ఆనందంగా ఉండింది.
1: ఓకే.
0: సోమవారం వచ్చేసి మహిళా శ్రవంతి, దాంట్లో కుంకుమ పువ్వుని గురించి చెప్పారు. అప్పుడు మా ఆయన అకౌంట్ చేసే దాంట్లో వాళ్ళ ఓనర్ అన్నాడు, వాళ్ళ భార్య అప్పుడే ప్రెగ్నెన్సీ అంటే నేను కూడా ప్రెగ్నెన్సీ గా అన్నా, మేము మా భార్యకు కుంకుమ పువ్వు తెప్పిస్తున్నాము, బాగా తెల్లగా పుడతారంట పిల్లోళ్ళు, మీకు కూడా తెప్పిస్తామని. వద్దులేస్తారు, నాకంతా అంత డబ్బులు ఉండదు, కాస్ట్లీ అయితేనే అది మంచిది ఉంటుంది, కాశ్మీర్ది అయితేనే అని తెచ్చారు. అలా వాళ్ళు తిన్నారు, నేను తినలేదు. వాళ్ళు తిన్న పాప ఏమో నల్లగా ఉంటుంది అల్లనేరేడు పండులాగా, మావాడేమో తెల్లగా కుట్టాడు. కుంకుమ పువ్వు అన్నప్పుడల్లా నాకు అది గుర్తుకొస్తుంది అనమాట.
1: డిఫరెన్స్ చెప్పేశారు ఇక్కడే.
0: అదే మావాడు చాలా తెల్లగా ఉంటాడండి పెద్ద పిల్లాడు. ఆ అమ్మాయి నల్లగా ఉంది, కుంకుమ పువ్వు తినింటే చూడు ఎట్లుండునా అని మా ఆయన ఎన్నిసార్లు గుర్తు చేసుకునేవాడు అప్పట్లో. ఇప్పుడు మావాడికే 38 ఏళ్ళు లేండి. ఆ కార్యక్రమం చాలా బాగుంది.
1: జన్యుపరంగా కూడా ఉంటాయి, మనం అది తిన్నంత మాత్రాన తెల్లగా అవుతారని రూల్ లేదు.
0: కాదు కాదు, అది తగ్గుది కూడా వస్తుంది, బొట్టల్లో కూడా వేసుకుంటా అంటాం కదా, ఏదో ఒక కొబ్బరి తురుం నాళ్ళలాగా ఉంటుంది. ఆ కార్యక్రమం బాగుంది. మంగళవారం కథానికి వచ్చింది మేడం,
1: అనుకూలం
0: విన్నాను, అది కూడా చాలా బాగుంది. బుధవారం వచ్చేసి మహిళా అభిరుచి, ఎన్నిసార్లు తలుపులు తట్టినా రావు, అందుకే మానేసినాను.
1: అవునా? మీ వల్ల వేరే వారికి అవకాశం వస్తుంది అనమాట.
0: అర్ధ గంట సేపు చేసిన, ఇప్పుడు నేను జూన్ 10వ తేదీ చేసిన మహిళా అలో అభిరుచి కూడా, ఇంతవరకు ట్రై చేసినా రింగ్ ఎట్లా అవుతుంది కానీ దేనో దాన్ని ఒకటిస్తుంటారు.
1: మీ పాటలు మాటలు ఎలాగూ వినిపిస్తారు కదా, ఎవరో ఒకరు ప్రెసెంట్ అండ్ స్కూల్లో మన ఫ్రెండ్ అబ్సెంట్ అయినప్పుడు వెనకల నుంచి ఎవరో ఒకరు ప్రెజెంట్ చెప్తారు, అట్లా మీ వాళ్ళందరూ ప్రెజెంట్ చేస్తారు కదా.
0: మహిళా అభిరుచి విన్నాను. గురువారం వచ్చేసి బ్రహ్మం గారి తత్వాలు చాలా బాగున్నాయి ఈ వారము. ఇంకా శుక్రవారం వచ్చేసి ఇది అబ్బా కథ విన్నంతసేపు, పాత సినిమాల మ్యూజిక్, ఆ మాటలు, అమ్మవారిని గులుస్తారు చూడు పాత సినిమాలంతా, అంత బాగా అద్భుతంగా ఉన్నింది మేడం, చాలా బాగుంది. అయితే వంట వారిపోయింది ఈ వారం చెప్పలేదు, టైం అయిపోయింది అనుకుంటే ఏదో సంగీతం మాదిరి ఏదో పెట్టారు కొంచెం.
1: అలాగే 14వ తేదీన మనకి 8:35 వినతిలివిగో వినాయక హాస్య నాటిక ప్రసారం అవుతుంది, తప్పకుండా వినండి.
0: థ్యాంక్ యూ తులసి గారు. మన వాళ్ళందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు, మా ఫ్రెండ్స్ కు, మీకు అందరికి,
1: నీళ్ళు అందిస్తున్నాం కూడా మీకు.
0: కాదు మేడం, అన్ని చోట్ల నీళ్లు వదిలారు వినాయకుల కోసము. పిల్లల్ని తీసుకుపోతే జాగ్రత్తగా ఉండండి, ఆ రంగులు నింగులు కొట్టుకోకుండా మట్టిలో నీళ్లలో కలిసిపోయే వినాయకులను తెచ్చుకోండి. ఇది నా అభిప్రాయం మేడం.
1: బాగుందండి, మంచి సూచన కూడా అందించారు విజయలక్ష్మి గారు, ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ మేడం.
1: థ్యాంక్ యూ అండి. హలో, నమస్తే అండి.
2: నమస్తే మేడం.
1: నమస్తే అండి, కార్యక్రమానికి స్వాగతం.
2: థ్యాంక్ యూ మేడం.
1: చెప్పండి, ఎవరు ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు?
2: కడప నుంచి.
1: కడప నుంచి లక్ష్మి గారు.
2: అవును మేడం.
1: చెప్పండి, కార్యక్రమాలు ఎలా ఉన్నాయి?
2: అన్ని బాగున్నాయి మేడం. ఒక్కటి మేడం, అది సోమవారం మండే వస్తుంది కదా మహిళా సాధికారత వార్తలు,
1: మహిళా శ్రవంతి.
2: మండే మేడం
1: మహిళా స్రవంతి సాధికారిత వార్తలు వస్తాయి.
2: దాంట్లో వచ్చేసి అన్ని అంటే అంత ఉపాధ్యాయుల గురించి చక్కగా వివరించినారా మేడం, శ్యామలా గారు, శ్యామలా గారు కదా మేడం.
1: అవునండి, శ్యామలమ్మ గారు.
2: దాంట్లో ఒక ఉపాధ్యాయుని పరిమళాదేవి, రెడ్డికోట అంటే కడప జిల్లా రెడ్డికోటల గ్రామం నుంచి ఉత్తమ ఉపాధ్యాయులుగా
1: ఎన్నికయ్యారు.
2: ప్రశంసలు పొంది బోధనా పద్ధతులు ఏ విధంగా పిల్లలకి ఎలా బోధించాలి అనేది చెప్తున్నారు. ఆ ఇన్స్టిట్యూట్ వచ్చేసి మై మదర్ ఇన్స్టిట్యూట్ మేడం.
1: సూపర్.
2: అక్కడే చదివింది 1-5. మా ఊరు కూడా అదే రెడ్డికోటల మేడం.
1: సో ఆ విధంగా గుర్తు చేసుకున్నారన్నమాట.
2: చాలా హ్యాపీగా ఫీల్ అయినా మేడం. ఒకప్పట్లో అంటే మేము చదువుకునేటప్పుడు అంత లేవు, ఇప్పుడు బాగా ఎడ్యుకేషన్ డెవలప్ అయింది కాబట్టి అన్ని వచ్చినాయి కదా, కావాల్సిన ఇన్స్ట్రుమెంట్లు చెప్పడానికి, బస్సులు కానీ క్లాస్ రూమ్స్ కానీ, దాన్ని బాగా యూటిలైజ్ చేసుకుని మేడం చక్కగా చెప్పి దానికి ఎంపికైనందుకు చాలా సంతోషంగా ఉంది మేడం.
1: ఓకేనండి, సంతోషం, మేము కూడా విన్నాము.
2: నెక్స్ట్ వచ్చేసి మేడం ఇది సైడ్.

0: వచ్చేసి పంచతంత్ర కథలు. ఇంకా అది
1: భట్టి
0: అది
1: విక్రమార్క కథలు
0: వచ్చేసి
1: వెనక్కి
0: ఎక్స్ప్లెయిన్
1: వెళ్ళారా? భట్టి విక్రమార్క బేతాళ కథలు.
0: మేడం చెప్తా అంటే మనం కూడా ఫీల్ అయ్యి దాంట్లోకి వెళ్ళిపోతాం అన్నమాట, ఇన్వాల్వ్ అయిపోతాం. మనం అక్కడే ఉండేట్టు కళ్ళ ముందు కనిపిస్తా ఉంటుంది స్టోరీ. అసలు బాగా మేడం కి ప్రత్యేక అభినందనలు మేడం. ఫస్ట్
1: ఓకే, వినే ఉంటారు, అందుకునే ఉంటారు.
0: నెక్స్ట్ వచ్చేసి మంగళవారం, ట్యూస్డే వచ్చేసి అనుకూలం కదా అనిక. మేడం చదివిన తీరు బాగుంది, అంటే ఆ స్లాంగ్ తగులు సందర్భాన్ని కలుగు, ఎక్కడ పెంచాలి ఎక్కడ తగ్గించాలి బాగా చదివారు మేడం. అనుకూలం అంటే ఒక అంటే కోపంలో చేసే పని మంచిది కాదనేది సందేశం మేడం. అది భార్యాభర్తలు ఆమె ఉంటది కదా, ఆమెకు నచ్చిన లైఫ్ లేదని ఆమె అనుకుంటుంది, అనుకోని ఆమె కోపం తెల్లిపోతుంది. మళ్ళీ రియలైజ్ అయ్యి ఓహో ఇది కాదు అనేది, అది ఒక నీతి మంచిగా ఉంది దాంట్లో. కోపంలో తీసుకునే ఆలోచనలు అంత మంచివి కాదు, అది తాత్కాలికం మాత్రమే మనకు మనశ్శాంతిని ఇస్తాయి అన్నట్టు. అది శాశ్వతంగా కాదు, శాశ్వత పరిష్కారం కాదు అనేది దాని యొక్క సందేశం మేడం.
1: బాగుందండి,
0: అది బాగుంది. నెక్స్ట్ పాటలు పల్లకి సండే. నేను ఆడ్రెస్ ఎప్పుడై విడైతే చెప్తాను.
1: పర్లేదు పర్లేదు, మీకు నచ్చినవి రెండు చెప్పినా చాలు.
0: ప్రతి సండే పాటల పల్లకి అంటే బాగుంటది మేడం.
1: బాగుంటదా?
0: ఏదో ఒక టాపిక్ తీసుకుని దాని గురించి దానికి అనుకూలమైన పాటలు వినిపిస్తారు, అది నచ్చింది మేడం, బాగుంటుంది. ఇంకో మిగతా మామూలే వాట్స్ అది మనోరంజని. ఒకసారి ఫస్ట్ డే వచ్చే సదుపాయ వేదిక పెడతారు, లేదంటే దానికి అనుకూలంగా ఏదో ఒక సమాచారం వినిపిస్తారు మేడం. ప్రత్యేక కార్యక్రమం గానీ అదే యొక్క స్పెషల్ గురించి వివరిస్తారు మేడం.
1: ఓకేనండి లక్ష్మి గారు, ఇలాగే కార్యక్రమాలన్నీ వింటూ ఉండండి, కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ ఉండండి.
0: ఓకే, థ్యాంక్ యూ మేడం.
1: థ్యాంక్ యూ అండి.

0: ప్రతిస్పందన ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం నుంచి. కార్యక్రమంలో మరో శ్రోత సిద్ధంగా ఉన్నారు, పలకరిద్దాం. హలో హలో
1: హలో తొలిసారి ఫుడ్ దొరికితే సార్లు అయిందండి రింగ్ అయ్యి.
0: అవునా, లైన్ లోకి వచ్చారండి, చెప్పండి.
1: ఇప్పుడు లాస్ట్ మా స్నేహితులు వచ్చిపోయినారు ఇద్దరు. ఇప్పుడు మళ్ళా నాకు ఇప్పుడు లాస్ట్ దొరికింది నాకు.
0: ఓకేనండి రంగమ్మ గారు, చెప్పండి.
1: వినాయక పండుగ చవతిని గురించి మీకు అందరికి మా శ్రోతలకు అందరికి శుభాకాంక్షలు.
0: ఓకేనండి, అందుకున్నా.
1: తత్వాలు వినిపిస్తున్నారు, చాలా అద్భుతంగా ఉంది. ఆధ్యాత్మిక విషయం అది అంటాను. భాగవతాన్ని వినిపిస్తున్నారు, దశమ స్కంధంలోకి అయిపోవస్తుంది చిన్నగా. అందుకని ఇంకా మనం కృష్ణుని పాటలు మాత్రం బ్రహ్మాండంగా వినిపించినారు పాటల పల్లకిలో. నిన్న మన మేడం గారేమో ఈ రోజున ఎప్పుడు మన లక్ష్మీ నిర్మల గారు అన్ని ఒకటే చిత్రంలో బాగా మంచి పాటలు వినిపించినారు.
0: ఏక చిత్ర గానం
1: అన్ని పాత పాటలు కృష్ణుని గురించి ఉడక చెప్తున్నారు. ఏమండి బాగున్నారు కదా మీరు అందరూ?
0: అందరం బాగున్నామండి. అలాగే 14వ తేదీన ఉదయం కాంతిరేఖల్లో వినాయక చవితి విశిష్టత గురించి ప్రసంగం వస్తుంది బివి రామకృష్ణ సిద్ధాంతి గారిది, తప్పకుండా వినండి.
1: తప్పకుండా వింటాము. మా బ్రహ్మంగా తత్వాలు మంజులా దేవి ఉన్నప్పుడు తీసినదే కదా ఇది.
0: అవునండి,
1: ఆయన అద్భుతం. ఆయన మధుర కంఠం ఆక్సిజన్ చేయడం కొడుకాను, చాలా అద్భుతం. తులసి గారు
0: చెప్పండి.
1: అందరికి మా శుభాకాంక్షలతో నేను మా రవికుమార్ రెడ్డి గారు ఎంత మంచి పాటలు వినిపిస్తున్నారో, ఆయన శ్రమ చేసి చాలా అద్భుతంగా వినిపిస్తున్నారు చిత్ర గానంలో. సరేనండి, మళ్ళీ
0: ధన్యవాదాలండి రంగమ్మ గారు, వినే ఉంటారు.
1: రాజును దొరికింది నాకు కొడుకాను.
0: అవునండి, ఇలాగే వింటూ ఉండండి రంగమ్మ గారు, ధన్యవాదాలండి.
1: తులసి గారు
0: చెప్పండి.
1: ఒక మాట ఒక పారి మీ దర్శనం మీకు ఆకు మీ గొంతుతో.
0: తప్పకుండా అండి, వీలు చూసుకుని మాట్లాడదాం.
1: ఒకసారి అవకాశం ఇవ్వండి.

0: ఓకేనండి, తప్పకుండా అండి. ధన్యవాదాలండి రంగమ్మ గారు. హలో, చివరి శ్రోత మీరే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు రితిక అండి, గోపులాపురం.
0: రితికనా? ఏం చేస్తూ ఉంటారు?
1: మేము మా హలో
0: చెప్పండి.
1: మా పాప ఫోన్ చేసిందిలే మేడం, మాది గోపులాపురం.
0: చెప్పండి, పర్వాలేదు. వింటూ ఉంటారా రేడియో కార్యక్రమాలన్నీ?
1: ఖచ్చితంగా వింటాం మేడం, మేము ఎక్కువ రేడియో బాగా వింటా అంటాం.
0: మహిళా భారతి కార్యక్రమాలు వింటూ ఉంటారా మధ్యాహ్నం 1:30? ఇంతకీ మీ పేరు చెప్పలేదు.
1: నా పేరు శైలజ.
0: శైలజ గారు ఎక్కడి నుంచి అండి? గోపులాపురం నుంచి అన్నారు కదా.
1: దూర్ మండలం మేడం.
0: ఓకేనండి, మీరే చివరి శ్రోత. కార్యక్రమాలు ఇలాగే వింటూ ఉండండి, మళ్ళీ నెక్స్ట్ వారం పాల్గొనండి కార్యక్రమంలో.
1: సరే మేడం,
0: ధన్యవాదాలండి. చెప్పండి చెప్పండి.
1: మా బేతాల కథలు సుజన కుమార్ గారికి చాలా అభినందనలు మేడం. ఆమె కథలు బలు ఉంటాయి మేడం, అసలు కళ్ళకు కట్టినట్టు బలు చెప్తా అంటది. ఆమె చెప్తా అంటే ఇంకా ఉన్న టైం ఉండి చెప్పిచ్చే బాగుంటది అనిపిస్తుంది మేడం.
0: ఓకేనండి, వినే ఉంటారు, మీ అభిప్రాయాన్ని అందుకునే ఉంటారు. మరి ధన్యవాదాలండి శైలజ గారు. మరి ఇదండి ఈనాటి ప్రతిస్పందన ప్రత్యక్ష ఫోనింగ్ కార్యక్రమం. మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ ఈనాటి కార్యక్రమంలో పాలు పంచుకున్న శ్రోతలు విజయలక్ష్మి గారు, లక్ష్మీదేవి గారు, వెంకట రంగమ్మ గారు, శివమ్మ గారు, శాంతమ్మ గారు, హసీనా గారు, విజయలక్ష్మి గారు, లక్ష్మీ గారు, రంగమ్మ గారు, ఇంకా ఇప్పుడు శైలజ గారు. వీరందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 2 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో మిడ్డే న్యూస్ వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
2: అండ్ ఐ యామ్ షగున్ చోప్రా విత్ ద మిడ్డే న్యూస్. ద హెడ్లైన్స్. BRICS summit under India's presidency to begin shortly in New Delhi. Focus on global governance, multilateralism, trade, security and supply chains. World leaders assemble for the two-day summit. Prime Minister Narendra Modi to hold bilateral talks with Chinese President Xi Jinping this evening. Prime Minister Modi holds bilaterals with his Malaysian, Vietnamese and Ethiopian counterparts, also confers with Crown Prince of Abu Dhabi. Houthi rebels in Yemen see strategic islands tightening grip on Red Sea shipping route. Saudi Arabia shuts vital pipeline after attack. Orange alert for heavy to very heavy rainfall over Chhattisgarh, Telangana and Vidarbha for today. And in hockey, Indian women team enters Junior Asia Cup 2026 final, defeating South Korea 5-1 in Mochi, China. And now the news in detail. The 18th BRICS summit is set to begin at Bharat Mandapam in New Delhi this afternoon. The two-day grand event will bring together 11 major emerging and developing economies, including Brazil, China, Egypt, Ethiopia, Indonesia, India, Iran, Russia, Saudi Arabia, South Africa, and the UAE. During the high-level event, leaders of the BRICS member countries are expected to discuss key issues including global governance, multilateralism, trade and investment, technology, food and energy security, healthcare, disaster resilience and critical supply chains. The summit is being held under India's 2026 BRICS chairship with the theme Building for Resilience, Innovation, Cooperation and Sustainability. Several key world leaders will participate in the high-profile summit. Prime Minister Narendra Modi will be joined by Russian President Vladimir Putin, Chinese President Xi Jinping, South African President Cyril Ramaphosa, Egyptian President Abdel Fattah Sisi, Indonesian President Prabowo Subianto and Iranian President Masoud Pezeshkian. Now, we will cross over live to our correspondent Anupam Mishra, who's at Bharat Mandapam covering the event. So, Anupam, what is the immediate buzz right now inside the corridors of Bharat Mandapam?
3: The BRICS summit is set to begin here in Bharat Mandapam. It will begin shortly. The heads of state and heads of government have started arriving at the venue. Nearly after the closed session for 11 countries will begin at the summit hall, where they will deliberate on inclusive global governance, strengthening multilateralism. The leaders of the BRICS countries will also witness the Bharat Innovation Television. They will jointly plant trees and pose for family photos. Prime Minister

0: మనము క్వశ్చన్ చేయడం నేర్చుకోవాలి. మన ఆలోచనల్ని యాజ్ ఇస్ గా యాక్సెప్ట్ చేయకుండా వాటిని క్వశ్చన్ చేసి వాటిని ఛాలెంజ్ గా తీసుకొని ముందుకు నడవటం అనేది పిల్లలకు యూత్కు నేర్పించాలి. మన ఆలోచన మారినప్పుడు ఖచ్చితంగా మన ప్రవర్తన మారుతుంది, మన అలవాట్లు మారుతాయి, మన వ్యక్తిత్వం మారుతుంది. మీ ఆలోచనను గమనించండి, మీ మైండ్ లో ఏం జరుగుతుందో తెలుసుకోండి. ఇది ప్రతి విద్యార్థి, ప్రతి యూత్ దీన్ని అర్థం చేసుకొని గమనించుకోవాలి.
1: మీరు విన్న ఈ మాటలు యువత ఆలోచనలు అనే అంశంపై సైకాలజిస్ట్ విశేష్ గారితో జరిపిన పరిచయంలోనివి. ఈ పరిచయాన్ని వినండి ఈ శని ఆదివారాల్లో సాయంత్రం 5:15 ప్రసారమయ్యే యువవాణి యువతీ యువకుల కార్యక్రమంలో.
2: తర్వాత దసరా చిత్రం కోసం రామ్ మిర్యాల ధీ పాడిన ఈ పాట విందాం. సంగీతం సంతోష్ నారాయణ్.

ఫెయిల్యూర్ అంటే ఓటమి కాదు, అది ఒక పాఠం. పరీక్షల్లో, ఉద్యోగంలో, బిజినెస్ లేదా వ్యక్తిగత జీవితంలో వైఫల్యాలు రావచ్చు. ఇలా వచ్చినప్పుడు ఇతరులతో మనల్ని మనం పోల్చుకోవటం వల్ల నిరాశ పెరుగుతుంది. అలాంటి సమయంలో ఓటమిని ఎలా ఎదుర్కోవాలి? ఈ బుధవారం అభిప్రాయ వేదికలో యువ శ్రోతలకు మేమిస్తున్న అంశం ఓటమిని ఎలా ఎదుర్కోవాలి. ఈ అంశంపై యువ శ్రోతలు బుధవారం మధ్యాహ్నం 3 నుండి 4 గంటల మధ్య 0856224419197 లేదా 2441119 నంబర్లకు కాల్ చేసి మీ అభిప్రాయాలు మాతో పంచుకోగలరు. అంశం మరోసారి ఓటమిని ఎలా ఎదుర్కోవాలి.

చిత్రసీమ సినీ గీతాలు వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం నుంచి. ఈ కార్యక్రమాన్ని 103.6 మెగాహెడ్స్ ఎఫ్ఎం పై సెల్ ఫోన్ లో కూడా వినవచ్చు. ఇతర ప్రాంతాల వారు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఆకాశవాణి కడప కేంద్రం కార్యక్రమాలను ఆస్వాదించవచ్చు. మరింకెందుకు ఆలస్యం? ఇప్పుడే ట్యూన్ చేయండి 103.6 మెగాహెడ్స్ ఎఫ్ఎంని. ఆకాశవాణి కడప కేంద్రం నుంచి ప్రసారమయ్యే కార్యక్రమాలను విని ఆనందించండి. చివరగా జోనితా గాంధీ, శ్రీకృష్ణ పాడిన ఈ పాట విందాం. సంగీతం ఎస్ఎస్ తమన్, చిత్రం సర్కారు వారి పాట

చిత్రసీమ సినీ గీతాలు మీరింతవరకు విన్నారు ఆకాశవాణి కడప కేంద్రం. ఇప్పుడు హిందుస్థానీ సంగీతం. ఈనాటి హిందుస్థానీ సంగీతం కార్యక్రమంలో శ్రీ విజి జోగ్ గారి వయలిన్ వాయిద్యం వింటారు.

హిందుస్థానీ సంగీతం కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ విజి జోగ్ గారి వయలిన్ వాయిద్యం విన్నారు. ఈనాటి హిందుస్థానీ సంగీతం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కడప కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 3:14. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్ట్స్ మీడియం వేవ్ ఇంకా 103.6 మెగాహెర్ట్స్ ఎఫ్ఎంపై తిరిగి మా రెండవ ప్రసారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్తే.

టైం కార్యక్రమంలో హిందీ సినిమా పాటలు వింటున్నారు. వినబోతున్న పాట సత్య. ఈ చిత్రం నుంచి సురేష్ వాద్కర్, ఆశా భోస్లే పాడిన పాట.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ. యువలయ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. 0866-248-8818 రెండు నెంబర్కి నేను అడిగే ప్రశ్నలకి సమాధానాలని మెసేజ్ చేయొచ్చు. ఆన్లైన్కి వచ్చేస్తే మాట్లాడేసుకుందాం.

ఈరోజు యువలయ కార్యక్రమంలో అడిగిస్తున్నాను మొట్టమొదటి ప్రశ్న. ప్రపంచ వాతావరణ సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? చాలా తేలికైన ప్రశ్నే అనుకుంటున్నాను. ప్రపంచ వాతావరణ సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందో తెలిస్తే 8662488812 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. ప్రశ్న మీకోసం ఇంకోసారి, ప్రపంచ వాతావరణ సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? 8662488812 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు.

ప్రపంచ వాతావరణ సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని అడిగాను. చాలా చాలా మెసేజెస్ వచ్చేసాయి, చూసేద్దామా. శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్తో లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి, మూసపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు ఎం నరేష్, మెర్సీ విజయ ఇంకా వారి కుటుంబ సభ్యులు. ఎం కొండారెడ్డి సిద్ధార్థ మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. పెడన జగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు సుదర్శనం శ్రీకుమార్ పెరుమాళ్ శ్రీవాణి ఢిల్లీ నుంచి. తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి చిలకమరి ఉపేంద్రచారి బ్రహ్మచారి శ్రీరామ్దాస్ అంజాచారి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా అగైన్ కరెక్ట్ ఆన్సర్తో వినయ్ శ్రీదేవి శైలజ కడప నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద బొమ్మదేని లక్ష్మీనారాయణ అమ్మనగుర్తి గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి పాపినపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శేషాద్రి నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. మానస విజయలక్ష్మి చీరాల నుంచి కరెక్ట్ ఆన్సర్. రాధ ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోష్ని కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ ఈవినింగ్ అంటూ పుట్టపాక నుంచి పుల్లపాటి శ్రీనివాసరావు కృష్ణవేణి నీలేంద్ర రాంగ్ ఆన్సర్ అండి, ఒకసారి చెక్ చేసుకొని పంపించండి. ప్రపంచ వాతావరణ సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది, ఇది నా ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ పంపించారు రేణుకా గోపరాజు కడప నుంచి. రాధాప్రకాష్ ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో ఆర్ఎస్పి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి కందికాయపల్లె గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్. వరగంటి బదరీ విశాల నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కరీంనగర్ జిల్లా చంద్రపురి కాలనీ నుంచి కిషోర్ కుమార్ లలిత రవిత్రణి జస్విత సులోచన కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో మాధవి ఆంజనేయులు భూదాన్ పోచన్పల్లి నుంచి గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. రాంగ్ ఆన్సర్ అండి, ఎవరు కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని, ఒకసారి కరెక్ట్ చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్తో సుబ్రహ్మణ్య పెత్తనపల్లి కర్ణాటక నుంచి. హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి బృందావనం పద్మశ్రీ శ్యామ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి శకుంతల శ్రీవాన్వి స్వీటీ కేవీరావు తణుకు నుంచి రాంగ్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్టణం నుచి. కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి నేదునూరు కళ్యాణ్చారి రుత్విక్ శ్రీ వైష్ణవ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో తెనాలి నుంచి ఎంవి ప్రసాద్ ఇందిరా లలిత్ రఘురామ్ మౌనిక త్రిలోక్ వీరందరూ. లతా సుహాస్ హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు సిహెచ్ వైష్ణవి కోనసీమ జిల్లా దేవరపల్లి నుంచి. శుభ సాయంత్రం అంటూ మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రతుల్లా ఇబాదతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయకుమార్.

రెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి కోమాకుల కుమార్, నిర్మల, భరత్, రేవంత్ వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుండి అనురాధ కరెక్ట్ ఆన్సర్.

దుర్గాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో విజయ్ శేఖర్ ఎస్బీఐ కాలనీ నంద్యాల నుంచి, జి చంద్రశేఖర్ కొల్లాపూర్ నాగర్ కర్నూలు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్, హైదరాబాద్ బౌరింపేట నుంచి సంతోష్ సుప్రియ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో కోనసీమ జిల్లా మోరిపల్లి నుండి పంతాడి శ్రీనివాసరావు గంగాభవాని, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహిమ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో ఎం నరేష్ మెర్సీ విజయ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ యాదవ్జీ సక్కుబాయి సోనిక లక్ష్మీ వర్మ లడ్డూబాబా ఇంకా మూసపేట నరేష్ గ్రామ ప్రజలు వీరందరూ పంపించారు కరెక్ట్ ఆన్సర్ని. గోగులమూడి రాధాకృష్ణమూర్తి మాధవి క్షీరసాగర్ మార్టూరు బాపట్ల నుంచి కరెక్ట్ ఆన్సర్, ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువల్లంక అవనిగడ్డ మండలం కృష్ణా జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల అయాన్సి పాండు అశోక్ బాబు శోభన్ బాబు సాయి ప్రకాష్ సుష్మ బ్రహ్మయ్య వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దేవురపల్లి హనుమంతరావు కూర్నవల్లి ఖమ్మం తెలంగాణ నుంచి కరెక్ట్ ఆన్సర్, నాగార్జున లక్ష్మీ వడియంపేట అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్, మిడతల రామ్మూర్తి ఒరోకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎంఎస్ సర్దార్ భానుముక్కల నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓకే గాంధీ మార్కెట్ ఇంకొల్లు నుంచి హుస్సేన్ దాదా అన్నారం వినయ్ కుమార్ ఫ్యాన్సీ కరీముల్లా వీరందరూ పంపించారు కరెక్ట్ ఆన్సర్ని. కరెక్ట్ ఆన్సర్తో ఏసుపాదం కమల హేమసుందర్ ఒంగోలు నుంచి, దొడ్డిపట్ల కోటేశ్వరం అత్తిల్ నుంచి, కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య యాస్మిన్ సాదియా పొద్దుటూరు కడప జిల్లా నుంచి క్వశ్చన్ ప్లీజ్ అని అడుగుతున్నారు. ప్రపంచ వాతావరణ సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? ఇది నా ప్రశ్న. భోగనాథుని వెంకటేశ్వరరావు చేతన్ దివిజ్ మార్టూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. చిన్న చింతకుంట నుంచి మహబూబ్ నగర్ జిల్లా నుంచి బి రాజేష్ శ్రీవల్లి భాగ్యసాయి భాగ్యవాయి కుమార్ వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాంగ్ ఆన్సర్గా పాపినపాలెం నుంచి సూర్యనారాయణ ఈశ్వరమ్మ ఒకసారి చెక్ చేసుకోండి. మహారాష్ట్ర సోలాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు రాధిక హరికిషన్జీ చంద్రబాయి నరేష్ నాగమణి. నాగనాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు కరెక్ట్ ఆన్సర్తో నిజామాబాద్ జిల్లా తాళ్ళ రాంపూర్ నుంచి రాజేంద్ర ప్రసాద్ విజయలక్ష్మి సాయి కిరణ్ వైష్ణవి సాయి చరణ్ సాయి కుమార్ ఆమని. ఇప్పటిదాకా మీరు పంపించిన మెసేజెస్ అన్నీ చదివేశాను. ప్రపంచ వాతావరణ సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని అడిగాను. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే జెనీవా. మీ అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక ప్రశ్న, ఆంధ్రరత్న అని ఎవరిని అంటారు? ఆంధ్రరత్న అని ఎవరిని పిలుస్తారు? తెలిస్తే 866-248-8812 నంబర్కి మెసేజ్ చేయొచ్చు. ప్రశ్న ఇంకొకసారి, ఆంధ్రరత్న అని ఎవరిని పిలుస్తారు? ఇది నా ప్రశ్న.

3 మీటర్లు అనగా 900 కిలోహెర్ట్స్ మీడియం వేవ్, 103.6 MHz ఎఫ్ఎంపై నేటి సాయంకాలం ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం 5 గంటలు. శ్రోతలందరికీ నమస్కారం. ఈ ప్రసారంలో ముందుగా విందాం డ్యూడ్ చిత్రం నుంచి దీప్తి సురేష్ సాయి అప్యంకర్ పాడినది.

మనము క్వశ్చన్ చేయడం నేర్చుకోవాలి. మన ఆలోచనల్ని యాజ్ ఇట్ ఇస్ గా యాక్సెప్ట్ చేయకుండా వాటిని క్వశ్చన్ చేసి వాటిని ఛాలెంజ్ గా తీసుకొని ముందుకు నడవటం అనేది పిల్లలకు యూత్కు నేర్పించాలి. మన ఆలోచన మారినప్పుడు ఖచ్చితంగా మన ప్రవర్తన మారుతుంది, మన అలవాట్లు మారుతాయి, మన వ్యక్తిత్వం మారుతుంది. మీ ఆలోచనను గమనించండి, మీ మైండ్ లో ఏం జరుగుతుందో తెలుసుకోండి. ఇది ప్రతి

0: విద్యార్థి ప్రతి యూత్ దీన్ని అర్థం చేసుకుని గమనించుకోవాలి.
1: మీరు విన్న ఈ మాటలు యువత ఆలోచనలు అనే అంశంపై సైకాలజిస్ట్ విశేష్ గారితో జరిపిన పరిచయంలోనివి. ఈ పరిచయాన్ని వినండి ఈ శని ఆదివారాల్లో సాయంత్రం 5:15 ప్రసారమయ్యే యువవాణి యువతీ యువకుల కార్యక్రమంలో.
2: చిత్రసీమ వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం నుంచి కార్యక్రమంలో తర్వాత విరూపాక్ష చిత్రం నుంచి కార్తీక్ పాడినది.

మనము క్వశ్చన్ చేయడం నేర్చుకోవాలి. మన ఆలోచనల్ని యాజ్ ఇట్ గా యాక్సెప్ట్ చేయకుండా వాటిని క్వశ్చన్ చేసి వాటిని ఛాలెంజ్ గా తీసుకొని ముందుకు నడవటం అనేది పిల్లలకు యూత్కు నేర్పించాలి. మన ఆలోచన మారినప్పుడు ఖచ్చితంగా మన ప్రవర్తన మారుతుంది, మన అలవాట్లు మారుతాయి, మన వ్యక్తిత్వం మారుతుంది. మీ ఆలోచనను గమనించండి, మీ మైండ్ లో ఏం జరుగుతుందో తెలుసుకోండి. ఇది ప్రతి

యువవాణి యువజనుల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో విందాం యువత ఆలోచనలు. ఇంటర్వ్యూ విత్ సైకాలజిస్ట్ వినేష్ గారితో పరిచయం. ముందుగా విందాం వాణిజ్య ప్రకటనలు.

0: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
1: చెప్పండి.
0: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
1: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
0: కానీ ఇది ఎలాగవుతుంది?
1: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
0: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
1: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
0: అంతేనా?
1: అంతే.
0: అర్థమైంది.
1: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
4: ఇప్పుడు విందాం యువత ఆలోచనలు. ఈ అంశం గురించి సైకాలజిస్ట్ వినేష్ గారితో పరిచయం మొదటి భాగం.
5: సైకాలజిస్ట్ విశేష్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి విశేష్ గారు.
6: నమస్కారం సార్.
5: యువతను ప్రభావితం చేసే ఆలోచనల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందామండి. యువత జీవితంలో తాము అనుకుంటున్నవన్నీ సాధించాలని తాపత్రయపడుతూ ఉంటారు, అలా అనుకుంటూ ఉంటారు. కానీ వాటిలో కొన్ని సాధిస్తారు, కొన్ని సాధించలేకపోతుంటారు. వారి ఆలోచనలు స్థిరంగా ఉండాలి, అవి ఉన్నతంగా ఉండాలి, అత్యుత్తమంగా ఉండాలి. భారతదేశానికి యువతే ప్రధానం. వారి ఆలోచనలు అత్యంత విలువైనవి, అవి వారిని సన్మార్గంలో నడపాలి. అవేంటో, వాటి ప్రాధాన్యతను, వాటి విలువను ఇప్పుడు మీ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. మీరేమంటారండి ఈ విషయాల గురించి?
6: ముందుగా ఆల్ ఇండియా రేడియో

శ్రోతలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సో నేను సైకాలజిస్ట్ విశేష్. మీరు ఎంచుకున్న అంశం బాగుంది, యువత, వారి ఆలోచనలు, వాటి ప్రభావం. సాధారణంగా యువత గురించి మనం మాట్లాడుకునేటప్పుడు మనం ఏమంటాము, విద్యార్థులు ఈ దేశ భవిష్యత్తు అని చెప్పి చెప్తాం మనం. ఈ విద్యార్థులు దేశ భవిష్యత్తు మాత్రమే కాదు, యువత ఈ రోజు ఆలోచిస్తున్న విధానమే దేశ భవిష్యత్తును తయారు చేస్తుంది. ఎందుకంటే ఒక దేశ భవిష్యత్తు ముందుగా మనుషుల మనస్సులో తయారవుతుంది. ఒక ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరికి ఒక ఆలోచన పుడుతుంది, ఆ ఆలోచన ఒక నిర్ణయంగా మారుతుంది, ఆ నిర్ణయం ఒక ప్రవర్తనగా మారుతుంది, ఆ ప్రవర్తన పదే పదే జరిగితే ఒక అలవాటుగా అవుతుంది, ఆ అలవాట్లు మన వ్యక్తిత్వాన్ని నిర్మిస్తాయి, ఆ వ్యక్తిత్వమే మన జీవిత దశను నిర్ణయిస్తుంది. అందుకే యువత గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మార్కుల గురించి మాట్లాడడం మాత్రమే సరిపోదు, లేదా వాళ్ళ ఉద్యోగాల గురించి మాట్లాడడం మాత్రమే సరిపోదు, వాళ్ళ సంపాదన గురించి మాట్లాడితే సరిపోదు. మనం ప్రధానంగా మాట్లాడాల్సింది వాళ్ళ ఆలోచనల గురించి. సో ఎందుకు అసలు యువత ఆలోచనల గురించి ఎందుకు ప్రత్యేకం అంటే, యువత మనము చాలా సందర్భాల్లో అనుకుంటూ ఉంటాం విద్యార్థులు నవ సమాజ నిర్మాతలుగా, విద్యార్థులు దేశ భావి నిర్ణేతలుగా అని చెప్పేసి పాటలు కూడా ఉన్నాయి. ఎందుకంటే యువతరం, యువత యువదశలో అంటే టీనేజ్ ఎర్లీ అడల్ట్హుడ్ ఏజ్ లో ఒక వ్యక్తి జీవితంలో చాలా చాలా మార్పులు వస్తాయి. ముఖ్యంగా శరీరంలో మార్పులు వస్తాయి, ఎమోషన్స్ లో మార్పులు వస్తాయి, బంధాల్లో మార్పులు వస్తాయి, బాధ్యతల్లో మార్పులు వస్తాయి. అంతేకంటే ముఖ్యంగా నేను ఎవరు అనే ప్రశ్న ఆ వయసులో బలంగా మొదలవుతుంది. అంటే నేనెవరు, నాకేం కావాలి, ఈ జీవితంలో నాకు ఏం కావాలి, ఇతరులను ఎలా చూస్తున్నారు, నేను ఇతరుల కంటే వెనుకబడి ఉన్నానా, నా జీవితంలో నేను సక్సెస్ సాధించగలనా, ఇలాంటి వందలాది ప్రశ్నలు యువత మనసుల్లో మెదులుతూ ఉంటాయి. ఇలాంటి ప్రశ్నలు సహజం కూడా. అయితే ఈ ప్రశ్నలకు ఒక యువకుడు ఇచ్చే సమాధానాలే అతని సెల్ఫ్ ఇమేజ్ నిర్ణయిస్తాయి. అంటే ఒక విద్యార్థి తన గురించి నేను బాగా నేర్చుకోగలను అనుకోవచ్చు, మరో విద్యార్థి నేను ఎంత ప్రయత్నించినా నాకు రాదు అని కూడా అనుకోవచ్చు. ఇద్దరి సామర్థ్యం ఒకే స్థాయిలో ఉన్నా వాళ్ళ ఆలోచన విధానం వారి ప్రయాణాన్ని పూర్తిగా మార్చేయచ్చు. ఒకదాన్ని చెప్తాను మీకు, ఇద్దరు విద్యార్థులు ఒక పరీక్ష రాశారు, ఇద్దరికి తక్కువ మార్పులు వచ్చాయి. మొదటి విద్యార్థి ఇంటికి వెళ్ళి నేను ఎందుకు పనికిరాను, నేను ఫెయిల్ అయ్యాను, నాకు చదువు రాదు, ఇంకా నా ఫ్యూచర్ అంతే అయిపోయింది అని చెప్పేసి దిగులు పడి కూర్చున్నాడు, చదువు మానేశాడు. అతని మనసులో డిసప్పాయింట్మెంట్ వచ్చింది, ఆ డిసప్పాయింట్మెంట్ నుంచి షేమ్ వచ్చింది, ఆ షేమ్ నుంచి అవాయిడెన్స్ మొదలవుతుంది, ఇక చదవటం ఎందుకు అనిపిస్తుంది, చదువు ఆపేస్తారు, ఏదో పని చూసుకుంటాడు. రెండో విద్యార్థి కూడా అవే మార్పులు వచ్చాయి. అతను ఏమనుకున్నాడు, ఈసారి నా పర్ఫార్మెన్స్ బాగాలేదు, ఎందుకు బాగాలేదు, నా ప్రిపరేషన్ సరిగా లేదు, నేను ఎక్కడో తప్పు చేశాను తెలుసుకోవాలి, వచ్చే పరీక్షకు నా స్ట్రాటజీ మార్చుకోవాలి అనుకుంటాడు. ఘటన ఒక్కటే, మార్కులు ఒకటే, కానీ ఆలోచన వేరు. ఆలోచన మారితే ఎమోషన్ మారుతుంది, ఎమోషన్ మారితే బిహేవియర్ మారుతుంది. ఇదే కాగ్నిటివ్ సైకాలజీ మనకు చెప్పే ముఖ్యమైన విషయం. ఒక సంఘటన మనపై ప్రభావం చూపుతుంది, కానీ ఆ ఘటనకు మనం ఇచ్చే అర్థం కూడా మన అనుభవాన్ని బలంగా ప్రభావితం చేస్తుంది. అందుకే యువతకు మనం నేర్పించాల్సిన అతి ముఖ్యమైన స్కిల్ ఏంటి తెలుసా, తన ఆలోచనల్ని గమనించడం. తన ఆలోచనల్ని గమనించడం అనేది ఖచ్చితంగా ప్రతి యువతకి నేర్పించాలి. రోజుకు వందలాది వేలాది ఆలోచనలు వస్తూ ఉంటాయి. సో అందులో కొన్ని పాజిటివ్ ఉంటాయి, కొన్ని నెగిటివ్ ఉంటాయి. నేను ఫెయిల్ అవుతాను, ఎవరు నన్ను ఇష్టపడరు, అతని లైఫ్ లో సక్సెస్ వచ్చింది, నాకు మాత్రం ఏమీ జరగడం లేదు, నా పేరెంట్స్ ను అర్థం చేసుకోరు, నా ఫ్యూచర్ నాశనం అయిపోయింది, ఇలాగా పాజిటివ్ నెగిటివ్ కలగా పులగంగా వందల వేల ఆలోచనలు ప్రతి విద్యార్థికి వస్తూ ఉంటాయి. కానీ తెలియని విషయం ఏంటంటే ఆలోచనలు వచ్చినంత మాత్రం నిజాలు కావు. థాట్ అనేది థాట్ మాత్రమే, అది ఫ్యాక్ట్ కావాలంటే దానికి ఎవిడెన్స్ కావాలి. ఈ విషయం, ఈ సటిల్ విషయం పిల్లలకు తెలియదు, చాలా మంది పెద్దవాళ్ళకు కూడా తెలియదు. ఉదాహరణకు నేను జీవితంలో ఎప్పుడూ ఫెయిల్ అవుతాను అనే ఒక ఆలోచన వచ్చింది అయితే చాలా మంది దానికి ఏం చూసుకుంటారు, నేను 10th class లో ఫెయిల్ అయ్యాను, ఇప్పుడు మళ్ళా ఈ ఎంట్రన్స్ లో ఫెయిల్ అయ్యాను, సో నేను అన్ని జీవితంలో ఫెయిల్ అవుతాను అని అనుకోవచ్చు. కానీ దానికి చేయాల్సింది ఏంటి, నువ్వు అన్ని సార్లు ఫెయిల్ అయ్యావా, కేవలం 2 సార్లే ఫెయిల్

ఎవరు అని క్వశ్చన్ చేసుకోవాలి. ఎందుకంటే నువ్వు ఒక విద్యార్థి చదువులో పెద్దగా రాణించకపోవచ్చు, అదే విద్యార్థి ఆటల్లో మంచిగా రాణించవచ్చు, ఇంకో విద్యార్థి పాటల్లో మంచిగా రాణించవచ్చు, ఇంకో విద్యార్థి డాన్స్ లో బాగా రాణించవచ్చు, ఇంకో విద్యార్థి కమ్యూనికేషన్ స్కిల్స్ తో బాగా రాణించవచ్చు. సో చదువు ఒక్కటే ప్రామాణికం కాదు, చదువు మనకు కొంతవరకు అవసరం కానీ అది ఒక్కటే ప్రామాణికం కాదు. కాబట్టి విద్యార్థులు ఎప్పుడైనా ఫెయిల్ అయినప్పుడు జీవితం నాశనం అయిపోతుంది అనుకోవడం అనేది తప్పు, జీవితాంతం ఫెయిల్యూర్ అవుతామనేది తప్పు. ఎందుకు, ఇప్పుడు నేను 10th క్లాస్ ఫెయిల్యూర్ అండి, నేను 10th క్లాస్ ఫెయిల్యూర్, ఇంటర్మీడియట్ 2nd క్లాస్ రైట్, నాకు డిగ్రీ లోపు 4 అకాడమిక్ గ్యాప్స్ ఉన్నాయి. బట్ ద సేమ్ పర్సన్ ఐ వాజ్ యూనివర్సిటీ ఫస్ట్ ఇన్ మై గ్రాడ్యుయేషన్, యూనివర్సిటీ సెకండ్ ఇన్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఒకే మనిషి. కానీ మన ఆలోచన మారినప్పుడు ఖచ్చితంగా మన ప్రవర్తన మారుతుంది, మన అలవాట్లు మారుతాయి, మన వ్యక్తిత్వం మారుతుంది. మనము క్వశ్చన్ చేయడం నేర్చుకోవాలి, మన ఆలోచనల్ని యాజ్ ఇట్ ఇస్ గా యాక్సెప్ట్ చేయకుండా వాటిని క్వశ్చన్ చేసి వాటిని ఛాలెంజ్ గా తీసుకొని మన జీవితాన్ని ఒక ఛాలెంజ్ తీసుకొని ముందుకు నడవటం అనేది పిల్లలకు యువతకు నేర్పించాలి. ఇక ఈ తరం యువతలో యువత ఆలోచనల పైన ఎక్కువ ప్రభావితమవుతున్న అంశం ఏంటంటే సోషల్ మీడియా. సోషల్ మీడియా చాలా మంది యూత్ లో వచ్చే చాలా రకాల ప్రవర్తనలకు సోషల్ మీడియాని కాజుగా చూపిస్తూ ఉంటారు. నిజానికి సోషల్ మీడియా అనేది ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్. ఎందుకు, లైక్ మైండెడ్ పీపుల్ ని మనం ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళని కలుసుకోవచ్చు, మన అభిప్రాయాల్ని అభిరుచుల్ని పంచుకోవచ్చు, మన ఒపీనియన్స్ ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు, మనకు ఒక గుర్తింపు సంపాదించుకోవచ్చు. ఇవన్నీ కూడా పాజిటివ్ సైడ్ ఆఫ్ ది సోషల్ మీడియా. సోషల్ మీడియా సతహా శత్రువు కాదు, కానీ దాన్ని మనం ఎలా ఉపయోగిస్తున్నాం ముఖ్యం. ఇప్పుడు ఒక యువకుడు ఉన్నాడు, నాకు తెలిసిన మిత్రుడే ఉన్నాడు, ఒక మిత్రుడు సోషల్ మీడియాలో యూట్యూబ్ లో తనకున్న 15,000 రూపాయల ఫోన్తో ఇంగ్లీష్ లెసన్ స్టార్ట్ చేసి 15 లక్షల మంది సబ్స్క్రైబర్ రాబట్టుకోగలిగాడు, 1,00,000 రూపాయలు సంపాదించగలిగాడు. కానీ అదే సోషల్ మీడియాలో చాలా మంది పిల్లలు చూసేది ఏంటి, ఎవడో ఫారిన్ ట్రిప్ వెళ్ళాడు, లేకంటే ఇంకోడు కొత్త కారు కొనుక్కున్నాడు, ఇంకోడు జాబ్ ప్రమోషన్ వచ్చింది, ఇంకోళ్ళు ఏదో రిలేషన్షిప్ లోకి వెళ్ళిపోయారు, ఇంకోళ్ళకి 6-pack వచ్చింది, ఇంకోడికి ఫారిన్ లో సీట్ వచ్చింది. ఇవన్నీ చూసి ఏం చేస్తారు, మనం ఎలా కాలేదు, వాళ్ళందరూ ముందుకెళ్తున్నారు, నేను మాత్రమే వెనకబడి ఉన్నాను అనే ఒక నిస్పృహలోకి వెళ్ళిపోతారు. కానీ ఎవరి జీవితం వాళ్ళదే, ఎవరి చుట్టూ ఉన్న పరిస్థితులు వాళ్ళవే, ఎవరికున్న అవకాశాలు వాళ్ళవే. ఇప్పుడు సపోజ్ కడపలో ఉన్న ఒక విద్యార్థికి ఉండే ఎక్స్పోజర్ వేరు, హైదరాబాద్ లో విద్యార్థికి ఉండే ఎక్స్పోజర్ వేరు, బెంగళూరులో ఉండే విద్యార్థికి ఉండే ఎక్స్పోజర్ వేరు. అలాగే ఒక లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక పిల్లాడి చదువు కోసం సంవత్సరానికి 1,00,000 రూపాయలు స్పెండ్ చేయగలరు, కానీ ఫారిన్ చదవాలంటే 20-30 లక్షలు, 50 లక్షల రూపాయలు సంవత్సరానికి కట్టాలి. ఎలా సాధ్యమవుతుంది? ఈ పాసిబిలిటీస్ అన్ని ఏమి ఆలోచించకుండా అందరూ ముందుకెళ్తున్నారు, మనం మాత్రం వెనుకబడిపోతున్నాము అనే ఒక భ్రమలోకి, నిస్పృహలోకి యూత్ అనేది వెళ్ళిపోతుంది. కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకు సోషల్ మీడియాలో కనిపించేవి వాళ్ళ జీవితంలోని కొన్ని నిమిషాలు మాత్రమే. అది కూడా వాళ్ళు ఏదైతే చూపించాలనుకున్నా, ప్రపంచాన్ని చూపించాలనుకుంటున్నారో ఆ పార్ట్ మాత్రమే సోషల్ మీడియాలో పెడతారు. కానీ వాళ్ళ జీవితంలో 24/7 ఏం చూస్తున్నాం మనకు తెలియదు, మనం హైలైట్స్ మాత్రమే చూస్తున్నాం. కానీ మనం ఏం చేస్తున్నాము, మన జీవితం హోల్ లైఫ్ తో కంపేర్ చేసుకుని చూస్తున్నాం. నాకు చాలా మంది తెలుసు సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ గా ఉన్న వాళ్ళు, సెలబ్రిటీలుగా ఉన్న వాళ్ళు, రకరకాల కుటుంబ మానసిక ఎమోషనల్ సమస్యలతో బాధపడుతూ నా దగ్గర కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మళ్ళీ అదే మనిషి అదే రోజు సోషల్ మీడియాలో అద్భుతమైన జీవితాన్ని పోస్టులు రీల్స్ పెడుతూ ఉంటారు, నా దగ్గర కౌన్సిల్ చేస్తున్నాం మర్నాడే, అదే రోజు మర్నాడు కూడా అదే రోజు. సో అంటే ఎవరైనా కానీ తను ఏదైతే ప్రొజెక్ట్ చేయాలనుకుంటారో దాన్ని మాత్రమే ప్రొజెక్ట్ చేస్తారు. సో వీటిని చూసి ఎప్పుడైతే మీరు కంట్రోల్ చేసుకుంటారో యూత్, అది వాళ్ళ సెల్ఫ్ వర్త్ పైన ప్రభావం చూపిస్తుంది. అంటే నేను ఎందుకు నేను ఎంత విలువైన వాడిని దాని పైన ప్రభావం చూపిస్తుంది, నేను ఎందుకు పనికిరాను అని అనుకోవచ్చు. అంటే అందుకే యూత్ కి నా సూచన ఏంటంటే, సోషల్ మీడియాని ఉపయోగించండి కానీ దాని ఆధారంగా మీ సెల్ఫ్ వర్త్ ని నిర్ణయించుకోవద్దు. మీ సెల్ఫ్ వర్త్ అనేది సోషల్ మీడియాలో మీకు వచ్చే లైక్లతోనూ కామెంట్స్తోనూ షేర్లతోనూ ముడిపెట్టద్దు. జీవితం వేరు, సోషల్ మీడియా వేరు, ఈ రెండింటిని లింక్ చేసుకోమాకండి. ఇక యువతను ప్రభావితం చేసే మరో ముఖ్యమైన అంశం పీర్ ప్రెషర్.

స్నేహితుల ఒత్తిడి, కనిపించిన ఒత్తిడి, కనిపించని ఒత్తిడి రెండు కూడా మనం గమనిస్తే ఇది ఎస్పెషల్లీ టీనేజ్ లో కనిపిస్తూ ఉంటుంది. ఈ రిస్కీ ట్రిక్స్ అనేవి టీనేజ్ లో చేస్తూ ఉంటారు. సో బైక్ మీద ట్రిక్స్, కొండ చివరికి చెరియే పైకి వెళ్లి సెల్ఫీలు తీసుకోవడము, జలపాతాల్లోకి వెళ్ళి సెల్ఫీలు తీసుకోవడము, ఇటువంటి రిస్కీ బిహేవియర్ అంతా కూడా ఆ టీనేజ్ లో కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే టీనేజ్ లో రిస్కీ ఎమోషనల్ బ్రెయిన్ ఏమో ఎక్కువ డెవలప్ అవుతుంది, లాజికల్ బ్రెయిన్ తక్కువ డెవలప్ అవుతూ ఉంటుంది. సో ఈ అడ్రినల్ అనేది రష్, అడ్రినల్ రష్ ఉంటుంది, దాంతో రిస్క్ చేయాలనే ఆలోచన ముందు వస్తుంది, జాగ్రత్త అనే తర్వాత వస్తుంది. సో దాంతో పాటు ఎప్పుడైతే ఫ్రెండ్స్ ఛాలెంజ్ చేస్తారో, లేకుంటే ఎంకరేజ్ చేస్తారు, లేకుంటే సపోర్ట్ చేసినప్పుడు ఈ రిస్కీ యాక్టివిటీస్ చేస్తారు. సో సపోజ్ ఒక కుర్రాడిని ఈ బైక్ రిస్క్ బైక్ ఫీట్ చేయమన్నారు, వాడు అదే నాకు భయపడుతున్నావు అనుకో, ఏంట్రా దీనికి భయపడతావు, ఒకసారి చేస్తే ఏమవుతుంది, ఓకే నువ్వు మగాడేమని ప్రూవ్ చేసుకో, ఏంటి ఆ మాత్రం చేయలేవా అని వాడిని ప్రశ్నపడతాం. అప్పుడు అక్కడికి రెండే రెండు ఛాయిస్ ఉంటాయి, ఒకటి తన గ్రూప్ కావడము, లేదా తన వాల్యూస్ కాపాడుకోవడం. యూజువల్ గా టీనేజ్ లో గ్రూప్ కి ఎక్కువ వాల్యూ ఉంటుంది, పేరెంట్స్ కంటే, టీచర్స్ కంటే, సొసైటీ కంటే కూడా పీర్ గ్రూప్ కి ఎక్కువ వాల్యూ ఉంటుంది. అందువల్లనే టీనేజర్ల పైన పీర్ ప్రెషర్ ఉంటుంది. ఏ టీనేజర్ అయినా కానీ తన ప్రాణాన్ని పణంగా పెట్టి రిస్క్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో వాళ్ళు ఇక్కడ అలా ఉండడానికి, నో చెప్పడానికి వాళ్లకు చాలా సైకలాజికల్ స్ట్రెంగ్త్ అవసరం, నో చెప్పగలిగే సామర్థ్యం అవసరం, దాన్నే అసర్టివ్నెస్ అంటారు. అంటే అవతల వాళ్ళు హర్ట్ చేయకుండా కూడా మనం నో చెప్పొచ్చు, ఇలాగా మీరు చేస్తున్నా నేను చెయ్యను, అది నాకు కంఫర్టబుల్ గా లేదు, నేను వెళ్ళిపోతాను, నాకు మీరు ఏం నాకే అభ్యంతరం లేదు కానీ నేను చెయ్యను అని చెప్పగలగాలి. అదే అసర్టివ్నెస్, అది వీక్నెస్ కాదు, అది నిజానికి అది మెచ్యూరిటీ. ఆ ఎమోషనల్ మెచ్యూరిటీ కనుక సాధించగలిగితే టీనేజ్ లో కానీ అడల్ట్హుడ్ లో కానీ ఈ రిస్కీ బిహేవియర్స్ తో ప్రాణాలకి మీద తెచ్చుకోకుండా ఉంటారు. సో ఇటువంటి ప్రమాదాలు టీనేజ్ లో ఈ రిస్కీ బిహేవియర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పిల్లలకు ఆ ఎమోషనల్ బ్యాలెన్స్, ఎమోషనల్ మేనేజ్మెంట్ స్కూల్స్ పేరెంట్స్ ఖచ్చితంగా నేర్పించాలి. ఎందుకు ఈ జనరేషన్ లో ఎందుకు ఈ రిస్కీ బిహేవియర్ పెరుగుతుంది, లేకుంటే ఈ జనరేషన్ లో ఎందుకు ఈ రిస్క్ చేస్తున్నారంటే, ఇప్పుడు మనం అంతా కూడా ఇన్స్టెంట్ రివార్డ్ వరల్డ్ లో ఉన్నాం. అంటే ఏదైనా కానివ్వండి క్షణాల్లో మాకు అందుతుంది, చేతి వేళ్ల మీద ప్రపంచం నడుస్తుంది. సో దాంతో మన మెదడు ఇమీడియట్ రివార్డ్ కి, ఇన్స్టెంట్ రివార్డ్ కి, ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ కి అలవాటు పడుతుంది. సపోజ్ ఫోన్ లో నోటిఫికేషన్ వచ్చింది, వెంటనే చూడాలి, వీడియో వచ్చింది వెంటనే చూడాలి, మెసేజ్ వచ్చింది వెంటనే రిప్లై ఇవ్వాలి, గేమ్లో రివార్డ్ వచ్చింది మళ్ళీ ఆడాలి. ఇలా జీవితంలో ఆ ఇన్స్టెంట్ రివార్డ్స్ ఎప్పుడైతే అలవాటు పడిపోతాయో, సో జీవితంలో కూడా ప్రతిది ఇన్స్టెంట్ కావాలని కోరుకుంటారు, వెయిట్ చేసే ఓపిక అనేది తగ్గుతుంది. కానీ జీవితంలో ముఖ్యమైన విజయాలని ఈ ఇమీడియట్ రివార్డ్స్ ఇవ్వవు. సపోజ్ చదువు ఉంది, ఈ రోజు చదివితే ఈ రోజు రిజల్ట్స్ రావు, నువ్వు సంవత్సరం మొత్తం చదివితే సంవత్సరం చివరిలో రిజల్ట్స్ వస్తాయి. నువ్వు ఏ ఐఐటినో నీటో రాయాలంటే నువ్వు రెండు మూడు ఏళ్ళు కష్టపడితే గానీ నీకు ఆ రిజల్ట్స్ రావు. స్కిల్ డెవలప్మెంట్, స్కిల్ అనేది ఒక రోజులో రాదు, స్కిల్ డెవలప్ కావాలంటే నువ్వు రోజు ప్రాక్టీస్ చేయాలి. ఫిట్నెస్, సిక్స్ ప్యాక్ ఒక రోజు రాదు, కనీసం అంటే 6 నెలల నుంచి సంవత్సరం రోజులు నువ్వు కఠినమైన శ్రమ చేసి డైట్ ని కంట్రోల్ చేసుకుని రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ నీ హెల్త్ ఫిట్నెస్ లైఫ్ స్టైల్ మొత్తాన్ని మార్చుకుంటే నీకు ఫిట్నెస్. కెరీర్ ప్రిపరేషన్, కెరీర్ ప్రిపరేషన్ అందు క్లాస్ తో మార్పించిన మాత్రం కెరీర్ ఏమీ అద్భుతంగా మారిపోదు. నువ్వు జీవితంలో నిలదొక్కోవాలంటే 10th క్లాస్ దగ్గరిని మొదలు పెట్టుకొని సంవత్సరాల తరబడి ఒక పద్ధతి ప్రకారం నీ స్కిల్ డెవలప్ చేసుకుని మార్కులు పెంచుకొని పరీక్షలు గట్టెక్కుతూ సెంటర్స్ గట్టెక్కుతూ మంచి స్కోర్ సాధిస్తే అప్పుడు కెరీర్ లో డెవలప్మెంట్ వస్తుంది. యూత్ లో డిలేడ్ గ్రాటిఫికేషన్ అనే సామర్థ్యం చాలా ముఖ్యమైనది. అంటే ఇప్పటి చిన్న చిన్న ఆనందాన్ని వదులుకొని, కొంతకాలం వదులుకొని భవిష్యత్తులో పెద్ద రిజల్ట్స్ కోసం పనిచేయడం. ఉదాహరణకి ఒక విద్యార్థి ముందు ఫోన్ ఉంది, టెక్స్ట్ బుక్ ఉంది, రెండున్నాయి. ఫోను ఇన్స్టెంట్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది, ఫోన్ ఓపెన్ చేస్తే నీకు సోషల్ మీడియా వస్తుంది, వీడియోలు వస్తాయి, యూట్యూబ్ వీడియోలు వస్తాయి, ఇంకోటి రకరకాలు వస్తాయి, నువ్వు వెంటనే నీకు హ్యాపీనెస్ వస్తుంది, నువ్వు వెంటనే ఎంజాయ్ చేస్తావు. కానీ టెక్స్ట్ బుక్ అతనికి వెంటనే రివార్డ్ ఇవ్వదు. కొన్ని నెలల తర్వాత నువ్వు ఎగ్జామ్ రాసి బాగా రాస్తే అప్పుడు నీకు రిజల్ట్స్ వస్తే, మంచి రిజల్ట్స్ వస్తే అప్పుడు నీకు మంచి కాలేజీలో సీట్ వస్తుంది. ఒకటేమో వెంటనే ఆనందాన్ని ఇస్తుంది, ఒకటి
ఆరు నెలల తర్వాత

0: సంవత్సరం తర్వాత ఆనందాన్ని ఇస్తుంది. రైట్, ఈ రెండింటి మధ్య తేడా ఇది. అందుకే ఈ రెండింటి మధ్య తేడా నిర్ణయించుకోవాల్సింది ఎవరు, ఏది కావాలి నిర్ణయించుకోవాల్సింది, యూత్ నిర్ణయించుకోవాలి. ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ కావాలా, డిలేడ్ గ్రాటిఫికేషన్ కావాలి. దీనిపైన ఒక అమెరికాలో కొన్ని దశాబ్దాల పాటు ఒక అధ్యయనం జరిగింది, నేషనల్ ఎక్స్పెరిమెంట్ అంట. అంటే ఒక పిల్లాడికి ఒక చాక్లెట్ ఇస్తే వెంటనే తీసుకుంటాడు, ఒక ఇంకో 10 నిమిషాలు అయితే ఇంకో చాక్లెట్ ఇస్తా అని చెప్తాను. కొంతమంది వెంటనే ఒక చాక్లెట్ తీసుకున్నారు, కొంతమంది వెయిట్ చేసి రెండు చాక్లెట్ తీసుకున్నారు. ఆ తరువాత వీళ్ళని కొన్ని దశాబ్దాల పాటు వాళ్ళ జీవితాన్ని జరిగారు. ఏంటి, ఎవరు ఎక్కువ సక్సెస్ సాధించారంటే ఎవరైతే వెయిట్ చేయగలిగారో, పావు గంట ఎంతో వెయిట్ చేయగలిగారు, వాళ్ళు జీవితంలో ఎక్కువ సాధించగలిగారు. అదే డిలేడ్ గ్రాటిఫికేషన్. ఓకే, సో సెల్ ఫోన్ లో వచ్చే క్షణికంగా వచ్చే లైక్లు కామెంట్ ముచ్చట పడితే తర్వాత జీవితంలో కష్టపడాల్సి వస్తుంది. నేను అందుకని ఎప్పుడు ఒకటి చెప్తూ ఉంటాను యూత్ కి, 20/80 అనే ప్రిన్సిపల్ అనేది పారెటో ప్రిన్సిపల్ అంటారు దీన్ని. ఇది ఎకానమీలో వర్తిస్తుంది, ఎకానమీ ప్రిన్సిపల్ యాక్చువల్ గా. దీన్ని మనం 25/75 అనుకుందాం, అంటే ఒక 100 ఏళ్ళు జీవితం అనుకుంటే, అంటే మొదటి 25 ఏళ్ళు మీరు సిన్సియర్ గా ఉండి చదువుకుంటే మీరు చక్కగా మార్కులు వస్తాయి, ర్యాంకులు వస్తాయి, మంచిగా సెటిల్ అవుతారు. తర్వాత మిగిలిన జీవితం మొత్తాన్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు. లేదు, మొదటి 25 సంవత్సరాలు నేను నాకు నచ్చినట్టుగా లైఫ్ లీడ్ చేశాను. సినిమాకి వెళ్ళాను, షికార్లు వెళ్ళాను, మా అమ్మాయిలతో తిరిగాను, ఏదో ఇంకా రకరకాలు ఉన్నాయి కదా వ్యసనాలు, ఆ వ్యసనాలు నేను లైఫ్ ఎంజాయ్ చేశాను. అప్పుడు ఏమవుతుంది, నువ్వు లైఫ్ లో సెటిల్ కావు, పేరెంట్స్ ఇచ్చినంత వరకు బానే ఉంటుంది. ఒకసారి పేరెంట్స్ ఇవ్వడం ఆపగానే, డబ్బు ఇవ్వడం ఆపగానే జీవితం అనేది కష్టాల పాలవుతుంది. చదువు సరిగా ఉండదు కాబట్టి ఏదో చిన్న క్లర్క్ జాబో లేకుంటే అటెండర్ జాబో వస్తుంది, లేకపోతే ఆటో దొరికిపోవాల్సి వస్తుంది, జీవితం మొత్తం కష్టపడాల్సి వస్తుంది. ఏది కావాలో తెలుసుకోవాల్సిన నిర్ణయం 25 ఏళ్ళు సిన్సియర్ గా ఉండి మిగతా జీవితం అంతా సుఖపడాలా, 25 ఏళ్ళు ఎంజాయ్ చేసి మిగతా జీవితం కష్టపడాలా, మీ చాయిస్ అనేది మీదే. ఓకే, ఇక మరింత ముఖ్యమైనది యూత్ జీవితంలో ఈ మధ్యకాల రిలేషన్షిప్స్, ప్రేమ, స్నేహము, అట్రాక్షన్, రిజెక్షన్, బ్రేకప్, ఇవన్నీ టీనేజ్ లో ఎర్లీ అడల్ట్ లో చాలా సహజమైన విషయం. అది ఒక ఆపోజిట్ సెక్స్ పట్ల అట్రాక్ట్ కావడం అనేది నేరం కాదు, ఘోరం కాదు, పాపం కాదు. కాకపోతే అవతల వ్యక్తి, అది అబ్బాయి కానీ అమ్మాయి కానీ, అవతల వ్యక్తి అభిప్రాయానికి విలువ ఇవ్వడం అనేది నేర్చుకోవాలి. ఫస్ట్ వ్యక్తి విలువ అంటే మనం మనకు నచ్చినంత మాత్రం అవతల వాళ్ళని నచ్చాల్సిన అవసరం లేదు. అది అవతల వాళ్ళ ఒపీనియన్ కూడా ఒక విలువ ఇవ్వడం నేర్చుకుంటే అప్పుడు ఏ బంధమైనా నిలుస్తుంది. సో మరికొంతమంది కుర్రాళ్ళు ఎవరైనా రిజెక్ట్ చేయగానే ఇక నా జీవితం ఇంక ఇక్కడతో ముగిసిపోయింది, నేను ఎవరికి అవసరం లేని వ్యక్తిని, ఆ మనిషి లేకుండా నేను బతకలేను అని అనుకుంటారు. నిజమే, మనం ఒక మనిషి మీద ప్రేమ, ఇష్టం, అభిమానం పెంచుకున్నప్పుడు ఆ వ్యక్తి రిజెక్ట్ చేస్తే ఎమోషన్స్ చాలా ఇంటెన్సివ్ గా ఉంటాయి. రిజెక్షన్ అనేది భరించలేనంత నొప్పిగా ఉంటుంది. నిజానికి ఒక మన శరీరానికి దెబ్బ తగిలితే ఎంత నొప్పిగా ఉంటుందో ఒక రిజెక్షన్ కూడా అంతే నొప్పిని కలిగిస్తుంది. అదే రకమైన కెమికల్స్ బాడీలో విడుదలవుతాయి, అందువల్లనే మనకు అంత బాధగా ఉంటుంది. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, స్ట్రాంగ్ ఎమోషన్ డస్ నాట్ ఆల్వేస్ ప్రొడ్యూస్ యాక్యురేట్ థింకింగ్. మనకు చాలా బాధగా ఉన్నప్పుడు మన ఫ్యూచర్ గురించి తీసుకునే నిర్ణయాలు తప్పుగా ఉండే అవకాశం ఉంది. అందుకే తీవ్రమైన ఎమోషనల్ స్టేట్ లో ఉన్నప్పుడు, తీవ్రమైన బాధలో ఉన్నప్పుడు, తీవ్రమైన నిరాశ నిస్పృహల్లో ఉన్నప్పుడు పెద్ద నిర్ణయాలు తీసుకోవడం కంటే పాస్ చేయడం నేర్చుకోవాలి. పాస్ చేయాలి, పాస్ చేసి ఎవరితో అయినా మాట్లాడాలి. అది స్నేహితుడు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, టీచర్ కావచ్చు, లేదా నాలాంటి సైకాలజిస్ట్ కావచ్చు. మీ మనసులోని బాధను పంచుకొని అప్పుడు వాళ్ళతో కలిసి మాట్లాడి సరైన నిర్ణయం ఏదో, మీరు ఎప్పుడైతే ఎమోషన్ ఇంటెన్సిటీ తగ్గుతుందో అప్పుడు మీరు సరైన నిర్ణయించే, సరైన నిర్ణయం తీసుకునే శక్తి కూడా వస్తుంది. సో ఇది యూత్ గుర్తుంచుకోవాల్సిన విషయం. ఒక బ్రేకప్ అయినంత మాత్రం నా జీవితం ముగిసినట్లు కాదు. బ్రేకప్ అయినప్పుడు ఎమోషనల్ ఇంటెన్సిటీ ఉంటుంది, పెయిన్ ఉంటుంది, ఐ డూ అగ్రీ, కానీ అది జీవితానికి ముగింపు కాదు, కాకూడదు. అప్పుడు మీకు అవసరమైతే ఒక సైకాలజిస్ట్ సహాయం తీసుకోండి. మీరు చెప్పేది వింటారు, దాని నుంచి బయటకు రావడానికి మీకు ఎలాంటి టెక్నిక్స్ కావాలో, టూల్స్ అండ్ టెక్నిక్స్ కావాలో మీకు అందిస్తారు.
1: విశేష్ గారు చాలా విలువైన సమాచారం ఇచ్చారండి ఈ పూట మా యువతకి. సరే, ధన్యవాదాలండి, నమస్కారం.
2: మీరు ఇంతవరకు యువత ఆలోచనలు ఈ అంశం గురించి సైకాలజిస్ట్ విశేష్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీయస్ రవికుమార్ రెడ్డి.

మనము క్వశ్చన్ చేయడం నేర్చుకోవాలి. మన ఆలోచనల్ని యాజ్ ఇట్ ఇస్ గా యాక్సెప్ట్ చేయకుండా వాటిని క్వశ్చన్ చేసి వాటిని ఛాలెంజ్ గా తీసుకొని ముందుకు నడవటం అనేది పిల్లలకు యూత్కు నేర్పించాలి. మన ఆలోచన మారినప్పుడు ఖచ్చితంగా మన ప్రవర్తన మారుతుంది, మన అలవాట్లు మారుతాయి, మన వ్యక్తిత్వం మారుతుంది. మీ ఆలోచనల గమ

0: గమనించండి, మీ మైండ్ లో ఏం జరుగుతుందో తెలుసుకోండి. ఇది ప్రతి విద్యార్థి, ప్రతి యూత్ ఇది అర్థం చేసుకుని గమనించుకోవాలి.
1: మీరు విన్న ఈ మాటలు యువత ఆలోచనలు అనే అంశంపై సైకాలజిస్ట్ విశేష్ గారితో జరిపిన పరిచయంలోనివి. ఈ పరిచయాన్ని వినండి ఈ శని ఆదివారాల్లో సాయంత్రం 5:15 ప్రసారమయ్యే యువవాణి యువతీ యువకుల కార్యక్రమంలో.

0: అదేంటి చిట్టి, రేడియో పట్టుకుని కూర్చున్నావు?
1: నాకిష్టమైన ప్రోగ్రాం హలో అభిరుచి ఇప్పుడు రేడియోలో వస్తుంది పుజ్జి, కానీ నేనేమో బయటకు వెళ్ళాలి, ఎలా అని ఆలోచిస్తున్నాను.
0: దానికి అంత ఆలోచన ఎందుకు? న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్? అదేంటి బుజ్జి?
0: ప్లేస్టోర్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఉంటుంది చిట్టి, అది మన స్మార్ట్ ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకుని ఏఐఆర్ కడప సెలెక్ట్ చేసి కడప కేంద్రం కార్యక్రమాలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఆస్వాదించవచ్చు.
1: అంతేనా? అయితే ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకుంటా.
0: నీకు నచ్చిన సాంగ్స్ ప్రోగ్రామ్ మాత్రమే కాదు, నవ్వే కావాలి, ప్రజ్ఞ, జానపద గీతాలు, డాక్టర్ సలహాలు.

0: కార్యక్రమాలు, రైతులకు సూచనలు, నాటికలు ఇలా చాలా రకాల కార్యక్రమాలు ప్రసారమవుతాయి చిట్టి.
1: ఇదిగో యాప్ ఇన్స్టాల్ అయిపోయింది. థాంక్స్ బుజ్జి, నా ప్రోగ్రామ్ మిస్ అవ్వకుండా మంచి యాప్ పరిచయం చేశావు.
0: ఓకే చిట్టి, న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ తో ఎంజాయ్ చేసుకో మరి, ఉంటాను.
2: రేపు ఉదయం 7:15 ప్రసారమయ్యే కాంతి రేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు సమాచార వేదిక, అనంతరం మీ ఉత్తరాలు, శ్రోతల ఉత్తరాలకు జవాబులు అందిస్తారు శ్రీ ఎస్ రవికుమారెడ్డి, శ్రీమతి కృష్ణ తులసి. కాంతి రేఖలో చివరిగా విజ్ఞాన సమాచారం అందిస్తారు శ్రీ కె ఆంటోనీ అమల్నాథ్. 7:55 ఈ మాసపు పాట కొత్త చిగురు తొడిగిందట ఆమని, సంగీతం శ్రీ కలగ కృష్ణమోహన్, రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, గాయకులు శ్రీమతి ప్రసన్న లక్ష్మి. 8:35 ప్రసారమయ్యే కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీమతి విష్ణుభొట్ల సరస్వతి, శ్రీమతి విష్ణుభొట్ల కృష్ణవేణిగార్ల గాత్రయుగలం ప్రసారమవుతుంది. ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. మీరింతవరకు యువవాణి యువజనుల కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 5:50 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఉర్దూలో వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.

ఇక రేపటి ప్రసారంలోని కార్యక్రమ వివరాలు. రేపు ఉదయం 6:10 ప్రసారమయ్యే భక్తిరంజని కార్యక్రమంలో ధన్వంతరి సుప్రభాతం స్తుతిమాల వింటారు. 6:30 సూక్తి రత్నావళి వ్యాఖ్యాత ఎస్ డేవిడ్ విజయానంద్. 6:35 పొలం కబుర్లు. 7:15 ప్రసారమయ్యే కాంతిరేఖల్లో చరిత్రలు ఈరోజు, సమాచార వేదిక, అనంతరం మీ ఉత్తరాలు. శ్రోతల ఉత్తరాలకు జవాబులు అందిస్తారు శ్రీ ఎస్ రవికుమారెడ్డి, శ్రీమతి కృష్ణ తులసి. అనంతరం విజ్ఞాన సమాచారం అందిస్తారు శ్రీ కె ఆంథోనీ అమల్నాథ్. 7:55 ఈ మాసపు పాట, కొత్త చిగురు తొడిగిందట ఆమని.

0: సంగీతం శ్రీ కలగ కృష్ణమోహన్, రచన శ్రీ ఇంద్రకంటి శ్రీకాంత శర్మ, గాయకులు శ్రీమతి ప్రసన్న లక్ష్మి. 8:30 ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖ. 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీమతి విష్ణుబొట్ల సారస్వతి కృష్ణవేర్లి గాల గాత్రయుగులం ప్రసారమవుతుంది. 10:00 వార్తావాహిని, 11:00 పోస్ట్ బాక్స్ నెంబర్ 111. 12:05 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ నారాయణ స్వామి గారి గాత్రం ప్రసారమవుతుంది. 12:40 ఉత్తరాల మనోరంజని, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు. 1:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో పాటల పల్లకి వింటారు. 2:15 చిత్రసీమ. 2:30 బాలవిహార్ చిన్నపిల్లల కార్యక్రమంలో వెంకటాపురం ఎంపీపీ స్కూల్ బాలబాలికలు సమర్పించే కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. 3:00 నాటిక. సాయంత్రం 5:00 చిత్రసీమతో 2వ ప్రసారం ప్రారంభమవుతుంది. 5:15 యువవాణి యువజనుల కార్యక్రమంలో యువత ఆలోచనలు, ఈ అంశం గురించి సైకాలజిస్ట్ విశేష్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీఎస్ రవికుమారెడ్డి. 6:30 ప్రసారమయ్యే పల్లె ప్రాంతాలలో శ్రీమతి వెంకట నరసమ్మ బృందం వారి జానపద గీతాలు వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు. ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు.
1: దిస్ ఇస్ ఆకాశవాణి, ద న్యూస్ రెడ్ బై వల్సా విలియమ్స్. BRICS nations have expressed concern about ongoing conflicts in many parts of the world and the current state of polarization and fragmentation in the international order in the New Delhi declaration adopted on the first day of the BRICS summit 2026. The leaders advocated for a multilateral approach that respects diverse national viewpoints and positions on crucial global issues. These issues include sustainable development, eradication of hunger and poverty, and contributing to the global response to climate change. In his closing remarks, the Prime Minister noted that the New Delhi Declaration adopted today provides a clear direction for the shared resolve of the member countries. He added that it is now their shared responsibility to translate these resolutions into tangible results.
2: आज की चर्चा से स्पष्ट है कि बदलते हुए विश्व का संचालन पुराने संस्थानों से नहीं किया जा सकता. रिप्रेजेंटेशन, रिस्पॉन्सिवनेस और रूल मेकिंग, तीनों में सुधार आवश्यक है. आज एडॉप्ट किया गया न्यू दिल्ली डिक्लेरेशन हमारे साझा संकल्प को स्पष्ट दिशा देता है. अब हमारी जिम्मेदारी है कि इन संकल्पों को ठोस परिणामों में बदले.
1: BRICS members expressed deep concern over the continued escalation of tensions in West Asia and called for exercising maximum restraint as well as avoiding actions that could further aggravate the situation. They encouraged increasing efforts through dialogue and diplomacy towards a long-term understanding that will contribute to lasting peace, security and stability in the region. BRICS leaders called for a sustained Gaza ceasefire and unhindered humanitarian aid. They stressed that lasting peace requires a just solution to the Israeli-Palestinian conflict and reaffirmed support for Palestine's rights and greater representation in international institutions. The leaders condemned the terrorist attack in Jammu and Kashmir on the 22nd of April last year in the strongest terms. BRICS members reaffirmed their commitment to combating terrorism in all its forms and manifestations. Earlier, the BRICS Summit 2026 kicked off at Bharat Mandapam in New Delhi this afternoon. Prime Minister Narendra Modi, in his opening remarks, proposed a BRICS continuity and implementation mechanism to ensure that the grouping's institutional momentum is maintained despite the changing chairship every year. The

0: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% బీసీ రిజర్వేషన్లను అమలు చేస్తామని మంత్రి ఎస్ సవిత తెలిపారు. అల్పపీడన ప్రభావంతో రాష్టంలోని పలు జిల్లాలలో రాబోయే 24 గంటల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. రాష్టంలో ఆరోగ్య రంగాన్ని మరింత పటిష్టం చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో రాష్ట వ్యాప్తంగా 10 క్రిటికల్ కేర్ బ్లాక్లు 12 ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీలను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో కలిసి ముఖ్యమంత్రి వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ 500 పడకలతో క్రిటికల్ కేర్ సేవలు అందుబాటులోకి వచ్చాయని, తద్వారా పేద మధ్యతరగతి వర్గాలకు గణనీయంగా ఖర్చు తగ్గుతుందని చెప్పారు. సంజీవని ప్రాజెక్టు ఆరోగ్య రంగంలో కీలక పాత్ర పోషించబోతోందన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకంతో చాలా మందికి ప్రయోజనం చేకూరుతోందని, అర్హులైన వారికి 5 లక్షల రూపాయల ఆరోగ్య బీమా వర్తిస్తోందని స్పష్టం చేశారు. 2047 నాటికి ప్రపంచంలోనే భారత్ ప్రథమ స్థానంలో ఉండాలని చంద్రబాబు నాయుడు పేర్కొంటూ,
1: రాష్ట్రంలో 24 సీసీబీ, 26 ఐపీహెచ్ ల్యాబొరేటరీస్, 14 అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, 1786 రూరల్ ఆరోగ్య మందిరాలకి 1272 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చారు. ఇది ఒక గేమ్ చేంజర్ గా తయారవుతుంది. ఈ రోజు ఒక్క రోజు 600 కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టినటువంటి 24 సీసీబీలను కేంద్రం మంజూరు చేయగా ఈ రోజు 10 వరకు ప్రారంభం చేసుకున్నాం.
0: అమరావతి క్వాంటం బయో వ్యాలీ అభివృద్దికి ప్రభుత్వ సహకారం ఉంటుందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా భరోసానిచ్చారు. విజయవాడలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి రాష్ట వ్యాప్తంగా క్రిటికల్ కేర్ బ్లాక్లు, ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా జేపీ నడ్డా మాట్లాడుతూ, క్వాంటం బయో వ్యాలీ ఏర్పాటుపై చర్చించేందుకు కేంద్ర సాంకేతిక బృందాన్ని అమరావతికి పంపుతామన్నారు. ఆంధ్రప్రదేశ్లో 1271 కోట్ల రూపాయలతో 24 క్రిటికల్ బ్లాక్లు, 25 ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లు, 33 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు నిర్మించబోతున్నామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంజీవని కార్యక్రమం అద్భుతంగా ఉందని కొనియాడారు. వచ్చే 5 ఏళ్లలో 64 వేల కోట్ల రూపాయలతో ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేయబోతున్నామని కేంద్ర మంత్రి స్పష్టం చేస్తూ,
2: This journey of strengthening the health system is not only creating a health infrastructure, it is the strengthening of the architecture of infrastructure of health systems. We have inaugurated the integrated health labs at 12 places and the critical care block at 10 places. And we decided that financially an outlay of 64,180 crores is to be spent in the next 5 years.
0: శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో 23 కోట్ల 75 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించడం పట్ల కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆయన ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఈ బ్లాక్ అందుబాటులోకి రావడంతో అత్యవసర క్లిష్ట పరిస్థితుల్లో చికిత్స అందించే ఆసుపత్రి సామర్థ్యం మరింత పెరుగుతుందని చెప్పారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% బీసీ రిజర్వేషన్లను అమలు చేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత అన్నారు. విజయవాడలోని గొల్లపూడి బీసీ భవన్లో మంత్రి సవిత ఆధ్వర్యంలో బీసీ రక్షణ చట్టంపై ఈరోజు అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో మంత్రి మాట్లాడుతూ, బీసీల ఆత్మగౌరవం కాపాడటం ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని, బీసీలకు ఆర్థిక, రాజకీయ, సామాజిక గుర్తింపు కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ బీసీ రక్షణ చట్టం అమలు చేస్తామని తెలిపారు. బీసీ రక్షణ చట్టాన్ని కోర్టుల్లో నిలబడేలా సిద్దం చేస్తున్నామన్నారు. బీసీలను అన్ని రంగాల్లోనూ అగ్రభాగాన నిలబెడతామని మంత్రి వివరిస్తూ,
3: ఎన్నికల సమయంలో బీసీ రక్షణ చట్టం అమలు పరుస్తానని తెలియజేయటం, మరి దాని మీదుగా 34% రిజర్వేషన్ ని మనం అమలు పరుస్తున్నాం. మరి ఈ రోజు ఏదైతే మేము సూపర్ 6 పథకాలు చెప్పామో అందులో 90% ఈ 26 నెలల్లోనే మరి అమలు పరిచాం. దానితో పాటు మత్స్యకారులకు కావచ్చు, మరి గీత కార్మికులకు కావచ్చు, అంతేకాకుండా వడ్డీ సోదరులకు కావచ్చు, నావీ బ్రాహ్మణులకు కావచ్చు, ఇలా చేనేతలకు కావచ్చు, బీసీలందరికీ వారికి ఎన్నికల సమయంలో ఏమైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్న విషయం కూడా తెలియదు.
0: అనంతపురం జిల్లాలో 9వ జాతీయ పోషణ మాసోత్సవ కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతున్నాయి. ఈరోజు ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండలం శివరాంపేట గ్రామంలో పోషణ మహోత్సవ కార్యక్రమాలు జరిగాయి. అంగన్వాడీ కేంద్రం

0: సమయంలో పౌష్టికాహార ప్రాముఖ్యతను తెలియజేస్తూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఒరవకొండ స్త్రీ శిశు సంక్షేమ శాఖ సీడీపీఓ శ్రీదేవి మాట్లాడుతూ, మాసోత్సవాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలవుతున్న పోషణ్ అభియాన్ పథకంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట హోంమంత్రి వంగల్పూడి అనిత పోలీసులకు దిశానిర్దేశం చేశారు. పలు జిల్లాల ఎస్పీలతో హోంమంత్రి అనిత సచివాలయంలో టెలికాన్ఫరెన్స్ ద్వారా ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. గణేష్ ఉత్సవాల నిర్వహణపై అధికారులకు కీలక సూచనలు చేశారు. ఈ ఉత్సవాల అనుమతుల కోసం అమలు చేస్తున్న సింగిల్ విండో విధానంపై ఉత్సవ కమిటీలకు ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి ఆదేశించారు. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల డిసెంబర్ నెల కోటాను సెప్టెంబర్ 19వ తేదీన ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు టీటీడీ ఈరోజు ఒక ప్రకటనలో పేర్కొంది. కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ టికెట్లను 22వ తేదీ ఉదయం 10 గంటలకు, వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను మధ్యాహ్నం 3 గంటలకు, అంగప్రదక్షిణ టోకెన్ల కోటాను 23వ తేదీ ఉదయం 10 గంటలకు, శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల కోటాను ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది. అలాగే వయోవృద్దులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారి కోటాను 23న మధ్యాహ్నం 3 గంటలకు, ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు, తిరుమల తిరుపతిలలో గదుల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తామని టీటీడీ ఆ ప్రకటనలో పేర్కొంది. దక్షిణ ఛత్తీస్గఢ్ దాని పరిసర ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ఈరోజు తెలిపారు. ఈ అల్పపీడనం రాబోయే 24 గంటల్లో విదర్భ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశముందని వెల్లడించారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలలో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని చెప్పారు. అల్లూరి సీతారామరాజు జిల్లా, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వివరించారు. పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద వహించాలని రాష్టీయ బాల స్వాస్థ్య కార్యక్రమం పార్వతీపురం మన్యం జిల్లా అధికారి డాక్టర్ టి జగన్మోహన్ రావు సూచించారు. పార్వతీపురం పట్టణం 12వ వార్డు పరిధిలోని అంగన్వాడీ కేంద్రంలో ఈరోజు నిర్వహించిన టీకా కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. టీకా కార్డుల్లో గడువు తేదీలను పరిశీలించి తదుపరి టీకా వేయాల్సిన తేదీలను పిల్లల తల్లులకు తెలియజేసి నమోదు చేయాలని వైద్య సిబ్బందికి సూచించారు. రాష్టంలో ఆరోగ్య రంగాన్ని మరింత పటిష్టం చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతి క్వాంటం బయో వ్యాలీ అభివృద్దికి ప్రభుత్వ సహకారం ఉంటుందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా భరోసానిచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% బీసీ రిజర్వేషన్లను అమలు చేస్తామని మంత్రి ఎస్ సవితి తెలిపారు. అల్పపీడన ప్రభావంతో రాష్టంలోని పలు జిల్లాల్లో రాబోయే 24 గంటల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. బ్రిక్స్ శిఖర సమ్మేళనస్య ప్రథమ దివసే సర్వసమ్మత్య నవదెహలీ ఘోషణాపత్రం అంగీకృతం. ఘోషణాపత్రస్య అంగీకారః సదస్య రాష్ట్రాణాం సమన్వితానాం సంకల్పానాం కృతే స్పష్ట మార్గదర్శకః ఇతి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రధానమంత్రిణా నరేంద్ర మోదినా మలేషియా, వియత్నాం, ఇథియోపియా ప్రధానమంత్రిభిః తథా అబుధాబి యువరాజేన సహ ద్విపక్షీయ వార్తా సంచాలితాః. అద్య సాయం చీన రాష్ట్రపతినా షీ జిన్పింగ్ వర్యేణ సహ సంభాషణం విధీయతే. షడ్వర్షీయ స్థగనం సమాపయత చీనదేశేన అస్య మాసస్య ఏకవింశతి దినాంకాత్ గ్వాంగ్షౌ నవదెహలీ మధ్యే నియమిత యాత్రి విమాన సేవాః పునః ప్రారప్స్యంతే. అపి చ మహిళా హాకీ క్రీడాయాం చీనస్య ముఖీనగరే ఆయోజితాయాం కనిష్ఠ ఏషియా చషక స్పర్ధాయాం దక్షిణ కొరియా దేశం 5-1 ఇతి అంకైః పరాభూయ భారతం అంతిమ చరణం ప్రావిశత్. అథ వార్తాః విస్తరేణ. అద్య నవదెహల్యాం 18వ బ్రిక్స్ శిఖర సమ్మేళనే

0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇథియోపియా, మలేషియా, వియత్నాం ఇత్యేతేషాం దేశానాం ప్రధానమంత్రిభిః అథ అబుధాబినః యువరాజేన సహ ద్విపక్షీయ గోష్ఠీనాం శృంఖలాం ప్రారబ్ధవాన్. కూటనీతిక వార్తానాం అస్యాం ఆవృత్తౌ ప్రధానమంత్రిణా సర్వప్రథమం ఇథియోపియా దేశస్య ప్రధానమంత్రిణా డాక్టర్ ఆబి అహ్మద్ అలీ సన్నిధేన సహ ఉచ్చస్తరీయ సంభాషణం విహితం. విదేశ మంత్రాలయేన విజ్ఞప్తౌ సంసూచితం యత్ ఉభౌ నేతారౌ ద్వయోః దేశయోః విశేష రణనైతిక సంధిం నూతనాం ఔన్నతిం నేతుం సంకల్పం గృహీతవంతౌ. గోష్ఠ్యాం ముఖ్యతయా ఆర్థిక సహయోగస్య, రక్షా సురక్షా సంబంధానాం తథా క్షమతా సంవర్ధనస్య క్షేత్రేషు ప్రగతేః సమీక్షణం కృతం. ఏషా మహతి సంపూర్తిః గత వర్షస్య డిసెంబర్ మాసే అసిస్ అబాబా నగరే ప్రధానమంత్రిణః మోదినః ఐతిహాసిక ప్రవాసస్య పరిణామస్వరూపేణ సంజాతా. భారతస్య అధ్యక్షతాయాం నవదెహల్యాం సమాయోక్ష్యమాణస్య అష్టాదశ బ్రిక్స్ శిఖర సమ్మేళనస్య అవసర అంతరాలే ప్రధానమంత్రి నరేంద్రమోదీ మలేషియా దేశస్య ప్రధానమంత్రిణా అన్వర్ ఇబ్రాహిం ఇత్యమునా సహ ఉచ్చస్తరీయ ద్విపక్షీయ వార్తాం సంచాలితవాన్. అస్యాం గోష్ఠ్యాం ద్వయోః దేశయోః నేతారౌ వ్యాపార నివేశ రక్షా సురక్షా తథా జనాజ్జన సంపర్కః ఇత్యేతేషు బహువిధ క్షేత్రేషు ద్విపక్షీయ సహయోగస్య ప్రగతేః సమీక్షణం అకురుతాం. ఉభౌ నేతారౌ అస్మిన్ వర్షే ప్రధానమంత్రిణః మోదినః మలేషియా ప్రవాసస్య సంకల్పానాం నిష్పత్తేః అపి సూచనాం గృహీతవంతౌ. ప్రధానమంత్రిణా శ్రీమోదినా ఆసియాన్ భారత సంబంధానాం సుదృఢీకరణే తథా క్షేత్రీయ సహయోగే మలేషియా దేశస్య నిరంతర సమర్థనస్య భూరిశః ప్రశంసా కృతా. అత్రావధేయం యత్ ప్రధానమంత్రి నరేంద్రమోదీ వియత్నాం దేశస్య ప్రధానమంత్రిణా లే మిన్ హుంగ్ ఇత్యనేన సహ ఉచ్చస్తరీయ ద్విపక్షీయ వార్తాం కృతవాన్. అస్యాం గోష్ఠ్యాం బ్రిక్స్ సమ్మేళనే వియత్నామస్య సహభాగిదేశత్వేన సహభాగితా సవిశేషం స్వాగతీకృతా. విదేశ మంత్రాలయేన సంసూచితం యత్ అస్మిన్ వర్షే వియత్నాం రాష్ట్రపతేః తోలం వర్యస్య భారత ప్రవాస వేళాయాం ఉచ్చస్తరే సమున్నీతాయాః సంవర్ధిత వ్యాపక రణనైతిక సంధేః ప్రగతేః సమీక్షణం అస్మిన్ ఉపవేశనే విహితం. అనేన సహైవ ప్రధానమంత్రిణా అబుధాబినః యువరాజేన షేక్ ఖాలిద్ బిన్ మొహమ్మద్ బిన్ జయద్ అల్ నహియాన్ ఇత్యనేన సహ ద్విపక్షీయ సంబంధాః సమీక్షితాః. ఉభౌ పక్షౌ రాజనైతిక సాంస్కృతిక వాణిజ్యిక ఊర్జా క్షేత్రేషు తథా జనాజ్జన సంపర్కే ఆధారితస్య భారత్ యుఏఈ వ్యాపక రణనైతిక సహయోగస్య పునరుచ్చారణం చక్రతుః. అద్య సాయమంతరాలే ప్రధానమంత్రి నరేంద్రమోదీ చీనదేశస్య రాష్ట్రపతినా సీ చిన్ఫింగ్ ఇత్యమునా సహాపి ద్విపక్షీయ వార్తాం విధాస్యతి. ప్రియాః శ్రోతారః, సంస్కృత వార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమయమేమే అయం కార్యక్రమః ఆకాశవాణ్యాః అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ ఏఐఆర్ చలదూరభాషీయతంత్రాంశే అపి ఉపలబ్ధో భవిష్యతి. నవదెహల్యాః ఐతిహాసిక భారతమండపే ఆయోజ్యమానస్య అష్టాదశ బ్రిక్స్ శిఖరసమ్మేళనస్య ప్రథమదివసే ఏవ సదస్యదేశైః సర్వసమ్మత్యా నవదెహలీ ఘోషణాపత్రం అంగీకృతం. సత్రస్యాస్య సమాపనె ప్రధానమంత్రి నరేంద్రమోదీ అస్య ఘోషణాపత్రస్య స్వీకారాయ ప్రస్తావం ఉపస్థాపితవాన్, యం సర్వే నేతారః ఏకస్వరేణ సర్వసమ్మత్యా చ అంగీకృతవంతః. స్వకీయ సమాపన ఉద్బోధనె ప్రధానమంత్రిణా శ్రీమోదినా సంసూచితం యత్ అద్య అంగీకృతం నవదెహలీ ఘోషణాపత్రం బ్రిక్స్ సదస్యదేశానాం సంధిసంకల్పానాం కృతే ఏకాం స్పష్టాం కూటనీతికదిశిం అంకయతి. తేన విశేషతః ప్రతిపాదితం యత్ ఏతేషాం సర్వసమ్మత సంకల్పానాం ప్రత్యక్షమూర్త పరిణామేషు పరివర్తనం ఇదానీం సర్వేషాం సదస్య రాష్ట్రాణాం ఉత్తరదాయిత్వం వర్తతే.
1: హమారే సమక్ష బ్రిక్స్ న్యూ ఢిల్లీ డిక్లరేషన్ 2026 కా డ్రాఫ్ట్ ప్రస్తుత హై. ఇస్మే హమారీ చర్చాఓ కా సాథ్ ప్రముఖ వైశ్విక్ ఔర్ క్షేత్రీయ విషయం పర్ హమారే దర్శకోన్ షామిల్ హై. సాథ్ హీ బ్రిక్స్ కోఆపరేషన్ కో ఔర్ సుదృఢ కర్నే కీ ప్రాథమికతా సమాహిత హై. కిసీ సదస్య కీ ఓర్ సే ఆపత్తి వ్యక్త నహీ కీ గయీ హై. న్యూ ఢిల్లీ డిక్లరేషన్ 2026 కో సర్వసమ్మతి సే అడాప్ట్ కియా జాతా హై.
0: ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా సబలం ప్రోక్తం యత్ అద్యతనేన విచార వినిమయేన ఏతత్ స్పష్టం భవతి యత్ పరివర్తనశీలస్య విశ్వస్య మార్గదర్శనం పురాతనైః అప్రాసంగికైశ్చ సంస్థానైః విధాతుం న శక్యతే. तेन प्रतिनिधित्वेन संवेदनशीलतायां नियम

0: నిర్మాణ ప్రక్రియాసూచ ఆధారభూత పరిష్కారాణం మహతి ఆవశ్యకత ప్రతిపాదిత. ప్రధానమంత్రిణా సంసూచితం యత్ బ్రిక్స్ నేతృభిః భావి ప్రౌద్యోగికీనాం వికాసే తథా తాసాం నియమన విధానేషు గ్లోబల్ సౌథ్ దేశానాం సమాన సహభాగితా భవేత్ ఇత్యస్యాం నీతౌ విశేష బలః ప్రదత్తః. తేన ప్రతిపాదితం యత్ నిర్ణయానాం తేషాం నిష్పత్తీనాం చ మధ్యే విద్యమానం అంతరాలం కేవలం సామూహిక కార్యప్రణాళీభ్యాం సమాపయితుం శక్యతే. భాషణస్య అంతే ప్రధానమంత్రిణా బ్రిక్స్ అధ్యక్షరూపేణ సర్వేషాం రాష్ట్రాధ్యక్షాణాం రచనాత్మక యోగదానాయ నిష్ఠాపూర్ణ సహయోగాయ చ హృదయేన కృతజ్ఞత ప్రకటీకృత. బ్రిక్స్ మంచస్య స్థాపనాయాః వింశతి వర్ష పూర్తిం స్మరణీయాం విధాతుం అస్మిన్ మంచే సదస్య దేశానాం నేతృభిః ద్వే స్మారక డాక చిటికే ఆధారిక రూపేణ విమోచితే. నవదెహల్యాః భారతమండపే ఆయోజ్యమానస్య అస్య శిఖర సమ్మేళనస్య సమావేశీ వైశ్విక శాసనం బహుపక్షవాదస్య దృఢీకరణం చ ఇతి విషయక సత్రే స్వకీయే ఉద్ఘాటన ఉద్బోధనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్రిక్స్ నిరంతరతా క్రియాన్వయన ప్రణాళ్యాః ఏకం క్రాంతియుగం ప్రస్తావం ఉపస్థాపితవాన్. శ్రీమోదినా సంసూచితం యత్ ప్రతివర్షం అధ్యక్షతాయాః పరివర్తనే సత్యపి సంఘస్య సంస్థాగత గతిశీలత తథా పూర్వం తిష్ఠేత్ తదర్థం ట్రైకా ప్రణాళ్యా మాధ్యమేన సర్వేషాం సంకల్పానాం నిష్పత్తీనాం చ నిరంతరం పునరీక్షణం విధాస్యతే. ప్రధానమంత్రిణా శ్రీమోదినా బలపూర్వకం ప్రోక్తం యత్ బ్రిక్స్ దేశై ఆగామి వింశతి వర్షాణాం కృతే ఏకా నూతనా సుదృఢా మహత్వాకాంక్షీ చ కార్యసూచీ రచయితవ్యా. యస్యః ఆరంభః సంఘస్య స్వకీయాత్ కార్యప్రణాళీ పరివర్తనాత్ ఏవ భవితుమర్హతి.
1: అబ్ సమయ హై కి హమ్ బ్రిక్స్ మే हमारी एकता और सहमति को वैश्विक मंच पर ठोस परिणामों में बदले. अगले 20 वर्षों के लिए हमें एक नए और एम्बिशियस एजेंडा पर काम करना होगा. इसकी शुरुआत हमें अपने खुद के वर्किंग सिस्टम से करनी होगी. ब्रिक्स की अध्यक्षता हर वर्ष बदलती है, किंतु इसकी वजह से हमारा इंस्टीट्यूशनल मोमेंटम नहीं रुकना चाहिए.
0: ప్రధానమంత్రి కఠిన సమయే సహాయం సుకరం కర్తుం సంబద్ధ దేశానాం

0: ఈనాటి పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీకృష్ణ తులాభారం రంగస్థల పద్య నాటకం కృష్ణుని పాత్రలో శ్రీ జె రాయుడు పాడిన పద్యాలు విందాం.
1: సత్య, ఈ ఉద్యానం అలా చూస్తుంగారం ఇందులో నీకు

మహర్షి, మీ రాక వలన మా గృహం పావనమైనది మరియు మంచి శమనికి వచ్చేది. నేడు నాకు ఒక ధర్మ సంశయం కలిగినది. సత్య, ఈ స్వల్ప విషయమనికే ఇంత పత్తుడిలేలా, ఇంత వితర్కమేలా?

మహర్షి, నీ రాక వలన మా గృహం పావనమైనది మరియు మంచి సమయమునికి వచ్చేది. నేడు నాకు ఒక ధర్మ సంశయం కలిగినది.

మీరింతవరకు శ్రీకృష్ణ తులాభారం రంగస్థల పద్య నాటకం శ్రీకృష్ణుని పాత్రలో శ్రీ జె రాయుడు గారు పాడిన పద్యాలు విన్నారు.

0: మనము క్వశ్చన్ చేయడం నేర్చుకోవాలి. మన ఆలోచనల్ని యాజ్ ఇట్ ఇస్ గా యాక్సెప్ట్ చేయకుండా వాటిని క్వశ్చన్ చేసి వాటిని ఛాలెంజ్ గా తీసుకొని ముందుకు నడవటం అనేది పిల్లలకు యూత్కు నేర్పించాలి. మన ఆలోచన మారినప్పుడు ఖచ్చితంగా మన ప్రవర్తన మారుతుంది, మన అలవాట్లు మారుతాయి, మన వ్యక్తిత్వం మారుతుంది. మీ ఆలోచనలను గమనించండి, మీ మైండ్ లో ఏం జరుగుతుందో తెలుసుకోండి. ఇది ప్రతి విద్యార్థి, ప్రతి యూత్ దీన్ని అర్థం చేసుకొని గమనించుకోవాలి.
1: మీరు విన్న ఈ మాటలు యువత ఆలోచనలు అనే అంశంపై సైకాలజిస్ట్ విశేష్ గారితో జరిపిన పరిచయంలోనివి. ఈ పరిచయాన్ని వినండి ఈ శని ఆదివారాల్లో సాయంత్రం 5:15 ప్రసారమయ్యే యువవాణి యువతీ యువకుల కార్యక్రమంలో.
2: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
3: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
2: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
4: రేపు సాయంత్రం 6:30 ప్రసారమయ్యే పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీమతి వెంకట నరసింహ బృందం వారి జానపద గీతాలు వింటారు. రేపు మధ్యాహ్నం 2:30 బాలవిహార్ చిన్నపిల్లల కార్యక్రమంలో వెంకటాపురం ఎంపీపీ స్కూల్ బాలబాలికలు సమర్పించే కదంబ కార్యక్రమం వింటారు. మీరింతవరకు పల్లె ప్రాంతాలు కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కడప కేంద్రం సమయం 6:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు వింటారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి వ్యవసాయ సూచనలు.
1: స్ప్రేయర్ల ఎంపికలో పాటించవలసిన మెళకువలు, వాటి వల్ల ఉపయోగాల గురించి తెలుసుకుందాం. వ్యవసాయంలో రసాయనాల వినియోగం గణనీయంగా పెరిగింది. అధిక దిగుబడినిచ్చే రకాలు, సంకర రకాలు అందుబాటులోకి రావడం, వీటిపై పురుగులు తెగుళ్లు బాగా ఆశించటం, వాటి యాజమాన్యం కోసం రసాయన మందుల వాడకం బాగా పెరిగింది. రసాయన మందులు సమర్థంగా పనిచేయాలంటే వాటి వినియోగం గురించిన అవగాహన తప్పనిసరిగా ఉండాలి. ఒక మందును పంట మీద పిచికారీకి ఎంచుకునే ముందు ఆ మందు ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడంతో పాటు పంట పరిస్థితిని బట్టి ఎటువంటి స్ప్రేయర్ వాడాలి, ఎంత మోతాదులో వాడాలి, ఇలాంటి విషయాలు కూడా గమనించాలి. ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల స్ప్రేయర్లు లభ్యమవుతున్నాయి. అదేవిధంగా పంటల సంరక్షణ కోసం వాడే మందులు కూడా వివిధ రూపాల్లో దొరుకుతున్నాయి. అంటే పురుగుల కోసం పురుగు మందులు, తెగుళ్ల కోసం తెగుళ్ల మందులు, కలుపు యాజమాన్యం కోసం కలుపు మందులు వినియోగిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో వివిధ రకాల పంట సంరక్షణ మందుల వినియోగంలో వాడాల్సిన స్ప్రేయర్ల గురించి అవగాహన కలిగి ఉండాలి. బజార్లో నాప్సాక్ స్ప్రేయర్లు, పవర్ స్ప్రేయర్లు, హెలీ స్ప్రేయర్లు, ట్రాక్టర్తో అనుసంధానం చేసుకునే స్ప్రేయర్లు, బ్యాటరీతో పనిచేసే పంపులు, కాలితో తొక్కేవి, చేతితో నడిపేవి, ఇలా చాలా రకాల పంపులు లభ్యమవుతున్నాయి. పనితనం ఆధారంగా ఇవి ముఖ్యంగా మూడు రకాలుగా ఉంటాయి. మొదటిది చేతి పంపులు, రెండవది పవర్ పంపులు, మూడవది హెలీ స్ప్రేయర్లుగా విభజించవచ్చు. చేతి పంపుల విషయానికి వచ్చినట్లయితే ఈ పంపులు వాడేటప్పుడు ఎకరం పంటకు 200 లీటర్ల నీరు అవసరమవుతుంది. పంట మీద పిచికారీకి వాడాల్సిన మందును ముందుగానే నీటిలో కలుపుకుని ఆ నీటిని పంపు స్ప్రేయర్లోకి నింపుకోవాలి. ఒకరోజులో 2 నుండి 4 ఎకరాల్లో పిచికారీ చేయొచ్చు. పంట తొలి దశల్లో ఆశించే చీడపీడల యాజమాన్యం కోసం ఈ స్ప్రేయర్ని వినియోగిస్తారు. తుంపర్లు పెద్దగా పడతాయి. గాలి ద్వారా మందు కొట్టుకుని పోయే ప్రమాదం తక్కువగా ఉంటుంది. ఇక రెండవ రకం పవర్ స్ప్రేయర్లు. ఇవి పెట్రోల్తో నడిచే పంపులు. ఈ పంపుతో ఒకరోజులో 6 నుండి 8 ఎకరాల పంటలో పిచికారీ చేయొచ్చు. ఎకరం పంటలో పిచికారీకి 70 నుంచి 80 లీటర్ల నీరు అవసరమవుతుంది. తుంపర్లు చిన్నవిగా ఉండి గాలి ద్వారా కొట్టుకుపోయే గుణం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గాలి తక్కువగా ఉన్న సమయాల్లో ఈ పంపుతో పిచికారీ చేసుకోవాలి. ఈ పంపులో వాడే నీరు తక్కువ, కానీ పురుగుమందు మోతాదు మాత్రం తగ్గదు. చేతి పంపుకు వాడిన మోతాదే వాడుకోవాలి. ఈ పవర్ స్ప్రేయర్లకి ఉదాహరణ తైవాన్ స్ప్రేయర్లు, పవర్ స్ప్రేయర్లు, ట్రాక్టెడ్ మౌంటెడ్ స్ప్రేయర్లు మొదలైనవి. ఇక మూడవ రకం హెలీ స్ప్రేయర్లు. ఇందులో నీటి వినియోగం అస్సలు ఉండదు. ప్రత్యేకంగా తయారైన మందును ప్రత్యేకమైన పంపులతో పిచికారీ చేస్తారు. ఎకరానికి 1/2 లీటర్ నుంచి 5 లీటర్ల వరకు మందు అవసరమవుతుంది. ఒకరోజులో 15 ఎకరాల పంట మీద పిచికారీ చేయొచ్చు. గాలి ద్వారా మందు కొట్టుకుపోయే ప్రమాదం చాలా ఎక్కువ. నీళ్ల అవసరం అస్సలుండదు. తక్కువ సమయంలో ఎక్కువ పంట మీద పిచికారీ చేయొచ్చు. మందుల్ని నీళ్లతో కలపకుండా వాడడం వల్ల పంటకి కొన్నిసార్లు నష్టం జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇక స్ప్రేయర్ల ఎంపికలో పాటించాల్సిన మెళకువల విషయానికి వచ్చినట్లయితే అందుబాటులో అనేక రకాల స్ప్రేయర్లున్నా కూడా రైతులు కొన్ని విషయాలని దృష్టిలో పెట్టుకుని పంపుల్ని ఎంపిక చేసుకోవాలి. వీటిలో ముఖ్యంగా పిచికారీ చేసే పైరుని దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే వాడడానికి సులువుగా ఉండాలి, ఇబ్బందులు తక్కువగా ఉండాలి. ఇక పంట మీద పిచికారీ బాగా చేసే విధంగా ఉండాలి. స్ప్రేయర్లు ఎక్కువ కాలం మన్నిక కలిగినవిగా ఉండాలి.

ఇబ్బంది లేకుండా విడిభాగాలు సులువుగా బజార్లో లభ్యమయ్యేవిగా ఉండాలి. తక్కువ ధరలో తక్కువ ఖర్చుతో కూడుకున్నవిగా ఉండాలి. మనకి బజార్లో అనేక రూపాల్లో రసాయనిక మందులు లభ్యమవుతున్నాయి. అంటే కొన్ని నీళ్ల రూపంలో, కొన్ని పొడి రూపంలో, ఇంకొన్ని గుళికల రూపంలో ఉంటాయి. పంట పరిస్థితి, వాడుకునే మందు, నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని మందు ఎంపిక, స్ప్రేయర్ ఎంపిక చేసుకోవాలి. పంటల మీద పిచికారీ చేసే మందు ప్రభావం మనం వాడే పరికరం, నాజిల్ మీద ఆధారపడి ఉంటుంది. మందునీటిని నాజిల్ చిన్న బిందువులుగా మారుస్తుంది. ఈ నాజిల్స్లో ముఖ్యంగా మూడు రకాలుంటాయి. మొదటిది శంఖు ఆకారంలో పిచికారీ చేసేవి, వీటినే హోలోకోన్ అంటారు. ఇవి పురుగు మందుల పిచికారీకి బాగా ఉపయోగపడతాయి. చిన్న చిన్న నీటి తుంపరలను సృష్టిస్తాయి. దానివల్ల పంట మీద స్ప్రే బాగా పడుతుంది. నాజిల్ నుంచి వెలువడే స్ప్రే కోణం చాలా సన్నగా ఉంటుంది. రెండవది ఫ్లడ్జెట్ నాజిల్. ఈ నాజిల్తో కొద్దిగా పెద్ద మందు నీటి బిందువులను సృష్టిస్తుంది. స్ప్రే బాగా వెడల్పుగా పడుతుంది. ముఖ్యంగా కలుపు మందుల పిచికారీకి ఉపయోగపడుతుంది. నాజిల్ నుంచి స్ప్రే కోణం బాగా వెడల్పుగా ఉంటుంది. ఇక మూడవది ఫ్లాట్ఫార్మ్ నాజిల్. ఇది మధ్యస్థంగా ఉన్న తుంపర్లను సృష్టిస్తుంది. పంట మీద బాగా స్ప్రే పడేలా చేస్తుంది. ఇది కూడా కలుపు మందుల పిచికారీకి బాగా ఉపయోగపడుతుంది. స్ప్రే కోణం మధ్యస్థంగా ఉంటుంది. మనం వాడే మందుల సామర్థ్యం ఆ మందుల స్ప్రే బిందువుల పరిమాణం మీద ఆధారపడి ఉంటుంది. ఒక చదరపు సెంటీమీటర్ ప్రదేశంలో 5 నుండి 10 బిందువులు పడే నాజిల్ని కలుపు మందుల పిచికారీకి, 20 బిందువులు పడే నాజిల్ని పురుగు మందులు, కొన్ని రకాల శిలీంద్ర నాశనుల పిచికారీకి, 50 నుండి 70 బిందువులు పడే నాజిల్ని స్పర్శ ద్వారా పనిచేసే శిలీంద్ర నాశనుల పిచికారీకి వినియోగించుకోవాలి. పైరు ఎత్తు, ఒత్తును బట్టి స్ప్రేలను వినియోగించాలి. పొట్టిగా ఉన్న పంటలు అంటే నారుమళ్ళు, నర్సరీలు, పూల తోటలు, కూరగాయల్లో పైరు మీటర్ కన్నా తక్కువ ఎత్తులో ఉన్నప్పుడు నాప్సాక్ స్ప్రేయర్తో హాలోకోన్ నాజిల్ ఉపయోగించి మందు ద్రావణాన్ని పిచికారీ చేయాలి. ఈ నాజిల్ వాడినప్పుడు శంఖు ఆకారంలో మందు ద్రావణం పిచికారీ అవుతుంది. సామాన్య ఎత్తులో ఉన్న పంటలు అంటే 1 నుండి 2 మీటర్ల ఎత్తులో ఉండి గుబురుగా ఉన్న పండ్ల తోటల్లో, ద్రాక్ష తోటల్లో నాప్సాక్ స్ప్రేయర్ లేదా పవర్ స్ప్రేయర్ ఉపయోగించి మందు ద్రావణాన్ని ఆకుల కింది పైభాగాల్లో మంచు బిందువుల రూపంలో పడేలాగా పిచికారీ చేయాలి. ఇక పండ్ల తోటల విషయానికి వచ్చినట్లయితే 2 నుండి 3 మీటర్ల ఎత్తు పెరిగిన మొక్కల మీద పెట్రోల్తో పనిచేసే పవర్ స్ప్రేయర్, తైవాన్ స్ప్రేయర్ లేదా ఫుట్ స్ప్రేయర్ లేదా గెటార్ ర్యాకింగ్ స్ప్రేయర్ ఉపయోగించి మందు ద్రావణాల్ని పిచికారీ చేయాలి. ఇంకా ఎత్తులో ఉన్న తోటల్లో తైవాన్ స్ప్రేయర్ కానీ ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్ కానీ వాడుకోవాలి. పురుగు మందుల సమర్థ వినియోగం విషయానికి వచ్చినట్లయితే పైరు తొలిదశలో మొక్కల పెరుగుదల, విస్తరణ తక్కువగా ఉండడం వల్ల పిచికారీ చేసే పురుగుమందు వృధా కాకుండా చేతి పంపును ఉపయోగించి అవసరం మేరకు మాత్రమే పిచికారీ చేయాలి. పైరు పెరిగి విస్తరించిన దశలో పవర్ స్ప్రేయర్తో పిచికారీ చేయాలి. మిరప, పత్తి, కూరగాయలు మొదలైన పైర్లలో తామర పురుగులు, ఎర్రనల్లి వంటి రసం పీల్చే పురుగులు ఆకుల అడుగు భాగం నుంచి రసాన్ని పీలుస్తాయి. వీటి నివారణకి తాకిడి చర్యగల మందుల్ని ఆకుల అడుగు భాగం పూర్తిగా తడిచేలాగా స్ప్రే నాజిల్ను పక్కకు తిప్పి పిచికారీ చేసుకోవాలి. మందునీరు ఆకుల కింద పైభాగాన మంచు బిందువుల రూపంలో చాలా సూక్ష్మంగా గుబురుగా ఉన్న మొక్కల్లోకి, పూత పిందలపై ఉన్న పురుగులపై పడే విధంగా జాగ్రత్తగా పిచికారీ చేయాలి. దీనికి మంచి నాజిల్ ఎంపిక ఎంతో ముఖ్యం. మందునీరు పంట మొత్తం ఒకే రకంగా పడటం, వెడల్పుగా ఎక్కువ మొక్కల మీద పడడం అవసరం. ఇది మనం ఎన్నుకున్న నాజిల్పైనే ఆధారపడి ఉంటుంది. సస్యరక్షణ మందుల వినియోగం తప్పనిసరైన ప్రస్తుత సేద్య పరిస్థితుల్లో ఇప్పుడు చెప్పిన రీతిలో పురుగు మందుల్ని కొనుగోలు చేసి అవసరానికి అనుగుణంగా తగు మోతాదులో సరైన పద్ధతిలో మందు ద్రావణాన్ని తయారు చేసుకుని జాగ్రత్తలు పాటించి పిచికారీ చేస్తే సస్యరక్షణ మందుల సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. కలుపు మందుల వాడకంలో జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల కలుపు మందులు అందుబాటులో ఉన్నాయి. అయితే ఏ పైరులో ఏ మందు, ఎంత మోతాదు, ఏ సమయంలో ఎలా వాడాలో అన్ని వివరాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాత

0: మాత్రమే వాడుకోవాలి. ఏ పంటకు సిఫారసు చేసిన కలుపు మందుని ఆ పంటకు మాత్రమే వాడాలి. వెడల్పాకు, గడ్డిజాతి కలుపు మొక్కలకి వేరువేరు కలుపు మందులు ఉంటాయి. కొన్ని రకాల కలుపు మందులు విత్తనం విత్తిన వెంటనే కానీ మొలకెత్తే ముందు కానీ స్ప్రే చేయాలి. ఈ మందులు స్ప్రే చేసేటప్పుడు నేలలో తగినంత తేమ ఉండాలి.
1: వ్యవసాయ సూచనల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
2: ఆకాశవాణి కడప కేంద్రం.

రేపటి ప్రసారంలో ఉదయం 7:15 కాంతిరేఖలు. ఈ కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు సమాచార వేదిక, అనంతరం మీ ఉత్తరాలు, శ్రోతల ఉత్తరాలకు జవాబులు అందిస్తారు శ్రీయస్ రవికుమారెడ్డి, శ్రీమతి కృష్ణ తులసి. అనంతరం విజ్ఞాన సమాచారం అందిస్తారు శ్రీ కె ఆంథోని అమర్నాథ్. 7:55 ఈ మాసపు పాట కొత్త చిగురు తొడిగిందట ఆమని. సంగీతం శ్రీ కలగ కృష్ణమోహన్, రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, గాయకులు శ్రీమతి ప్రసన్నలక్ష్మి.

0: మనము క్వశ్చన్ చేయడం నేర్చుకోవాలి. మన ఆలోచనల్ని యాజ్ ఇస్ గా యాక్సెప్ట్ చేయకుండా వాటిని క్వశ్చన్ చేసి వాటిని ఛాలెంజ్ గా తీసుకొని ముందుకు నడవటం అనేది పిల్లలకు యూత్కు నేర్పించాలి. మన ఆలోచన మారినప్పుడు ఖచ్చితంగా మన ప్రవర్తన మారుతుంది, మన అలవాట్లు మారుతాయి, మన వ్యక్తిత్వం మారుతుంది. మీ ఆలోచనను గమనించండి, మీ మైండ్ లో ఏం జరుగుతుందో తెలుసుకోండి. ఇది ప్రతి విద్యార్థి, ప్రతి యూత్ ఇది అర్థం చేసుకొని గమనించుకోవాలి.
1: మీరు విన్న ఈ మాటలు యువత ఆలోచనలు అనే అంశంపై సైకాలజిస్ట్ విశేష్ గారితో జరిపిన పరిచయంలోనివి. ఈ పరిచయాన్ని వినండి ఈ శని ఆదివారాల్లో సాయంత్రం 5:15 ప్రసారమయ్యే యువవాణి యువతీ యువకుల కార్యక్రమంలో.
2: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
3: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
2: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
4: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
5: రేపు ఉదయం 8:35 ప్రసారమయ్యే కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీమతి విష్ణుభట్ల సరస్వతి, శ్రీమతి విష్ణుభట్ల కృష్ణవేర్ణి గారుల గాత్రం ప్రసారమవుతుంది. 10:00 వార్తావాహిని, 11:00 పోస్ట్ బాక్స్ నెంబర్ 111. 12:05 ప్రసారమయ్యే కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ నారాయణ స్వామి గారి గాత్రం ప్రసారమవుతుంది. 12:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో పాటల పల్లకి వింటారు. 2:30 బాలవిహార్ చిన్నపిల్లల కార్యక్రమంలో వెంకటాపురం ఎంపీపీ స్కూల్ బాలబాలికలు సమర్పించే కదంబ కార్యక్రమం వింటారు. 3:00 నాటిక, 5:00 చిత్రసీమతో 2వ ప్రసారం ప్రారంభమవుతుంది. 5:15 యువవాణి యువజనుల కార్యక్రమంలో యువత ఆలోచనలు ఈ అంశం గురించి సైకాలజిస్ట్ విశేష గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీయస్ రవికుమార్ రెడ్డి.

0: ఈ ప్రసారంలో 7:15 వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో యాసంగికి అనువైన చిరుధాన్యాలు ప్రాముఖ్యత ఈ అంశం గురించి ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సేద్య విభాగపు సహాయ ఆచార్యులు డాక్టర్ కె శేఖర్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ వీరన్న భూక్య. ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచంలో కొనసాగుతున్న ఘర్షణలు, ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతలపై బ్రిక్స్ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రజా ఆరోగ్యాన్ని పరిరక్షించడం జాతీయ భద్రతకు అత్యంత అవసరమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు. ఫారిన్ కరెన్సీ, నాన్ రెసిడెంట్, ఇతర పథకాల ద్వారా వచ్చే నిధుల ప్రవాహం బలంగా ఉందని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. ఛత్తీస్గఢ్లో నిర్మించిన 1.85 కిలోమీటర్ల పొడవైన స్టీల్ స్లాగ్ రోడ్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించింది. వార్తల్లోని వివరాలు. ప్రపంచంలో కొనసాగుతున్న ఘర్షణలు, ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతలపై బ్రిక్స్ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. న్యూఢిల్లీలోని భారత మండపంలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సు 2026 మొదటి రోజున న్యూఢిల్లీ డిక్లరేషన్ను సభ్య దేశాలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. సుస్థిర అభివృద్ది, పేదరికం, ఆకలి నిర్మూలన, వాతావరణ మార్పులు వంటి అంశాలపై అన్ని దేశాల అభిప్రాయాలు గౌరవిస్తూ బహుళపక్ష విధానంతో ముందుకు సాగాలని నిర్ణయించాయి. ముగింపు ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ, న్యూఢిల్లీ డిక్లరేషన్ సభ్య దేశాల ఉమ్మడి సంకల్పానికి స్పష్టమైన దిశానిర్దేశం చేసిందని, ఈ తీర్మానాలను ఆచరణలోకి తేవలసిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.
2: బ్రిక్స్ న్యూ దిల్లీ డిక్లరేషన్ 2026 का ड्राफ्ट प्रस्तुत है. इसमें हमारी चर्चाओं का साथ प्रमुख वैश्विक और क्षेत्रीय विषयों पर हमारे दृष्टिकोण शामिल है. साथ ही ब्रिक्स कोऑपरेशन को और सुदृढ़ करने की प्राथमिकताएं समाहित है. मैं डिक्लेरेशन को एडॉप्ट करने का प्रस्ताव रखता हूं. किसी सदस्य की ओर से आपत्ति व्यक्त नहीं की गई है. న్యూ ఢిల్లీ డిక్లరేషన్ 2026.
1: పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలపై బ్రిక్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ శాంతి స్థాపనకు దౌత్యపరమైన చర్చలు జరపాలంటూ పిలుపునిచ్చింది. గాజాలో తక్షణ కాల్పుల విరమణతో పాటు అడ్డంకులు లేని మానవతా సాయం అందించాలని, పాలస్తీనా హక్కులకు మద్దతు ఇస్తున్నట్లు పునరుద్ఘాటించారు. రాబోయే 20 ఏళ్ల కోసం నూతన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని, నావికుల అత్యవసర సహాయం కోసం ప్రత్యేక నెట్వర్క్ ఏర్పాటు చేయాలని కోరారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సంస్కరణలను ఎంతమాత్రమో ఆలస్యం చేయలేమని, గ్లోబల్ సౌత్ దేశాలకు నిర్ణయాధికారంలో సరైన ప్రాతినిధ్యం దక్కాలన్నారు.
2: और एम्बिशियस एजेंडा पर काम करना होगा. इसकी शुरुआत हमें अपने खुद के वर्किंग सिस्टम से करनी होगी. ब्रिक्स की अध्यक्षता हर वर्ष बदलती है, किंतु इसकी वजह से हमारा इंस्टीट्यूशनल मोमेंटम नहीं रुकना चाहिए.
1: ప్రజా ఆరోగ్యాన్ని పరిరక్షించడం జాతీయ భద్రతకు అత్యంత అవసరమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో 10 క్రిటికల్ కేర్ బ్లాక్లు, 12 సమగ్ర ప్రజారోగ్య ప్రయోగశాలలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సమక్షంలో ఆయన ప్రారంభించారు. ఈ నూతన వసతులు అత్యవసర వైద్య సంరక్షణ అందించడంలోనూ, వ్యాధి సంకేతాలను ముందస్తుగా గుర్తించడంలో రాష్ట సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయని ఈ సందర్భంగా నడ్డా పేర్కొన్నారు. సాధారణ వైద్య సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా అత్యవసర ఆరోగ్య పరిస్థితులను ఎదుర్కొనే మౌలిక వసతుల అవసరాన్ని కోవిడ్-19 మహమ్మారి గుర్తు చేసిందన్నారు. ఈ లక్ష్యంతోనే ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్టక్చర్ మిషన్ను ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 631 క్రిటికల్ కేర్ బ్లాకులను మంజూరు చేసినట్లుగా వెల్లడించారు.
3: And keeping that factor in mind, Pradhan Mantri Ayushman Bharat Health Infrastructure

0: Structure mission was undertaken in 2021, and we decided that financially an outlay of 64,180 crores is to be spent in the next 5 years only to strengthen the health infrastructure to get ready for any type of pandemics which can come at any time.
1: యూరేషియన్ ఎకనామిక్ యూనియన్ అధ్యక్షులు, కజకిస్తాన్ అధ్యక్షుడు కాసిం జోమార్ట్ తోకాయేవ్ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీ చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు కేంద్ర విద్యారంగ సహాయ మంత్రి సుకాంతా మజుందార్ స్వాగతం పలికారు. బలమైన సాంస్కృతిక ప్రజా సంబంధాల పునాదిగా భారత్ కజకిస్తాన్ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతోంది. ఫారిన్ కరెన్సీ, నాన్ రెసిడెంట్, ఇతర పథకాల ద్వారా వచ్చే నిధుల ప్రవాహం చాలా బలంగా ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. ముఖాముఖి కార్యక్రమంలో ఆర్బీఐ గవర్నర్ మాట్లాడుతూ, ఈ నిధుల ప్రవాహం భారతదేశ స్థూల ఆర్థిక మౌలిక అంశాలపై ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తుందని, తక్కువ వ్యవధిలోనే విదేశీ మూలధనాన్ని ఆకర్షించే సామర్థ్యాన్ని చాటి చెబుతోందని అన్నారు. పెరుగుతున్న వృద్ధి మధ్య కరెన్సీ చెలామణి, ఫోరెక్స్ జోక్యం, బ్యాంకుల రిజర్వ్ అవసరాల ద్వారా కొంత మిగులు ద్రవ్యతను కాలక్రమేణా ఉపసంహరించుకోవడం జరుగుతుందని తెలిపారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం కారణంగా ముడిచమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ద్రవ్యోల్బణ పరపతి విధాన కమిటీ వచ్చే నెలలో జరిగే సమావేశంలో ఆర్థిక వృద్ది, ద్రవ్యోల్బణ పరిస్థితులను పునఃపరిశీలిస్తుందని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. భారత కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ న్యూఢిల్లీలో మలేషియా పెట్టుబడులు వాణిజ్య శాఖ మంత్రి దాతోక్ సెరి జోహారి అబ్దుల్ ఝానీతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భారత్ మలేషియా ఆర్థిక భాగస్వామ్యాన్ని సమీక్షించినట్లు, రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను పెంచడం, మార్కెట్ సదుపాయాలను మెరుగుపరచడం వంటి అంశాలపై చర్చించినట్లు పీయూష్ గోయల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఛత్తీస్గఢ్లోని రాయ్గఢ్లో 1.85 కిలోమీటర్ల పొడవైన ప్రపంచంలోని అతిపెద్ద స్టీల్ స్లాగ్ రోడ్ నిర్మాణంతో భారత్ గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. న్యూఢిల్లీలో జరిగిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రధానోత్సవంలో సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, ఉక్కు ఉత్పత్తిలో ఉప ఉత్పత్తిగా వచ్చే స్లాగ్ను రోడ్

0: సంపదను సృష్టించే ప్రభుత్వ ప్రాధాన్యతలకు ఇది అద్దం పడుతోందని, దాదాపుగా 15 ఏళ్ల వరకు రిపేర్లు అవసరం ఉండవని ఆయన స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఈ రోజు నిర్వహించిన కాన్వకేషన్ వేడుకల్లో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 23 కేంద్రాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో అర్హత సాధించిన కొత్త సీఏలకు ఆయన మెంబర్షిప్ సర్టిఫికేట్లను ప్రదానం చేశారు. యూదుల నూతన సంవత్సరం రోష్ హషానా సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో పాటు ఇజ్రాయెల్ ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదు సమాజానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరం అందరి జీవితాల్లో శాంతి, ఆయురారోగ్యాలు, ప్రగతిని తీసుకురావాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియా వేదికగా సందేశాన్ని పంచుకున్నారు. పంజాబ్లోని ఫిరోజ్పూర్లోని సారాగఢీ పోరాట స్మారక చిహ్నం వద్ద అమరవీరులైన సైనికులకు ఈరోజు ఘనంగా నివాళులర్పించారు. అమృత్సర్లోని సారాగఢీ గురుద్వారాలో అఖండ్ పాఠ్ సాహిబ్ భోగ్ నిర్వహించగా, ఫిరోజ్పూర్లో జరిగిన రాష్టస్థాయి కార్యక్రమంలో పంజాబ్ మంత్రి గుర్మీత్ సింగ్ ఖుదియాన్ అమరవీరుల కుటుంబ సభ్యులను సన్మానించారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య T20 మ్యాచ్ల సిరీస్ రేపు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ప్రారంభం కానుంది. ఈ సిరీస్లోని 3 మ్యాచ్లు ఇదే వేదికపై జరగనున్నాయి. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన గత 9 T20 మ్యాచ్ల్లో భారత్ 8 విజయం సాధించగా ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు. ఇంగ్లాండ్, ఐర్లాండ్ పర్యటనలో ఓటముల తర్వాత ఈసారి జరిగే T20లో తిరిగి పుంజుకోవాలని భారత జట్టు భావిస్తోంది. బలూచిస్తాన్లో ప్రభుత్వం సైన్యం చేపడుతున్న అణచివేత చర్యలను పాకిస్తాన్లోని మానవ హక్కుల సంస్థ తీవ్రంగా నిరసించింది. మస్తుంగ్ జిల్లాతో పాటు ఇతర ప్రాంతాలలో పౌరుల మృతదేహాలు లభించడం, ఉపాధినిచ్చే పండ్ల తోటలను ధ్వంసం చేయడం వంటి చర్యలు అక్కడి ప్రజల జీవనోపాధిని దెబ్బతీస్తున్నాయంటూ పేర్కొంది. హర్యానా రాష్టంలో సాంకేతిక విద్యా ప్రమాణాలు, విద్యార్థుల నైపుణ్యాలు పెంపొందించేందుకు హర్యానా సాంకేతిక విద్యాశాఖ ఐఐటి రూపర్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైని సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. ప్రపంచంలో కొనసాగుతున్న ఘర్షణలు, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతలపై బ్రిక్స్ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రజారోగ్యాన్ని పరిరక్షించడం జాతీయ భద్రతకు అత్యంత అవసరమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు. ఫారిన్ కరెన్సీ, నాన్ రెసిడెంట్, ఇతర పథకాల ద్వారా వచ్చే నిధుల ప్రవాహం బలంగా ఉందని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. ఛత్తీస్గఢ్లో నిర్మించిన 1.85 కిలోమీటర్ల పొడవైన స్టీల్ స్లాగ్ రోడ్ గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
2: ఆకాశవాణి
3: కిసాన్ వాణి

0: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో చిరుధాన్యాలలో కోతానంతర పరిజ్ఞానం ఈ అంశం గురించి బాపట్ల డాక్టర్ ఎన్టీఆర్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ విష్ణువర్ధన్ గారి ప్రసంగం వింటారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత

0: ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
1: వినండి, చిరుధాన్యాలలో కోతానంతర పరిజ్ఞానం. బాపట్ల డాక్టర్ ఎన్టీఆర్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ విష్ణువర్ధన్ గారి ప్రసంగం.
2: కిసాన్ వాణి శ్రోతలకు నా నమస్కారాలు. ఈనాటి కార్యక్రమంలో మనం చిరుధాన్యాల పోషక విలువలు, ప్రాసెసింగ్లో మెళకువలు, అలాగే కోతానంతర పరిజ్ఞానం గురించి క్లుప్తంగా చర్చించుకుందాం. ఇప్పుడు మారుతున్న మన వాతావరణ పరిస్థితులు మరియు ఆహార అలవాట్ల కారణంగా చిన్నతనం నుండే ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులను పడుతున్న సందర్భాలను మనం చాలా కాలంగా చూస్తున్నాం. ఈ సమయంలో మనకు ఈ చిరుధాన్యాలు చాలా ప్రాముఖ్యత సంతరించుకుంటున్నాయి. దీని అనుగుణంగా ప్రజల్లో ఆరోగ్యంపై శ్రద్ధ, అవగాహన బాగా పెరగడంతో చిరుధాన్యాలని కనీసం వారంలో ఒక్కరోజైనా సరే ఆహారంగా వరి, గోధుమలకు బదులుగా తీసుకోవడం మనం ఈ మధ్య గమనిస్తున్నాం. ముఖ్యంగా రైతులు ఈ యొక్క చిరుధాన్యాలను సాగుపై మక్కువ పెంచుకోవడానికి కారణం చెప్పుకోవాలంటే చిరుధాన్యాలు ఏ నేలలో అయినా పండించుకోవచ్చు. అది మెట్టభూములు కావచ్చు, క్షారభూములు కావచ్చు, ఆమ్ల భూములు కావచ్చు. అలాగే ఎటువంటి ప్రతికూల వాతావరణం అయినా తట్టుకొని ఎటువంటి చీడపీడలకు తక్కువ, అలాగే ఎరువులు, రసాయన మందులు వినియోగించవలసిన అవసరం లేకుండానే అతి తక్కువ పెట్టుబడితోటి మనం పండించుకోవచ్చు చిరుధాన్యాలని. అందుకని రైతులు కూడా ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. ఎప్పుడైతే ఈ బెట్ట పరిస్థితులు కానీ, వర్షాభావ పరిస్థితులు కానీ చిరుధాన్యాలని మనం సాగు చేయడం వల్ల ఎంతో కొంత ఆదాయం మనకు వస్తుంది. ముఖ్యంగా చిరుధాన్యాలు ఎన్ని రకాలు అనుకుంటే, చిరుధాన్యాలని మనం తృణధాన్యాలని, సిరిధాన్యమని, శ్రీధాన్యమని అని కూడా ఎన్నో రకాలుగా పిలవచ్చు. చిరుధాన్యాలు ముఖ్యంగా రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. పెద్ద తృణధాన్యాలు, వాటిలో ముఖ్యంగా జొన్న, సజ్జ, అలాగే రాగులు వస్తాయి. తర్వాత చిరుధాన్యాలు అంటే చిన్న తృణధాన్యాల కింద మనకు కొర్రలు, సామలు, అరికెలు, వరిగలు, అండుకొర్రలు లాంటి ధాన్యాలు వస్తాయి. ముఖ్యంగా ఈ తృణధాన్యాలు గడ్డి జాతికి చెందిన మొక్కలు. ముఖ్యంగా ఈ తృణధాన్యాల వల్ల మనకు లాభం చూసుకుంటే వీటిలో ఎక్కువ శాతం పీచు పదార్థం ఉంటుంది. పీచు పదార్థం ఎక్కువ ఉండటం వల్ల మనకు రక్తంలో చక్కెర స్థాయిలు కూడా క్రమబద్ధీకరిస్తుంది. ముఖ్యంగా వరి కానీ, గోధుమ కానీ మనం తీసుకున్న వెంటనే మనకు రక్తంలో చక్కెర స్థాయిలు తొందరగా పెరుగుతుంది. సో దీన్ని మనం గ్లైసెమిక్ ఇండెక్స్ అని కూడా అంటాం. ఇటువంటి గ్లైసెమిక్ ఇండెక్స్ను మనం ఈ యొక్క చిరుధాన్యాలను ఆహారంగా తీసుకోవడం వలన తొందరగా అది రక్తంలో చక్కెర స్థాయిల్ని పెంచవు, నెమ్మదిగా చక్కెర స్థాయిల్ని పెంచేలాగా చేస్తుంది. అంతేకాకుండా వీటిలో పీచు పదార్థాలు, ఫాస్ఫరస్, ఇనుము, రాగి, కాల్షియం వంటి ఎన్నో శరీరానికి ఎదుగుదలకు ఉపయోగపడే మినరల్స్ కూడా ఇందులో ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ముఖ్యంగా మనం ఒక్కొక్క చిరుధాన్యాలని తీసుకుందాం. ఇప్పుడు రాగులు తీసుకున్నాం అనుకోండి. రాగుల్లో ముఖ్యంగా అందులో ప్రధాన పోషక గుణం ఏంటంటే కాల్షియం ఉంటుంది. మనం పాలలో ఎంతైతే కాల్షియం వస్తుందో దానికి 3 రెట్లు ఎక్కువగా మనం రాగి తీసుకోవడం వల్ల కాల్షియం అందులో అందుబాటులో ఉంటుంది. అలాగే సజ్జలు, సజ్జల్లో ఇనుము శాతం చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు పప్పు ధాన్యాలతో పోలిస్తే 3 రెట్లు అధికంగా ఇనుము, ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. సో దీనివల్ల మనకు గర్భిణీ స్త్రీలు కానీ లేదా బాలింతలు కానీ వాళ్ళకి ఎంతైనా ఇనుము అవసరం అవుతుంది. సో వాళ్ళు సజ్జలు ఆహారంగా తీసుకుంటే వాళ్లకు ఎటువంటి రక్తహీనత లేకుండా ఉంటుంది. ఇప్పుడు కొర్రలు, వరిగలు ఇవి తీసుకుంటే ఈ కొర్రల్లో మనకు ప్రోటీన్స్ బాగా అందుబాటులో ఉంటాయి. ఇంచుమించు మనకు గోధుమలతో సరిసమానంగా ప్రోటీన్స్ అందుబాటులో ఉంటాయి. ఊదలు కానీ, అరికెలు ఇవి తీసుకుంటే వీటిలో మనకు పీచు పదార్థం, ఆహార పీచు పదార్థం చాలా అధిక శాతంలో ఉంటుంది. ఇప్పుడు మీరు వరి తీసుకున్నారనుకోండి, వరిలో ప్రతి 100 గ్రాములకి మనకు 1 గ్రాము పీచు పదార్థం ఉంటే అదే మనకు అరికెలు, ఊదల్లో మనకు 13 నుంచి 14 గ్రాములు ఉంటుంది. అంటే ఇంచుమించు 15 రెట్లు మనకు అధికంగా పీచు పదార్థం మనకు అందుబాటులో ఉంటుంది. సో ఇవి మనకు జీర్ణక్రియని క్రమబద్ధీకరించడంలోను, సో మలబద్ధకం లాంటి సమస్యల నుంచి దూరం చేయడంలోనూ ఎంతగానో సహాయకారిగా ఉంటుంది. అలాగే జొన్నలు, జొన్నల్లో తీసుకుంటే మనకు ఫాస్ఫరస్ అధికంగా ఉంటుంది. ఈ ఫాస్ఫరస్ మనకు పాలతో పోలిస్తే ఇంచుమించు 4 రెట్లు అధికంగా అందుబాటులో ఉంటుంది. ఈ ఫాస్ఫరస్ మనలోని బ్లడ్ ప్రెషర్ని క్రమబద్ధీకరించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే వరిగలు తీసుకుంటే వరిగల్లో విటమిన్ B3 చాలా అధికంగా ఉంటుంది. ఇప్పుడు మన రాష్ట్రంలో సాగు విషయానికి వస్తే ఇంచుమించు

ఇంచు 177,000 హెక్టార్లలో మేజర్ మిల్లెట్స్ అంటే జొన్నలు, సజ్జలు, రాగులు విరివిగా పండుతున్నాయి. అలాగే మైనర్ మిల్లెట్స్ కొర్రలు, సాములు, అరికలు, ఊదలు, అండుకొర్రలు లాంటివి అంటే 45,000 హెక్టార్లలో పండిస్తున్నారు. ఇందాక చెప్పినట్టు మనకు చిరుధాన్యాల్లో రక్తపోటు నియంత్రించే ఫాస్ఫరస్, అలాగే క్యాన్సర్ని అడ్డుకునే ఫైటోన్యూట్రియంట్స్, కండరాలు, నరాల సామర్థ్యాన్ని పెంచే, రక్తంలో షుగర్ను నియంత్రించే మెగ్నీషియము, అలాగే శరీరంలో ఉండే వ్యర్థ పదార్థాలను తొలగించడానికి మరియు రోగ నిరోధక శక్తిని పెంచుటకు కావాల్సిన అన్ని రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఈ చిరుధాన్యాల్లో అధికంగా ఉంటాయి. ఈ చిరుధాన్యాలు గ్లూటెన్ ఫ్రీ, అంటే ఎలాగైతే గోధుమల్లో గ్లూటెన్ అనే పదార్థం ఉంటుందో ఇందులో గ్లూటెన్ ఉండదు. సో దీనివల్ల జీర్ణకోశ సంబంధిత వ్యాధులు కూడా నియంత్రించడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. ఇప్పుడు చిరుధాన్యాలు, పూర్వకాలంలో పెద్దవారు ఏం చేసేవారు, రోకల్లో దంచి దాని పొట్టు తీసేవారు అనమాట. ఇప్పుడు చిరుధాన్యాల్లో ముఖ్యంగా ప్రాసెసింగ్ చేయడానికి ఇబ్బందులు ఏమిటి అని ఆలోచిస్తే ముఖ్యంగా ధాన్యపు యొక్క గింజ పరిమాణం చాలా చిన్నగా ఉంటుంది. సో దాంతో ఏంటంటే చాలా తేలిగ్గా ఉంటుంది, గింజ పరిమాణం చాలా చిన్నగా ఉంటుంది. అలాగే ఈ పండించే ధాన్యాల్లో వివిధ రకాలు కారణంగా ఈ పరిమాణంలో కూడా ఎంతగానో మార్పు ఉంటుంది. అది కాకుండా ఒక్కసారి పొట్టు తీసిన తర్వాత అందులో ఉండే క్రొవ్వు పదార్థాల కారణంగా ఈ ఆక్సీకరణం చెంది తొందరగా మనం ఏదైతే పొట్టు తీసాక ఏదైతే బియ్యం అంటామో, కొర్ర బియ్యం కానీ లేకపోతే మిల్లెట్ బియ్యం అంటారు, అవి వాటి యొక్క జీవితకాలం చాలా తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా అది కాకుండా ఒక్కసారి బియ్యం నుంచి కూడా గ్రేడింగ్ చేసుకోవడానికి, మనకు నూకల నుంచి కూడా బియ్యం సపరేట్ చేసుకోవడానికి కూడా పరిమాణం చాలా చిన్నదిగా ఉండటంతో మనకెంతో సమస్యలు ఏర్పడుతున్నాయి. సో ఈ యొక్క చిరుధాన్యాల ప్రాసెసింగ్ ముఖ్యంగా రెండు పద్ధతుల్లో చేస్తారు. ఈ పద్ధతులు తెలుసుకునే ముందుగా ఈ చిరుధాన్యాలు మనకి ఇందాక చెప్పుకున్నట్టు కొర్రలు, సామలు, తర్వాత వరిగలు, అండుకొర్రలు, వాటిలో ఏమిటంటే ముఖ్యంగా ఈ గింజ పైన పొట్టు మధ్యలో 3-4 లేయర్స్ కింద ఉంటుంది. అదే అరికలు తీసుకుంటే మనకు 7-9 లేయర్స్ ఉంటుంది. అంటే అరికల్లో మనకు పొట్టు తీయడానికి చాలా కష్టసాధ్యం అనమాట. దానిపైన పొట్టు లేయర్స్ ఎన్ని ఉంటాయి దాన్ని బట్టి మనకు ఏ రకంగా ప్రాసెస్ చేస్తే మనకు పొట్టు తీయవచ్చో వేరే వేరేగా పద్ధతులు ఉన్నాయి. ముఖ్యంగా మనకు ఈ ప్రాసెసింగ్ లో రెండు రకాలు ఉన్నాయి, ప్రాథమిక ప్రాసెసింగ్, ద్వితీయ ప్రాసెసింగ్. ప్రాథమిక ప్రాసెసింగ్ అంటే ఏంటంటే ఇందులో కోత కోసిన తర్వాత ఈ చిరుధాన్యాల్లో వచ్చే వ్యర్థ పదార్థాలు, రాళ్ళు, గడ్డి, తాలు గింజలు, సో వగైరాల్ని మనం వేరు చేస్తాం. సో వేరు చేయడం ఒక పద్ధతి, దాన్ని మనం డీస్టోనింగ్ అనే మెషిన్ పరికరం ఉపయోగించేసి ఇవి సపరేట్ చేస్తాం. అలాగే గింజల నుంచి కూడా పొట్టు తీయడం అనేది ఇంకొక ప్రక్రియ. ఆ తర్వాత పొట్టు తీసిన తర్వాత మనకి ఏదైతే బియ్యం వస్తుందో, సో బియ్యం నుంచి కూడా రవ్వని వేరు చేసేది ఇంకొక ప్రక్రియ. తర్వాత ప్యాకేజింగ్, ప్రైమరీ ప్రాసెసింగ్ అన్నది ఈ 4 ప్రక్రియలతో కూడి ఉంటుంది. చిరుధాన్యాల్ని శుభ్రపరచడానికి ముఖ్యంగా మనం డీస్టోనర్ని వాడతాం. సో ముఖ్యంగా మొట్టమొదటగా చేసే ప్రాసెసింగ్ ప్రక్రియ వచ్చేసి డీస్టోనర్. ఎలాగైతే పూర్వకాలంలో కానీ ఇప్పుడు కూడా ఇంట్లో మన ఆడవారు చాటను ఉపయోగించి ఏ రకంగా అయితే బియ్యాన్ని కానీ చిరుగుతారు మట్టి బిడ్డల నుంచి, అదే విధంగా అదే ప్రిన్సిపల్ తోటి ఇక్కడ మనకు మిషన్ ఉంటుంది. ఈ మిషన్ లో కింద మనం ఒక బ్లోయర్ అమరుస్తాం. ఈ బ్లోయర్ వల్ల మనకు గాలి వల్ల ఏదైతే డెక్ అంటాం దాన్ని, డైమండ్ షేప్ డెక్ అని, దందులో గుండా మనకు గాలి ప్రసరించి ఏ రకంగా అయితే మన చాటను చెరుగుతామో అదే పద్ధతిలో ముందు వెనక్కి డైమండ్ డెక్ అనేది కదులుతూ ఉండడం వల్ల, సో గాలి వల్ల కూడా ఈ గింజలు డెక్ నుంచి కూడా కొంచెం పైకి ఎగురుతాయి. సో దీనివల్ల మనకు బరువుగా ఉండే మట్టి బిడ్డలు వచ్చేసి ఏ రకంగా అయితే చాటలో వెనక వస్తాయి, తేలిగ్గా ఉన్న ముందుకెళ్తాయి. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ డీస్టోనర్ అనే మిషన్ లో కూడా మట్టి బిడ్డ లాంటివి వెనక కలెక్ట్ అవుతుంది, తర్వాత తేలిగ్గా ఉండే గింజలు ముందు వైపునకు సాగుతాయి. ఆ ముందుకు వచ్చిన తర్వాత మనకు వివిధ రకాల జల్లెళ్లు ఉపయోగించేసి వాటిని తాలు గింజలని, తర్వాత మంచి గ్రేడ్ ఉన్న గింజల్ని వేరు చేస్తాం. వేరు చేశాక తదుపరి ప్రక్రియకి తీసుకెళ్తాం. అలాగే చిరుధాన్యాల యొక్క పొట్టు తీసే ప్రక్రియ, ఇది రెండవ ప్రక్రియ. ఈ రెండవ ప్రక్రియలో మనకు రెండు సూత్రాలను ఉపయోగిస్తాం. ఒకటి వచ్చేసి ఏంటంటే మనకు ఈ కార్బోరండమ్ రోలర్ ఉపయోగించేసి, సో గింజకు మధ్య రాపిడి కలిగించడం, అలాగే కార్బోరండమ్ రోలర్కి గింజకు, అలాగే గింజను కలిగి ఉండే ఈ మెష్ యొక్క మధ్య రాపిడి ఒరిపిడి బాగా గురి చేయడం వల్ల పొట్టు రాలుతుంది, పొట్టు రాల్చేలాగా ప్రక్రియ ఒకటి. అలాగే ఇంకొక మిషన్ ఉంది, దాన్ని మనం సెంట్రిఫ్యూగల్ డీహలర్ అంటాం. అది సింగిల్ స్టేజు డబుల్ స్టేజ్లో ఉంటుంది. సో సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటే ఏంటంటే ఎక్కువ స్పీడ్తో తిరిగే
బ్లోయర్ను ఉపయోగించేసి

పొట్టు తీయాలనుకుంటాము, లైక్ చిరుధాన్యాలని. ఆ చిరుధాన్యాలని ఎక్కువ ఫోర్స్ తోటి, గాలితోటి మనకు ఆల్రెడీ నిలకడగా ఉన్న ఒక రబ్బరు మెష్ మీద చాలా ఫోర్స్ తో కొట్టడంతో ఏంటంటే ద ఇంపాక్ట్ ఫోర్స్ వల్ల దానికి ఉన్న పొట్టు రాలుతుందనమాట. ఇది మనకు రెండు ప్రక్రియల్లో ఉంటుంది, ఒకటి సింగిల్ స్టేజ్ అని, డబుల్ స్టేజ్ అని. అంటే ఒకే మిషన్లో ఒకసారి చేయడం లేదా రెండు సార్లు చేయడం. దీనివల్ల మనకేంటంటే చాలా సులువుగా మనకు పొట్టు రాలడం జరుగుతుంది, అలాగే బియ్యం కూడా మనకు అలాగే ఉంటుందన్నమాట. ఇందులో ముఖ్యంగా మనకు ఈ సింగిల్ స్టేజ్ సెంట్రిఫ్యూగల్ డీహల్లర్లో మనకు డీహల్లింగ్ ఎఫిషియన్సీ ఇంచుమించు 85 నుంచి 90-92% దాకా వస్తుంది. అలాగే డబుల్ స్టేజ్ సెంట్రిఫ్యూగల్ డీహల్లర్ వల్ల మనకు 95% దాకా డీహల్లింగ్ మనకు జరుగుతుంది. ఒకసారి డీహల్లింగ్ అయిన తర్వాత, ఇందాక మనం చెప్పుకున్నట్టు అరికెలు తర్వాత సామల్లో మనకు పొరలు ఎక్కువ ఉంటాయి. ఆ పొరల్ని ముందుగా తీయడానికి ఎక్కువ ఒక్కసారిగా సెంట్రిఫ్యూగల్ డీహల్లింగ్ చేస్తే మనకు పొరలు మొత్తం ఊడిపోదన్నమాట. అలాంటప్పుడు ఏం చేస్తామంటే, ఇంకొకటి ఈ కార్బోరండ్రన్ రోలర్ ద్వారా ముందు వాటి మీద చిన్నగా ఒక పొరలాంటిది గీకి ఒక పొరను మనం లూజ్ చేస్తాం. ఆ తర్వాత ఒక్కసారి పై పొట్టు ఏదైతే ఎప్పుడైతే లూజ్ అవుతుందో దాన్ని ఇంకొక మారు మనము సెంట్రిఫ్యూగల్ డీహల్లర్లో వేయడం వల్ల పొట్టు పూర్తిగా పోవడానికి ఆస్కారం ఉంటుంది. సో ముఖ్యంగా మనం అరికల్లో మనకు రెండు తడవలుగా ఒకసారి రాపిడి ఉపయోగించి తర్వాత సెంట్రిఫ్యూగల్ డీహల్లర్ ఉపయోగించి కూడా మనం పొట్టును తీయాల్సి ఉంటుంది. అదే కొర్రలు కానీ, సామలు, ఓదలు, అండుకొర్రల్లో మనం డైరెక్ట్గా సెంట్రిఫ్యూగల్ డీహల్లర్లో వేసుకుంటే మనకు పొట్టు తీయడం జరుగుతుంది. అలాగే ఒక్కసారిగా సో బియ్యపు గింజల నుంచి కూడా నూకలు కానీ లేకపోతే తాళు గింజల్ని సపరేట్ చేయడానికి మనకు ఒక గ్రేడర్ను ఉపయోగిస్తాం. సో గ్రేడర్ కూడా ఇంచుమించు మనకు వివిధ రకాల జల్లెడ్ని ఉపయోగించేసి మనం బియ్యాన్ని అలాగే తాళు గింజల్ని, రవ్వల్ని కూడా మనం సపరేట్ చేస్తాం. ఎప్పుడైతే సపరేట్ చేస్తామో ఏదైతే పొట్టు తీయని గింజలు, తాళు గింజలు, పొట్టు తీయని గింజల్ని మళ్ళీ ఇంకొకసారి మనం సెంట్రిఫ్యూగల్ డీహల్లర్లో తీసుకెళ్లి చేస్తాం అన్నమాట. సో ముఖ్యంగా ఇప్పుడు దీనికి పవర్ రిక్వైర్మెంట్ చూసుకుంటే డీ స్టోనర్కి ఇంచుమించు మనకు కెపాసిటీ చూసుకుంటే మనకు 100 కేజీ నుంచి 500 కేజీలు గంట వరకు కూడా మనకు వివిధ కెపాసిటీ యొక్క మోడళ్లు లభ్యమవుతాయి. అలాగే ఈ సెంట్రిఫ్యూగల్ డీహల్లర్ తీసుకుంటే మనకు గంటకు 100 కేజీల నుంచి 250 కేజీల వరకు కూడా పొట్టు తీయడానికి వివిధ రకాల మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా ఈ ఒరిపిడి గురి చేసి దట్ అబ్రేషన్ రోలర్స్ అంటాం. ఈ అబ్రేషన్ రోలర్స్ పద్ధతిలో మనకు 40 కేజీల నుంచి 150 కేజీల వరకు కూడా వివిధ రకాలైన మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కసారి మనకు ఈ సపరేట్ చేసిన తర్వాత మిల్లెట్ బియ్యాన్ని మనం ప్యాకేజింగ్ చేసుకుని, ఇందాక చెప్పుకున్నట్టు అందులో క్రూ పదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల ఒక్కసారి మనం పొట్టు తీసిన తర్వాత అది ఆక్సీకరణం చెందుతుంది. ఆక్సీకరణం చెంది మనకు ర్యాన్సిడ్ అంటాం, ముక్కుపోయిన వాసన తొందరగా నెలన్నరలోగా వచ్చేస్తుంది. అందువల్ల మనకు ప్యాకింగ్ చేసేటప్పుడు ముఖ్యంగా మనం వాక్యూమ్ ప్యాకేజింగ్ చేసుకుంటే మనకు 6 నెలల దాకా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం నిల్వ చేసుకోవచ్చు. ఈ వాక్యూమ్ ప్యాకేజింగ్ కూడా చాలా ఉపయోగపడుతుంది మనకు. అంతేకాకుండా ఇందాక చెప్పిన ప్రక్రియలన్నీ మనం ప్రాథమిక ప్రాసెసింగ్ అంటాం. అదేవిధంగా ద్వితీయ ప్రాసెసింగ్ అంటే ఒక్కసారి మనం ప్రాథమిక ప్రాసెసింగ్ అయిన తర్వాత కూడా తదుపరి ప్రాసెసింగ్ చేసుకోవడం వల్ల వివిధ రకాలైన విలువ జోడింపు మనం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు వచ్చిన బియ్యాన్ని మనం రవ్వ చేసుకోవడం కానీ, పిండి కొట్టుకోవడం కానీ, లేదా దాని నుంచి నూడిల్స్ చేసుకోవడం కానీ, సేమియా లాగా చేసుకోవడం కానీ, ఈ చిరుధాన్యాల యొక్క పిండిని ఉపయోగించి మనం వివిధ రకాల ఉత్పత్తుల్ని తయారు చేసుకోగలిగితే మనకు ఎంతో ఉపయోగకరంగాను అలాగే సేల్ చేసుకోవడానికి కూడా ఎంతో అవకాశం ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా ఈ రైతు సంఘాలకు వాళ్ళకి కూడా ఇటువంటి మెషినరీను 30% సబ్సిడీ తోటి ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ వారు అందజేస్తున్నారు. సో ఎవరైతే ఈ నిరుద్యోగ రైతులు కానీ, యువత కానీ, గ్రామ ప్రాంతాల్లో మీరు మిల్లెట్ ప్రాసెసింగ్ చేసుకోవాలనుకుంటే మీకు ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ద్వారా సబ్సిడీ ద్వారా అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా బ్యాంకులు కూడా విరివిగా రుణాలు ఇస్తున్నారు. సో మనం 10 నుంచి 15% మన సొంత డబ్బు పెట్టుకుని మిగిలిందంతా సబ్సిడీ తర్వాత రుణ రూపేణా మనం తీసుకొని మన ఉన్న ఊళ్ళలోనే ఈ యొక్క ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్స్ని, అంటే మిల్లెట్ ప్రాసెసింగ్ని మనం ఏర్పాటు చేసుకోవచ్చు. మనకు కాకుండా ఆ ఊళ్ళో కూడా ఇతరత్ర వారికి కూడా మనం ఉద్యోగ అవకాశాలు కల్పించిన వాళ్ళం అవుతాం. మీకు ఈ చుట్టుపక్కల మెషినరీ గురించి ట్రైనింగ్ కానీ, ఎలా నడుపుకోవాలి, వాటికి ఇతరత్ర వివరాలు ఏదన్నా కావాల్సి వస్తే డాక్టర్ ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ బాపట్ల వారు కానీ, పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ సెంటర్ బాపట్ల వారిని కానీ

0: మీరు సంప్రదిస్తే మీకు ఈ యొక్క మెషినరీ యొక్క పనితీరు, వాటిని ఎలా ఆపరేట్ చేయాలి, వాటిలోని ఆపరేషన్ మెయింటెనెన్స్ తాలూకా తర్ఫీదు ఇవ్వడం జరుగుతుంది. మనం ఏదైతే చిరుధాన్యాలను పండించుకుంటామో వాటిని కళ్ళెం మీద ఎటువంటి విలువ జోడింపు లేకుండా మనం వాటిని దళారులకు అమ్ముకుంటే మనకు మిగిలేది ఏమీ ఉండదు. అది కాకుండా అతి తక్కువ మొత్తంలో దాన్ని బాగు చేసి ప్రాసెస్ చేసి మీరు దాన్ని మార్కెట్లో అమ్ముకోగలిగితే, వ్యాపారవేత్తగా కూడా ఎదిగి ప్రాసెసింగ్ చేసి మార్కెటింగ్ చేసుకోగలిగితే మీరు రైతు నుంచి కూడా ఒక వ్యాపారవేత్తగా ఎదగడానికి ఈ మిల్లెట్ ప్రాసెసింగ్ యంత్రాలు ఎంతగానో దోహదపడతాయి.
1: చిరుధాన్యాలలో కోతానంతర పరిజ్ఞానం, ఈ అంశం గురించి బాపట్ల డాక్టర్ ఎన్టీఆర్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ విష్ణువర్ధన్ గారి ప్రసంగం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గీతం.

0: జానపద గీతం విన్నారు.
1: వ్యవసాయ వ్యర్థాల నుండి ఇంధనం తయారు చేసే విధానాలను గురించి తెలుసుకుందాం. పంట నుండి ఫలసాయాన్ని తీసుకున్న తర్వాత మిగిలిపోయే వృక్ష సంబంధిత కట్టెలు, చెట్టు కొమ్మలు, ఆకులు, కంకులు, ఇంకా ఇతర ఆహార తయారీ పరిశ్రమల నుండి వచ్చిన కలప, అలాగే పరిశ్రమల నుండి వచ్చే వ్యర్థ పదార్థాలని బయోమాస్ అంటాము. ఈ పంట వ్యర్థాలు, ప్రకృతి నుంచి సహజంగా వచ్చే వ్యర్థాలను బయోమాస్ బ్రికెట్లుగా తయారు చేసుకోవచ్చు. ఇవి సాధారణంగా బయట మనకు ఉచితంగా లభిస్తాయి లేదా తక్కువ ఖర్చులో మనకి దొరుకుతూ ఉంటాయి. భారతదేశం లాంటి సహజ వృక్షజాలాన్ని విస్తృత శ్రేణిలో కలిగి ఉన్న దేశంలో అపరిమితంగా సహజ వనరుల యొక్క సేంద్రీయ వ్యర్థాలను శక్తి వనరులుగా మనం పునరుత్పత్తి చేయొచ్చు. ఈ బ్రికెట్లు ప్రకృతిలోని వ్యర్థ పదార్థాలు, సెల్యులోజ్, లిగ్నస్, ఇంకా బూడిదతో తయారు చేయబడతాయి. పంట కోతల కాలంలో రైతులు వాడేసినా లేదా ఎండిపోయినా కాల్చటానికి మిగిలిన సహజ పదార్థాలను బ్రికెట్ తయారీకి ఉపయోగించుకోవచ్చు. వృక్ష వ్యవసాయ వ్యర్థ పదార్థాలు తిరిగి ఇంధన ఉత్పత్తికి ఉపయోగించటానికి అనువైన కర్బన అలాగే జీవ సంబంధిత సేంద్రియ పదార్థాలు. ఇవి రసాయన రూపంలో శక్తిని నిగూఢంగా కలిగిన పునరుత్పాదక సేంద్రియ పదార్థాలను ఉపయోగించి ఈ బ్రికెట్స్ని తయారు చేయొచ్చు. ఈ వ్యవసాయ వ్యర్థాల నుండి ఎక్కువ ఉష్ణశక్తి గల ఇంధనాన్ని తయారు చేసే ఒక ప్రక్రియనే బ్రికెటింగ్ అంటారు. బ్రికెట్ యొక్క ప్రయోజనాన్ని గనక మనం చూసినట్లయితే, బ్రికెట్లు బొగ్గు కంటే తక్కువ ధరతో పాటు అధిక ఉష్ణ విలువల్ని కలిగి ఉంటాయి, అలాగే తక్కువ తేమ, అధిక సాంద్రతని కలిగి ఉంటాయి. వంట చెరుగ్గా వ్యవసాయ వ్యర్థాలను వాడినప్పుడు వెలువడే పొగ వల్ల స్త్రీలకి ఊపిరితిత్తుల వ్యాధులు, అలాగే కంటికి సంబంధించిన వ్యాధులు వస్తూ ఉంటాయి. దీనికోసం ప్రత్యామ్నాయంగా బ్రికెట్స్ని వాడుకోవచ్చు. బ్రికెట్లో సల్ఫర్, బూడిద లేకపోవడం వల్ల వీటిని పర్యావరణ హితమైనదిగా గుర్తించారు. బ్రికెట్లు తక్కువ వాసన, స్థిరమైన మంటతో తక్కువ పొగను కలిగి ఉంటాయి. అలాగే వీటిని నిల్వ చేయటం, రవాణా చేయటం కూడా చాలా సులభంగా ఉంటుంది. బొగ్గుకు ప్రత్యామ్నాయంగా బయోమాస్ బ్రికెట్లను శక్తి వనరులుగా మనం ఉపయోగించుకోవచ్చు. బ్రికెటింగ్ టెక్నాలజీలో బయోమాస్ని ఎక్కువ ఒత్తిడికి గురిచేసి బ్రికెట్లను తయారు చేస్తారు. మధ్యస్థ ఒత్తిడికి గురిచేసి తాపన పరికరంతో బ్రికెట్స్ను తయారు చేయడం ద్వారా తక్కువ ఒత్తిడితో బైండర్ను ఉపయోగించాలి. ముఖ్యమైన బ్రికెటింగ్ టెక్నాలజీలను గనక మనం చూసినట్లయితే, పిస్టన్ ప్రెస్ లేదా రామ్ మరియు డై టెక్నాలజీ. రెండవది స్క్రూ ప్రెస్ టెక్నాలజీ. పిస్టన్ ప్రెస్ లేదా రామ్ మరియు డై టెక్నాలజీని ఉపయోగించి చేసే బ్రికెటింగ్ మిషన్లో బయోమాస్ను ఒక డైలోకి పంచి చేసి ఎక్కువ ఒత్తిడితో రామ్ సహాయంతో అణచటం జరుగుతుంది. ఈ విధంగా చేయడం వల్ల బయోమాస్ కాంపాక్ట్ కాబడి బ్రికెట్స్గా తయారవుతాయి. ఈ ప్రక్రియ సమర్థవంతమైంది, ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఈ పద్ధతిలో 22% వరకు తేమగల బయోమాస్ నుంచి బ్రికెట్స్ని తయారు చేయొచ్చు. ఇక రెండవ పద్ధతి స్క్రూ ప్రెస్ టెక్నాలజీలో తిరుగుతూ ఉండే ఒక బ్యారల్ ద్వారా పంపిస్తూ ఒత్తిడికి లోన్ చేయడం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల బయోమాస్లో ఉండే లిగ్నిన్ ద్రవపదార్థంగా మారి బైండింగ్గా ఉపయోగపడుతుంది. స్క్రూ ప్రెస్ బ్రికెటింగ్ యంత్రంలో తాపన పరికరం గనక అమర్చినట్లయితే బ్రికెట్ పై పొర కార్బనైజ్ చేయబడుతుంది. బ్రికెటింగ్ ప్రక్రియలో ముఖ్యమైనది ముడి పదార్థాల సేకరణ, అలాగే ముడి పదార్థాలను బ్రికెట్ల తయారీకి సిద్ధపరచడం, సాంద్రీకరణతో బ్రికెట్లను తయారు చేయడం, తయారు చేసిన బ్రికెట్లను చల్లపరిచి ప్యాకింగ్ చేసి విక్రయించడం. ముందుగా మనం బ్రికెటింగ్కి వాడే ముడి పదార్థాలని సేకరించుకోవాలి. సేకరించిన ముడి పదార్థాలని బాగా ఎండపెట్టి చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. ఇలా చేసిన ముడి పదార్థంలో బైండింగ్ను కలిపి బ్రికెటింగ్ మిషన్ ద్వారా బ్రికెట్లు తయారు చేసుకోవచ్చు. ఇక బయోమాస్ని కార్బనైజ్ చేసి బ్రికెట్స్గా తయారు చేయాలంటే మాత్రం బట్టి అవసరమవుతుంది. ఈ ప్రక్రియలో ముందుగా బయోమాస్ని బాగా ఆరబెట్టాలి. ఆరిన బయోమాస్ని బట్టిలో గాలి తగలకుండా మండించాలి. కార్బనైజ్ కాబడిన బయోమాస్ని యంత్రాల సహాయంతో మెత్తని పొడిగా చేసి దానికి బైండర్ని

0: కలపాలి. ఇలా కలిపిన బయోమాస్ను బ్రికెటింగ్ యంత్రం ద్వారా బ్రికెట్స్గా తయారు చేసి ఎండబెట్టి ప్యాక్ చేసి విక్రయించవచ్చు. బయోమాస్ బ్రికెటింగ్ని కుటీర పరిశ్రమగా కూడా చేసుకోవచ్చు. ఎక్కువ పెట్టుబడి పెట్టలేని వారు ఈ విధానాన్ని అనుసరించి ఆదాయాన్ని కూడా పొందొచ్చు. వ్యవసాయ వ్యర్థాలతో బ్రికెట్స్ తయారు చేసే విధానాన్ని గురించి విన్నారు. మీరింతవరకు కిసాన్వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: పక్షియో సే తో హమ్ ఖేత్ కో బచా లేతే హై పర్ ఇన్ ఘాతక్ రసాయనో సే కైసే బచాయే
2: మత్లబ్
1: దేఖ్ బేటా తూ జో యే అంధాధుం రసాయన్ మిలాతా హై నా మిట్టీ కీ సెహత్ బిగడ్నే లగీ హై ఔర్ జబ్ మాటీ హీ కమ్జోర్ పడ్ జాయేగీ తో ఉపజ్ కైసే సెహత్మంద్ హోగీ హై అరే పహలే ఐసా నహీ థా పూచ్నా అప్నే బడే బుజుర్గో సే కైసే ఫసల్ లహలాతీ థీ శుద్ధతా ఝలక్తీ థీ హాన్ మాటీ భీ తందురుస్త్ ఔర్ లోగ్ అరే అబ్ పహలీ వాలీ బాత్ కహాన్
2: पर हम तो सभी डाले हैं।
1: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, पर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं।
2: सच
1: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं।
2: ठीक है भाई, मैं भी आज कल जैविक खेती शुरू करूँगा।
3: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती।
4: ఆకాశవాణి కడప కేంద్రం. ఇప్పుడు విందాం చిత్రసీమ తెలుగు సినీ గీతాల కార్యక్రమం. ముందుగా ఊహలు గుసగుసలాడే చిత్రం నుంచి మాలిక్ సునీత పాడిన అనంత శ్రీరామ్ గీతం.

చిత్రసీమ వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం నుంచి. కార్యక్రమంలో తర్వాత ఆవార చిత్రం నుంచి హరిచరణ్ తన్వి పాడినది.

చిత్రసీమలో, తర్వాత ఎంసీఏ మిడిల్ క్లాస్ అబ్బాయి చిత్రం నుంచి దివ్యకుమార్ శ్రావణ భార్గవి పాడినది

0: చిన్ని గారు.
1: కార్యక్రమంలో తర్వాత శక్తికాంత్ కార్తిక్ సంగీత నిర్వహణలో సుద్దాల అశోక్ తేజ గీతం. పాడినవారు రామ్కి మధుప్రియ, చిత్రం ఫిదా.

రేపు సాయంత్రం 5:15 ప్రసారమయ్యే యువవాణి యువజనుల కార్యక్రమంలో యువత ఆలోచనలు ఈ అంశం గురించి సైకాలజిస్ట్ విశేష్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీయస్ రవికుమార్ రెడ్డి. చిత్రసీమ వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం నుంచి. కార్యక్రమంలో తర్వాత లవ్ స్టోరీ చిత్రం నుంచి మంగ్లీ పాడిన సుద్దాల అశోక్ తేజ గీతం. సంగీతం పవన్.

చిత్రసీమలో, తర్వాత మజిలి చిత్రం నుంచి చిన్మయ్ పాడిన చైతన్యప్రసాద్ గీతం. సంగీతం గోపీసుందర్.

రేపు సాయంత్రం 7:30 నుండి దుబాయ్లోని దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారతదేశం మరియు శ్రీలంక జట్ల మధ్య జరగనున్న మహిళల ఆసియా కప్ T20 యొక్క ఆటపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ వ్యాఖ్యానం 7:30 నుండి 8:30 వరకు తిరిగి 9:15 నుండి 11:00 వరకు తిరిగి 11:10 నుండి ఆట ముగిసే వరకు ప్రసారమవుతుంది. రేపు మధ్యాహ్నం 2:30 ప్రసారమయ్యే బాలవిహార్ చిన్నపిల్లల కార్యక్రమంలో వెంకటాపురం ఎంపీపీ స్కూల్ బాలబాలికలు సమర్పించే కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. చిత్రసీమ వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం నుంచి. కార్యక్రమంలో తర్వాత నిన్ను కోరి చిత్రం నుంచి కార్తీక్ చిన్మయ్ పాడిన రామజోగయ్య శాస్త్రి గీతం, సంగీతం గోపీసుందర్.

0: స్వామి.
1: గణపతి బొబ్బ, గణపతి బొబ్బ.
2: కళ్ళు పోతాయిరా నాన్న, స్వామి అని అనాలి.
0: స్వామి,
2: ఎన్నాళ్ళో వేచిన ఉదయం అన్నట్లు.
0: స్వామి, వచ్చేసావయ్యా, మీకోసం ఉండ్రాళ్ళు చేశాను స్వామి.
1: అది తాజావేనా?
0: ఎందుకు స్వామి అలా అడుగుతున్నారు?
3: అసలే ఇప్పుడు ఫ్రిజ్ కల్చర్, బయట పడని కల్చర్ ఎక్కువైంది, నిజమేనా?
2: స్వామి, చిన్న విషయమైనా ఎంత గొప్పగా చెప్పారు.

మీరు విన్న ఈ సన్నివేశం వినతిలిగిగో వినాయక హాస్య నాటికలోనివి. ఈ హాస్య నాటిక వింటారు ఈ నెల 14వ తేదీ ఉదయం 8:35. ఈ నెల 14వ తేదీ ఉదయం 8:35.

విన్న పాట జాను చిత్ర నుంచి ప్రదీప్ కుమార్ పాడినది. చిత్రసీమ వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం నుంచి. కార్యక్రమంలో చివరిగా జెంటిల్మెన్ చిత్రం నుంచి కార్తీక్ ప్రణవి పాడిన రామజోగయ్య శాస్త్రి గీతం. సంగీతం మణిశర్మ.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. భారత అధ్యక్షతన జరుగుతున్న బ్రిక్స్ సదస్సు తొలిరోజు సభ్యదేశాలు న్యూఢిల్లీ డిక్లరేషన్ను ఏకగ్రీవంగా ఆమోదించాయి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలను ఇకపై వాయిదా వేయలేమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు బ్రిక్స్ సదస్సులో స్పష్టం చేశారు. సముద్రయాన కార్మికులకు నావికుల అత్యవసర మద్దతు వ్యవస్థ ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్రిక్స్ సదస్సులో ప్రతిపాదించారు. హాకీ మహిళల జూనియర్ ఆసియా కప్ 2026లో భారత జట్టు ఫైనల్కు చేరుకుంది. భారత అధ్యక్షతన జరుగుతున్న బ్రిక్స్ సదస్సు తొలిరోజు సభ్యదేశాలన్నీ న్యూఢిల్లీ డిక్లరేషన్ను ఏకగ్రీవంగా ఆమోదించాయి. న్యూఢిల్లీలోని భారత మండపంలో జరుగుతున్న సదస్సులో తొలిరోజు సమావేశ ముగింపులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిక్లరేషన్ను ఆమోదించాలని ప్రతిపాదించారు. ఈ డిక్లరేషన్ బ్రిక్స్ దేశాల ఉమ్మడి సంకల్పానికి స్పష్టమైన దిశానిర్దేశం చేస్తుందని నరేంద్ర మోదీ మాట్లాడుతూ చెప్పారు. ఇందులో తీసుకున్న నిర్ణయాలను కార్యరూపంలోకి తీసుకురావడం సభ్యదేశాల ఉమ్మడి బాధ్యత అని పేర్కొన్నారు. మారుతున్న ప్రపంచాన్ని పాతకాలపు సంస్థలతో నడిపించలేమని నేటి చర్చలు స్పష్టం చేశాయని నరేంద్ర మోదీ అన్నారు. ప్రాతినిధ్యం, స్పందన, నిబంధనల రూపకల్పనలో సంస్కరణలు అత్యవసరమని ప్రధానమంత్రి స్పష్టం చేస్తూ,
1: ఆజ్ కీ చర్చా సే స్పష్ట హై కి బదల్తే హుయే విశ్వ కా సంచాలన్ పురానే సంస్థానో సే నహీ కియా జా సక్తా. రిప్రజెంటేషన్, రిస్పాన్సివ్నెస్ ఆర్ రూల్ మేకింగ్ తీనో మే సుధార్ ఆవశ్యక్ హై. आज एडप्ट किया गया न्यू दिल्ली डिक्लेरेशन हमारे साझा संकल्प को स्पष्ट दिशा देता है. अब हमारी जिम्मेदारी है कि इन संकल्पों को ठोस परिणामों में बदले.
0: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి యుఎన్ఎస్సీలో సంస్కరణలను ఇకపై వాయిదా వేయలేమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు బ్రిక్స్ సదస్సులో మాట్లాడుతూ స్పష్టం చేశారు. ఈ అంశంపై చర్చలకు నిర్దిష్ట కాలపరిమితి, స్పష్టమైన ఫలితాలుండాలన్నారు. ప్రపంచ ఆర్థిక వృద్ధికి ప్రధానంగా దోహదపడుతున్న దేశాలకు ప్రపంచ ఆర్థిక పాలనను రూపొందించడంలో తగిన పాత్ర ఉండాలని నరేంద్ర మోదీ స్పష్టం చేస్తూ,
1: अब और टाला नहीं जा सकता. पर टैक्स बेस्ड नेगोशिएशंस को निश्चित समय सीमा और स्पष्ट परिणाम से जोड़ना होगा. उसी तरह फाइनेंशियल इंस्टीट्यूशंस में

0: वोटिंग पावर, लीडरशिप पोजीशंस और पॉलिसी प्रायोरिटीज आज की इकोनॉमिक रियलिटीज के अनुसार होनी चाहिए.
1: సముద్రయాన కార్మికులకు అవసరమైన సమయంలో సహాయం అందించేందుకు నావికుల అత్యవసర మద్దతు వ్యవస్థ సీఫేరర్స్ ఎమర్జెన్సీ సపోర్ట్ నెట్వర్క్ ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్రిక్స్ సదస్సులో ప్రతిపాదించారు. సదస్సు ప్రారంభ ప్రసంగంలో నరేంద్ర మోదీ మాట్లాడుతూ, సముద్రయాన కార్మికులు ప్రపంచ వాణిజ్యానికి ఎంతో కీలకమైన సేవలు అందిస్తున్నప్పటికీ క్లిష్ట పరిస్థితుల్లో వారికి తగిన సహాయం అందడం లేదని ఆయన పేర్కొన్నారు. సంబంధిత దేశాల సముద్ర వ్యవహారాల అధికారులు దౌత్య కార్యాలయాలను అనుసంధానించడం ద్వారా ఈ నెట్వర్క్ సహాయపడుతుందని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
0: సీ ఫేరర్స్ కా వైశ్విక్ వ్యాపార్ మే బహుత్ బడా యోగదాన్ హై కింతు అక్సర్ ముష్కిల్ సమయ మే ఉన్హే సహారే కీ కమీ మహసూస్ హోతీ హై. మేరా ప్రస్తావ్ హై కీ క్యా హమ్ సీ ఫేరర్స్ ఎమర్జెన్సీ సపోర్ట్ నెట్వర్క్ బనా సక్తే హై. ఇస్కే మాధ్యమ్ సే సంబంధిత దేశో కీ మెరిటైమ్ అథారిటీ ఆర్ మిషన్స్ కో జోడా జాయేగా. ఇస్సే డిస్ట్రెస్ అలర్ట్స్, మెడికల్ అసిస్టెన్స్, పరివారో కో సూచనా తథా ఎవాకుయేషన్ మే సహయోగ్ దియా జా సక్తా హై.
1: భారత్ అధ్యక్షతన జరుగుతున్న 18వ బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇథియోపియా దేశ ప్రధానమంత్రి డాక్టర్ అబి అహ్మద్ అలీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఉమ్మడి వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ఇరువురు నేతలు చర్చలు జరిపినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్థిక సహకారం, రక్షణ, భద్రతా భాగస్వామ్యం, నైపుణ్యాభివృద్ది వంటి కీలక రంగాలలో సాధించిన పురోగతిని ఇరువురు నేతలు సమీక్షించారు. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీంతో కూడా ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సమావేశంలో వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత, ప్రజల మధ్య సంబంధాలతో సహా పలు రంగాలలో ద్వైపాక్షిక సహకార పురోగతిని సమీక్షించారు. ఆసియాన్ భారత్ సంబంధాలను బలోపేతం చేయడంలో మలేషియా అందిస్తున్న నిరంతర మద్దతును నరేంద్ర మోదీ ప్రశంసించారు. సామాజిక అభివృద్దికి క్రీడలు ఒక ముఖ్యమైన సాధనమని పేర్కొన్న బ్రిక్స్ న్యూఢిల్లీ డిక్లరేషన్ క్రీడారంగంలో సభ్యదేశాల మధ్య సహకారాన్ని పెంపొందించేందుకు భారత్ చేసిన రెండు కీలక ప్రతిపాదనలకు మద్దతు తెలిపింది. క్రీడా సాంకేతికతపై వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు, అలాగే క్రీడా వస్తువుల తయారీదారుల కోసం క్రీడా సామగ్రి తయారీదారుల సదస్సు నిర్వహించాలని భారత్ ప్రతిపాదించింది. బ్రిక్స్ సదస్సు 2026లో నిర్వహిస్తున్న భారత్ ఇన్నోవేట్స్ ఎక్స్పోజిషన్ ఉన్నత విద్యా పరిశోధన సంస్థల్లో రూపుదిద్దుకుంటున్న ఆవిష్కరణలను ప్రపంచానికి పరిచయం చేయడమే లక్ష్యంగా రూపొందించామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈ ఎక్స్పోకు విచ్చేస్తున్న ప్రముఖులకు స్వాగతం పలకడం దేశానికి గర్వకారణమని సామాజిక మాధ్యమ వేదికగా విడుదల చేసిన వీడియో సందేశంలో ఆయన పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టితో కూడిన నాయకత్వంలో భారత్లో ఆవిష్కరణల వ్యవస్థ వేగంగా అభివృద్ది చెందుతోందన్నారు. భారత్ ఆవిష్కరణల ప్రయాణం ప్రపంచవ్యాప్తంగా ప్రభావాన్ని చూపుతోందని ప్రహ్లాద్ జోషి పేర్కొంటూ,
2: India's innovation ecosystem has grown rapidly. The journey of Bharat Innovates has already created global impact. At its maiden global showcase in Nice, as India leads the BRICS chairship, we remain committed to building a stronger partnership in research, innovation and entrepreneurship from lab to market, from India to world.
1: ఛత్తీస్గఢ్లోని రాయ్గఢ్లో నిర్మించిన ప్రపంచంలోనే పొడవైన స్టీల్ స్లాగ్ రోడ్ గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుంది. మొత్తం 1.85 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారి ఉక్కు తయారీలో ఉప ఉత్పత్తిగా లభించే ప్రాసెస్ చేసిన స్టీల్ స్లాగ్ను రోడ్డు నిర్మాణంలో ఉపయోగించే కంకరగా మార్చే స్వదేశీ సాంకేతికతకు నిదర్శనంగా నిలిచింది. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన గిన్నిస్ వరల్డ్ రికార్డు ధృవీకరణ కార్యక్రమంలో కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ మాట్లాడారు. స్టీల్ స్లాగ్ రోడ్ టెక్నాలజీతో రహదారి నిర్మాణ వ్యయాన్ని సుమారు 40% వరకు తగ్గించవచ్చని, సంప్రదాయ రోడ్లతో పోలిస్తే 4 రెట్లు ఎక్కువ బలం లభిస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ డీఎంఆర్ఎల్ రేపు అన్ని మెట్రో మార్గాల్లో ఉదయం 6 గంటల నుంచే సర్వీసులను ప్రారంభించనుంది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు, సాధారణ ప్రయాణికులు సకాలంలో సౌకర్యవంతంగా తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీఎంఆర్సీ ఈరోజు సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా వెల్లడించింది. విద్యార్థులు, ప్రయాణికులు తమ ప్రయాణాన్ని అందుకనుగుణంగా ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని డీఎంఆర్సీ సూచించింది. హాకీ మహిళల జూనియర్ ఆసియా కప్ 2026లో భారత్ జట్టు ఫైనల్ కు చేరుకుంది. చైనాలోని మోకీలో ఈ రోజు జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో దక్షిణ కొరియాపై భారత్ 5-1 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది. రెండో సెమీఫైనల్లో చైనా జపాన్ మధ్య జరిగే మ్యాచ్ విజేతతో భారత్ ఫైనల్లో తలపడనుంది. 2023-24లో వరుసగా టైటిల్ సాధించిన భారత్ మూడో టైటిల్

0: కోసం మహిళల జూనియర్ ఆసియా కప్ బరిలో నిలిచింది. భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య 3 మ్యాచ్ల టీ20 క్రికెట్ సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో తొలి టీ20 క్రికెట్ మ్యాచ్ రేపు జరగనుంది. సిరీస్లోని 3 మ్యాచ్లు ఇదే వేదికలో జరుగుతాయి. ఆఫ్ఘనిస్తాన్తో ఇప్పటివరకు ఆడిన 9 టీ20 మ్యాచ్ల్లో భారత్ 8 విజయాలు సాధించింది. ఒక మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగిసింది. భారత్ చైనా మధ్య విమాన ప్రయాణ సంబంధాలు మళ్లీ ప్రారంభం కానున్నాయి. ఈ నెల 21వ తేదీ నుంచి గ్వాంగ్జౌ నుంచి న్యూఢిల్లీకి సాధారణ ప్రయాణికుల విమాన సర్వీసులను పునఃప్రారంభించనున్నట్లు చైనా సదరన్ ఎయిర్ లైన్స్ ఈరోజు ప్రకటించింది. దాదాపు 6 సంవత్సరాల విరామం తర్వాత ఈ సర్వీసులు తిరిగి ప్రారంభం కానున్నాయి. 2020లో కోవిడ్-19 మహమ్మారి ప్రారంభమైన తర్వాత భారత్ చైనా మధ్య విమాన సర్వీసులు నిలిచిపోయాయి. చైనా అధ్యకుడు షీ జిన్పింగ్ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు భారత్కు వస్తున్న సమయంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలా ఉండగా ఈ ఏడాది మార్చిలో భారత విమానయాన సంస్థ ఇండిగో షాంఘై కోల్కతా మధ్య రోజువారీ విమాన సర్వీసులను ప్రారంభించింది. యూదుల నూతన సంవత్సరం రోష్ హసానా సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, ఇజ్రాయెల్ ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదు సమాజానికి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరికి శాంతి, ఆరోగ్యం, నిరంతర పురోగతిని అందించాలని ఆయన ఆకాంక్షించారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్ అధ్యక్షతన జరుగుతున్న బ్రిక్స్ సదస్సు తొలిరోజు సభ్య దేశాలు న్యూఢిల్లీ డిక్లరేషన్ను ఏకగ్రీవంగా ఆమోదించాయి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలను ఇకపై వాయిదా వేయలేమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు బ్రిక్స్ సదస్సులో స్పష్టం చేశారు. సముద్రయాన కార్మికులకు నావికుల అత్యవసర మద్దతు వ్యవస్థ ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్రిక్స్ సదస్సులో ప్రతిపాదించారు. హాకీ మహిళల జూనియర్ ఆసియా కప్ 2026లో భారత జట్టు ఫైనల్కు చేరుకుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కడప కేంద్రం. స్వామి
2: గణపతి బొబ్బ, గణపతి బొబ్బ.
3: కళ్ళు పోతాయిరా నాన్న, స్వామి అని అనాలి.
1: స్వామి
2: ఎన్నాళ్ళో వేచిన ఉదయం అన్నట్లు.
1: స్వామి వచ్చేసావయ్యా, మీకోసం ఉండ్రాళ్ళు చేశాను స్వామి.
4: అది తాజావేనా?
1: ఎందుకు స్వామి అలా అడుగుతున్నారు?
4: అసలే ఇప్పుడు ఫ్రిజ్ కల్చర్, బయట పడని కల్చర్ ఎక్కువైంది, నిజమేనా?
3: స్వామి చిన్న విషయమైనా ఎంత గొప్పగా చెప్పారు.
5: మీరు విన్న ఈ సన్నివేశం వినతెలివిగో వినాయక హాస్య నాటికలోనివి. ఈ హాస్య నాటిక వింటారు ఈ నెల 14వ తేదీ ఉదయం 8:35 8:35
6: మనము క్వశ్చన్ చేయడం నేర్చుకోవాలి. మన ఆలోచనల్ని యాజ్ ఇట్ ఇస్ గా యాక్సెప్ట్ చేయకుండా వాటిని క్వశ్చన్ చేసి వాటిని ఛాలెంజ్ గా తీసుకొని ముందుకు నడవటం అనేది పిల్లలకు యువతకు నేర్పించాలి. మన ఆలోచన మారినప్పుడు ఖచ్చితంగా మన ప్రవర్తన మారుతుంది, మన అలవాట్లు మారుతాయి, మన వ్యక్తిత్వం మారుతుంది. మీ ఆలోచనలను గమనించండి, మీ మైండ్ లో ఏం జరుగుతుందో తెలుసుకోండి. ఇది ప్రతి విద్యార్థి, ప్రతి యూత్ దీన్ని అర్థం చేసుకొని గమనించుకోవాలి.
7: మీరు విన్న ఈ మాటలు యువత ఆలోచనలు అనే అంశంపై సైకాలజిస్ట్ విశేష్ గారితో జరిపిన పరిచయంలోనివి. ఈ పరిచయాన్ని వినండి ఈ శని ఆదివారాల్లో సాయంత్రం 5:15 ప్రసారమయ్యే యువవాణి యువతీ యువకుల కార్యక్రమంలో.

0: అదేంటి చిట్టి, రేడియో పట్టుకుని కూర్చున్నావు?
1: నాకిష్టమైన ప్రోగ్రాం హలో అభిరుచి ఇప్పుడు రేడియోలో వస్తుంది బుజ్జి, కానీ నేనేమో బయటకు వెళ్ళాలి, ఎలా అని ఆలోచిస్తున్నాను.
0: దానికి అంత ఆలోచన ఎందుకు? న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్? అదేంటి బుజ్జి?
0: ప్లేస్టోర్ లో న్యూస్

0: ఏఐఆర్ యాప్ ఉంటుంది చిట్టి, అది మన స్మార్ట్ ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకుని ఏఐఆర్ కడప సెలెక్ట్ చేసి కడప కేంద్రం కార్యక్రమాలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఆస్వాదించవచ్చు.
1: అంతేనా? అయితే ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకుంటా.
0: నీకు నచ్చిన సాంగ్స్ ప్రోగ్రామ్ మాత్రమే కాదు, నవ్వే కావాలి, ప్రజ్ఞ, జానపద గీతాలు, డాక్టర్ సలహాలు, రైతులకు సూచనలు, నాటికలు, ఇలా చాలా రకాల కార్యక్రమాలు ప్రసారమవుతాయి చిట్టి.
1: ఇదిగో యాప్ ఇన్స్టాల్ అయిపోయింది. థ్యాంక్స్ బుజ్జి, నా ప్రోగ్రామ్ మిస్ అవ్వకుండా మంచి యాప్ పరిచయం చేశావు.
0: ఓకే చిట్టి, న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ తో ఎంజాయ్ చేసుకో మరి. ఉంటాను.
2: రేపు సాయంత్రం 6:30 ప్రసారమయ్యే పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీమతి వెంకట నరసమ్మ బృందం వారి జానపద గీతాలు వింటారు. 7:15 ప్రసారమయ్యే పంట సిమ్మలు కార్యక్రమంలో పశువుల్లో మూత్ర సంబంధిత వ్యాధులు నివారణ, ఈ అంశం గురించి పశు వైద్య నిపుణులు డాక్టర్ జె దేవరత్నం గారి ప్రసంగం వింటారు. 7:30 దుబాయ్లోని దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారతదేశం మరియు శ్రీలంక జట్ల మధ్య జరగనున్న మహిళల ఆసియా కప్ టీ20 యొక్క ఆటపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ వ్యాఖ్యానం 7:30 నుండి 8:30 వరకు, 9:15 నుండి 11:00 వరకు, తిరిగి 11:10 నుండి ఆట ముగిసే వరకు ప్రసారమవుతుంది. రేపు 14:30 బాలవిహార్ చిన్నపిల్లల కార్యక్రమంలో వెంకటాపురం ఎంపీపీ స్కూల్ బాలబాలికలు సమర్పించే కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ముందుగా హిందీలో అనంతరం ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి.
3: नमस्कार, आकाशवाणी से समाचार संध्या के साथ मैं देवेंद्र त्रिपाठी. मुख्य समाचार. ब्रिक्स देशों ने नई दिल्ली घोषणा पत्र को अपनाया, बहुपक्षवाद को मजबूत करने और व्यापक सहयोग के लिए प्रतिबद्धता की पुष्टि की. घोषणा पत्र में सदस्य देशों के बीच गहन आर्थिक और विकासात्मक सहयोग का आह्वान. पश्चिम एशिया सहित सभी विवादों के शांतिपूर्ण समाधान के लिए संवाद और कूटनीतिक प्रयासों का आग्रह. भारत ने कहा, घोषणा पत्र को अपनाया जाना भारत की ब्रिक्स अध्यक्षता के प्रमुख परिणामों में से एक. प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, निर्णयों और परिणामों के बीच अंतर को साझेदारी और सामूहिक कार्रवाई के माध्यम से पाटना होगा. कहा, ब्रिक्स सभी को साथ लेकर आगे बढ़ रहा है. प्रधानमंत्री मोदी और चीन के राष्ट्रपति शी जिनफिंग ने द्विपक्षीय बैठक में रणनीतिक और दीर्घकालिक संबंधों पर बल दिया. कहा, मतभेदों का को विवाद नहीं बनने देना चाहिए. प्रधानमंत्री मोदी ने ब्रिक्स देशों के नेताओं के साथ द्विपक्षीय बैठकें की. केंद्रीय अन्वेषण ब्यूरो ने रेड कॉर्नर नोटिस के अंतर्गत वांछित अमृतपाल सिंह को मोल्दोवा से भारत प्रत्यर्पित कराया और अमरीकी ओपन टेनिस टूर्नामेंट के महिला सिंगल्स फाइनल में आज रात मौजूदा चैंपियन आरिना सबालिंका का सामना एलिना रिबाकिना से. और अब समाचार विस्तार से. भारत की अध्यक्षता में नई दिल्ली के भारत मंडपम में जारी 18वें ब्रिक्स शिखर सम्मेलन के पहले ही दिन सदस्य देशों ने सर्वसम्मति से नई दिल्ली घोषणा पत्र को अपनाया. प्रधानमंत्री नरेंद्र मोदी ने सत्र के अंत में इस घोषणा पत्र को अपनाने का प्रस्ताव रखा था. समापन भाषण में प्रधानमंत्री ने कहा कि नई दिल्ली घोषणा पत्र सदस्य देशों के साझा संकल्प को स्पष्ट दिशा प्रदान करता है.
4: हमारे समक्ष ब्रिक्स न्यू दिल्ली डिक्लेरेशन 2026 का ड्राफ्ट प्रस्तुत है. इसमें हमारी चर्चाओं का सार, प्रमुख वैश्विक और क्षेत्रीय विषयों पर हमारे दृष्टिकोण शामिल है. साथ ही ब्रिक्स कोऑपरेशन को और सुदृढ़ करने की प्राथमिकताएं समाहित है. किसी सदस्य की ओर से आपत्ति व्यक्त नहीं की गई है. न्यू दिल्ली डिक्लेरेशन 2026 को सर्वसम्मति से एडॉप्ट किया जाता है.
3: प्रधानमंत्री ने कहा कि आज की चर्चा से स्पष्ट है कि बदलते हुए विश्व का संचालन पुराने संस्थानों से नहीं किया जा सकता है. उन्होंने इस बात पर बल दिया कि प्रतिनिधित्व, जवाबदेही और नियम निर्माण की प्रक्रिया में सुधार आवश्यक हैं. श्री मोदी ने कहा कि निर्णयों और उनके परिणामों के बीच के अंतर को साझेदारी और सामूहिक

చిత్రసీమ వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం నుంచి. కార్యక్రమంలో తర్వాత వెన్నెల్లో ఆడపిల్ల చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకి పాడినది.

0: స్వామి.
1: గణపతి బొబ్బ, గణపతి బొబ్బ.
2: కళ్ళు పోతాయిరా నాన్న, స్వామి అని అనాలి.
0: స్వామి,
2: ఎన్నాళ్ళో వేచిన ఉదయం అన్నట్లు.
0: స్వామి, వచ్చేసావయ్యా, మీకోసం ఉండ్రాళ్ళు చేశాను స్వామి.
1: అది తాజావేనా?
0: ఎందుకు స్వామి అలా అడుగుతున్నారు?
3: అసలే ఇప్పుడు ఫ్రిజ్ కల్చర్, బయట పడని కల్చర్ ఎక్కువయింది, నిజమేనా?
2: స్వామి, చిన్న విషయమైనా ఎంత గొప్పగా చెప్పారు.
4: మీరు విన్న ఈ సన్నివేశం వినతెలివిగో వినాయక హాస్య నాటికలోనివి. ఈ హాస్య నాటిక వింటారు ఈ నెల 14వ తేదీ ఉదయం 8:35 8:35
5: చిత్రసీమలో. తర్వాత జేబు దొంగ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఆరుద్ర గీతం, సంగీతం చక్రవర్తి.

చిత్రసీమలో తర్వాత జీవన తరంగాలు చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం. సంగీతం జేవి రాఘవులు.

0: మనము క్వశ్చన్ చేయడం నేర్చుకోవాలి. మన ఆలోచనల్ని యాజ్ ఇట్ ఇస్ గా యాక్సెప్ట్ చేయకుండా వాటిని క్వశ్చన్ చేసి వాటిని ఛాలెంజ్ గా తీసుకొని ముందుకు నడవటం అనేది పిల్లలకు యూత్కు నేర్పించాలి. మన ఆలోచన మారినప్పుడు ఖచ్చితంగా మన ప్రవర్తన మారుతుంది, మన అలవాట్లు మారుతాయి, మన వ్యక్తిత్వం మారుతుంది. మీ ఆలోచనను గమనించండి, మీ మైండ్ లో ఏం జరుగుతుందో తెలుసుకోండి. ఇది ప్రతి విద్యార్థి, ప్రతి యూత్ ఇది అర్థం చేసుకొని గమనించుకోవాలి.
1: మీరు విన్న ఈ మాటలు యువత ఆలోచనలు అనే అంశంపై సైకాలజిస్ట్ విశేష్ గారితో జరిపిన పరిచయంలోనివి. ఈ పరిచయాన్ని వినండి ఈ శని ఆదివారాల్లో సాయంత్రం 5:15 ప్రసారమయ్యే యువవాణి యువతీ యువకుల కార్యక్రమంలో.

చిత్రసీమ వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం నుంచి కార్యక్రమంలో తర్వాత దేవత చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పిసిసిలో పాడిన వేటూరి గీతం. సంగీతం చక్రవర్తి.

చిత్రసీమలో చివరిగా సత్యకాలపు సత్యయ్య చిత్రం నుంచి ఘంటసాల సుశీల పాడిన ఆత్రేయ గీతం. సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

0: अभी आपने सुना आनंद वैद्य का गाया राग जोग। इसके साथ ही आज का संगीत का अखिल भारतीय कार्यक्रम संपन्न होता है। ये कार्यक्रम आकाशवाणी जयपुर द्वारा प्रस्तुत किया गया।
1: ఆకాశవాణి కడప కేంద్రం. రేపు ఉదయం 7:15 కాంతిరేఖలు ఈ కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు సమాచార వేదిక, అనంతరం మీ ఉత్తరాలు, శ్రోతల ఉత్తరాలకు జవాబులందిస్తారు శ్రీ రవికుమారెడ్డి, కుమారి క్షమించాలి శ్రీమతి కృష్ణ తులసి.

0: External Affairs Ministry said in a statement that the two leaders took note of the progress in people-to-people ties and underscored the need to further promote cultural exchanges, business linkages and greater mobility between the two countries. A special cultural performance, Navarasa, the universe of shared emotions, was presented during the BRICS Leaders Summit Gala dinner hosted by the Prime Minister today at Bharat Mandapam in New Delhi. The cultural event featured the BRICS Symphony, One Rhythm, Many Cultures, bringing together musicians from BRICS members and partner countries in a unique collaborative musical performance. And in US Open tennis, defending champion Arina Sabalenka will take on Elena Rybakina in the women's singles final tonight. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి కడప కేంద్రం. రేపు ప్రసారం కానున్న కార్యక్రమ వివరాలు. రేపు ఉదయం 7:15 కాంతిరేఖలు. ఈ కార్యక్రమంలో చరిత్రలు, ఈరోజు సమాచార వేదిక, అనంతరం మీ ఉత్తరాలు. శ్రోతల ఉత్తరాలకు జవాబులు అందిస్తారు శ్రీఎస్ రవికుమారిటి, శ్రీమతి కృష్ణ తులసి. అనంతరం విజ్ఞాన సమాచారం అందిస్తారు శ్రీ కె ఆంటోని అమల్నాథ్. 7:55 ఈ మాసపు పాట, 8:30 ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖ, 10:00 వార్తావాహిని, 11:00 పోస్ట్ బాక్స్ నంబర్ 111, 12:05 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ నారాయణస్వామి గారి గాత్రం వింటారు, 1:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో పాటల పల్లకి, 2:30 బాలవిహార్ చిన్నపిల్లల కార్యక్రమంలో వెంకటాపురం ఎంపీపీ స్కూల్ బాలబాలికలు సమర్పించే కదమ్మ కార్యక్రమం, 3:00 నాటిక, 5:15 యువవాణి యువజనుల కార్యక్రమంలో యువత ఆలోచనలు. ఈ అంశం గురించి సైకాలజిస్ట్ విశేష గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీఎస్ రవికుమారెడ్డి. 6:30 పల్లె ప్రాంతాలు. ఈ కార్యక్రమంలో వెంకట నరసమ్మ బృందం వారి జానపద గీతాలు వింటారు. పంటసీమల కార్యక్రమంలో 7:15 పశువుల్లో మూత్ర సంబంధిత వ్యాధులు నివారణ, ఈ అంశం గురించి పశు వైద్య నిపుణులు డాక్టర్ జె దేవరత్నం గారి ప్రసంగం వింటారు. 7:30 దుబాయ్లోని దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారతదేశం మరియు శ్రీలంక జట్ల మధ్య జరగనున్న మహిళల ఆసియాకప్ T20 యొక్క ఆటపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ వ్యాఖ్యానం 7:30 నుండి 8:30 వరకు, 9:15 నుండి 11:00 వరకు, తిరిగి 11:10 నుండి ఆట ముగిసే వరకు ప్రసారమవుతుంది. ఇవి రేపటి ప్రసారంలోని ముఖ్యాంశాలు. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 11:12. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్ట్స్ మీడియం వేవ్, 103.6 MHz ఎఫ్ఎంపై రేపు ఉదయం 5:55 ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. జై హింద్.